0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. చిత్తస్య శుద్ధయే కర్మ. 1983 జనవరి 25 బొంబాయిలో సేవాదళ్ సమావేశంలో ప్రసంగిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, మనము చేసే కర్మల ద్వారా చిత్తమును నిర్మలము గావించుకొనవలయనని సూచించారు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కావున ఎదుటి వ్యక్తిని దైవంగానే భావించి మన సేవలు నిస్వార్థ భావంతో చలిపి జగత్తంతటికీ సాయి సంస్థలు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆ ప్రసంగాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.
1: తపాంసి తీర్థానాం నా శాస్త్రాణి జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. దివ్యాత్మ స్వరూపులర్, మానవుడు సుఖం నాశించుతున్నాడు. అయితే వాస్తవమైనటువంటి సుఖం ఏమిటో గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. భౌతిక సుఖం, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరి అయిన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. ప్రియముగా సుఖములు 3 విధములుగా ఉన్నది. 1 తాత్విక సుఖము, 2 రాజసిక సుఖము, 3 తామసిక సుఖం. సాత్విక సుఖం అనేటువంటిది ప్రప్రథమంలో విషమయంగా ఉంటుంటుంది, ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది. సాత్విక సుఖమునకు ప్రారంభంలో కొన్ని విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు కొంతవరకు అడ్డుతూ ఉంటాయి. ఇది క్రమక్రమేణ సాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది. అనగా ప్రారంభంలో కష్టములకు కారణం ఏమిటి అని మనం విచారించుకున్నప్పుడు సాత్విక సాధనలు ఎందు శమదమాది సాధనల చేత మానవుడు కొన్ని శ్రమలకు గురి కావాల్సి వస్తుంది. శ్రమము, దమము, ఉపరతి, తితిక్ష ఇలాంటి సాధనల చేత కొంతవరకు మానవుడు ప్రారంభంలో శ్రమ పడవలసి వస్తుంది. ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది. మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము, కానీ ఒక సైకిల్ కానీ లేక మోటార్ కానీ ఇంకే విధమైనటువంటి వాహనములు కానీ మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది. కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది, కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది. కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది. కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిదే సాత్వికమైనటువంటి సాధన. ఇంకా రాజసిక సాధన అనగా విషయములతో సంబంధమైనటువంటిది. ఈ విషయములతో సంబంధించినటువంటి మనస్తత్వము ప్రారంభములో చాలా ఆనందముగాను, ఉల్లాసముగాను, శాంతిగాను, సంతోషంగాను కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణము, మనము భోజనము కూర్చున్నప్పుడు భోంచేయటానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా, మంచి పుష్టిగా, ఆనందంగా ఆ దేన్ని మనం భుజిస్తాము. అయితే అనుభవించే సమయంలో, భుజించే సమయంలో ఆనందంగా ఉంది, కాని క్రమక్రమేణా అది ఒక విధమైనటువంటి విసుగుగాను, ఒక విధమైన కష్టంగాను, ఒక విధమైన భారంగాను మారుతూ వస్తుంది. ఏ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభములో దాన్ని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము, అదే పదార్థము క్రమక్రమేణా విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది. కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ఆరంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును, కష్టమును, కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది. ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు. ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు. క్రమక్రమేణా కొన్ని కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు మనము ప్రయత్నిస్తాము, అదే పదార్థము క్రమక్రమేణా విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది. కనుక ఈ రాజు

ఈ సాధన కాదు. కొన్ని సుఖములకు, ఆనందములకు, లాభములకు, విజయములకు మనము సంతోషించటము, నష్టములకు, కష్టములకు, దుఃఖములకు, విచారములకు మనం కేవలం కుంగిపోవటము, ఇది సాత్వికములకు చాలా దూరంగా ఉంటుంటుంది. కనుక ఈ రాజసికముల కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది. తామసికమనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంత్యమునందు కాని ఆత్మతత్వమైనటువంటి దానిని స్మరించక, విచారించక, కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు గలుపుతూ వస్తుంది. ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది. ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము. అయితే ఈ సాత్విక మార్గమునందు, సాత్విక సుఖమునందు రెండు విధమైనటువంటి సంస్కారములు ఉంటున్నవి. దోషాపరమైన సంస్కారము అని ఒకటి, రెండవది గుణాధార సంస్కారము. ఈ గుణాధార సంస్కారం అనేటువంటిది ఏమిటంటే ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం. అనగా ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి, ప్రేమ అనే జలమును పోసి, నమ్మకము అనేటువంటి ఎరువును చల్లి, డిసిప్లైన్ అనేటువంటి కంచెను కట్టి ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము. ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది. అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను, క్రియల చేతను, సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం. రెండవది దోషాపరమైన సంస్కారం. ఇది వేరే శ్రమలకు ఏమాత్రము అవకాశం ఉండదు. అద్దము పైన చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది. మన హృదయము అనేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది. అనగా మన హృదయములో చేరినటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దురహంకారములను, దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికే దోషాపనయన సంస్కారం అంటారు. మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి. దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామము. కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధము కావించటమే కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులుగా ఉంటుంటాయి. దృశ్య కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తుల పైన ఆధారపడి ఉంటుండాలి. వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు. ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము. దక్షకుడనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను, ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి. అనగా శ్రీమంతులు లోకములో అనేక మంది ఉంటుంటారు. వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి, ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి, అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు. నిత్య జీవితానికి సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది. కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి, ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు. ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తూ వచ్చారు. మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి, కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది. ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి. దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకున్నటువంటి

0: ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమమంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు. అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కాని, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కాని రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలము దుర్వినియోగం అయిపోతుంది. కానీ ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు. కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సమస్త, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు. కనుక విద్యనే లేకపోతే శిక్షణా శక్తి అనేటువంటిది కాని, రక్షణా శక్తి అనేటువంటిది కాని, అభివృద్ధి శక్తి కూడాను మనకు ఏమాత్రం కూడాను కాలేదు. కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము. అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు, వీరిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు, వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము, ఈ ముగ్గురు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు. మూడు కేవలము మూడు కాళ్ల వంటి, ముక్కాల పీట వంటి, దీని లెగ్స్ ఉండినంత మాత్రమున మనం దానిపైన కూర్చోలేము. దీనిపైన ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలు అతికించాలి. మూడు కాళ్లు ఉండినంత మాత్రమున కూర్చుంటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్లపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి. ఇదే ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది. కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమర్థమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి. మావని కురువే చెప్పాడు, నాలుగు రకములైనటువంటి గార్లాండ్లు మనం ఈ మూడు సంవత్సరంలో చక్కగా అభివృద్ధి చేయాలన్నాడు. ఒకటి ఎడ్యుకేషన్, విద్యా విధానము, రెండవది వైద్య విధానము, మూడవది సర్వీస్ విధానము, నాలుగవది ఇండివిజువల్ సాధనాలు. ఇవి నాలుగు నాలుగు హారములు కాదు, నాలుగు నాలుగు వరుసలే, కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్. ఆడవాళ్లు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు. అదే విధంగానే మన హెల్త్, ఎడ్యుకేషన్, ఇండివిజువల్ సాధన, సమాజ సాధన, ఇవన్నీ కూడాను ఒకదాంతో చేరి ఉంటుండాలి. ఇది ఎట్లనగా భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది. మొట్టమొదటిది విషాద యోగము, రెండవది సాంఖ్య యోగము, మూడవది కర్మయోగము. విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు. యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వమే అని. కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గార్లాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒక్కటే ఉండాలి. ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సాధనలు చేస్తూ యోగ తత్వములో, ప్రేమ తత్వంలో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి. ఇది సత్యమా, అది సత్యమా, ఇది రైటా, అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి. మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి. మొదటిది అకర్మ, రెండవది సకర్మ, మూడవది నిష్కామ కర్మ. అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది. ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటిది సకర్మ అంటారు. మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది. కేవలం నేనొక ఇన్స్ట్రుమెంట్, నేనొక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కాని చెడ్డది కాని తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ. మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము, కానీ కోసేది ఏమిటి? కత్తి. కానీ ఆ కత్తి స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే కాదు. ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాము. కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము. ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు. కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడా చేకూరదు. అయితే ఏ కర్మలు చేయకుండా ఉండేదానికంటే సకర్మలు చేయటం మంచిది. మనము సకర్మలు చేయటం కంటే నిష్కామ కర్మలు చేయటం మరింత ఉత్తమమైనటువంటి. అయితే మొట్టమొదట మనము కర్తవ్య కర్మలు మనం ప్రారంభించాలి. ఒక చిన్న ఉదాహరణము. ఒక సన్యాసి పవిత్రమైనటువంటి జమునా నది లోపల స్నానం చేస్తున్నాడు. కానీ యమున ప్రవాహం అనేటువంటిది వర్షాకాలం అవటం చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి. ఒక నురుగు పైన కొంత చెత్త ఉంటుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి, అది కదులుతూ ఉంటుండాలి. పాపం ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక్కతూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు. కానీ ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకుని రక్షించడం కోసం అని పోయినాడు, తిరిగి కుట్టింది. ఈ విధంగా 5-6 పర్యాయంలో దానిని పట్టి గట్టుకు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది. ప్రక్కననే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు. అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దానిని రక్షించడం నా స్వభావము. విషపురిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు. అతను చెడ్డవాడు కదా అని అతని స్వభావం మనం ధిక్కరించడానికి పోకూడదు. అతను చెడ్డవాడు కావచ్చును, నీవు మంచివాడు అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు. అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుండి అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు. నువ్వు మంచివాడని నీవు భావిస్తున్నావు, మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు. మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు. కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి? ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము. ఏమిటి మన యొక్క ప్రోగ్రెస్? కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా, దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా, విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా, లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా? మనకే అర్థం కావటం లేదు. ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి? ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది. పూర్వము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది. నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు. అయితే ఈనాడు ఆధునికం లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది. ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం. ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45 బొంబాయి వచ్చేస్తున్నాం. మన భక్తి భావం కూడాను 3/4 గంటలోనే వెళ్లిపోతాం. పూర్వం ఒక్క నెల అంతా కూడా దైవ చింతన చేయటం వల్ల ఈ దైవ భావం హృదయంలో చాలా నాటుకుని పోయేటువంటి. ఈనాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి, కనుకనే ప్రపంచం చిన్నదైపోయింది. మన యొక్క ప్రదేశంలో కొంత ఒక దినం అలజడి ఏమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలే ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి. ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా? ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్. నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి. ఈనాడు మనం చేసేటువంటి పనుల లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి. కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురుకొల్పటం లేదు. అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పూనుకోవటం లేదు. నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు. కేవలము శబ్దమునకు అర్థములు చెప్పటం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది. కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు. ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుండాలి కానీ గుణమును పెంచటం లేదు. ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుండాలి కాని మంత్రంగా తయారు కావటం లేదు. కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి ఏడంతస్తుల మేడపైన కూర్చొని కరెంటు పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి. కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు. ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా? కాదు కాదు. కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా. హృదయమునకు ఆనందమును, చిత్తమునకు సుఖమును, మనస్సునకు శాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము. కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపముల్లో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది. ఇది అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది. ఈ స్వప్నావస్థ ఎందుండినటువంటి ఒక సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి. ఇది కారణ దేహమునో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి. ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను, మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను, కారణ దేహంలో ధరించినప్పుడు బుద్ధిగాను, నాలుగు విధమైనటువంటి రూపనామాలను ధరిస్తుండాలి. ఇది ఏమంటారు, దీనికి పేరు హ్యాండ్ కర్చీఫ్ అంటారు. ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉండినటువంటిది ఏమిటి అని విచారిస్తే మనం ప్రత్తే, మరి ఇంకొకరు ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము. కానీ ఈ క్లాత్ లో ఉండదేమిటి? ఇది ప్రత్తే. అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది. దీనిని భగవద్గీత యందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు. అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు. దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వర్షము నుంచి వచ్చింది. ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? మేఘం నుంచి వచ్చింది. ఈ మేఘములు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము ఒక సముద్రం నుంచి వచ్చినాయి. కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టెకట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి. నదీనాం సాగరో గతి. నది ఏమైనా ప్రవహిస్తుంటే దాని దగ్గరికి వెళ్లి ఏ నది ఎక్కడికి నీవు వెళుతున్నావు అని ప్రశ్నిస్తే జవాబు కూడా చెప్పదు. తన స్వస్థానానికి పోయి చేరిపోవటం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి. తన లక్ష్యమంతా స్వస్థానం పైన ఉంటుండాలి. మట్టి జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి. ఈ మట్టితో ఒక కుండ చేశారు. ఈ కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాము. కానీ కొంతకాలం అది పగిలిపోతుంది, తిరిగి ముక్కలు ముక్కలు అయిపోతుంది. కట్టకట్ట ఎక్కడ చేరుతుండాలి? మట్టికే చేరుతుండాలి. మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది. కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికే చేరిపోవాలి. కనుక మనము ఎక్కడికి వెళుదాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్ననే మనం వేసుకోవటం లేదు. దీనిని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి. ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్, దానిపైన అడ్రస్ వేశాము, అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము. కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది. అట్లు కాకుండా మనం జాబు మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది? మరి టూ అడ్రస్ అయినా వెయ్యాలి, లేకపోతే ఫ్రమ్ అడ్రస్ అయినా వెయ్యాలి. కుటుంబ డ్రెస్సు బ్రహ్మ డ్రెస్సు రెండు వేయకపోతే ఎక్కడ చేతి న్యూస్ పేపర్ బాస్కెట్ లో పోయి చేరిపోతుంది. కనుక మనం ఎక్కడ నుంచి వచ్చాము బ్రహ్మ డ్రెస్ మనకు తెలియటం లేదు, ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు. కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము. కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం. కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాము, అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం. ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ఒక చిన్న ఉదాహరణము, ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి, ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి. ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్లిపోతాడు. అయితే ఆ వృక్షం ఉంటుండాలి, ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు. ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి. ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద, ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య పిల్లలు స్నేహితులు మిత్రులు బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు వీరు నావారు వీరు నావారు ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి. దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు. వృక్షము ఇది నా షాడో, నా యొక్క కంపట్టు, నా యొక్క ఇది అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. వీరు నా వైపు నా చిల్డ్రన్ నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి. ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం. కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ. ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి. కనుకని మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవన చేయాలి. మనకు ప్రక్క లోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి. మనకు ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి. తూర్పు సముద్రము బంగాళాఘాతం, పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము, ఈ రెండింటినీ చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము. దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము, పడమట తత్వం అనేటువంటిది జీవతత్వము, ఈ రెండింటినీ చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం హిందూ తత్వం. దీనిని అసీ తత్తు త్వం అసీ అసీ అనేటువంటిది రెండింటినీ కూరుస్తుండాలి. కనుక ఈ ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కాని వేరు చేసేటువంటిది కాదు. కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి. కనుక సత్యసాయి సంస్థలు అనేటువంటిది విశాలం విశాలం విశాలం. ఇది మన ప్రోగ్రెస్. ఇంతే కానీ నేరవుగా ఉండటం కాదు మన ప్రోగ్రెస్, అధికంగా చదవటం కాదు మన ప్రోగ్రెస్, నీటుగా డ్రెస్సులు వేయటం కాదు మన ప్రోగ్రెస్, సుఖంగా కారులో తిరగటం కాదు మన ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ ఏమిటి? హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్. మనం సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి. సముద్రము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి. ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యారెంట్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు. అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు. వర్షాకాలంలో గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి, అది పెరగటం లేదు. ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి. ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు కానీ తనలో పెట్టుకోవటం లేదు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని పైకి బయటకు నెట్టాలి. ఇంతేకాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది. అంతేకాకుండా తన యందు విలువలేనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది, కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి. ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములు తనలో పెట్టుకుంటుంది. అదేవిధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి. ఇంతేకాదు, పైన అనేక విధములైనటువంటి అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటారు. బైభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి. కనుక నిజమైన ఆధ్యాత్మికమంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడాను సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి. ఇండివిజువల్ సాధన అనగా మన ప్రత్యేకించినటువంటి జపములు ధ్యానములు లేక పఠనంలో ఏదో ఒకటి కొన్ని చేస్తూ మన యొక్క దివ్యత్వాన్ని కూడా కొంత విచారణ చేస్తూ రావాలి. తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా సాధించగలడు? కనుక తాను మంచి పడి ఇతరులు మంచి చేయటానికి పూనుకోవాలి. కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము. ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం. ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలు ఎందుకు మనకు లభించదు. హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి. మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది. ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం. ఇంకా సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిదే జలాకాశము. ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిదే జఠరాకాశ. దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు. కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు. ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిదే మహదాకాశం అన్నారు. కనుక మనము అహం అనేటువంటి యొక్క ఘటాకాశం నుంచి, జలాకాశం నుంచి, దహరాకాశం నుంచి, ఉచిదాకాశం నుంచి మహదాకాశంలో మనం చేరిపోవాలి. ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము. ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్. కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు. సంకల్ప వికల్పాత్మకం మనహ. ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడాను ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలుపు లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం. దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి. ఈ దర్శన శక్తిదర్శనం ఎందుకు, ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మర్జ్ అయిపోతాం. నిజంగా ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనం ఆరో దర్శనం కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి. ఏ పని చేసినా దైవభావంతో మనం చేయాలి. శబరి చక్కని ఆదర్శం. ఈమె ఎట్టి విద్యను చదవలేదు, ఎట్టి వేదమును తెలియదు, ఎట్టి శాస్త్రమును తెలియదు. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని. అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం. ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండుపైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము. ఈ అరణ్యంలో ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం. అనగా నిరంతరము కూడా రామచింతంలోనే పండు ఏరుతుండాలి, రామచింతంలోనే రోడ్డు క్లీన్ చేస్తుండాలి, రామచింతంలోనే గుండెంతా నయం చేస్తుండాలి, రామచింతంలోనే పొదలంతా పెరిగి వేస్తూ అంతా రామచింతని సర్వం రామమయం అనేటువంటి దీనిగా ఉండటం చేతనే రాములు రావటం, శబరిని అనుగ్రహించటం జరిగింది. కనుక మనం చేసేటువంటి యొక్క సర్వకర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవతృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది. దీనిని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది. అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది. కనుక ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి. ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి. ఏదో స్లమ్ ఏరియాలో మనం పనిచేస్తున్నాము, ఈ బీదవాడికి పనిచేస్తున్నాము, ఈ ఐ స్పెషలిస్ట్ అంతా వచ్చేసేసి ఐ క్యాంప్ లో పనిచేస్తున్నాము అని ఈ రకంగా మనం పెట్టుకో. ఎవరికి చేసినా నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం. ఇదే మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది. సత్యసాయి సంస్థల యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి. ఇలాంటి సమయంలో ఎవరేమనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు. నిండా స్థుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పంజరంలో పెట్టి పోషిస్తున్నారా? కాదు, మనం ఈ చిరుకులు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం. ప్యారెట్ చాలా అందంగా ఉంటుంటది, చాలా ప్రీతిగా ఉంటుంది, చాలా మంచిది కూడాను. అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం. మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు. బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా? అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు, కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి. తీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ దెబ్బలే తినకపోతే ఆ గుండు సుందరమైన విగ్రహంగా తయారు కాదు. మనకు కూడాను అనేక నిందలు, నిష్ఠూరములు, కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది. కనుక పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని, ఒక బొంబాయి డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును? ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు. ఒక్క బొమ్మాయి లోపలనే 1000 మంది ఆఫీసర్స్ బేరస్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును? కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరస్ కావాలి బొంబాయిలో. కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి. ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి మనం. కనుక ఈ బొంబాయి పట్టణం లోపల మొదటి నుంచి కూడాను చాలా గొప్పగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడాను మీరు నిరూపిస్తున్నారు. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన, ఉత్తమమైన, కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి, మీరు కూడా ఆనందించి, సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు 1983 జనవరి 25 బొంబాయిలో సేవాదళ్ సమావేశంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ ప్రసంగంలో స్వామి ఘటాకాశము, జలాకాశము, జఠరాకాశము, చిదాకాశము, మహదాకాశాన్ని విశదీకరించారు. ప్రతి వ్యక్తి ఘటాకాశ స్థాయి నుండి మహదాకాశ స్థితిని ఏ విధంగా చేరుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేందుకు కృషి చేయాలో వివరించారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: దేహాభిమానమున్నంత వరకు దేహితత్వం ఏమాత్రమూ అర్థం కాదు. పారమార్థిక మార్గానికి దేహాభిమానం నిరంతరం అడ్డుతగులుతుంటుంది. ఏ విధంగానైతే విత్తనంలో వృక్షము రసస్వరూపమై దాగియుందో అదేవిధంగా సకల క్లేశములు దేహాభిమానంలోనే అతి సూక్ష్మంగా దాగియున్నాయి. మానవులు అనుభవించే అశాంతికి, అసంతృప్తికి, కష్టములకు, దుఃఖములకు దేహాభిమానమే మూలకారణం. దేహాన్ని ఒక పనిముట్టుగా భావించి దేహిని లక్ష్యంలో ఉంచుకుని నిత్య జీవితాన్ని గడపాలి.

సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అది 1949 సంవత్సరం. ఒకనాటి మధ్యాహ్నం స్వామి పాత మందిరంలో తమ గదిలోనికి ప్రవేశించిన తర్వాత సాయంత్రం 7 గంటల దాకా వెలుపలికి రాలేదు. భక్తులు కలవరపడ్డారు. సరిగ్గా 7 గంటలు కాగానే స్వామి బయటకు వచ్చి క్లుప్తంగా భజన ముగించి వెంటనే ముభావంగా తిరిగి తమ గదిలోకి వెళ్ళిపోయారు. అయితే తమ గదిలోకి వెళ్లే ముందర మాత్రం భక్తులతో, ఈరోజు చిత్రావతి వరదలై పారుతుంది అని హెచ్చరిక చేసి మరీ వెళ్లారు. వరదలు వచ్చే సూచనలు ఏమీ లేవు, ఇక్కడ వర్షాలు కూడా పడలేదు. ఒకవేళ చిత్రావతి ఉత్పత్తి స్థానమైన నందికొండల్లో కుండపోతగా వర్షం కురుస్తోందేమో, ఏదైతేనేం, స్వామి మనతో కూడానే ఉన్నారుగా, వారితో పాటే ఉందాం అని నిశ్చయించుకున్నారు భక్తులంతా. ఆ సమయంలో పాత మందిరంలో 10-12 మంది కన్నా ఎక్కువ మంది లేరు. అందరూ భోజనాలు ముగించారు. పడకలు తీసుకుని వెలుపల ఉన్న రేకు షెడ్లోకి వెళ్లారు భక్తులందరూ. కొంతసేపటికి నిశ్చింతగా స్వామి ఉన్నారన్న ధైర్యం కాబోలు. అందరూ గాఢనిద్రలోకి ఒరిగిపోయారు. రాత్రి 3 గంటలైంది. బయట వీధిలో హోరుమంటూ చిత్రావతి ప్రవహిస్తోంది. మందిరంలోకి కూడా నీరు ప్రవహించి షట్టు దాకా కూడా వచ్చేసి విజృంభించసాగింది. భక్తులందరూ పాత మందిరంలోకి పరుగులు పెట్టేశారు. కొంతసేపటికి నీరు మెల్లమెల్లగా మోకాలిలోతు వరకు వచ్చేసింది. పుట్టపర్తిలో ఒక్క చినుకైనా పడలేదు. కాని చిత్రావతి వరద రూపం దాల్చి విజృంభించింది. బాబా గది తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. శాంతి సాగరమూర్తి అయి గంభీర వదనంతో స్వామి మంచం మీద కూర్చుని ఉన్నారు. వారు ఆసీనులై ఉన్న మంచపు కోళ్లను కూడా ముంచివేయాలని పరవళ్లు తొక్కుతోంది చిత్రావతి. అప్పటి నుండి ఉదయం 10 గంటల వరకు ఎక్కడి వాళ్లక్కడ ఆ నీటిలోనే నిలబడిపోయారు. భక్తులు ఆ చిత్రావతి వరద బీభత్సానికి పడ్డ చిత్రమైన అవస్థ ఏమని వర్ణించగలం. స్వామి మెల్లిగా మంచం దిగారు. ఆ నీటిలో నడుస్తూ మందిరం నుంచి బయలుదేరారు. గుండెలోతు నీటిలో నడిచి వీధి వాకిటి వరకు వెళ్లారు. భయభ్రాంతులతో భక్తులు వెన్నంటి నడిచారు. వీధిలో మనిషిలోతున పారుతోంది చిత్రావతి. స్వామి మాత్రం ఆగకుండా అలాగే నడుస్తున్నారు. అయినా వారికి తెలియదేముంది అని భక్తులు తమలో తాము తర్కించుకుంటున్నారు. నవరాత్రి శుభ సమయంలో స్వామినే ఆ మహాత్రిపుర సుందరిగా భావించి సువాసినులు కుంకుమార్చన చేసిన దానిలో వినియోగమైనది పోగా మిగతాది మూటకట్టి పాత మందిరంలో వేలాడితీసి ఉంది. స్వామి ఆ కుంకుమను తీసుకురమ్మని ఆదేశించారు. అది తీసుకుని రాగానే దానిని 2 దోసుళ్లతోటి పట్టుకుని ఆ నీటి ప్రవాహంలోకి వదిలారు స్వామి. ఏమా వింత, కుంకుమ ప్రవాహంలో కొట్టుకుని పోకుండా ఆ నీటిపైన ఒక చక్కటి కుంకుమ వాటగా అమరింది. వెంటనే స్వామి ముందుకు వడివడిగా నడవడం ప్రారంభించారు. సరాసరి వీధిలోకి వెళ్లారు. అలా వెడుతూనే ఉన్నారు. ఒక్కొక్క అడుగు వీరు ముందుకు వేసిన కొద్దీ ఆ ప్రవాహ వేగం కూడా ఒక అడుగు తగ్గడం ప్రారంభించింది. ఆ నీరు స్వామి గుండెల వరకు వచ్చి ఆగిపోయింది. భక్తులు కూడా స్వామితో పాటే వెళ్లారు. ఇప్పుడు ప్రశాంతి నిలయం కట్టడం మొదలుపెట్టిన స్థలానికి చేరుకున్నారు. అప్పటికి భక్తులందరూ, అమ్మయ్యా, గండం తప్పింది అని గట్టిగా ఊపిరి తీసుకున్నారు. అక్కడ పనివాళ్ల దగ్గర నుంచి 2 కడవల్ని తెమ్మన్నారు స్వామి. అవి తెచ్చిన తర్వాత వాటి 2 రెండింటిల్లోనూ తమ చేతుల్ని దూర్చి అటుపైన పైకి తీశారు. 1 కడవ నుంచి ఘుమఘుమంటూ అన్నం వార్చిన వాసన రావటం మొదలుపెట్టింది. మరొకదాన్నుంచి మంచి ఘాటైన చారు వాసన రావడం మొదలుపెట్టింది. ఇంకా 1 కడవ నిండా అన్నం, మరొకదాని నిండా రసం. అండపిండ బ్రహ్మాండములన్నింటినీ కాచే ఆ జగద్రక్షకుని అనుగ్రహమున ఆనాడు నిలువునా వరద నీటిలో నానినందువల్ల అక్కడ భక్తులకు కలిగిన శీతలానికి ఔషధమేమో అన్నట్టు భక్తులంతా ఆ చారు అన్నాన్ని కడపారా భుజించారు. కొంతసేపటికి వరద మెల్లిగా తగ్గుముఖం పట్టింది. అందరూ తిరిగి పాత మందిరం చేరుకున్నారు.
పసిపాపడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కోసం ఆ యమునా నది తన ప్రవాహాన్నే అరికట్టుకుంది. యేసుప్రభువు వరదనీటిమీదనే నడిచారు. శ్రీకృష్ణునిగాను యేసుక్రీస్తునిగాను భావించి కొలిచే మన సాయి ప్రభువు వర్షాలు కాని వరదలు కాని పంచభూతాలే కాని ప్రళయాలే కాని ఏవైనప్పటికీ అన్నీ తమ స్వాధీనమేనని ఈ సందర్భంలో ఎంతో అద్భుతంగా చూపించారు.

పాత మందిరం రోజుల్లోని అద్భుత సంఘటనలను వర్ణించి చెప్పే మన బాల పట్టాభి చెట్టుకి సంబంధించిన ప్రత్యేక అనుభవం ఇంకొకటుంది. వీరిని సంసార ప్రవాహం నుంచి రక్షించిన అసంఖ్యాకమైన లీలల్లో ఇదొకటి. శ్రీ బాలపట్టాభి అనుభవాలను కొన్నింటిని మనం ఇక్కడ విందాం. శ్రీ బాలపట్టాభి చెట్టు మీద తమ కారుణ్య వృష్టి వరదలే ప్రవహింపచేసిన విషయం పరిశీలించే ముందు స్వామి మరొక ప్రవాహాన్ని అరికట్టి నిరోధించిన సంభవాన్ని ఒక్కసారి గమనిద్దాం. అది 1975 ఆగస్టు 26 నైరుతి దిక్కు నుంచి వీచే తుఫాను గాలిలో వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది. పుట్టపర్తి పరిసరాల్లో ఉన్న చెరువులు నదులు వరదలే ప్రవహించటం మొదలుపెట్టాయి. చిత్రావతి కట్టలు తుంచుకుని పుట్టపర్తి మీద పడింది. కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉన్న ప్రశాంతి నిలయానికి కూడా నీరు ప్రవేశించేసింది. వడివడిగా నీటిమట్టం పెరగసాగింది. పాత మందిరంలో 6 అడుగులకు పైగా నీరు నిలిచిందంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో మనం అర్థం చేసుకోగలం. పాత మందిరంలో బల్లల మీదకెక్కి కూర్చున్న వారి మీదకు కూడా నీరు రావటం ప్రారంభించింది. ప్రశాంతి నిలయంలోని స్టేట్ బ్యాంక్ ముందర వరకు నీరు వచ్చేసింది. గ్రామంలో 100కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ శక్తి, నీటి సరఫరా మొదలైన వసతులన్నీ బాగా దెబ్బతిన్నాయి కూడా. కరెంటు తీగలు తెగిపడిపోయాయి. అయితే ఒక విషయం, నిజంగా ఈ కలియుగంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పాపానికి ఇంతకన్నా పెద్దదండనే విధాయకమైనప్పటికీ బహుశా ఇంతటితో ముగిద్దాన్లే అని ఆ పరమాత్ముడు కరుణించాడేమో. ఉదయం 11 గంటలకు స్వామి మెల్లిగా ఈస్ట్ ప్రశాంతి అనబడే తూర్పు దిక్కున 3 అంతస్తుల మేడపైకి వెళ్లి భావనారహిత ప్రస్ఫుటిత వదనులై ఆ వరద నీటిపై తమ దృష్టిని సారించారు. సామాన్యంగా మన మనస్సులోని భావాలు ముఖంలో ప్రస్ఫుటితమవుతాయంటారు. ఇది సాధారణ మానవత్వపు పోకడ. కాని ఇక్కడ స్వామి ముఖ కవళికల్లో ఎలాంటి భావాలు ప్రదర్శితం కానప్పటికీ వారి హృదయాంతరాళాలలో వరదలై పొంగిపొరలే కారుణ్య రసవాహిని ఆ చిత్రావతి వరద బీభత్స వేగానికి 1000 రెట్లు అధికంగా ఉండటం చేత చివరకు చేసేది లేక ఆ నదీమ తల్లి కారుణ్య సాగరమైన సాయికి జోహార్లు అర్పించేనేమో. స్వామి తమ దక్షిణ హస్తాన్ని పైకెత్తి ఒకవైపు ప్రజలకు అభయమిస్తూ మరొకవైపు చిత్రావతి వేగవాహిని తగ్గమని ఆజ్ఞాపించారు. ఆ అభినయంలో వరదనుద్దేశించి ఎడమ తీరము నుంచి దిశ మార్చుకుని కుడిపొక్కకు పారి బుక్కపట్టణపు పొలిమేరల్లోకి పో అని సైగ చేస్తున్నట్టనిపించింది భక్తులకి. ఎంతటి వింత సంభవం! అంత ఉగ్రంతో ప్రవహిస్తూ ఉన్న ఆ నీటివేగం క్రమేపీ తగ్గుముఖం పట్టి తన దిక్కుని మార్చుకుంది. ఊరంతా మునిగిపోవలసినది. ఒక్క చేలు పొలాలు దాటుకుంటూ ఆ వరద ప్రవాహం స్వామి ఆజ్ఞానుసారం తన దిశను మార్చుకుని పోవడం అందరూ ప్రత్యక్షంగా దర్శించగలిగారు. తదుపరి వెనువెంటనే వచ్చిన గోకులాష్టమి నాడు ప్రశాంతి నిలయంలో భక్తుల సమక్షంలో బహిరంగ సభలో పై ఊరి నుంచి వచ్చిన 2 భక్తులతో శ్రీ కస్తూరి గారు స్వామి సమక్షంలోనే ఇది విపులంగా వివరించారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా వర్ణించడం జరిగినప్పుడు స్వామి దాన్ని వెంటనే వారించేస్తారు. కాని ఇప్పుడు మాత్రం కస్తూరి గారు ఈ అద్భుతాన్ని వర్ణిస్తున్నప్పుడు స్వామి అడుగడుగునా తలూపుతూ ఆమోదించటమే కాకుండా తాను ఆనాడు ఏ విధంగా హస్తభంగిమతో ఆ ప్రవాహాన్ని అరికట్టారో అభినయించి కూడా చూపించారు. ఆనాడు స్వామి అభినయించిన వైనం కనులారా చూసి ఆనందించాల్సిందే. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రునికి గర్వభంగం చేసినప్పుడు ఆ గోవిందుని జన్మదినం. ఈనాడు మనము ఎవరి ముందు జరుపుకుంటున్నామో ఆ నవయుగ కృష్ణుని ముందు మరొకసారి దేవేంద్రుడు తన ప్రభావాన్ని కోల్పోయాడు అంటూ వరద బీభత్సాన్ని అణిచివేసిన సాయికృష్ణుని అద్భుత లీలలను శ్రీ కస్తూరి గారు అతి చక్కగా సమయోచితంగా వర్ణించి తమ ప్రసంగాన్ని ముగించారు ఆనాడు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల

0: శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. తమ తల్లిదండ్రులతో సహా స్వామి దివ్య సన్నిధిలో ఎన్నో భజనలు కూర్చి స్వయంగా పాడి సాయి భగవానుణ్ణి సంతోషపెట్టిన అదృష్టవంతులు వీరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులంతా ఎంతో ఆర్తితో పాడుకునే ఎన్నో భజనలు వీరు కూర్చినవే. శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారితోటి పరిచయ కార్యక్రమంలో రెండవ భాగం వినండి.
1: అండ్ దెన్ ఇన్ 1973 ఆగస్ట్ నెలలో మళ్ళా ఇంకొకసారి నాకు కల వచ్చింది. వెరీ స్ట్రేంజ్.
2: ఇది బాంబేలో ఉన్నా?
1: ఇది బాంబేలో. అప్పుడు నేను బాంబేలో ఉన్నా. పొద్దునే అట్లని 4:35 ఆ టైంలోనే వచ్చేది. ఆ స్వప్నం వస్తే ఆ స్వప్నంలో స్వామి వచ్చారు, స్వామివారు వచ్చారు. అండ్ హిందీలో, అప్పుడు నాతో హిందీలో మాట్లాడేది, తుమారా క్యా హోగా, తుమారా క్యా హోగా, వాట్ విల్ హ్యాపన్ టు యూ. నేను ఉండలేదు, ఏం చెప్పలేదు. దెన్ హీ సెడ్, నేను నీ పెళ్లి చేస్తాను మణికాంచం ముహూర్తం పైన వైట్ ఫీల్డ్ లో, ఏ ఇస్కే సాథ్ అని. దాట్ టైమ్ హీ షోడ్ మీ రాజారెడ్డి గారు. హీ వాజ్ సింగింగ్, అండ్ హార్మోనియం వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అండ్ హీ షోడ్ మీ రాజారెడ్డికి సాథ్ శాదీ కర్తా హై మణికాంచం ముహూర్తం
2: వైట్ ఫీల్డ్.
1: వైట్ ఫీల్డ్ మణికాంచం ముహూర్తం పర్ కర్తా. నాకు మణికాంచం తెలీదు, నాకు ఏం తెలీదు. పొద్దున్న లేస్తానే ఐ టోల్డ్ దిస్ టు మై మదర్. షీ సెడ్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ బికాస్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్, సో కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అండ్ దెన్ కొన్ని నెలలు పోయినాయి. మధ్యలో స్వామి వారు, హీ ఆస్క్డ్ మై సెల్ఫ్, మై father, my mother and my brother to come to Whitefield on the 10th of December, the same year, 1973. 10th ku akada cherala ani aadhya ichinaru. Appudu maaku em teliyadu, memu maa car teesukoni poyinaru.
2: And Whitefield kuda vellatam first time?
1: No, Whitefield appudu appudu poyedi memu, kani itla enduku inta urgent ga enduku pilichinaru ani teliyadu. We went in our car, father was driving. అక్కడ పోయినాక ఆన్ ద 10th స్వామి లుక్డ్ అట్ అస్, బట్ నో రియాక్షన్, ఏమి రియాక్షన్ లేదు. లోపల వెళ్ళినారు. దెన్ 11th, ఇట్ వాజ్ మై బర్త్డే 11th డిసెంబర్, సో హీ కాల్డ్ అస్ ఇన్ సైడ్. అండ్ దెన్ హీ సెడ్, హీ టోల్డ్ మీ, తుమ్కో అచ్చా గిఫ్ట్ దేతా హై బర్త్డే కా, ఆజ్ బర్త్డే హై తుమారా, తుమ్కో అచ్చా గిఫ్ట్ దేతా హై బర్త్డే కా, ఆజ్ స్వామి రాజారెడ్డికి సాథ్ తుమారి షాదీ ఫిక్స్ కర్తూ. హీ యూస్ టు సే కర్తూ, హీ నెవర్ యూస్ టు సే కర్తా హూ, కర్తూ. నేను, నాకు ఏం చెప్పింది తెలీదు. కుమానోనా, అప్పుడు మై పేరెంట్స్ వేర్ దేర్, మై బ్రదర్ వాస్ దేర్. దెన్ హీ టోల్డ్ మై ఫాదర్, దిస్ వాజ్ మై వెరీ పాత సంకల్పం, ఏ మేరా స్వామి కా బహుత్ పురానా సంకల్పం థా, ఏ షాదీ హోనా హై, ఏ షాదీ హోనా హై. అండ్ దెన్ హీ టుక్ అస్ ఇన్సైడ్ అండ్ దేర్ మా అత్తమ్మ గారు, శ్రీ రాజారెడ్డి గారు, స్వామి వారు అండ్ మై సెల్ఫ్. అండ్ హీ మేడ్ మై పేరెంట్స్ సిట్ అవుట్ సైడ్. అండ్ దెన్ హీ సెడ్, ఇదిగో ఇది నీ కోడలు, మా అత్తమ్మ గారికి చెప్పినారు. ఎట్లా ఉంది, ఎట్లా ఉంది అనేది. దీక్షిత్ గారు కూతురు అని చెప్పినారు. మళ్ళా హీ ఆస్క్డ్ మిస్టర్ రెడ్డి, this is the wife I have chosen for you. Then he must have said something, yes or something ishtama ani adugutha unnaru. He said whatever swami says. The same question he asked me, ishtama ani, whatever swami says. Sapnam there itself he has fixed up the nishchitartham. Next day, then my attamma said, swami mana bhasha raadu kada, ఎట్లా చేసేది, సుఖ దుఃఖాలు ఎట్లా మాట్లాడేది, ఉప్పు కారాలు ఎట్లా మాట్లాడేది స్వామి, నేను జన్మం అంతా ఈ ఆమెతో ఉండి ఎట్లా చేసేది. ఇలా ఉండే స్వామి, అది ఏమి లేదు అన్నారు. నా దగ్గర వచ్చి నా తలపైన చేయి పెట్టి, ఇప్పుడు రష్యన్ కూడా వస్తుంది అని చెప్పినారు. వస్తుందిలే, మన భాష వస్తుంది, తెలుగు వస్తుంది, ఇప్పుడు రష్యన్ కూడా వస్తుంది. దెన్ హీ ట్రాన్స్లేటెడ్ దట్ టు మీ అండ్ సెడ్, మేనే బోలా, తెలుగు ఆయగి రష్యన్ వి ఆయగి అవి. తర్వాత ఆన్ ది 12th of December మా నిశ్చితార్థం జరిగింది. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. బికాస్ కలలో స్వామి ఏమన్నారు, తుమారి షాదీ కర్తా హే, స్వామి కర్తు తుమారి షాదీ కర్తు రాజారెడ్డికి సార్ మణికాంచన్ ముహూర్తం పైన. అప్పుడు నెక్స్ట్ డే నిశ్చితార్థం అనౌన్స్ చేసినారే, నాకు ఏమీ అర్థం కాలే. మళ్ళీ వచ్చి స్వామి నా ఫాదర్ తో అన్నారు, ఏ నిశ్చితార్థం హే లెకిన్ ఏ పెండ్లీ హే, పెండ్లీ ఏ షాదీ హే, ఇన్ రియాలిటీ దిస్ ఇస్ షాదీ, షాదీ కర్తు ఏ వో జో బుట్టపర్తి మే కరేగా 19 కు దట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ అండ్ యువర్ రిలేటివ్స్, అందరి కోసం అది అది కూడా చెప్పినారు. దెన్ అప్పుడు ఏమైంది అంటే స్వామి చేతుల నుంచి అక్షంత కుంకుమ విభూతి తీసి మా ఇద్దరి పైన, రెడ్డి గారి పైన నా పైన అట్లా ఇది వేసినారు. అండ్ చాలా మంత్రాలు చాలా సేపు చెప్పినారు స్వామి. పెళ్లిలో పురోహితాలు అంటారు అట్లా అంత మంత్రాలు చెప్తా ఉన్నారు, ఎంతసేపు దగ్గర 15-20 మినిట్స్ మంత్రాలు చెప్తా ఉన్నారు. తర్వాత హీ ఆస్టెస్ టు గార్లెండ్ ఈచ్ అదర్ పెద్ద గార్లెండ్స్, హీ ఆస్ మై ఫాదర్ టు బ్రింగ్ 3 పెద్ద గార్లెండ్స్, హీ ఆస్టెస్ టు గార్లెండ్ ఈచ్ అదర్. మేము ఇద్దరు గార్లెండ్ చేసినాము అక్కడనే, అదే పెళ్లి అనుకుంటా, అదే స్వామి పెళ్లి చెప్పేది అదే. తర్వాత హీ ఆస్ట్ అస్ టు గార్లెండ్ స్వామి హింసెల్ఫ్, దెన్ మేము ఇద్దరు కలిసి ఒక దండ ఒక గార్లెండ్ స్వామికి వేసినారు. అదంత జరిగింది. మళ్ళా స్వామి ఉండే అక్కడ మంచి కెమెరా ఉంది తీసుకొని మా ఫోటోస్ తీసేసినారు ఇద్దరు. ఏ ఫోటోల్లో స్వామి లేరు ఆ ఫోటోలు స్వామి తీసినారు, ఏ ఫోటోలు స్వామివారు ఉన్నారు అది వేరే మనిషి తీసుకున్నారు, అట్లయింది. తర్వాత ఏమైంది, పెళ్లి చేసినారు, తర్వాత స్వామివారు చెప్పారు భోజనం చేసుకుని కొంతసేపు ఉండండి, రాహుకాలం పోయినాక పోండి బాంబే. అప్పుడు మాకు రాహుకాలం తెలియదు, ఏమి తెలియదు. భోజనం అయినాక మేము బయలుదేరాము, మాకు రాహుకాలం తెలియదు, స్వామి ఆస్టర్స్ టు వెయిట్ డోంట్ స్టార్ట్ ఇన్ రాహుకాలం. కానీ మేము అనుకున్నాము భోజనం అయినాక ఏమి రాహుకాలం అయిపోతుంది, మేము స్టార్ట్ చేసినాము. తర్వాత మేము బెల్గాం కాడ మా కార్ వచ్చినాక అక్కడ చాలా క్రౌడ్ వచ్చింది, ఒకటే మాబ్ అక్కడ. ఆ మాబ్ లో అజిటేషన్ జరిగింది అక్కడ, బెల్గాం అండ్ కొల్హాపూర్ ఇన్ బిట్వీన్ ద బార్డర్ ఇస్ దేర్ కర్ణాటక మహారాష్ట్ర. అప్పుడు దే స్టార్టెడ్ స్టోనింగ్ అటు కార్ అండ్ కార్ పైన స్టోనింగ్ చేస్తే పెద్ద పెద్ద బొక్కులు అంతా పడినాయి అండ్ నాకు కూడా కొంచెం ఇక్కడ తగిలింది తల పైన. మళ్ళా దే ఆస్క్ మై ఫాదర్ టు హ్యాండ్ ఓవర్ ద కీస్, బీగాలు ఇచ్చేయండి. ఆ బీగాలు మా ఫాదర్ ఇచ్చినారు మాప్ చేతికి. తర్వాత ఒక ఫ్యాట్ స్టూడెంట్ గా వచ్చి, స్టూడెంట్ గా కనపడినాడు ఫ్యాట్ పర్సన్ వచ్చి మాబ్ నుంచి ఆ బీగాలు తీసుకొని మా ఫాదర్ చేతికి ఇచ్చినారు. చెప్పినారు హీఈస్ లైక్ మై ఫాదర్, షీఈస్ లైక్ మై సిస్టర్, షీఈస్ లైక్ మై మదర్, మై మదర్ గురించి చెప్తున్నారు అండ్ మై బ్రదర్ గురించి చెప్పినా ఈజ్ మై బ్రదర్, డోంట్ ట్రబుల్ దెమ్, డోంట్ హెరాస్ దెమ్, యూ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ సత్యసాయి బాబా బికాస్ మై ఫాదర్ టోల్డ్ హిమ్ సత్యసాయి బాబా నుంచి వచ్చిన వస్తా ఉన్నాము, అక్కడ నిశ్చితార్థం జరిగింది, మేము బాంబే పోతా ఉన్నాము. అదంతా ఆ స్టూడెంట్ మాపు చెప్తా ఉన్నారు, డోంట్ టచ్ దెమ్, లెట్ దెమ్ గో అని అన్నారు. బీగాలు ఇచ్చి మళ్ళీ ఆ కార్ అంతా వెరీ, ఇట్ వాజ్ వెరీ ఇన్ బ్యాడ్ కండిషన్, సో మై ఫాదర్ లెఫ్ట్ దట్ కార్ ఇన్ బెల్గాం అండ్ మేము ట్రైన్ లో వచ్చేసినాము బాంబే. బికాస్ అగైన్ ఆన్ 17th స్వామి ఆస్టర్స్ టు కమ్ టు పుట్టపర్తి. మధ్యలో ఏమైంది అదే మర్చిపోయినా, పెండ్లి పత్రిక పైన పేర్లు పెట్టాలి కదా, వాడు పెట్టినారు పేరు శ్రీ రాజారెడ్డి గారు ఫ్రమ్ బూరగమంద చిత్తూర్ అని పెట్టినారు. స్వామి కాదు కాదు, రాజారెడ్డి ఆఫ్ ప్రశాంతి నిలయం, ఈ వర్డ్స్ రాయాల, రాజారెడ్డి ఆఫ్ ప్రశాంతి నిలయం. వాళ్ళు మళ్ళీ కరెక్షన్స్ చేసి రాజారెడ్డి ప్రశాంతి గారు.
2: మీకు కల్లో ఆ మణికాంచన ముహూర్తం గురించి చెప్పినారు కదా, అది మీకు ఎట్లా తెలిసింది అది ఆ ముహూర్తం అని?
1: ఆ ముహూర్తం అని అప్పుడు స్వామి మంత్రాలు చెప్పినారు, అక్షంత అక్షంత వేస్తే ఇన్ మహారాష్ట్ర దట్ ఈస్ పెయిన్లీ, అక్షంత వేసినారు, కుంకుమ వేసినారు, విభూతి ఇచ్చినారు. ఇంకా ఏమి కావాలమ్మా? పాద నమస్కారం ఇచ్చినారు. మంత్రాలు దగ్గర దగ్గర చెప్పినా నేను, 15 మినిట్స్ హి వాస్ చాంటింగ్ మంత్రాలు. సో అన్ని చూసి అదే అంతా మణికాంచన్ ముహూర్తమే. ఆ ముహూర్తం పైన నా పెళ్లి శ్రీ రాజారెడ్డి గారితో జరిగింది. తర్వాత ఆ స్టూడెంట్ గురించి చెప్తా ఉన్నా. హి టుక్ ద బిగాలు అండ్ గేవ్ ఇట్ టు అస్. వి లెఫ్ట్ ద కార్ ఇన్ బెల్గాం విత్ సమ్ స్వామి భక్తులు. ట్రైన్ లో బాంబేకు వచ్చేసినాము. బాంబే నుంచి పుట్టుప్రతికు 17 డిసెంబర్ మార్నింగ్ కు వచ్చినాము. వస్తా అని స్వామి పైన రూమ్ లో పిలిచినారు మై ఫాదర్ కు. క్యా దీక్షిత్, రాహు కాలం మే క్యూ స్టార్ట్ కియా, అభి మై స్టూడెంట్ కా రూప్ లేకే ఆయా ఔర్ చాబీ వాపస్ దియా, నే తో క్యా హోతా. అదే స్వామివారు పైన పిలిచి చెప్పినారు, దీక్షిత్ నేను చెప్పినాను రాహు కాలంలో బయలుదేరకూడదు. మీరు ఎందుకు రాహు కాలంలోనే బయలుదేరినారు? చూడు ఇప్పుడు ఎంత అనర్థం అయింటుంది. ఈ బెల్గాంలో మీ కార్ అంతా స్మాష్ చేసినారు, మీకు అంతా ఏమైనా చేసింటే నేను స్టూడెంట్ రూపంలో వచ్చి మీ మాబ్ నుంచి మీ బీగాలు మీ చేతికి ఇచ్చి మీ సంరక్షణం చేసినాను. మీరు ఎప్పుడు స్వామి చెప్పిన మాట వినాలా? అప్పుడు మై ఫాదర్ ఏడ్చి చెప్పినారు, స్వామి మాకు రాహుకాలం ఎప్పుడు ఉంటుంది తెలియదు, అడగాల, అడిగేసి పోవాలి కదా. స్వామి ఎట్లా డిస్టర్బ్ చేసేది, కాబట్టి మేము బయలుదేరినాము. మళ్ళీ కూడా అక్కడ పోయి పనులు ఉంటాయి, 17th వాపస్ అవ్వాలి కాబట్టి క్షమించేయండి స్వామి అని ఫాదర్ చెప్పినారు. చూడండి స్వామికి ఎంత దయా అని. అన్ని చిన్న పెద్ద పనిలో చూసుకుంటారు స్వామి, ఆయన దయా, ఆయన లీల. తర్వాత సెవెంటీన్త్ వీక్ ఏమిటి పుట్టపర్తి. అప్పుడు స్వామి వారు కళ్యాణ మండపం అంతా రెడీ పెట్టమన్నారు. అక్కడ అంతా డెకరేట్ చేసినారు పీపుల్. స్వామి అప్పుడప్పుడు పోయేది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, ఇది ఇక్కడ పెట్టదండి అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ ఈ మాల ఇక్కడ కాదు అక్కడ పెట్టండి అని అంత డెకరేషన్ లో సూపర్విజన్ అంతా స్వయంగా సూపర్విజన్ పెట్టుకున్నారు. మళ్ళా ఆ రోజు స్వామి పెళ్లి దినం, స్వామి అక్కడ అంతా ఇది చేసినారు, మంగళసూత్రం తీసేసి ఇచ్చినారు. కామావధాని గారు ఉన్నారు, వాళ్ళంతా మంత్రాలు వేసేంత. మళ్ళా మై హెయిర్ వాజ్ సో పెద్ద, హ్యూజ్ హెయిర్ ఐ యూస్ టు హ్యావ్. సో అదంతా మెడలో ఇది వేసేది. రెడ్డి గారుకు ఏమి అలవాటు లేదు అసలు. రెడ్డి గారు నన్ను ఫస్ట్ టైం చూసినారు, నేను రెడ్డి గారుకు ఫస్ట్ టైం చూసినాము. ఎప్పుడు నిశ్చితార్థం డే, దాని తర్వాత ఇదే సెకండ్ టైం కదా, కాబట్టి స్వామి సెడ్ అది కొంచెం జుట్టు కొంచెం వెత్తి దాంట్లో వేయి రాజా. ఆయనకి ఏమి అర్థం కాలేదు, స్వామి నా జుట్టు అట్లా పెట్టుకున్నారు, ఇప్పుడు వేయి రాజా ఇప్పుడు వేయి. మళ్ళా మెడల్ వేసినారు. అది అంతా అయింది. ఆ కాలంలో వీడియో లేదు మా, లేకపోతే అంతా రికార్డ్ అయింటుంది అంతా. అప్పుడు కూడా స్వామి పెళ్లి అయినాక అక్కడ ఒక మస్జిద్ మాదిరి ఉనింది ఉంది కదా, ఇప్పుడు
2: శివాలయం దాటి
1: అక్కడ పోయి నమస్కారాలు చేసుకుని రండి అని చెప్పినారు. స్వామికి నమస్కారం చేసినాక అక్కడ శివాలయం అక్కడ పోయి నమస్కారం చేసి మళ్ళా స్వామి సేడ్ యూ కమ్ టు ప్రశాంతి నిలయం అండ్ హ్యావ్ ప్రదక్షిణ. దెన్ వీ బోత్ హ్యాడ్ ప్రదక్షిణ టు ప్రశాంతి నిలయం అండ్ దెన్ హీ టుక్ అస్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ అండ్ అగైన్ హీ ఫోటోలు తీసేసినారు స్వామి. అప్పుడు చాలా నగలు చీరలు ఇచ్చి, ఇదిగో ఇది నీ అత్తమ్మ కాదు, ఇది నేను ఇస్తా ఉన్నా, ఇది నేను స్వామి ఇస్తా ఉన్నా, స్వామి ఇస్తా ఉన్నారు అని నగలు ఇచ్చినారు, చీరలు ఇచ్చినారు. ఇదిగో ఇది నీ అత్తమ్మ ఇచ్చింది, ఇది నేను ఇస్తా ఉన్నా అని మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నారు. మళ్ళా తర్వాత ఇది ఎంత 19th జరిగింది, 19th పెళ్లి జరిగింది. ప్రాబబ్లీ నెక్స్ట్ డే గురువారం, స్వామి అట్లా గురువారమే బహుశా ఉంటుంది, అంత జ్ఞాపకం లేదు. ఆఫ్టర్ భజన్ స్వామి కేమ్ టు ద రూమ్స్ వేర్ వీవర్ గివెన్. మాకు అప్పుడు అక్కడ వెస్ట్ ప్రశాంతి నిలయంలో ఉండేదానికి రూమ్స్ ఇచ్చినారు. అప్పుడు పెళ్లి కాకముందు ఈస్ట్ ప్రశాంతిలో EB1 రెడ్డి గారికి స్వామి ఆ రూమ్ ఇచ్చి ఇనాగరేషన్ చేసినారు. మాకు అక్కడ పెట్టినారు వెస్ట్ ప్రశాంతి నిలయంలో. అక్కడ స్వామి వచ్చి ఒక రూమ్ ఓపెన్ ఉనింది, పరుపులు చుట్టూ పెట్టినారు, దానిపైన స్వామి కూర్చున్నారు. ఇదరావు బయట అని నన్ను అన్నారు.
2: పిలిచారు మిమ్మల్ని?
1: పిలిచినారు. రూమ్ వాజ్ ఓపెన్, పోయేవాడు వచ్చేవాడు అందరు అక్కడి నుంచి ఇక్కడ పోతా ఉన్నారు. వాళ్లకు ఒక్క వర్డ్ వినపడలే స్వామి నాతో ఏం మాట్లాడినారు, ఒక్క వర్డ్ వినపడలే. పూర్తిగా ఒక గంట స్వామి నాతో మాట్లాడినారు. నా అహోభాగ్యం, ఎంత ఫార్చునేట్ నేను. స్వామి అక్కడ పాదాలు కాడ కూర్చోపెట్టమన్నారు. కూర్చో, ఇక్కడ కూర్చో. మళ్ళా స్వామి హిందీలో అన్నారు, అదంతా ఉపదేశాలు చేసినారు. నేను తెలుగులో చెప్తా. కణవముని శకుంతలకు ఇంటికి పోయేటప్పుడు ఎన్నో ఉపదేశాలు చేసినారు ఆ కాలంలో, అభిజ్ఞాన శకుంతలంలో. అది ఎట్లా, ఎంత ఉపదేశాలు ఇచ్చినారు, అట్లా ఉపదేశాలు స్వామి నాకు ఇచ్చినారు. ఈ మనిషి ఇట్లా ఉన్నాడు, ఆ మనిషి అట్లా ఉన్నాడు, వాళ్ళకు ఇట్లా ఇట్లా అలవాటు ఉంది, ఇది ఇట్లా ఉంది, ఎవరితో ఎట్లా ఉండాలా, ఇది అంత. అత్తమ్మతో బాగా ప్రేమంగా ఉండి, అత్తమ్మ సేవ చేసి, మీ భర్త సేవ చేసి ఆనందంగా ఉండు. మళ్ళా ఉండే అగ్గేనా నాకు మళ్ళా మళ్ళా చెప్పేది, చూడుమా రోజు రాత్రి పనుకునేటప్పుడు గుర్తు పెట్టుకో, నేను నాకు ఈ రెడ్డి ఇంట్లో ఎవరిచ్చినారు, ఈ ఇంట్లో నాకు ఎవరిచ్చినారు, స్వామి ఇచ్చినారు కదా. స్వామి పేరుకు స్వామి పేరు చెడిపోటుగా ఏమి చేయదు, నా పేరు ఉజ్వలంగా చేసేది చూడు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు, ఇది మాత్రం ఒక గుర్తు పెట్టుకో, ఇట్లా బిహేవ్ చేయని చెప్తున్నారు హిందీలో, అంతా హిందీలో చెప్తున్నారు. మళ్ళీ ఆశీర్వాదాలు ఇచ్చి ఇది చేసినారు. మదర్లీలో ఇంత ఎవరు చేస్తారు మా, ఎవరు ఇస్తారు ఇట్లా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్. స్వామి చేసిన ప్రేమకు నేను చెప్పలేదు, ఆ లిమిట్ ఏం లేదు.
2: మరి ఆ రోజు మీరు పాద పూజ చేసిన?
1: ఆ రోజు పెళ్లి ముందు స్వామి రూమ్ లో వచ్చినారు, అప్పుడు పాద పూజ చేసినా. నేను నా మనసులో చాలా ఉన్నింది, స్వామికి ఒకసారి పాద పూజ చేస్తానా, పసుపు కుంకుమ వేసి పాద పూజ చేసినా. మళ్ళీ మా మదర్ కూడా చేసింది, ఇద్దరు చేసినాం పాద పూజ పెళ్లి, జస్ట్ బిఫోర్ పెళ్లి.
2: మరి ఆ తర్వాత మీకు స్వామి బృందావన్లో?
1: తర్వాత స్వామి మాకు బృందావనంలో వైట్ ఫీల్డ్ లో ఫ్యాక్టరీ హౌస్ లో ఉండమన్నారు. కొన్ని నెలలు మేము అక్కడ ఉన్నాము. అక్కడ స్వామి మా ఇంటికి వచ్చినారు. వస్తే వస్తానే బోలాబండారి పాడమన్నారు. సాయిరామ్, ఈ ఇట్లా లేవల్ నాకు ఇంత వచ్చిందా, బోలాబండారి పాడేదానికి ఆ లేవల్ రావాల కదా, కాని స్వామి ఆజ్ఞ కాబట్టి నేను పాడినా బోలాబండారి. తర్వాత నేను కొన్ని పెయింటింగ్స్ చేసిన, మళ్ళా నేను నా పోయమ్స్ బుక్ ఉనింది, బుక్ అంటే నోట్ బుక్ ఉనింది, అప్పుడు పబ్లిష్ చేయలేదు, కానీ అది స్వామి చేతికి ఇస్తే చాలా సంతోషంగా ఉన్నారు. ఇదిగో అన్ని కళలు ఉన్నాయి చూడు పాపాలు, చూడండి చూడండి అని అందరితో చెప్తా ఉన్నారు. సకల కళా ప్రియ జయ పరతీశ్వర, జయ సాయి శంకర, నటన నటేశ్వర. స్వామి డిస్క్రిప్షన్ మా ఫాదర్ చేసినారు,
2: చెప్పండి
1: ఒక భజన్ లో.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి మరొకమారు స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనన్య భక్తులు, సంగీత విద్వాంసులు అయిన శ్రీ పాండురంగ దీక్షిత్ గారి ఏకైక కుమార్తె శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. స్వామివారి సేవలో తమ జీవితాన్ని పావనం గావించుకున్న శ్రీ రాజారెడ్డి గారి సతీమణి వీరు. భగవాన్ బాబావారి ఆజ్ఞ మేరకు తల్లిదండ్రులతో తన చిన్నతనంలోనే స్వామివారి వద్దకు వచ్చి వారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాలకు నోచుకున్నారు

0: ಸಾಯಿ ಶಂಕರ ನಟನ ನಟೇಶ್ವರ ಅಂಟೇ ಸಾಯಿ ಮೀರು నటన నటేశ్వర్ అన్నారు. సకల కళా ప్రియ, మీరు సకల కళా ఇది అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ప్రణవాకార, యువర్ హెయిర్ ఇస్ లైక్
1: ప్రణవాకారం.
0: మరి నిత్య పరిధాత, నిత్య పరిధారిత మీన్స్ యు ఆల్వేజ్ వేర్ కాషాయ అంబరం. నిత్య పరిధారిత కేసర అంబరం అంటే కాషాయ అంబరం అని బ్యూటిఫుల్. స్వామి యూజ్ టు లైక్ దిస్ భజన్.
1: నాన్నగారు
0: కంపోజ్ చేసినారు. నాన్నగారు వర్డింగ్స్ కూడా అండ్ ట్యూన్స్ కూడా. ఇంకా నాన్నగారిది హరి ఆనందమై స్వామికి భలే ఇష్టం. ఎక్కితున్నా అచ్చా భజన్ బనాయా దీక్షిత్. హరి ఆనందమై, హరి కా సత్య స్వరూప ఆనందమయ హై స్వామి అనేది. తర్వాత మా దగ్గర ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్పకు పంపినారు. మేము వైట్ ఫీల్డ్ ఉండేటప్పుడు స్వామి పంపినారు. అప్పుడు హీ వాజ్ మై గాడ్, కరియప్ప వాజ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. సో నేను కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చినా, నాకు అంతగా తెలియదు. నేను సార్ మీకు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇచ్చేది, ఇమీడియట్లీ ఆఫ్టర్ మై వాక్. అప్పుడు ఎక్సర్సైజ్ చేసేది లే, వాక్ తీసుకుని వచ్చి. హీ వాజ్ ఓవర్ 85 అనుకుంటా. అప్పుడు వాక్ తీసుకుంటానే నాకు ఇడ్లీ కావాలా, బ్రేక్ఫాస్ట్ కావాలా. మళ్ళా నేను మా వంట, మై గాడ్, మేము ఏం సర్కస్ చేసేది అప్పుడు. త్వర త్వరగా త్వరలోనే వాళ్ళు తట్టలో ఇళ్ళు పడాలా, దోషలు పడాలి, లేకపోతే వెరీ స్ట్రిక్ట్ పర్సన్. కానీ ఇట్లా 3 డేస్ హీ వాజ్ విత్ అస్ అండ్ స్వామి దయతో ఎట్లానో నేను చూసుకున్నాను. మళ్ళా ఊరికి పోయినాక జనరల్ కరియప్ప మన స్వామికి లెటర్స్ రాచినారు. లెటర్ లో రెడ్డి భర్త భార్య భలే బాగా చూసుకున్నారు నన్ను, చాలా మంచివాడు అని ప్రేస్ చేస్తా ఉన్నారు. మళ్ళా మాకు ఒక గిఫ్ట్ కూడా పంపినారు. ఆ లెటర్ కాపీ స్వామి మాకు పంపినారు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం దర్శనానికి పోతే బాగా చూసుకున్నారే పని అని చెప్పినారు. అది ఒక జరిగింది. తర్వాత 1975 నాకు డాక్టర్స్ చెప్పినారు, యువర్ థ్రియేటనింగ్ అబార్షన్ కేస్. సో వెరీ డేంజరస్ సిచ్యుయేషన్, వీ హావ్ గివెన్ చాలా కష్టం. అప్పుడు మేము వైట్ ఫీల్డ్ లో ఉన్నాము. అప్పుడు స్వామి దగ్గర పోతే స్వామి ఏం కాదులే, నేనున్నా కదా, స్వామి ఉన్నారు, ఏం భయపడొద్దుమా, ఎక్కడ ఉంది ఆమె అట్లా అడిగినారు. అప్పుడు నాతో తెలుగులో మాట్లాడేది కదా స్వామి. మా కారు దగ్గర స్వామి వచ్చేది. కారులో నేను కూర్చుంటే తీసే, ఆ డోర్ తీసే అని చెప్పేది. మళ్ళీ డోర్ తీస్తే నేను అట్లా ఉంకొని పాద నమస్కారం తీసుకోవాలి కదా, ఉంగొద్దుమా ఉంగొద్దు అని చెప్పి స్వామి కాడుపైకి ఎత్తి పాద నమస్కారం చేసుకో అని అనేది. ఇట్లా దయాసాగర్ స్వామి 9 నెలలు నాకు నమస్కారాలు ఇచ్చి, 9 నెలలు నాకు విభూతి ఇచ్చి ఆ గర్భం సేవ్ చేసినారు. టుడే మై సన్ ఇస్ డాక్టర్ వివేకానంద రెడ్డి. హీఈస్ సేవ్డ్ బై స్వామి. స్వామిస్ గిఫ్ట్ టు మీ, హీ హాజ్ సేవ్డ్ మై సన్. స్వామి సంకల్పంతోనే పుట్టినాడు వివేకానంద.
1: తనకి స్వామి పేరు పెట్టారండి.
0: స్వామి పేరు పెట్టారు వివేకానంద అని. అంటే మై హస్బెండ్ స్వామి దగ్గర వచ్చే ముందు ప్రభు రామకృష్ణ పరమహంస్ అండ్ వివేకానంద స్వామి వాళ్ళు భక్తులు కాబట్టి వివేకానందే పేరు పెట్టినారు. హిజ్ ఐడియల్ వాజ్ వివేకానంద, సో వివేకానంద పేరు పెట్టారు.
1: సో మరి స్వామి 1975 లో బాంబేకి వచ్చారు.
0: 1975 బాంబేకి వచ్చారు స్వామి. అప్పుడు షిరిడీకి సాయిబాబా హిందీ ఫిల్మ్ మనోజ్ కుమార్తో, శ్రీ మనోజ్ కుమార్తో మై ఫాదర్ శ్రీ పాండురంగ దీక్షిత్ గారు చేసినారు. మ్యూజిక్ అంతా ఇచ్చినారు. భోలా భండారి, దీపావళి మనాయిసు అని ఆల్ దీస్ సాంగ్స్. అండ్ స్వామి కూడా చాలా ఇష్టపడినారు ఫిల్మ్ చూసి. స్వామికి ఫిల్మ్ చూపించారు. చూపితే
1: ఎక్కడ చూపించారు?
0: ఐ థింక్ బహుశా బాంబేలో చూపినారు, ఆర్ ప్రశాంత్ ఐ డోంట్ నో, బట్ బహుశా బాంబేలో చూపినారు. అప్పుడు స్వామి చెప్పినారు, దీక్షిత్ పెహలే సాయి అవుతారు కా, యాంగర్ నహీ దిఖాయా, క్రోధ్ నహీ దిఖాయా అని చెప్పారు. షిరిడి బాబా కోపం చూపలేదే అని స్వామి చెప్పినారు. అండ్ బట్ హీ లైక్ ఆన్ ద హోల్ హీ లైక్ ద ఫిల్మ్ వెరీ మచ్.
1: అప్పుడు షిరిడి బాబా గురించి స్వామి గురించి ఏమైనా చెప్పినారా స్వామి?
0: స్వామి చెప్పేది ఒక దినం స్వామికి పూరణ్ పోళి అంటే మనం పోళ్ళు అంటాము, ఆ పోళీలు తీసుకుని పోతే కొంచెంగా తింటాను, కాని ఈ అవతారంకు పోళీలు ఇష్టం లేదు, ఈ అవతారంలో కారం ఇష్టం అని చెప్పినారు. పెళ్లే అవతారకు పోళీ ఇష్టం అని చెప్పినారు.
1: షిరిడి
0: అవతారకు పోళీ ఇష్టం అని చెప్పినారు. తర్వాత అన్ని అట్లా అట్లా అన్ని స్మాల్ స్మాల్ థింగ్స్ బట్ చెప్పేది
1: టొబాకో.
0: ఒక దినం చెప్పినారు, స్వామి తాంబూలం ఖాతా హై ఉస్మే టొబాకో నహీ రహతా హై, స్వామి కభీ భీ టొబాకో నహీ ఖాతా హై, స్వామి తాంబూలం ఖాతా హై ఉస్మే కార్డమమ్ ఉస్మే చున్నం థోడా థోడా డాల్తా హై, టొబాకో నహీ ఖాతా హై అని చెప్పినారు. అది కూడా చెప్పినారు. స్వామి యూస్ టు మెటరలైజ్ సెవరల్ థింగ్స్ మా వత్తు ఉంటే మెటరలైజ్ చేసేది మేము చూసినాము. స్వీట్స్ ముదులుకొని, ఉంగరాలు ముదులుకొని, శివలింగం కాని ఏ మీరు చెప్పండి స్వామి అంతా ఇచ్చేది. అంటే చెప్పని అక్కర్లే, స్వామి దయాత ఇచ్చేది అదే. కానీ అప్పుడు బాంబేలో మా బంధువులు సురేష్ అని మా పెదనాన్న కొడుకు అండ్ పిన్నమ్మ, మా పిన్నమ్మ కుముదిని, వాళ్ళిద్దరికి లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ వచ్చింది మా. అప్పుడు స్వామి దయాతో విభూతి ఇచ్చి ఇద్దరికి బాగా చేసినారు. షీ లివ్డ్ అప్ టు 88 ఇయర్స్ మా పిన్నమ్మ. అండ్ మై కజిన్ సురేష్ హీఈస్ నౌ 70, సో హీ కంప్లీట్లీ క్యూర్డ్ దెమ్. అట్లా చేసినారు మా ముందరు అన్ని. ఇదంతా జరిగింది, డాక్టర్స్ హ్యాడ్ గివెన్ అప్ హోప్స్ బట్ స్వామి బాగా చేశారు. ఎక్కడెక్కడ డాక్టర్స్ వల్ల కాదు, అక్కడక్కడ స్వామి నిలబడతారు, నేను ఉన్నా కదా అని. మళ్ళా చూడండి, స్వామి అండ్ డివోటీస్ వాళ్ళు రిలేషన్స్ దే ఆర్ ఆల్వేస్ డైరెక్ట్, మధ్యలో మీడియేటర్ అక్కర్లేదు. స్వామి ముందు అవతారంకు కూడా, ఈ అవతారంకు కూడా మధ్యలో ఇది మీడియేటర్ అక్కర్లేదు, నో మీడియేటర్ ఇన్ బిట్వీన్. ఏది ఉంటే డైరెక్ట్ గా చెప్తారు స్వామి. షిరిడి సాయి సచ్చరిత్ అంటే శ్రీ దాభోల్కర్ గారు రాసినారు, దాంట్లో చాప్టర్ నంబర్ 41 లో స్వామి క్లియర్ గా రాసినారు, చెప్పినారు క్లియర్ గా, నాకు మధ్యస్థ ఎవరు వద్దు, నేనే డైరెక్ట్ గా నా భక్తులతో మాట్లాడతాను. సో నాకు ఎప్పుడు అక్కర్లేదు మధ్యస్థ, మీడియేటర్ అక్కర్లేదు. అది ఒకటి నేను చెప్పాలి. మళ్ళీ ఫస్ట్ అవతారం గురించి స్వామి వారికి చాలా ప్రేమ. అండ్ బేసికలీ వి ఆర్ షిరిడి సాయి బాబాస్ స్టాంచ్ డివోటీస్ అండ్ మన స్వామి ఇస్ ఆల్సో షిరిడి సాయిస్ అవతార్, పునరావతారం. కాబట్టి స్వామి అదే అంత గుర్తు పెట్టుకుని ఆరతిలు కూడా పాడేమనేది, షిరిడి సాయి ఆరతి, ఆరతి సాయిబాబా పాడమనేది మా మదర్కు, ఐసా ఏ బా అదే పాడు చెప్పేది. తర్వాత నేను అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా ఈ 2-3 అవి 7 ఇయర్స్ ముందు స్వామి సమాధి తీసుకునే ముందు కూడా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పేది, సద్గురునాథ్ సాయినాథ్ మహారాజ్ కి జయ్, బికాజ్ వి ఆల్వేస్ సే దాట్. అది చెప్తా ఉంటే ఏమి అని అడిగేది, మళ్ళా రిపీట్ చేయాలని నేను. కాబట్టి సద్గురునాథ్ సాయినాథ్ మహారాజ్ కి జయ్, సంతోషం సంతోషం. పబ్లిక్ లో ఉంటే కూడా అడిగేది, ఇంటర్వ్యూ రూమ్ లో కూడా అడిగేది, ఎక్కడెక్కడ అడిగేది, ఏమి మళ్ళా చెప్పు, అదే అదే అంత.
1: సో కన్ఫర్మేషన్
0: కన్ఫర్మేషన్ చాలా చాలా ఇష్టం. తర్వాత
2: ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులు శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారి పరిచయ కార్యక్రమంలో రెండవ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగం రేపు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: నీ వెంట రాదు. ఒక ధనవంతుడు మరణానంతరం విష్ణుదూతలతో విష్ణులోకానికి పయనిస్తున్నాడు. ఉన్నట్లుండి అతడు విష్ణుదూతలతో, అయ్యలారా, నన్ను ఒక్కసారి మా ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని అర్థించాడు. వారు దయతో సమ్మతించారు. ఆ ధనికుడు తన ఇంటి ప్రాంతానికి వెళ్లి నలుదిక్కులా చూశాడు. తన స్వగృహ ప్రాంగణాన్ని చూశాడు. పెదవి విరిచి నిట్టూరుస్తూ, దేవతలారా, ఇక పోదాం రండి అన్నాడు. వారు, ఏమిటయ్యా, వచ్చేటప్పుడు ఆనందంగా ఉన్నావు, ఇప్పుడంత నిరాశ నిస్పృహలతో ఉన్నావు అని అడిగారు. ఆ ధనికుడు, దూతలారా, నేను జీవించినంతకాలం నా భార్యాబిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా బంధువర్గానికి ఎంతో ప్రేమతో సేవలు చేశాను, సహాయం అందించాను, వారికి కావలసినంత ధనాన్నిచ్చాను, వారి కోరికలన్నీ తీర్చాను. వారిలో ఏ ఒక్కరైనా నా వెంట వస్తున్నారేమోనని చూడాలనిపించి మిమ్మల్ని వెనక్కు తీసుకుని రమ్మన్నాను. కనీసం నన్ను గురించి నాలుగు మంచి మాటలు పలుకుతారేమోనని ఆశించాను. కాని వారెవ్వరూ నా సంగతి అనుకోవటం లేదు. ఎవరి ఇంట్లో వారు, ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్నారు. ఇన్ని దినాలు నేను వీరికి చేసిన సేవ అంతా వృధా అయింది కదా. ఆ కాలాన్ని, ధనాన్ని భగవంతుని సేవకు ఉపయోగించినట్లయితే ఆ పుణ్యం నన్ను అంటిపెట్టుకుని ఉండేది కదా అని విచారిస్తున్నాను అన్నాడు. పూచిక పుల్లైనా పోయేటప్పుడు వెంటరాదు. జీవించినంతకాలం మమకారాలను పెంచుకొనకుండా సంసారంలో ఉంటూనే తటస్థభావం వహించాలి. తామరాకుపై నీటిబొట్టు వలె జీవితం గడపాలి. అర్థమైంది కదా.

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో తిరుపతి రేడియో సాయి బృందంచే అందించబడిన రోగికి తగ్గ చికిత్స అను బాలవికాస్ పిల్లల నాటికను మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వచనామృతం ఆధారంగా బాలవికాస్ నాటిక రోగికి తగ్గ చికిత్స. పాత్రలు: పడవసరంగు, ప్రయాణికులు గంగాప్రసాద్, బ్రహ్మానంద, నరేంద్ర, రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస శిష్యుల్లో ప్రతిదినం ఎవరో ఒకరు దక్షిణేశ్వర్ నుంచి కలకత్తాకు పడవలో ప్రయాణం చేస్తూ ఆశ్రమానికి కావలసిన సరుకులు తెచ్చేవారు. ఒకరోజు బ్రహ్మానంద అనే శిష్యుని వంతు వచ్చింది.
1: టికెట్ వద్దనా? ఎక్కండి, డబ్బులు చేతిలో పట్టుకెక్కండి. ఇదిగో వద్దనా, త్వరగా. ముగ్గురా?
2: అవును.
1: ఒకటిన్నారనా? ఇదిగో ఈ సన్నాస్ బాబు, పడవ ఎవరు కాడ కూసండి.
2: సరే సరే.
1: ఇదిగో అర్ధనా.
3: ఇక ఎంతసేపు సరంగో?
1: ఒరే చందు,
2: అన్నా
1: తాడిప్పేసి గడందుకో.
2: అన్నా
1: ఇకెవరు లేరు, గిడై.
2: అట్టాగే అన్నా.
1: పోనీ.
3: ఏంటి సరంగో, ఈ సన్యాసి బాబులు అర్ధన్నా ఇస్తారా లేకపోతే ఊరికేనా?
1: నా కాడ మోమాట లేవు. సన్యాసి అయినా సరే, బైరాగైనా సరే, ముక్కు పిండి అర్ధన పుచ్చుకుంటా. డబ్బు లేదంటే మెడబెట్టి గింటేయడమే.
4: చూడు, మనుషులు సోనాకి దొక్కలాగున్నారు. ఓ పని లేదు, ఓ సంపాదన లేదు, పెళ్లి పెటాకులు లేవు.
1: అదే బాబు ఆశ్చర్యం. మరి ఆ రామకృష్ణుడు ఏం మందు పెడతాడో, ఏం మంత్రం వేస్తాడో, ఆ మఠంలో ఎంతసేపు ఆటలు పాటలు భజనలు, మధ్య మధ్య దేవుపు ఉంటుందంట. ఎటో ఈ కుర్ర సన్నసుల రామకృష్ణుడికి తాళం వేస్తూ తైతకలాడటం, తినడం, పడుకోవడం.
5: గురుదేవా, ఏమిటి మాకి పరీక్ష? ఈ అజ్ఞానులకు సమాధానం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? మమ్మల్ని ఏమన్నా సహిస్తాం. సహనం మీరు చెప్పిన బోధే కాని మిమ్మల్ని ఇలా అవహేళన చేస్తున్నారే, ఎలా సహించను?
4: ఈ మఠం ఇలాగే నడిచిందంటే ఈ రామకృష్ణుడు ఎంతమంది కుర్రాలను ఇలాగే సన్నాసులు చేసి పాడు చేస్తాడు?
5: సుయానా మా మేనమా కొడుకు ఈ స్కూల్ ఫైనల్ చదువుకుంటున్నాడు. ఆడి పేరు సోమనా చటర్జీ. మంచి కుటుంబం, అల్లోళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మంచి నౌకరీలు ఉన్నారు. మరెవరో స్నేహితుడితో ఈ సోమనాథ్ 2 సార్లు మఠానికి వెళ్ళాడంట. అంతే, ఇంకా చదువు నౌకరి వద్దు సంపాదొద్దు అంటూ 2 రోజులు ఇడే ఉండిపోయాడు. ఆడమ్మా బాబు ఒకటే గోల.
4: మరేమైంది?
5: ఏమవుద్ది? ఆడి అన్నొచ్చి రామకృష్ణుల్ని శిష్యుల్ని చడా మడా తిట్టి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోయాడు.
3: ఇలా మన ఊర్లో ఈ రామకృష్ణుడు ఎంతమంది చెడగొడతాడో.
5: శుద్ధ అబద్ధం. ఆ సోమనాథ్ చటర్జీతో మా గురుదేవులు, నాయనా నువ్వింకా చిన్నవాడివి, నీ చదువు సంధ్యలు బాధ్యతలు పూర్తి చేసుకుని నీ తల్లిదండ్రులు అనుమతితో ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇంటికి వెళ్లి మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం నడుచుకో, సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను రప్పించుకుంటాను అని చెప్పి పంపేశారు.
0: దక్షిణేశ్వర్లో రామకృష్ణ పరమహంస వివేకానంద మొదలైన కొద్దిమంది శిష్యులతో ఆధ్యాత్మిక గోష్ఠి జరుపుతున్నాడు.
6: ముక్తి కోరిన వ్యక్తి ప్రకృతి శక్తులను నిశితంగా పరిశీలించాలి, ఆలోచించాలి, గ్రహించాలి. మనుషులు, జంతువులు, సమస్త ప్రాణికోటి, అంతేకాదు పర్వతాలు, నదులు, సూర్యచంద్రాదులు కాలానుసారం సృష్టి స్థితిలయలకు లోబడి ఉంటాయి. జగత్తులో ఏదీ శాశ్వతం కాదు, సర్వం మిథ్య. వాటి పరస్పరానుబంధం కూడా అస్థిరం, అశాశ్వతం. ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వ్యక్తి మానసిక వైరాగ్యంతో కోరికల నుండి విముక్తుడవుతాడు. ఆ స్థితిలో ఈ జగత్తుకు ఆధారభూతుడైన పరమాత్మ వైపు మనస్సు మళ్లించి ఏకాగ్రతతో ఆరాధించటమే మోక్షానికి మార్గం. ఏమంటావు నరేన్?
7: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్న గీత బోధనను అనుసరించి గురుదేవులు చెప్పినట్లు ఆ మనస్సుని అదుపులో పెట్టుకోవాలి.
6: అదిగో బ్రహ్మానంద వచ్చాడు. ఏమి బ్రహ్మానంద, కించిత్ ఆనందం కూడా నీ మొహంలో కనిపించడం లేదు, ఏం జరిగింది?
5: గురుదేవా, ఇంక నేను సరుకులు తేవడానికి కలకత్తా వెళ్ళను, ఈ అవమానం భరించలేను.
6: ఏమిటా అవమానం? నిన్నెవరైనా హేళన చేశారా, తిట్టారా కొట్టారా?
5: నన్ను తిట్టినా కొట్టినా బాధపడను. పడవలో ఆ సరుంగు, ఆ ప్రయాణికులు, గురుదేవుల గురించి చేసిన అసభ్య ప్రలాపన దుర్భరం, దుస్సహం.
6: మరి నువ్వు వాళ్లను మందలించలేదా?
5: సన్యాసి వయ్యుండి అంత మాత్రానికే క్షమను కోల్పోయి పరదూషణకు పూనుకున్నావా అని గురుదేవులు నన్ను మందలిస్తారేమోనని తలదించుకొని మౌనంగా కూర్చున్నాను.
6: గురుదూషణ వింటూ తలదించుకుని మౌనంగా కూర్చున్నావా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. లోక వ్యవహారాల్లో ఆత్మాభిమానంతో ప్రవర్తించాలి.
5: క్షమించండి గురుదేవా.
6: సరి సరి, ఇంకలే.

0: బాబు జాగ్రత్త, ఆ తాడు పట్టుకొని ఎక్కండి. అర్ధన్న ఇవ్వండి. ఇదిగో చిల్లర. బాబు సామాన్ని పడవ మధ్యలో పెట్టండి. ఆ ఎక్కండి. ఇదిగో సన్యాసి బాబు, పడవకు ఆ చివర కూర్చోండి.
1: నాకెక్కడ అనుకూలంగా ఉంటే అక్కడే కూర్చుంటాను, చివర కూర్చోవడం ఎందుకు?
0: నమస్కారం గంగాబాబు. 10 రూపాయలకు చిల్లర లేదు, తమరెళ్ళి కూర్చోండి. ఈసారి వచ్చినప్పుడు ఇద్దరు గాని. అరే చందు, ఇకెవరు లేరు, పడవ తాడిప్పేయి. గడేయ్. అందుకో సన్యాసి బాబు, మీ పేరేటో నాకు తెలుదు.
1: నరేంద్రనాథ్.
0: రామకృష్ణ మొట్టమొదలు ఎవరొచ్చినా ఆ మూలే కూర్చుంటారు. ఆ మాట అంటే మీకేంటి అంత గుర్రొచ్చింది?
1: ఎవరెక్కడ కూర్చోవాలో అందరికీ చెబుతున్నావా?
0: అందరి సంగతికి ఏంటలేండి, మీ ఊళ్ళే అక్కడ కూర్చుంటారు. ఎంచేతనంటే మీ గురువు అంటే అందరికి నమ్మకం ఉండదు కదా, ఏదో ఎట్టకారం మాట అంటారు, మీ ఊళ్ళు బాధపడతారు.
1: నేనేమి బాధపడుతూ కూర్చోను, దవడపల్లి లోడగొడతాను.
2: అబ్బా వీడంత మగాడా? గంగా ప్రసాద్జీ ఊరుకోండి, అతను నరేంద్రనాథ్ అని రామకృష్ణుని ముఖ్య శిష్యుడు, బిఏ పాస్ అయ్యాడు.
3: ఏం చేస్తాడేంటి, ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఆ రామకృష్ణుడో గురువు, వీడో శిష్యుడు.
4: నోర్మాయ్.
5: బాబు కనీసం మీరైనా ఊరుకోండి, ఆ గంగా ప్రసాద్ చాలా పేరున్న వ్యాపారస్తుడు.
3: ఏమిట్రా కూస్తున్నావు, నోరు ముయ్యాలా? ఇలారా నోరు మూస్తాను, అందరికీ తెలుసు మీ గురువు ఎంత మంది యువకులను సోమరిపోతో సన్యాసులు చేసి మఠం నడుపుతున్నాడో.
1: వాళ్ళు సోమరిపోతులో నిస్వార్థ త్యాగ జీవులు, నీకేం తెలుసురా, చదువు సంస్కారం లేని చవట.
3: అందరికీ తెలుసు మీ రామకృష్ణుడు ఎంతటి గొప్ప గురువు.
4: రాస్కెల్, ఏమిట్రా పేలుతున్నావు? ఏది ఏది ఇప్పుడు పేలు?
0: ఏయ్ సన్యాసి బాబు, ఆయన ఎవరనుకున్నావు?
4: ఏ సరంగో ఆగు, ఒక్క అడుగు ముందుకేసావా, నిన్ను ఆ గాడిదని కలిపి గంగలో గెంటేస్తాను.
5: నరేంద్ర బాబు, ఆ గంగా ప్రసాద్ పీక బిగుసిపో చచ్చిపోగలడు, క్షమించి వదిలేయండి.
4: బతికిపోయా, మా గురుదేవుని గురించి మళ్ళీ ఇలా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి పేలాపని పేలావో, గంగలో తేలతా ఉక్కబడ్డారు.
3: వీడు సన్యాసి కాడు, రాక్షసుడు.
2: ఊరుకోండి, ఆయన కనపడితే మళ్ళీ వస్తాడు.
3: ఎంత ప్రమాదం తప్పింది, ఆయనకు బోలెడు డబ్బు పలుకుబడి ఉన్నాయి.
4: ఏడుసాడు, ఇలాంటి వాళ్ళు కోటి మంది అయినా మా గురువు గారి కాలి గోటికి సరిపోరు. చూడు సరంగు, ఈనాటి నుంచి మా గురుదేవుల గురించి గాని మాలాంటి శిష్యుల గురించి గాని ఎవ్వరైనా
0: తెలిసింది కదా, ఇక నోరు మెదపనివ్వనండి. ఒరే చందు, గట్టు మీద దిగి తాడు కట్టే. బాబు నెమ్మదిగా దిగండి, ఈ తాడట్టుకు దిగండి.
6: వివేకానందుడు దక్షిణేశ్వర్ వెళ్లి రామకృష్ణుని దర్శించాడు. అది వివేకానందుడికి మరుపురాని అనుభవం.
7: ఆ నరేన్, వచ్చావా? ఏమిటా రౌద్రాకారం, మొహం కందగడ్డలా ఎర్రబడింది, ఏం జరిగింది?
4: గురుదేవ్, పడవలో ఒకడు మిమ్మల్ని గురించి అసభ్యంగా కారుకూతలు కూశాడు, దాంతో వాడి మెడ పట్టుకుని గంగలోకి తోసినంత పని చేశాను. ఆ దెబ్బతో వాడికి, పడవ సరుంగుకి, ప్రయాణికులకి కూడా బుద్ధొచ్చింది.
7: కాషాయ గుడ్డలు కట్టుకుని

సత్యం నానమనంతం బ్రహ్మ.

అనంతం బ్రహ్మా. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా. సత్యం.

0: సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
1: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

家的本领，让

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయగు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: ಸಾಯೇಶ್ವರಾಯ ವಿದ್ಮಹೆ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತಂಗಾ ರೇಡಿಯೋ ಸಾಯಿ ತೆಲುಗು శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాడు మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా పర్తియాత్ర సందర్భంగా ప్రశాంతలయం విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల భక్తుల అనుభవాలను రేడియో సాయి ప్రశాంతలయం స్టూడియోస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. గత 2 రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ పదకొండవ పర్తియాత్రకై 2,300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుబోలల నుండి ప్రశాంతలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్తియాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు
1: పర్తియాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్తియాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్తియాత్ర చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు.

0: అవేంటో కొంచెం మీరు చెప్తారా?
1: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరామ్. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవడం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పత్తియాత్ర ప్రారంభమవుతుందంటే ఈరోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3,300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను అక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పత్యాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామే స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం మొదటి పత్యాత్ర 2007 నుంచి ప్రారంభమైంది.
0: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ నాది అవినాభావ సంబంధము, ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
1: అవును రంగనాథ్.
0: ఆ అన్యోన్య అనురాగాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. దాన్ని ఏ చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు 100 మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక 2 సంఘటనలు మీరు.
1: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభా మండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం, కానీ మీకు 17 బోగీలు ఉన్న ట్రైనే, 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2,000 మంది పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3,000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1,000 మందిని ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం, కానీ ఆలోచన మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1,000 మందిని. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్లీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు లేదండి సాధ్యం కాదు, అది మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1,000 మంది యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత స్వామి మరి చేశారు, ఏ మహిమ చేశారు, ఏ మాయ చేశారో తెలియదు గాని అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 బోగీలు వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
0: అంటే అది 23-24 బోగీల ట్రైన్
1: 23-24 బోగీల ట్రైన్ డబుల్ ఇంజిన్ పెట్టి వాళ్లు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
0: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం,
1: తప్పకుండా అడవిలోనున్న ఆకాశం, గుట్టలోనున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరుగుడెప్పుడు.
0: మరి ఈ పరిత్యాత్ర చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహంలాగా భక్తులు పొద్దున మనం చూస్తున్న ప్రవాహంలాగా వస్తున్నారు. ప్రవాహం ఇది 2,300 మంది భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలుగుతారు?
1: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006లో స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అని ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు, అంటే 2006లో నేను డిసెంబర్ 5వ తారీఖు నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి, స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి, స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలనే ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది, ముఖ్యంగా 900 మంది ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3,300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి, మీరు ఇప్పుడు అడిగిన ఇది మేము ఒక యజ్ఞంలాగా మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి గ్రామాల్లోకి ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం, మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం, స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలు పెట్టిన పత్యాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమి లేకుండా కూడా 2,400 పైచలకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2,400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ, ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారండి.
0: జనరల్ గా పత్యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
1: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చెల్లం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా డిసెంబర్ 1వ వీక్ లో వస్తుంది, అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
0: అప్పటి నుంచి ఏర్పాట్లు, యజ్ఞాలు, యజ్ఞంలాగా సాయి,
1: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు, సత్సంగాలు, భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలి అని ఆ రకంగా. దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని 20 రోజులు గాని 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా, అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని స్వామిని ధ్యానం చేసుకుని చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
0: ఈ పత్యాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో, మనస్సుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
1: అవునండి.
0: అదే విధంగా ఈ పరిత్యాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి.
1: వచ్చే కూడా.
0: అవి ఏంటంకుల, అవి వివరిస్తారు.
1: పరిత్యాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత, ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత వాళ్ళొక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండగలాగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
0: ఇంకా పంటలు
1: ఇదివరకు మాకు పత్తి యాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పత్తి యాత్ర మొదటి పత్తి యాత్ర 2వ పత్తి యాత్ర 3వ పత్తి యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను. అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతము ఇక్కడ ఈ ప్రాంతం పంటలు పండదు, మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామి నామంతో మేము స్వామి నామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈరోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి, పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడైన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈరోజు మొన్న అంటే గత ఏడాది ఆయన ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లోకి వెళ్లలేని దుస్థితి సార్ నాది, అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈ రోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈ రోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈ రోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామే పూర్తి, మాకు రక్షణ, స్వామే మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారాయన.
0: ఇంటింటిలో గడప గడపలో స్వామినామం ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
1: తప్పకుండా అండి, చేస్తుంది.
0: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
1: తప్పకుండా వివరిస్తాను. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు 2007లో ప్రతి యాత్రకు రాకముందు 2006లో మా దగ్గర కొన్ని సంస్థలు కొన్ని సమితులు ఉండేవి, అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం అనే చేయాలి, నేను కూడా 4 ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్లకి మేము చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడా మాకు స్వామి ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు దినదిన ప్రవర్ధమానమే. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలున్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 సార్లు వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనగర్ జోన్ లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చున్నారు, ఆ భక్తులు కూడా. వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గు పోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ధి చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి వారిప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు ఆసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం, సంస్థ ఈ రకంగా కాగజనార్ ప్రాంతంలో అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది. అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
0: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
2: సరే, జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్,
0: భారతదేశంలో 11వ పెద్ద జిల్లా పరిగణింపబడుతుంది.
2: అయితే ఈ కాగజ్ నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు మన జిల్లా అధ్యక్ష వారు చెప్పినట్టు ప్రతియాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు, అప్పటికే కాగజ్ నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్ నగర్ లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ మొగడు దగ్గడ అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం ఆ కార్యక్రమంలో. అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ ఈ ఫోటో కోసం ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నేను. ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను, అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో, అప్పుడు అనుకున్నాం ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్నాను. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి. అంటే పాడతాను సార్ అని, సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడీ వినలేదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాడి వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంటే ముందే ప్రవేశించి మన ద్వారా కార్యక్రమాలను చేయిస్తున్నారని. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్. తర్వాత అట్లా గ్రామ సేవల ద్వారా ఈ పర్త్యాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దీవానుగ్రహం వల్ల ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు అక్కడ. అది కూడా భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజ్ నగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు ఆ రోజు ఊరేగింపు. శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది, తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది, ఆ కంటైనర్ ఏ దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయిరామ్ కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారు ఎందుకంటే పాప అక్కడ ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్ ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు. ఉదయం మనకు మామూలు నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పురం నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాకోపం చూసారు తీసేసరికి ఆ కంటైనర్లో మళ్లీ ఫుల్గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్లీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు. అక్కడ ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది పర్తయాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకు ఉన్నటువంటి జన్మజన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పర్తయాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ్ అని ఒక మండలం. ఆ దహేగామ్ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 30-40 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు అసలు. వర్షకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్, అక్కడిక్కడ వెళ్ళలేము. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం. వాళ్ళు పర్తయాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటారు. అక్కడ అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం. ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప, 7 ఇయర్స్ పాప ఈ మన భజనకు అటెండ్ అవుతూ ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికేం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది. వాళ్ళు ఎవరికేం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగు పడ్డది పలానా ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా పెద్దలన్నీ సంస్థలు వాళ్ళు అడిగారు అన్నట్టు. మరి పిడుగు పడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే మా 7 ఏళ్ల పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగుపడే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు.
0: చాలా బాగా చెప్పారండి. భగవంతుడి నామస్మరణ పిడుగుపాటు నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజ గురుచరణ అనే స్వామి అవతార ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, అదేవిధంగా కాగజ్ ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతార ఉద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింట్లో మార్మోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2400 మంది భక్తుల్లో దాదాపు 1500 మంది ఈ కాగజ్నగర్ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే కాగజ్నగర్ పక్క ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987 సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెన్నెల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారు.
3: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నిన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నిన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి ఒక చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతూ ఉండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటూ వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాలు వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఎలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
0: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
3: గంటకు అంటే ఒక 1 అవర్కు 1000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి, ఒక గంటకు 1000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఎలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య వైద్య సేవలు ఒక మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరం ఉన్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా అధ్యక్షులు గారిచే, స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
4: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
5: ప్రేమ స్వరూపుడు మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు. న తపాంసి న తీర్థానాం, తపస్సు చేయటము ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు. తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
6: వ్రతములకు పూజాదుల యొక్క కర్తములే కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని యందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తి భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తియే మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలు అయినటువంటి మీరు సార్థకమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
4: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
0: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్లా ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చిన్నారు.
7: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ అక్కడ ఉండే పేషెంట్స్ కు మాత్రము గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది. మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా వాళ్ళది లేదు. మాదిరిగా వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్స్ ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్య అన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని మా డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టు కు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన వాలంటీర్స్ వెళ్లి, సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవాదలు వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు సాయం
0: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
7: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటివరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 7 లక్షల మంది భోజనం చేసి ఉంటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
0: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాషిందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
8: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నామ సంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతూ ఉంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్లల్లో ఆనందం చూసినప్పుడు మనం కూడా మన కళ్ళల్లో కూడా ఆనంద బాష్ప రాలుతూ ఉంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది. అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెన్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెన్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది. అయ్యా, మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము, తిన్నాము, మరి ఇవాళ నుంచి మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా అయిపోయాయి, ఉపవాసం ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారిని ఈ వివరణ అంతా చెప్పినప్పుడు వారు సపోర్టుగా ఉండి చక్కగా ఆదిలాబాద్ రిమ్స్లో మనం చేస్తున్నాం, అదేవిధంగా మంచిర్యాలలో కూడా మీరు మొదలు పెట్టండి, అందరం కూడా సపోర్టుగా ఉండి నడిపిద్దాం అనడం చేత ధైర్యం చేసి ఆగస్టు ఈ నెల 2016 ఆగస్టు 14వ తారీఖున మనం అక్కడ నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికిగాను గవర్నమెంట్ నుంచి మనం 1 క్వార్టర్ అడగడం చేత వారు వాడకుండా పక్కకున్నటువంటి క్వార్టర్ మనకిచ్చారు. దాన్ని మనం స్వామిమానం చెప్పుకొని స్వామినామం చెప్పుకొని చక్కగా దాన్ని మనకు అనువుగా రిపేర్ చేసుకుని దాన్ని కిచెన్ స్టోరు హాల్ అంతా కూడా చక్కగా చేసుకుని అదొక సత్యసాయి మందిరంలాగా తయారు చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం స్వయంగా మన సేవాదళ సభ్యుల చేతనే రోజు కూరగాయలు కటింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వంట చేయడం కానివ్వండి చక్కగా మన సభ్యుల చేత నిర్వహించబడుతూ ఉన్నది. అది మన కుటుంబ సభ్యుల చేతనే నిర్వహించబడుతుంది. అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించిన ఈ సంస్థ ద్వారా సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ఇదే విధంగా ఎల్లవెల్లా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది విద్యా విభాగంలో. ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకుని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 జూలై 14 నుంచి 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిరాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 మంది సేవాదళ సభ్యులతో ఈ 12 రోజుల పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
0: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుందని
8: ప్రవహిస్తుంటుంది. ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరాలు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేతి అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతనే మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం త్రిబుల్ ఎస్ వీఐపీ అంటే సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దబూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గోడ పక్కన కప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటేషన్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంత డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిరాల సత్యసాయి సేవ సమితికి పక్కనేటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వారికి ఎవరు లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని. ఆ గంటలోనే
0: బంధువులు సత్యసాయి సమితి అన్నట్టు
8: వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులం అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే 8 మంది సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏం సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు చేస్తున్నారు కదా సత్యసాయి సేవ సమితి వారు, ఊరు వాళ్ళ మనమే ఉండి చేయకుండా ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేయవేసి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డు అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసి కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు, అతను గుడ్డివాడు కదా వండుకోలేడు, మీరు ఇంత చేయితను ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసి ఇవ్వండి, మేము మనం వండి పెడతామని చెప్పేసి ఆ పక్కవారు ముందుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
0: చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు, చాలా చక్కగా వివరించారన్న. ఇప్పుడు మంచిర్యాల తర్వాత మరొక ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమ్సేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాన్ని మనకు వివరిస్తారు.
9: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నా పేరు భీమ్సేన్, నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్ గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామము, మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము స్వామి భజన కార్యక్రమం జరిగిపోయింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో, ఒక పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుట్టు మిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది. ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరాం మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగిందంట. అప్పుడు మేము వెళ్లి చూసాము, లేదమ్మా ఏం పర్వాలేదు, ఒక రూమ్ నా గాని స్వామి భజన చేసుకోవచ్చు. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చెప్పి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవాకార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుని అక్కడ ఉన్నటువంటి గిరిజన పిల్లలు మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా స్వామి అవతారాధన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రమైందంటే స్వయంగా మన జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలను గురిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రాం జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకోటి మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరకలు జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ చేశారు, కృష్ణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ గా వచ్చి ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాను. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడు, అదేంటండి అసలు ఈమె పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నంటే లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడింది. సనాతన సారథి కాబట్టి ఆమె నాశ ఏంటంటే సనాతన సారథి మీకు ఎట్లా అంటే లేదండి నేను పుట్టపల్లి సత్య సూపర్ స్పెషాలిటీలో పనిచేశాను, అక్కడ నుంచి రైల్వే రిలీవ్ అయ్యే సందర్భంలో స్వామి చెప్పాడట నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్ పర్లేదు నా పేషెంట్స్ వస్తుంది ఆమెను ట్రీట్మెంట్ చేయని. అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి. సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసండి. ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి, మన కార్యక్రమంలో చాలా బాగా పాల్చుకుంటుందండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
0: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు. స్వామి హృదయంలో హృదయంపై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం. భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో ఒకటి బాసర. సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు, లెక్కలేనటువంటి కళాకృతులు, లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు. వివిధ రకాలుగా వివిధ భాషల్లో వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం, ఒక సెక్ట్ మిత్తులయ్యగారులని మనం చెబుతూ ఉంటాం. వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికొచ్చారు. ఆ మిత్తులయ్య గారు ఇప్పుడు రాములు గారు, శ్రీ రాములు గారు మనకు ఆ భగవంతుని నామ స్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరామండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ పర్తియాత్రలో నన్ను ఒక భక్తుడు పర్తియాత్రకు తీసుకురావడం జరిగింది. పర్తియాత్రకు వచ్చిన వెంటనే మళ్లీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు పర్తియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకెందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మ ఏంటి మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ, నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ, అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను, తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీ నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి

0: హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తనన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు అడిగిన స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవి ఇవ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత, నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదళ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదళని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలి కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే, అలాగే మంచిర్యాల కూడా నడుస్తుంది, దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని చిన్న పిల్లలకు గాని సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా విఏపి SSVIP గ్రామంలో సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని, మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా గాని అన్ని విధాల ఆర్థికంగా గాని దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్లకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు, ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది, సాయి ప్రోటీన్ పౌడర్ను అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్లకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ను కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి 19 నవంబర్ మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం, ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపి విలేజ్ లో ఒక పేద మహిళకి, పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అందుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్ట శిక్షణ శిబిరం, వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆఫ్ చేసి వాళ్లకు ఆర్థిక స్థోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు, పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి 6 గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ, స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారంటే మీరు, అంటే మీరు చెబుతుంటే సేవ మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత, 40, 50, 60, 70, ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్టిక్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు

0: పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, టీలు, టిఫిన్లు, ఇది ఓపికగా ప్రతిదీ టైం కి హాస్టల్లో. ఈ ఈ సేవలన్నీ చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెబుతూ చెబుతూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో, శక్తిలో, యుక్తిలో, రక్తిలో, అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను, ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణం అని చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
1: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దు అనుకున్నా. సత్యసాయి అంటేనే నాకు ఒక మానవుడే కదా అనే ఒక నా దృష్టిలో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతిలాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను, ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించారు. కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను. ఏంటి నువ్వు గోడచాటున ఉండి చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలన్నమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను, స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా నన్ను ఇంతగా నన్ను ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నాకు ఆ కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా ఆ నా కంటిధారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్ళావు కదా, అది నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావేంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను అప్పుడే, స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకి భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగిందనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
0: అప్పటి
1: వరకు నాకు సంతానం లేదు. అయితే స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను నేను. ఏడుస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు. అంటే సాక్షాత్ భగవంతుడు నా కలలోకి వచ్చాడనేసి ఆనందంతో ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు. పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు, స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడి బాబానే పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతో అప్పుడు ఆహా అనేసి, ఇంకా అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్పాను, నేను చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు. అంతవరకు ఆయనకు భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి. ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళకు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాను, చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు, ఎగతాళి చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదేవిధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు. పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో చెప్పడానికి లేదు, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అంటే అది స్వామి కానుక కాబట్టి అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా నేను భజన్స్ కి వెళ్లేదాన్ని. భజన్స్ కి వెళ్లేటప్పుడు అంటే అప్పుడు క్రీస్తు శేషులైన అంకుల్ వెంకట్రావు అంకులు, ఆయన బాలవికాస్ గురువు అనమాట, ఆయన నాకు చెప్పారమ్మా మణి, నువ్వు తప్పకుండా బాలవికాస్ చెప్పాలరా, నీ దగ్గర చాలా కళలున్నాయి, నువ్వు ఇవి నీ వరకే పరిమితం కావద్దు, నువ్వు చెప్పాలమ్మా అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను బాలవికాస్ చెప్పలేను అంకుల్ నేను ఎంతగా, ఎందుకంటే నేను మొత్తం కాన్సన్ట్రేట్ పాప మీదే పెడతాను, నేను ఇవన్నీ నేను చెప్పలేను అంటే, లేదమ్మా నువ్వు ఇంటి వరకే కాదు, నువ్వు బాలవికాస్ చెప్పాలి, స్వామి చెప్తారు కదా, ఇంటి వరకే కాదు సేవ మార్గం అంటే ఒకటి బాలవికాస్, పిల్లల్ని నువ్వు ఇంకా మీ పాప కాకుండా అంటే ఇంకా తన పిల్లలే కాకుండా ఇతర పిల్లలు కూడా తన పిల్లలు అనుకున్నప్పుడే నువ్వు ఒక మంచి మానవత్వం అని చెప్తే సరే అంకుల్ అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను బాలవికాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలు బాలవికాస్ కి రావడం వల్ల ఇంకా వాళ్ళు ఎంత అంటే గురూజీ గురూజీ అనేసి నేను వాళ్ళలో అంటే నాకు మందిరంలో నేను ఒక వెనక అంటే చాలా వెనక ఉండేదాన్ని, అంటే భజనలో పార్టిసిపేట్ చేసేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది బాలవికాస్ తోని మా మందిర్లో 15 ఏళ్ల నుంచి మాకు స్వామితో సంబంధము, 20 ఏళ్లతో మాకు స్వామితో సంబంధము అని చెప్తూ ఉండేవాళ్ళు. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవంతుడితో ఇంత ఐక్యమై ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను స్వామితో ఇంత తొందరగా దగ్గర అవుతాను అనుకోలేదు. అంటే బాలవికాస్ వల్ల నేనేమయ్యానంటే స్వామికి అతి త్వరలోనే నేను స్వామి దగ్గరలో కూర్చొని ఆయన ఆయన మాటలు వింటూ అంత దగ్గర అంటే నేను బాలవికాస్ వల్ల పొందిన లాభాలు అదనమాట. స్వామితో చక్కగా మాటలు విన్నాను, స్వామి ప్రసాదం ఇచ్చి తినమని కూడా నాకు చెప్పారనమాట. అది నాకు ఈ నాకు అనిపించింది, ఈ జన్మకి ఇది చాలు స్వామి. అంటే ఇది బాలవికాస్ వల్ల నేను ఇది
0: బాలవికాస్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేరే గ్రామాలకు ప్రయాణం చేసేవారు.
1: ఇదే విధంగా ఇంకా నేను ఇక్కడికే ఆగిపోకుండా నేనేం చేశానంటే సింగరేణి స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ స్కూల్లు కూడా నేను వెళ్లి బాలవికాస్ చెప్తూ ఉంటాను. అక్కడ పిల్లలు కూడా చూశారంటే గురూజీ ఇంకా పిల్లలు అంత వేల మంది పిల్లలు వాళ్ళ టీచర్స్ కూడా అంత పిల్లలు అంత గౌరవించారట. నేను కనపడితే మాత్రం సాయిరాం గురూజీ, సాయిరాం గురూజీ అంటారు. అదంటే స్వామి యొక్క అనుగ్రహం అనుకుంటా నాకు. ప్రతి ఒక్కరు సాయిరాం గురూజీ, సాయిరాం గురూజీ అని ఒక ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే మాకు ఇప్పుడు సీసీసీ నుంచి ఒక 50 కిలోమీటర్లోని 15 కిలోమీటర్లు బెజ్జాల, గంగిపల్లి, ఇంకా జైపూర్ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్ళి బాలవికాస్ చెప్తాను. అంటే చాలా కష్టం, రోడ్స్ కూడా ఉండవు, అయినా కూడా నేను నిర్ణయించుకున్నాను నేను బాలవికాస్ చెప్పాలి. ఎందుకంటే స్వామి నా శ్వాసలు స్వామి నిండి ఉండాలనేసి ఒక దీంతో నేను ప్రతిసారి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే నన్ను తీసుకుని వెళ్తారు. ఆ రాత్రి ఎంతైనా 10 కానీ 11 కానీ వాళ్ళకి బాలవికాస్ చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది.
0: బాలవికాస్ ఒక 15-20 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంటే మరి ఆ బాలవికాస్ యొక్క అనుభూతిని పొంది ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు మీతో ఏం పంచుకుంటారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు?
1: ఇది ఒకటి చెప్పాలి. ఏంటంటే దుబ్బపల్లి అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో మేము దత్తత తీసుకున్నాం అనమాట. దత్తత సిసిసి సమితి దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు పేరెంట్స్ పొలాలకి వెళ్లిపోయేవాళ్ళు. చక్కగా వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని అంటే టైంకి ఫుడ్ కూడా పెట్టే స్థితిలో లేరనమాట. అయితే మేమేం చేసాము, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుంటే మా డిస్టిక్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి బాల వికాస్ గురువు తను ఉండేవారు అప్పుడు. ఇప్పుడు తను నన్ను ఏ కార్యక్రమాలను మళ్ళీ మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఇలాంటి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి మేము ఆటోలు బస్సులు అలా ఎంత కష్టమైనా సరే వెళ్లి మేము ఆ గ్రామాలకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ గ్రామాల్లో ఎలా ఉండేవాళ్ళంటే, ఆ పిల్లలకి అసలు ఏమీ తెలియని పరిస్థితి వాళ్ళకి. చక్కగా వాళ్ళకి స్నానాలు చేపించడము, బ్రష్ చేపించడము అన్ని మేమే నేర్పించి దగ్గరుండి వాళ్ళకి అన్ని కిట్ ఇలా బ్రష్ చేసుకోండి, డాక్టర్స్ తో సహా ఇలా తీసుకెళ్ళినంటే డెంటిస్ట్ అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలమ్మా మీరు అది ఎందుకు చెప్పాము. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి మార్గంలో ఉన్నారు, చక్కని జాబ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము మర్చిపోయాం, 3 ఇయర్స్ మనకి అది దత్తత అనమాట. అది ఇక మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా నెంబర్ తీసుకుని మొన్న ఒక 1 ఇయర్ క్రితం కాల్ చేశారు మాకు. చేసి చెప్పారు, గురుజీ మీరు చేయబట్టి మేము ఒక మంచి మార్గంలో ఉన్నాము. ఇప్పుడు నా పెళ్లి, మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ అమ్మాయికి మేము ఏం చేశామంటే, మేము చాలా ఆనందపడిపోయాం. అరే సిసిసి సమితిలో నుంచి ఒక దుబ్బపల్లి పిల్లలు ఇంత మంచి మార్గంలో వచ్చి మనల్ని ఫోన్ చేస్తున్నారని మన సమితికి చెప్పడం జరిగింది. సమితి అందరం కలిసి ఆ అమ్మాయికి చక్కగా పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ, ఇంట్లో వంట సామాన్లన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళ పెళ్లికి కూడా తీసుకుని వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది, ఒకటే కాదు చాలా కార్యక్రమాలు, పిల్లలందరూ ఎదురయ్యి మేము ఇలాంటి మంచి మార్గంలో ఉన్నాము బాల వికాస్ వల్ల అని చెప్తూ ఉంటారు. అవి
0: మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి వినడం కూడా. ఇప్పటి వరకు మనము బాల వికాస్ గురువు గారి అనుభవాలను విన్నాము. ఇప్పుడు అదే బాల వికాస్ విద్యార్థిని విద్యార్థుల యొక్క హావభావాలు నిన్న మనం కార్యక్రమంలో చూసాము, వారి యొక్క భావాలేంటి, వారి యొక్క అనుభవాలేంటి, అదొకసారి విందాం.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్రకు వచ్చిన బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. మనతో ఇప్పుడు మాట్లాడడానికి అజయ్ వచ్చాడు. అజయ్తో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం అజయ్.
3: సాయిరాం అక్క.
2: మరి నీ గురించి మా శ్రోతలకు చెప్తావా?
3: చెప్తా అక్క, తప్పకుండా.
2: ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చావు?
3: నేను మంచిర్యాల, ఇప్పుడు కొత్త డిస్టిక్ అయింది కదా, అక్కడ నుంచి వచ్చాను.
2: మరి మీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్తావా?
3: మా తల్లి పేరు నర్మద, తండ్రి పేరు గోపి. మా నాన్నగారు లైబ్రరీలో వర్క్ చేస్తారు, మా అమ్మగారు హౌస్.
2: మరి నువ్వు స్వామి గురించి నీకు ఎలాగా ఎప్పుడు తెలిసిందో చెప్తావా?
3: అంటే అక్క, ముందు నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు బాల వికాస్ అంటేనే తెలియదు, స్వామి అంటేనే కూడా తెలియదు. కానీ తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్కే ఉండేది, ఆ అక్కే నన్ను ఒకసారి రాజయ్, నీకు ఇట్లా డ్రామా క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆ సూట్ అవుతావు అనుకుంటా, అందుకే ఒకసారి రా అనింది. సరే, నాకు చిన్నప్పుడు చిన్నతనం కదా, ఇక డ్రామాకి అట్రాక్ట్ అయిపోయి అటెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయా. అమ్మ కూడా సరే అంది, చేస్తావారా అంది, ధైర్యం ఉందారా అంది. సరే అమ్మ చేస్తా అన్న, వెళ్ళా చేసా, అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక బాల వికాస్ స్వామి అని అనేటి తెలవడం వచ్చింది. అప్పుడే మెల్లమెల్ల తెలుగుదానికి వచ్చా. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది, డ్రామా చేసా అయిపోయింది. తర్వాత ఒక వీక్ ఎగ్జైటింగ్ తోటి ఎలా, సెకండ్ వీక్ తగ్గిపోయింది, థర్డ్ వీక్ తగ్గిపోయింది, తర్వాత మొత్తానికే తగ్గిపోయింది. అసలు వెళ్ళాలనిపించేదే కాదు.
2: అంటే ముందు డ్రామా అని చాలా ఎంతోజాస్గా
3: వెళ్ళాను, తర్వాత వెళ్ళాలనిపించేది కాదు. తర్వాత అసలు అప్పుడప్పుడు నమ్మకం వచ్చేది కూడా కాదు, ఏంటి ఏంటిది ఇది అని అనిపించేది. తర్వాత స్వామి లీలలో, స్వామి బోధనల ద్వారా నాకు
2: మళ్ళా ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది, మళ్ళా ఎంకరేజింగ్ గా నేను ఏది తీసుకొచ్చింది బాల వికాస్ కి?
3: అంటే మా గురువులు చెప్పిన విషయాలు నాకు అసలు నన్నే ముందటికి తట్టాయి. ముందరికి చెప్పాలంటే
2: నీకు మరి బాల వికాస్ చెప్పి ఏ విషయాలు చాలా ఇష్టం?
3: స్వామి చెప్పిన బోధనలు అంటే నాకు చాలా అట్రాక్టివ్ అనిపోయింది. చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎక్కడైనా ఏదైనా స్పీచ్ అవుతుందంటే నాకు వెళ్ళాలనిపించేది, అప్పుడప్పుడు వింటా ఉంటాను. స్పీచ్ చాలా తక్కువ, కానీ భజనలకు చాలా వెళ్ళేవాడిని. భజనలకు తప్పకుండా వెళ్తాను, భజనలకు వెళ్ళటం, అలాగే స్వామి భజన పాటలు అంటే చాలా ఇష్టం, వెళ్ళేవాడిని. లవ్ ఆల్ సాల్వ్ ఆల్ అనేది చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్లోగన్.
2: అవునా, అంటే ఎందుకు నీకు ఇష్టం?
3: లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే స్వామి అసలు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు. ఆ పదంలో చాలా మా గురువుగారు చెప్పాక నాకు చాలా ఆనందం వేసింది. ఆ చిన్న రెండు ముక్కల్లో అన్ని స్లోగన్స్ వచ్చేసాయి. లవ్ ఆల్ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంకా వేరే స్లోగన్స్ లో చూసినా గానీ తిరిగి వచ్చేది ఇక్కడికే కదా. అలా నాకు చాలా ఆనందం వేసింది.
2: చాలా బాగున్నది. మరి నువ్వు బాల్ వికాస్ కి రాకముందు ఎలా ఉండేవాడివి? బాల్ వికాస్ కి వచ్చి ఇవన్నీ వింటున్నావు, నచ్చుతున్నాయి, కానీ నీలో మార్పు వచ్చిందా?
3: వచ్చింది. ఫస్ట్ అసలు అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని, వినేవాడిని కాదు. మంచి మాటలు కూడా వచ్చేటి కాదు, అన్ని తప్పుడు మాటలు వచ్చేటి. తర్వాత నేను బాల్ వికాస్ కు వెళ్ళటం మొదలు పెట్టాను. మా గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను అవన్నీ విన్నాను, పాటించాను. నేను ఫోర్త్ క్లాస్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను 9th. అప్పటికిప్పటి చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి.
2: మరి నీలో వచ్చిన తేడాలు ఒకటి రెండు మా శ్రోతలతో పంచుకుంటావా?
3: తప్పకుండా. ముందు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే అబద్ధాలు చెప్పేవాడిని, అందరి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు వినేవాడిని కాదు. ఏంది అని అనిపించేది, అసలు ఎవరు చెప్పినా మాటలు వినేవాడిని కాదు. నా థింకింగ్ నాయే, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడికి వెళ్ళటం వల్ల, ఇక్కడ వినేది అక్కడ వినటం వల్ల, అంటే ఇక్కడ గురువు గారు చెప్తారు, ఎలా చెప్తారో వింటాను, పాటిస్తాను. అట్లాగే మా ఇంట్లో పెద్దలు చెప్పేటి వింటాను, పాటిస్తాను. అలా కొంచెం మంచి దారిలోకి వెళ్తున్నాను.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్ర కోసం వచ్చిన వారిలో బాల్ వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వైష్ణవి వచ్చింది. సాయిరాం వైష్ణవి, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? ఆదిలాబాద్ జిల్లాలో
4: మంచిర్యాల.
2: మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్తావా?
4: మా మదర్ పేరు సునీత, తను హౌస్ వైఫ్. మా ఫాదర్ పేరు కామేశ్వరరావు, హెచ్ఎం.
2: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు పర్తియాత్రలోనే పార్టిసిపేట్ చేసావు కదా?
4: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
2: ఓకే, పర్తియాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశావు. మరి నీకు అక్కడ స్వామి ముందు కుల్వంత్ హాల్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
4: డాన్స్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
2: నువ్వు ఇదే మొదటిసారా పుట్టపర్తి రావడం?
4: ఫస్ట్ టైం.
2: మరి నీకు ఎలా అనిపించింది?
4: పుట్టపర్తి వచ్చే ముందు ఏముంటది అని అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ అది వద్దు అనుకున్నాను. ఆంటీ ఫోన్ చేసి, బాల వికాస్ ఆంటీ ఫోన్ చేసి వైష్ణవిని పంపించండి అని అడిగింది. ఏంటో సడన్ గా నేను వస్తాను అని చెప్పేశాను. చెప్పేసరికి పేరెంట్స్ కూడా ఓకే అని పంపించారు. ఏముంటదిలే అని అనుకుని ఏదో ఒకటి అని అనుకుని వచ్చాను. వచ్చినాక పీస్ఫుల్ ప్లెజెంట్ గా ఫీల్ అయ్యాను.
2: నీకు చాలా నచ్చిందా పుట్టపర్తి ప్రశాంత నిలయం? ఇంకా మరి నువ్వు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
4: రిహార్సల్ చేస్తున్నప్పుడు స్వామివారి సన్నిధి క్లోజ్ అయి ఉంది, పైన స్వామివారి ఫోటో ఉంటే చూశాను. చూస్తుంటే నాకు రిహార్సల్ ముందు నైట్ రోజు అది గోస్ట్ సంథింగ్ డ్రీమ్ అది ఇది వస్తుంది అని నాకు అట్లా డ్రీమ్ వచ్చింది. అది పడుకున్నాక సైరామ్ సైరామ్ అనుకుంటే పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే నైట్ రిహార్సల్ కి వచ్చినప్పుడు పర్ద క్లోజ్ ఉంది కాబట్టి పైన ఉన్న స్వామి ఫోటో చూసి స్వామి కాపాడు అని అలా ప్రే చేసుకున్నాను. హృదయంలోనే ప్రే చేసుకుంటుంటే స్వామి వచ్చి నాతో నవ్వుతున్నట్టు, నా పక్కనే కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సాయిరాం సాయిరాం అనుకుంటూ పడుకున్నాను. ఏదైనా హెడ్ ఏక్ అన్నా, ఏదైనా పెయిన్ ఏదైనా వచ్చినా గానీ సాయిరాం అనుకుంటూ ఉంటే తగ్గిపోతుంది.
2: అవునా, చాలా బాగుంది. మరి నువ్వు బాల వికాస్ స్టూడెంట్ కదా, మరి ఎలాగ నువ్వు బాల వికాస్ కి వచ్చావు? నీకు స్వామి గురించి ఎలాగ మొట్టమొదటి తెలుసో చెప్తావా?
4: యాక్చువల్లీ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్, అయితే మాకు బాల వికాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్ కాబట్టి పక్కింటి అంటే చెప్పింది, బాల వికాస్ కి పంపేయండి వైష్ణవిని అని చెప్పింది. సో మా మదర్ పంపించింది. ఏంటిది ఇది సండే కూడా ఇదేంటి అని కొంచెం ఫీల్ అయ్యాను, ఏముంటది అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వేదము అన్ని నీతి కథలు నేర్పిస్తున్నారు.
2: మరి నీకు నచ్చిందా బాల వికాస్? మరి నీకు బాల వికాస్ క్లాస్ లో బాగా నచ్చింది ఏంటి?
4: బాల వికాస్ క్లాస్ లో స్వామి బర్త్డేకి డాన్స్ చేస్తుంటే నేర్చుకోవడం, ఇంకా నీతి కథలు చెప్తుంటే వినడం, విని ఇంటికి వచ్చినాక మా అప్పకింటి పిల్లలకన్నా మదర్ కన్నా చెప్తా.
2: అవునా? ఇంకా నువ్వు మరి బాల వికాస్ కి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
4: బాల వికాస్ కి వెళ్లే ముందు మమ్మీ ఎక్కువ తిట్టేది, అల్లరి ఎందుకు చేస్తున్నావు అని తిట్టేది. అక్కడికి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చి తిట్టుడు తగ్గింది, నా అల్లరి కూడా కొంచెం తగ్గింది. హ్యాపీ ఫీల్ అయ్యాను, మా ఫ్రెండ్స్ కి కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నా.
2: చాలా సంతోషం వైష్ణవి, ఇలా వచ్చి నీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
4: సాయిరామ్.
5: మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
0: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు వింటూ వచ్చాం. అదే వరుస క్రమంలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి మరొక ముఖ్య పట్టణం లక్షర్పేట. ఈ లక్షర్పేట పట్టణంలో జరిగేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను వివరించడానికి మనతో ఇప్పుడు రవీందర్ గారు ఉన్నారు.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవీందర్. నేను 2005 సంస్థకు పరిచయమై 2009 నుండి కన్వీనర్గా కొనసాగుతున్నాను. కన్వీనర్గా అందరి సహకారంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము, మా కుటుంబ సభ్యులము, సంస్థలో పాల్గొనేటటువంటి అందరి కుటుంబాలలో ఎన్నో స్వామి మిరాకిల్స్ ద్వారా చక్కటి అనుభూతులు, ఆనందాన్ని పొందుతూ మరి చిన్న చిన్న సేవలతో పాటు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సేవలపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రధానమైన సేవల విషయానికి వచ్చేస్తే మరి లక్షట్పేట మేజర్ గ్రామ పంచాయతీ, మరి ఎన్నో కుటుంబాలున్నటువంటి గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటిక అనేది సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు పాపం తక్కువ మంది బంధువులు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, ఆ మృతదేహాన్ని మోయడానికి కూడా అవసరమైనటువంటి సభ్యులు లేక మంది లేక ఎన్నో బాధలు పడుచుండేవారు. మరి ఒక కొన్ని సమయాలలో ప్రైవేటు వాహనాలను ఎక్కువ అద్దెకు చెల్లించేసి నిరుపేద కుటుంబాలు కూడా ఎంతో బాధలకు లోనయ్యేవి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సభ్యులమందరం కూడా కోఆర్డినేటర్ సహకారంతో అందరంతో చర్చించుకొని మన సమితి ఆధ్వర్యంలో ఒక మహాప్రస్థానము అనే పేరుతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి గత ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో, ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలతో వాహనాన్ని కొనుగోలు చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ గ్రామ పంచాయత్ లక్షట్పేట, దండపల్లి 2 మండలాల పరిధిలో ఈ వాహనాన్ని ఎంతో మంది సుమారుగా ఇప్పటి వరకు 11 నెలల కాలంలో 50 మంది మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ గాని ఎవరైనా కూడా ఈ వాహనాన్ని, ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిర్వహించేటటువంటి ఈ ప్రధాన సేవను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభినందనలు, మంచి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మరి లక్షట్పేటలో కానివ్వండి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా వృద్ధులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు 2 రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి, మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్ళతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఇక అదేవిధంగా లక్షట్పేటలో సబ్ జైలు మాకు అందుబాటులో ఉండడం అనేది స్వామి ఇచ్చినటువంటి ఒక వరంలాగా భావించాం. సుమారుగా 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా 1 గంట భజన మరియు సత్సంగ కార్యక్రమాలని ఆ సబ్ జైల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ గంట కాలంలో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టుకుని 15-20 నిమిషాలు నామస్మరణ చేసేసి మరి వారికి సత్సంగం ద్వారా ఎన్నో మంచి విషయాలు ఆ జైలర్ గారు అందించినటువంటి సూచన మేరకు కొన్ని అంశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క అంశం పైన చక్కటి ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించేయడము, మరి వాళ్ళెంతో భక్తి శ్రద్దలతో కూర్చొని మేము చెప్పే మాటలు వినడము, విన్న తర్వాత వారిలో ఒక రకమైనటువంటి ఆనందము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు అనేది మేము గమనించడం జరిగింది. మరి ఈ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని ప్రధాన గ్రామాల లోపల మా కలిసి, సార్ మీరు ప్రతి వారం కూడా మా భజనకు మా జైలుకు వచ్చేవారు, భజన చేసేవారు, సత్సంగం ద్వారా మంచి విషయాలు చెప్పేవారు, సార్ మీరు విన్నటువంటి మాటల ద్వారా మా కుటుంబాలలో మేము మార్పు తెచ్చుకున్నాం, మా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాం, మేము ఈ జీవనోపాధిగా ఈ ఫలానా వృత్తిని కొబ్బరి బొండాలు అమ్మడం, పూల మాలలు అమ్మడము, ఇలాంటి వృత్తుల్లో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని మా ద్వారా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మరి స్వామి చెప్తూ ఉంటారు మానవ సేవయే, మానవ సేవ, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే ప్రధానమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రేమతో ఎవరికైతే ఎక్కడ ఏ సేవ అవసరమో ఆ సేవ చేయాలని చెప్పేసి ఇది అది అని కాకుండా అన్నింటినీ నిర్వహించుకోవడానికి లక్షట్పేట సమితి ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మనం నిర్వహిస్తున్నాం. ఒకరోజు మరి లక్షట్పేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తలమల, మన్యగూడెం అనే గిరిజన గ్రామాలలో గ్రామసేవ నిర్వహించుకున్నాం. గ్రామసేవ నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ ఇండ్లు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళు ఆ ఏ రోజుకు ఆ రోజే ఆలోచించుకునే వాళ్ళు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా అసలే ఆలోచించుకోలేదు. పిల్లలందరూ కూడా బట్టలు లేకుండా బయట తిరగడము, మురికిగా పట్టుకపోవడము, గోళ్లు పెంచుకోవడము, మరి జుట్టు పెంచుకోవడము అవన్నీ చూడడం జరిగింది. మరి ఎలాగైనా సమితి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను దత్తతగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లలు మార్పులు తీసుకురావాలని ఒక సత్సంకల్పము. ఎందుకంటే మేము ప్రతి నగర సంకీర్తన గురువారం నాడు ఉదయమే ఏమేం చేయాలని చెప్పేసి అందరం కలిసి చర్చించుకుంటాం. ఒకరోజు ఒక గురువారం నాడు చర్చించుకుని మరి ఎట్లయినా పర్వాలేదు స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆ 30 మంది పిల్లలను దత్తత తీసుకుని 3 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా మరి సమితి తరపున కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాళ్లకు పండ్లు, ఫలాలు, ప్రోటీన్ ఫీడ్, పల్లీలు, నువ్వుల ఉండలు, మరి మహిళా సేవదలు చేసిన ప్రోటీన్ ఫుడ్ స్వయంగా తయారు చేసుకుని వారి వద్దకు వెళ్లి వారికి అందరికీ అందించేసి 1 గంటన్నర సేపు వారితో గడిపే వాళ్ళము. వారికి తెలుగు స్పష్టంగా మాట్లాడము, రాయగలిగేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా మరి ఎక్కడ అవసరమైతే విద్యాభిషేక సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు వారికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు పూర్తి చేసి తర్వాత కూడా చదువును ఆపేయకుండా ఉండడానికి మరి ITD ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళని చేర్పించే వాళ్ళము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది స్వామి యొక్క ఆశీస్సులు చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో లక్షట్పేటలో ఉన్నటువంటి 14 హైస్కూల్స్ నుండి మరి దీననారాయణ విద్యార్థులు తల్లిదండ్రులైనటువంటి పిల్లలను ఎంపిక చేసుకుని మరి లక్షట్పేట ప్రధాన పట్టణంలో ఒక మన MPDO సమావేశపు హాల్లో 100 మంది విద్యార్థులకు అక్షర కలశాల పేరుతో మరి పుస్తకాలు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు అన్ని కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 10 సంవత్సరాల నుండి ఈ అక్షర కలశాలని మేము సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా సమితి
0: చెప్పారండి రవీందర్ గారు, మీరంటే మీ ఆ వినూత్నమైనటువంటి సేవా విధానము, ఆ సేవా కార్యక్రమాలు వింటుంటే చాలా స్ఫూర్తిగా ఉంది. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒక టీం కావాలి. అలాంటి టీమ్ లో యూత్ మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ సేవలు సఫలీకృతం అవుతాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యూత్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యూత్ కోఆర్డినేటర్ గారు దేవేందర్ రెడ్డి గారు, యూత్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో తన అనుభవాలేంటి అని మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
7: ఓం శ్రీ సాయిరాం. ఆదిలాబాద్ జిల్లా యువత ఆధ్వర్యంలో వివిధ సమితులలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిచే నిర్ణయించబడిన వివిధ సేవా కార్యక్రమాలు ఆయా సమితుల సామర్థ్యం అనుసరించి విరివిగా జరుగుతున్నవి. అందులో కొన్ని మనము ఆల్రెడీ మంచిర్యాల లక్షట్పేట కన్వీనర్స్ నుండి కొన్ని తెలుసుకున్నాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ 3-4 సేవలు ఇప్పుడు చెప్పుకున్నాము. అందులో మొదటిది గ్రామీణ యువ వికాస్. ఇందులో గ్రామీణులకు గ్రామాభ్యుదయం పేరిట విద్య, వైద్యం మరియు ఉపాధి సేవలు శ్రీ సత్యసాయి రూరల్ కమ్యూనిటీ సెంటర్ అనే పేరుతో కంప్యూటర్ మరియు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమము నిన్నెల మండల కేంద్రంగా వివిధ గ్రామాల ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 30 మంది కంప్యూటర్ శిక్షణ తీసుకుని 20 మంది వివిధ ఆఫీసులలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణలో కొంత లబ్ధి పొంది వారి వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వీరు ఈ శిక్షణలో వివిధ విలువలు కూడా నేర్చుకుని జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కొంత నేర్చుకుని మిగిలిన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది పుట్టపర్తి యాత్రలో కూడా పాల్గొన్నారు. ఇక రెండవది రూరల్ మరియు అర్బన్ స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్. ఇందులో పాలిటెక్నిక్ మరియు టీటీసీ ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారు 800 మందికి శిక్షణ ఇస్తే అందులో 500 మందికి పైగా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఫ్రీ కోచింగ్ లో పాల్గొని మా కాలేజీలో నా స్టూడెంట్ గా ఉండి ఈరోజు సింగరేణి క్యాలరీస్ కంపెనీలో ఓర్మెన్ గా చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. మూడవది 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ కి అన్లాకింగ్ సక్సెస్ అనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరము సుమారు 8,000 మందికి సక్సెస్, కెరీర్ గైడెన్స్, హ్యూమన్ వాల్యూస్ లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ వారు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వస్తుంటారు. అందులో రీసెంట్ గా ఒక కాలేజీలో ఒక మోటివేషన్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 250 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా ప్రాథమిక పాఠశాల పిల్లలకి విద్యాజ్యోతి అనే సేవా కార్యక్రమం పేరిట కొన్ని స్కూల్స్ ను ఎంపిక చేసి వారికి వివిధ సేవా కార్యక్రమాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్ తో పాటు గంగిపల్లి అనే గ్రామంలో ప్రతిరోజు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి పేరెంట్స్ కూలీ పనులకు పొద్దున్నే వెళ్తుంటారు, ఉదయం పిల్లలకి భోజన సౌకర్యం ఉండదు, కాబట్టి ఈ ప్రోగ్రాము తలపెట్టడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణకు మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ఫండింగ్ గాని రిసోర్స్ గాని ఉండదు, కానీ స్వామి మీద భారంతో నిస్వార్థంగా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇందులో మేము నేర్చుకున్నవేంటంటే ముఖ్యంగా 1 కంపాషన్ అంటే అన్కండిషనల్ లవ్, 2 సర్వీస్. సర్వీస్ విత్ కంపాషన్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ఎనీ గోల్ ఆఫ్ ది ప్లాన్డ్ యాక్టివిటీ. జై సాయిరామ్.
0: సాయిరామ్ అన్న, ఒకసారి మా సీనియర్ చెప్పినటువంటి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ మాట్లాడేటువంటి ఒక భక్తుడు సాయికుల్లో హలో వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి కూడా దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు, అది తెలంగాణ భాష, ఆయనది రైతును కాదు కానీ గ్రామీణుడు. స్వామి దర్శనానికి వస్తూ స్వామి నడుస్తూ ఆ జెంట్స్ వైపు నుంచి మూల తిరుగుతున్నప్పుడు సేవాదల్ వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఈ తెలంగాణ గ్రామీణుడు లేచి స్వామిని గట్టిగా అరుస్తూ అన్నా బాగున్నావా అని ఆయన గట్టిగా అరిచారు. స్వామి అందరూ అయ్యో ఇట్లా అన్నాడేంటి అనే ఆ కొద్ది సెకండ్లలో స్వామి ఏమంటారు, స్వామి ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆ కొద్ది సెకండ్లలో స్వామి వెనక్కు తిరిగి, స్వామి రాయలసీమ భాష మనందరికీ తెలిసిందే, స్వామి తెలుగు మనందరం వినే ఉంటాం, కానీ స్వామి ఆ ఒక్క సెకండ్ అతన్ని చూసి నవ్వి బాగున్నాని అన్న కూచో అని స్వామి అన్నారు. అదే యాస, అదే భాషలో మీరు చెబుతుంటే ఆ హృదయవాసి ఈ సేవ స్ఫూర్తి ప్రతి యువకుల్లో ఆ విధంగా స్పందిస్తూనే వస్తుంది. ఆ యొక్క స్వామి ఆ విధంగా ఆ తెలంగాణ భాషను మెచ్చుకున్నట్టు ఆ యొక్క లిబర్టీ తీసుకుని ఇప్పుడు మన రాములు తాతగారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం. తాతగారు, మీరు ఇంతకు ముందు చాలా సూపర్ గా పాడారు, ఇంకొక పాట మీరు వాడండి.

0: స్వామి చెబుతూ ఉంటారు, చకోరము చంద్రకాంతిని కోరుతుంది, శరీరం ఆహారాన్ని కోరుతుంది, కానీ స్వామి మాత్రం సాయి భక్తుల ప్రేమను కోరుతుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారానే స్వామి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉంటారు. స్వామి చెప్పినట్టు లవ్ ఇస్ హిస్ ఫామ్, ప్రేమనే ఆయన స్వరూపం. ఆ ప్రేమను భక్తుల నుంచి కొని ఆ ప్రేమను వారికి తిరిగి వివిధ విధాలుగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఎన్నో సంఘటనలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఆ భక్తుల యొక్క కొన్ని అనుభవాలను మనం ఇప్పుడు విందాం. ఇప్పుడు మనతో అలాంటి కొన్ని అనుభవాలను పంచుకోవడానికి శంకరయ్య గారు పారిపల్లి గ్రామం ఆదిలాబాద్ నుంచి వచ్చి ఉన్నారు.
1: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. స్వామి నన్ను ఒక మూర్ఖుణ్ణి ఒక మునిగా మార్చినట్టుగా తీసుకున్నాడు. 1995 స్వామి ప్రథమ దర్శనానికి పుట్టపర్తి వచ్చిన అప్పుడు నేను ఏప్రిల్ నెల సేవలో ఉన్నా. ఆ సేవలో ఉన్నప్పుడు స్వామి నాకు ఎంతో ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నేను ఒక స్వామి పాట కావాలని కోరుకున్నా. స్వామి ఆ పాటనిచ్చి దాంతో నాటుగా నాతో నిన్న సేవలు కూడా చేయించుకుంటాడు. ఆ పాట కొంచెం

0: సాయిరాం ఇప్పుడు మీరిన్నారు మా సోదరుడు వారిన పాట. అది ఆ మా ఆధ్యాత్మిక ధోరణి. ఆ ధోరణి లోపల ఉన్నటువంటి నన్ను స్వామి నన్ను ఉద్ధరించి నాతో ఇంకో 10 మంది సేవలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతో నాకు స్వామి కొన్ని అనుభవాలు ఇచ్చిండు. దీని తర్వాత స్వామి దయతోని ఒక బృందం తయారు చేసుకున్నాం. అది హరికథ కాలక్షేపం అంటారు దాన్ని. హరిదాసు తబలిస్టు ఉంటారు, ముగ్గురం ఉంటాం. ఇట్లా ముగ్గురం కలిసి కొన్ని గ్రామాలు సంచరించినాం. ఒకే 2 సార్లు 3 సార్లు పోయిన ప్రతి గ్రామం కూడా ఈరోజు భజన మండలి అయి ఉన్నది. ఆ భజన మండలి నుంచి సేవలకు వస్తాండు, స్వామిని బాగా నమ్ముకుంటాండు, స్వామి అనుగ్రహాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాంట్లో స్వామి నన్ను ఒక బాధ వచ్చినప్పుడు, నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి 2002లో నా భార్యకు ఎంతో తొందరగా ఇక్కడనే ఏప్రిల్ మాసం లోపల ఇద్దరు వచ్చినాం. మా ఇద్దరికి ఇక్కడ సేవలు ఇచ్చుకుంటూ స్వామి 3 రోజులకు ఆమె బాధంతా తీసేసిండు.
1: భార్యకు బాగలేదంటే అది జబ్బు
0: క్యాన్సర్ భీమ అని డాక్టర్ నిర్ణయించిండు. ఆశలు వదులుకున్నాం, కానీ స్వామి సేవలనే ఉందాం పా అని వచ్చినాం. ఆ క్యాన్సర్ బీమారిని ఏ విధంగా దాన్ని తొలగించానో తొలగించింది స్వామి.
1: స్వామి క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్
0: చేసిండు. ఈనాటికి కూడా అంటే 2002 నుంచి ఈనాడు 2017 వరకు ఆ బీమార్ లేదు ఆమెకు. అదేవిధంగా మా భార్య ఒకసారి ఒక పామును తొక్కింది. ఆ పాము ఏం చేస్తుందో అని మేము చాలా భయపడ్డాం. అది రాత్రి వచ్చింది స్వామి మా మనసంకాడికి ఆ పాము వచ్చింది. కానీ స్వామి ఏ విధంగా కాపాడిండో మమ్మల్ని ఆ విధంగా కాపాడిండు. అది మా ఇంట్లో జరిగిన పెద్ద మిరాకిల్. దాన్ని చూసి మా ఊరు ఎంతో చెల్లించిపోయిండు. మీ స్వామే మిమ్మల్ని రక్షించిండు, మీకు స్వామి తప్ప నామం తప్ప సేవ తప్ప ఏది అవసరం లేదు అని మా కుటుంబం గాని మా గ్రామ ప్రజలు గాని చాలా సంతోషపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెట్టింపు భజనలు జరుగుతాయి. మా గ్రామం లోపల చిన్న ఊరు, 1600 మంది ఉంటారు. అటువంటి ఊర్లో 4 భజన మండలి నడుస్తాయి. గురువారం 2 నడుస్తాయి, డైలీ భజనలు 2 జాగాలు నడుస్తాయి. మందిరం కూడా కట్టుకునేంత శక్తి లేకుండా ఇళ్లలోనే నడుపుతారు. ఎప్పుడు స్వామి ఏది మనం సంకల్పించి కోరి కోరక ముందే స్వామి మాకు అన్ని తీర్చుకుంటూ మంచి పంటలు ఇచ్చిండు. ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చిండు. ఎంతో మందికి మనకు దగ్గర పల్లెలు 10 పల్లెల గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ప్రతి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి ఆనంద పెట్టి స్వామి దాంట్లో ఇంకో ఎక్కువ తీసుకుంటాడు, స్వామి సేవలు చేయించుకుంటాడు. జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ మా బ్యాచ్ ఎప్పుడు 20 మందికి తక్కువ రారు. సంతోషంగా స్వామి సేవలు చేసుకుంటూ మాకు స్వామి బాగా కాపాడుతాండి, ఎంతో ఆనందపడతాను. అటువంటి స్వామి సేవలు, ఆ స్వామి దయ ఈ విధంగా మా దత్తని చేయించుకుంటాను గనక మాది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్ని జన్మల పుణ్యమో అని మేము భావించుకొని స్వామికి ఎప్పుడు కృతజ్ఞతలమయ్యే ఉంటాం. ఇటువంటి దాంట్లో మాకు ఆర్థిక సహాయాలు కూడా అందించే మంచి మంచి పెద్దలు, ఇది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, దీని తక్కువ ఖర్చు నేను ఉన్నా చెప్పేటోళ్ళు కూడా పెద్దలు మనకు ఎప్పుడు సహకారంగానే ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేస్తాను పేదలకు. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఒక జంటకు ప్రతి సంవత్సరం ఒకరికి పెళ్లి. ప్రతిరోజు ఒక అనాథకు భోజనం పెడతాను.
1: ఈ 90వ సంవత్సరం స్వామి జన్మదిన వేడుకల్లో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది, అందరూ అంటూ ఉంటారు.
0: స్వామి దయతోటి 80వ సంవత్సరం 80 గంటల భజన చేసినాం. అది మంచిగా జరిగింది. 85 బర్త్డే సందర్భంగా 85 గంటల భజన, 90 గంటల భజనకు 90వ బర్త్డేకు. ఫస్ట్ 80 గంటల భజనకు మేము గిన్ని పాలు అవసరం, ఇంతమంది మనకు రోజు డైలీ భజనకుంటారు రాత్రి అని లెక్కేసుకున్నాం. ఆ లెక్కేసుకున్న పాలు మేము కొనలేదు, తక్కువలా కొని కొంటే ఆ పాలకుండలు ఒడుసులు లేదు. అవి ఎప్పుడు చూసినా నిండుగానే కనిపించడు, అక్షయం. అయితే అది పాలకుండ కాదురా, పరమాత్మని కుండలని మేము సంతోషపడ్డాం. వచ్చిన పిల్లలు కానీ తెచ్చిన గొల్లోలు కానీ అందరూ కూడా ఏందయ్యా పాలు ఒడతలేవు అని అన్నారు, బాగా సంతోషించినాం. తర్వాత 90వ దానికైతే ఇంకా పెద్ద మేరాకిల్. 90వ భజన 2015 నడిచింది కదా, అందుకొరకు 14లో మనకు ఒక కళ వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నట్టు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు ఆ సేవాదాలతో స్వామి చెప్తాడు, శంకరయ్యన్ లోపలికి రమ్మను అని. నేను ఆ ఇంటర్వ్యూ రూమ్ లోకి ఇట్లా దండం పెట్టుకుంటూ పోతానా, పోతా అంటే చెప్తాడు స్వామి, ఏమి ఎట్లున్నది పరిస్థితి అని. అంటే స్వామి మీరు లేరని అంత డల్ అయిపోయింది, మీరున్నట్టుగా మాకు ఒకసారి వస్తేనే ఏమైనా డెవలప్ అని నేను అడిగిన. ఇంతే 2 మాటలు. అటు తర్వాత ఆ స్వామి కుర్చీ మీద చేతులేసి ఇప్పుడు రావన్నా అని ఇట్లా అన్నాడు. కాదు స్వామి, 2015 మరో 90 గంటల భజన కదా అని నేను దండం పెట్టిన. మంచిది అన్నాడు. 2014 నవంబర్ మనకు గ్లోబల్ భజన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, దానికి స్వామి మా ఇంటికి వచ్చిండు. మారు రూపం అంటే షిరిడీ సాయి రూపంలో వచ్చిండు. ఒక కట్టె పట్టుకున్నాడు, తలకు రుమాలు పాగ జుట్టుకున్నాడు, తర్వాత మంచి తెల్లటి డ్రెస్సు కోటు, వేసుకొని ఉన్నాడు, వచ్చిండు బయట గద్దె మీద కూర్చున్నాడు. మూడే పాటలు జరిగినాయి. మూడో పాటకు లోపల భజన చేస్తాండు.
1: అప్పుడు మీరు ఉన్నారా?
0: నేను ఇక్కడ ఉన్నా, పుట్టపర్తి
1: పుట్టపర్తి సేవలు ఉన్నారు.
0: నా భార్య, మా కన్వీనర్ పోషం, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితోటి. స్వామి మీరు ఎట్ట వచ్చిండు అంటే, నేను ఆంధ్రాసాయ అన్నాడట. ఆంధ్రాసాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడతాను అన్నారట. అంటే ఏదో స్వామి వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసిండు అనుకున్నట్టే. తర్వాత స్వామి కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టుగా సైగ చేసిండట. ఆ సైగకు ఆ రోజు శనివారం కనుక మా వాళ్ళు నేను లేను కనుక వంట వండలేదు. ఏదో చిన్న పలారం మన ఇంట్లో ఉండేది, నాలుగు ఒకటేసారి తెచ్చి ఇట్లా
1: పట్టుకున్నాను.
0: నాలుగు సకినాలు ఒక మడుగు కూడా అయితే ఇట్లా పట్టిందట. ఈ చేతలు పెట్టి స్వామి ఒకటేసారి నోట్ల పెట్టిండట. అయ్యి మనిషి ఒకసారి నోట్ల పెట్టాడు కదా అని వీళ్ళు ఆశ్చర్యపోయిండట. అయితే వీళ్ళకి ఆ భజన పిచ్చి ఉన్నది కనుక వాళ్ళు లోపలికి పోయిండు. ఆ పోషాలు ఈ గ్లాస్ తో నీళ్లు ఇచ్చిండు. నీళ్లు ఇస్తే ఈ గ్లాస్ స్వామి ఇట్లా పెట్టలేదట, ఇట్లా పెట్టిండట.
1: అరచేతిలో పెట్టుకుని
0: ఇదే విధంగా తాగి మరల లేవ్ అని ఇచ్చిండట. ఆ పోషాలు ఇక్కడ గ్లాస్ పెట్టి ఇక స్వామి నేను ఇక్కడనే పంట అన్నాడట. అంటే ఇక్కడ పండద్దు, భజన అల్లరి ఉంటుంది, పిల్లలు అది ఇది, నువ్వు అక్కడ స్కూల్ కాడ పోయి పండుకో అని అన్నాడట. హైట్ అని కోప్పడి లేచి స్వామి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి మా పిల్లలందరూ ఊరంతా తిరిగి ఏ ఊర్ల పక్క ఊర్లలో అడిగినా గానీ అటువంటి మనిషి రాలేదు రాత్రి అని చెప్పిండట. స్వామి ఇప్పుడు ఈ రోజులలో కొంతమంది లేడు అది ఇది అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా కుటుంబం మా ఊర్లో మాత్రం ఆ మాటకు ఒక్క పైసమందం కూడా అవకాశం లేదు. స్వామి ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయంటాడు అనే భావంతోనే ఈ సంవత్సరం ఒక బస్సు తీసుకురావాలని మా జిల్లా మీటింగ్ లో కూడా నేను 50 మంది అని ఒకటే లెక్క చెప్పినా, కానీ ఇవాళ వచ్చింది 100 మంది. 50 మంది బస్కే వచ్చిండు.
1: చాలా సంతోషం.
0: పెద్దలు చిన్నపిల్లలతో కుటుంబాలు రావాలంటే మేము బస్సు పెట్టాలి.
1: మార్బూల పారిపల్లి గ్రామంలో ఇంత స్వామి యొక్క వైభవం. మరి అదే విధంగా ఆదిలాబాద్ లో అతిపెద్ద పట్టణంగా భావింపడే ఆదిలాబాద్ పట్టణంలో కూడా స్వామి మహిమ, స్వామి యొక్క ఆ ప్రేమ ఏ విధంగా ప్రస్ఫుటమైందో, ఒకరి ఇంట్లో ఏ విధంగా ప్రస్ఫుటమైందో వీణా గారు ఇప్పుడు మనకు చెబుతారు.
2: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. 6 మంత్స్ బ్యాక్ ఆగస్ట్ 5th నాన్న బాత్రూంకి లేచి అలా బయటకు వెళ్లి కింద పడిపోయారు. పడిపోయేసరికి 3 AM అవుతుంది. అప్పుడు మేమిద్దరం పడుకొని ఉన్నాం. అక్క మ్యారేజే వెళ్లిపోయింది.
1: మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2: 3 ఉంటాం మేము. అక్క మ్యారేజ్ చెప్పి వెళ్ళిపోయింది. మేము ప్రస్తుతం 3 ఉన్నాం.
1: అమ్మ, నాన్న,
2: నేను.
1: మీరు?
2: నాన్న బాత్రూంకి లేచి 3 o'clock పడిపోయారు. సరే అని పడిపోతే లేవరవట్లేదు. మేము పడుకొని ఉన్నాం. మళ్ళీ లోపలికి వచ్చి అలాగా ఏదోలాగా లోపలికి వచ్చేసారు. వచ్చి మమ్మల్ని లేపారు. నాకు లేవర్ రావట్లేదు, నడవ రావట్లేదు అస్సలు. అంటే మాకేం అర్థం అవ్వలేదు. ఏమైంది మరి నాన్నకి? బాగుండే కదా అని. సరే అని 3 AM కదా, ఎవరు ఉండరు ఇప్పుడు. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రారు కాబట్టి మార్నింగ్ 8 వరకు వెయిట్ చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ విలాస్ గారిని ఫోన్ చేశాం. కొంచెం దగ్గర ఫ్యామిలీకి కాబట్టి. ఆయన రిమ్స్ లో జాబ్ చేస్తారు, ఆదిలాబాద్ హాస్పిటల్లో. ఫోన్ చేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. రాగానే చూశారు. లేవమంటే నాన్న నిల్చోవట్లేదు. ఏమైంది మరి అంటే, సరే ఏదైందో హాస్పిటల్ వెళ్తే తెలుస్తుందని అక్కడ ఉన్న రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అన్ని చెక్ చేశారు, స్కాన్ తీశారు, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ ఇక్కడ కాళ్ళల్లో ఏమైందనేది ఎవరు చెప్పలేకపోయారు. సరే 3 అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ అన్నారు, ఒక టెస్ట్ చేస్తున్నారు కండక్ట్ సిస్టమ్, అది చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. సరే అని అది చెక్ చేసేసరికి GBS అని ఒక డిసీజ్ ఉంటుంది. లాక్స్ లో ఒకరికి వస్తుంది అది. అది ఎవరికైనా రావచ్చు. సడన్ గా న్యూరో ప్రాబ్లం అటాకే కింద నుంచి నరాలలో ఒక టైప్ ఆఫ్ పారాలసిస్ అటాక్. అది అటాక్ అయిందమ్మా, ఇక పెరుగుతుంది కాబట్టి, పెరుగుతుంది కానీ తగ్గదు. ఇక బెడ్కి అర్పితం మీ నాన్న అని చెప్పారు మా కన్వీనర్తో. మా కన్వీనర్ ఇక అమ్మాయి ఒక్కతే కదా, పెద్ద అమ్మాయి లేదని వాళ్ళని చెప్పలేదు. ఏం అవ్వలేదు నాన్నకి అని చెప్పి ఆదిలాబాద్ తీసుకొచ్చారు. ఆ టెస్ట్ అయ్యాక తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు డాక్టర్, ఇలా చెప్పారు నాన్నకి ఇక బెడ్ రీడే, అది పెరుగుతుంది కానీ తగ్గదు అనేసరికి ఒకేసారి స్వామిని ప్రార్థించాం. ఏంటి స్వామి, మీకైతే అంతా తెలుసు, మరి ఇదైతే తగ్గని GBS అని డాక్టర్ చెప్పారు, మరి దీనికి మీరే మాకని రోజు భజన్ పాడుతూ హైదరాబాద్ నుంచి రాగానే 91 భజన్ స్టార్ట్ అయ్యాయి. అవగానే రోజు ఈవినింగ్ భజన్కి వెళ్ళటం, విభూతి తేవటం, నాన్నకి వాటర్లు ఇచ్చి కాళ్ళకి రాయటం, భజన్ పాడుతూ సేవ చేయటం, నేను అమ్మ. అలా చేసేసరికి 3 బెడ్ పైన ఉన్నారు. ఒక 10 అయ్యాక ఒకరు చెప్పారు, డాక్టర్, నాగ్పూర్లో ఒక డాక్టర్, మంచి డాక్టర్ ఉన్నారు, వెళ్ళండి అమ్మ న్యూరో అంటే అక్కడికి వెళ్తే ఆయన MRI తీయమన్నారు. ఫస్ట్ తీయగానే ఇది GBS లాంటిది ఫామ్ అవుతుంది, మీకేంటంటే జస్ట్ అది మొత్తం వెళ్ళిపోతే గానీ మీ నాన్నకి నీస్ వరకు ఆగింది, ఒక 5 డేస్ చూద్దామని ఉంచారు అక్కడ. సెవెన్
1: అది ఎవరు ఆపినట్టు నీ దగ్గర ఆగిపోయిందండి,
2: నీ దగ్గర ఆగిపోయింది. అయితే నాన్న ఏం చేస్తారు, ఫోటో జేబులో పెట్టుకుంటారు స్వామిది. అయితే డాక్టర్ చూశారు, చూసి 2 డేస్ లో కొంచెం కదిలికి వచ్చింది పాదంది. అయితే ఆయన హిందీలో అన్నారు, తుమారా సత్యసాయి కామ్ కర్రా పాండేజీ అని. అంటే మీ స్వామి పనిచేస్తున్నారు, అసలు ఈ జీబీఎస్ అనేది అటాక్ అయితే అది తగ్గనే తగ్గదు, అటువంటిది పనిచేస్తుంది బాగా అని చెప్పారు. చెప్పేసరికి ఒక 5 డేస్ చూసి పంపిస్తాను అని అనేసరికి 5 డేస్ లో రికవర్ అయ్యారు కొంచెం. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్టోబర్ లో నవరాత్రులు ఉంటాయి కదా ఇక్కడ, మా ఊరు నుండి ఒకరు సేవకి వెళ్లారు. సేవకి వెళ్తే ఒక లెటర్ రాద్దాం స్వామికి అని లెటర్ రాశాను. స్వామి మరి మీరే మాకు, మరి డాక్టర్ అయితే ఇలా అన్నారని అని లెటర్ రాసి, ఇక ఇంకేం చెప్పలే మీకంతా తెలుసు కాబట్టి ఒక పాట రాశాను, దయకు ప్రేమకు అని.
1: ఇది ఒకసారి పాడతారండి.

0: అని రాసి పంపించాం. నెక్స్ట్ డేనే ప్రశాంత్ టీమ్ లో స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఓంకారం అవగానే గణపతి అని ఇదే పాట పాడారు. లెటర్ ఇలా అంది అందగానే అప్పుడు అర్థమైంది, స్వామి మీరు మారి మమ్మల్ని లెటర్ ని రిసీవ్ చేసుకుని ఇది పాట వినిపించారని. అది అయ్యేసరికి ఇక కొంచెం కొంచెం రికవర్ అవుతూ వచ్చారు. మళ్ళీ జనవరిలో స్పోర్ట్స్ కి మళ్ళీ ఒక లెటర్ పంపించే మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ అయింది. కూర్చునేవారు కాదు నాన్న, నేనే తినిపించేది అన్న నాన్నకి. అట్లా తను లేచి కూర్చున్నారు. ఇప్పుడు వాకర్ పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అప్పుడు ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చిందని విలాసన్న గారు ఆ రిపోర్ట్స్ పంపిస్తే వెంకట అంకుల్ కూడా ఫోన్ చేసి చెప్పారు ఇది మన హాస్పిటల్లో ఏమైనా చూపిద్దామంటే. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ సూపర్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ దీనికి ప్రస్తుతం చేయట్లేదని చెప్పారు. ఆ సాయంత్రం చాలా బాధతో మా సీనియర్ అక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం బ్రదర్, ఆయనతో మాట్లాడుతూ అయ్యో బ్రదర్ అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయలేకపోతున్నావు అంటే ఆయన కూడా బాధపడి ఏంగా స్వామి చూసుకుంటారులే బ్రదర్ అని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి కల్లో మా కల్లో వచ్చి అక్కడ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ మేము పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చి ఏ అని చెప్పి ఆ రిపోర్ట్ ని తీసుకుంటే చూసుకుంటూ వెళ్లిపోయారు. నేను మరుసటి రోజు సుబ్రహ్మణ్యం బ్రదర్ కి ఇట్లా బ్రదర్ ఇట్లా అనిపించింది ఇట్లా కలొచ్చింది బ్రదర్ ఇది అంటే అని చెప్పారు. నౌ యూ డోంట్ వరీ, ఇప్పుడేం వరీ కావాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ స్వామి చేతుల్లో ఉంది, స్వామి చూసుకుంటారు, జస్ట్ చెప్పే ఇప్పుడు స్వామి చూసుకుంటారు, డోంట్ వరీ అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు మీరు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు దట్ రిపోర్ట్ ఇస్ విత్ స్వామి. తప్పకుండా అంకుల్ గారికి ఆయురారోగ్యాలు స్వామి ప్రసాదిస్తారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చక్కగా పాడినందుకు స్వామి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మరి శ్రోతల కోసం మీరు మరొక భజన వినిపిస్తే చాలా బాగుంటుంది.
0: దయా కరుణానిధాన్ సాయి.

స్వామిని దర్శించవలెనన్నా పుట్టపర్తికే ఏగనక్కర్లేదు. మనము అడవియందున్నా, ఆకాశముననున్నా, గుట్టమీదనున్నా, నట్టేటనున్నా, పట్టణముననున్నా, పల్లెనున్నా సాయీ అని హృదయాన ఒక్కసారి పలికితే ఓయీ అని అంటూ పరుగులిడు కరుణామూర్తి సాయి. రండు ప్రార్థించదము, మనలను ఆ ప్రభువు తప్పక అనుగ్రహించదు.

0: శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: 2007లో పుట్టపర్తిలో ఆదిలాబాద్ పర్తియాత సందర్భంగా చేసినటువంటి నాటకం చూసి స్వామి ప్రత్యేకంగా మైక్ తెప్పించుకుని, ఇలాంటి కార్యక్రమం పుట్టపర్తిలో ఇప్పటి వరకు నేను చూడలేదు అని అందరికీ చెప్పారు. ఆ స్ఫూర్తితో అదే ప్రేమను, అదే దయను సంవత్సరాల పాటు వివిధ రకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో స్వామి ముందు ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలుపంచుకున్నటువంటి సాయి యువకులు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మొదట నిన్న నారదుని వేషం వేసినటువంటి సాయినాథ్ బ్రదర్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి?
2: సైరం బ్రదర్, రేడియో సాయి లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నందుకు స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ, నిన్న డ్రామా వేసింది ఇప్పుడు అనిపిస్తుంది, డ్రామా వేసింది మేము కాదు, వేయించింది మొత్తం స్వామి. అయితే దీనికన్నా ఈ డ్రామాకి ఈ డ్రామా గురించి చెప్తున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ నాకు ఐ వాంట్ టు షేర్. ఒకటి ఏంటంటే, డ్రామాకి ముందు రోజు మేము ఫుల్ డే ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసినా కూడా నైట్ ఫైనల్ ప్రాక్టీస్ కుల్వంత్ హాల్ అయినప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి డ్రామాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చూసినప్పుడు తెలిసిపోతుంది డ్రామా బెస్ట్ బెస్ట్ బెస్ట్ వస్తుందా రాట్లా అని. సేమ్ ఫీలింగ్ ఉన్నది, డ్రామా బెస్ట్ రావట్లేదు, బెస్ట్ రావట్లేదు, సంథింగ్ ల్యాకింగ్, సంథింగ్ ల్యాకింగ్ అని. అయితే చాలా భయమైంది. రాత్రి కులంతలో ప్రాక్టీస్ చేశాము, ద బెస్ట్ రాలేదు. ఆ నైట్ రూమ్కి వెళ్ళి నేను స్వామికి ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఆ నైట్ స్వామి డ్రీమ్ లో వచ్చి స్వామి నా ముందుకు వచ్చి నిల్చున్నారు. నిల్చుకొచ్చి ఇట్లా చూసి, ఏమి సమాచారం అన్నారు. అంటే నేనైతే, స్వామి ఆదిలాబాద్ డ్రామా, స్వామి ఆదిలాబాద్ పర్తియాత్ర అన్న. అంటే అప్పుడు స్వామి రెండు చేతులు లేపి, స్వామి అంతా బాగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది అని స్వామి రోబ్ లేపి, పాద నమస్కారం తీసుకో అని అన్న. అంటే నేను నా రెండు చేతులు స్వామి పాదాల మీద పెట్టి పాద నమస్కారం తీసుకుంటే స్వామి నా నెత్తి మీద తల మీద చేయిబెట్టి అంతా బాగా జరుగుతుంది అన్నారు. అది నేను లేచి తర్వాత డ్రీమ్ స్లోగా ఫేడ్ అవుట్ అయింది. లేచి మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లో పోతూ నడుస్తూ నడుస్తూ నాకు గుర్తొచ్చింది, అరే స్వామి డ్రీమ్ లో చెప్పారు కదా, స్వామి డ్రామా బాగా జరుగుతుంది, పర్తియాత్ర బాగా జరుగుతుంది చెప్పారు కదా. నేను వచ్చి అందరితో చెప్పాను, కానీ నిన్న డ్రామా అయిన తర్వాత ఆ స్వామి సన్నిధిలో మేము నిల్చున్నప్పుడు ఆ స్వామి దగ్గర మేము ఫీల్ అయిన హ్యాపీనెస్, అప్పుడు ఇట్ గివ్ మీ స్ట్రెంగ్త్, ఇది చేసింది మేము కాదు, ఇది చేసింది స్వామి, కేవలం స్వామి, కేవలం స్వామి, ఇంకేమీ లేదు అని. చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంకోటి, ఆదిలాబాద్ పర్తియాత్రలో 11 సంవత్సరాలు నిర్విరామంగా పర్తియాత్ర చేస్తున్నట్టే 11 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఒక డ్రామా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డ్రామా జరుగుతున్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు, ఈ 11 సంవత్సరాలు డ్రామా, ప్రతి డ్రామాలో నేను యాక్ట్ చేశాను. సో దీంట్లో కొన్ని విషయాలు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్వామి ఆమ్ని ప్రజెన్స్ రియలైజ్ అయ్యాం మేము. ఎందుకు అంటే, మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2010 డ్రామాలో ప్రాక్టీస్ చేశాము మంచిర్యాల్లో. పర్తీకి వచ్చి స్వామి ముందు బ్లెస్సింగ్స్కి వెళ్ళినప్పుడు స్వామి చూసి, ఇట్లా చూసి ఫస్ట్ అన్నమాట, బాగా ప్రాక్టీస్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు, అన్నీ చూశాను, బాగా జరుగుతుంది ఫిజికల్ గా 2010లో స్వామి చెప్పిన మాట ఇది. మళ్ళీ 2009లో స్వామి ముందుకు డ్రామా అయిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిన, స్వామి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి అందరినీ చూసి, ఇట్లా అందరినీ డ్రామా యాక్టర్స్ ని చూసి, స్వామి చూసి ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక యాగం. ఈ రెండు వర్డ్స్ ని స్వామి డ్రామా రాసిన బ్రదర్ రంగనాథ రాజుని అండ్ ఒకవైపు బ్రదర్ ని, ఇంకొక వైపు నన్ను, నా కో యాక్టర్ ఇద్దరిని

0: ముగ్గురు చేతులు ఇట్లా పట్టుకున్నారు స్వామి. 3 టైమ్స్ చెప్పారు ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞము ఒక యాగము అని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే డ్రామా చేస్తుంది మేం కాదు, అది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం. డ్రామాకి అవైలబిలిటీ మాత్రమే మా డ్యూటీ, మిగతాదంతా ట్రైన్ కి ఇంజన్స్ కి కోచెస్ తగిలించినట్టు మేము వెళ్ళి ఆ ఇంజన్ కి అటాచ్ అయ్యాం స్వామికి. ఆ ట్రైనింగ్ స్వామి ఇంజన్ స్వామి లాగా ఇంజన్
1: తీసుకెళ్ళింది. స్వామి ప్రసాదిస్తారు, ఓన్లీ అవైలబిలిటీ మాత్రం మన చేతిలో ఉంటుంది అంతే.
0: అది ఇది డ్రామాతోని ఇది ఒకటి తెలుసుకున్నాం. ఇంకొక 2007 లో ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లా స్వామి ముందు డ్రామా చేసినాం. చేసినప్పుడు ఆ డ్రామా ఎలా చేయాలో మాకు తెలియదు, ఏదో సమితిలో చిన్న చిన్న డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోని మేము ఒక 8 మంది యూత్ కలిసి డ్రామా చేస్తున్నప్పుడు మాకు మేము పెట్టుకున్నది ఒకటే, మనకు యాక్షన్ స్కిల్స్ రావు, మనకు వాయిసెస్ అంత గొప్పవి కాదు, మన డ్రామా స్కిల్స్ లేవు, కానీ మనకు ఉన్నది ఒకటి ఒక్క ప్లస్ పాయింట్ ఈ స్వామి. స్వామిని ప్రీచ్ చేద్దాం మనమని మేము డ్రామా ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు సమితి చుట్టూ 108 మా ఎవర్ రెస్పెక్ట్ సమితిలో దాని చుట్టూ సమితి చుట్టూ 108 ప్రయక్షణాలు చేశాం. ఎవ్రీ డే 108 ప్రయక్షణాలు చేశాం. అయితే ఆ డ్రామా చిన్న డ్రామా, మేబీ ఇప్పటి స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న డ్రామా అది. అట్లా ప్రాక్టీస్ చేసి పర్తీకి వచ్చాం. పర్తీకి వచ్చిన తర్వాత మా డ్రామా స్కెడ్యూల్ ఎక్కడ మాకు క్లియర్ గా లేదు. మేమేమో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా మాకు భయం వేసింది. స్వామి ఏం మాట్లాడట్లేదు, మా పెద్దవాళ్ళు మాకు మీ డ్రామా పలానా టైం అని చెప్పట్లేదు ఏంటి అనుకుని ప్రాక్టీస్ చేస్తాం. మేము ఇది కాదు మళ్ళీ స్వామినే పడదామని గణేష్ పర్తిలో ఉన్న గణేష్ చెట్టు 108 ప్రయక్షణాలు చేసి దర్శన్ ముందట 108 ప్రయక్షణాలు చేసి దర్శన్కి వచ్చి దర్శన్లో కూర్చున్నాము. ఆ కూర్చుంటే స్వామి దర్శన్ కార్లో వచ్చారు. ఆ మినిట్ స్వామి మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిలిచి ఫస్ట్ అడిగిన మాట అంకుల్ని, డ్రామా ఉందా?
1: చాలా సంతోషం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అందులో స్వామి ఏ విధంగా వెనుకుండి ఈ డ్రామా నడిపిస్తున్నాడు అన్నది సామాన్నట్టు. ఇది డ్రామా ఒక యజ్ఞం ఒక యాగం. మరి ఇది డ్రామా, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డ్రామా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. మనం డ్రామా అనుకుంటాం కానీ ఆ స్టేజ్ మీదకి ఎక్కడము అది చివరి అంశం అది. కానీ ఈ డ్రామా ప్రిపరేషన్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ యూత్ టీమ్ లోనే ఎంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హనుమంత్ రెడ్డి అన్న నిన్న యముని వేషం వేశారు. ఆయన కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బాస్ నుంచి, తర్వాత ఆయనకుండే ఉద్యోగ డిమాండ్స్ ఏ విధంగా తట్టుకుంటూ వచ్చారు.
2: ఓం శ్రీ సాయిరామ్. ఈ మధ్యలోనే మా జిల్లాని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. డివైడింగ్ తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వర్క్ పెరిగింది. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, డైలీ కలెక్టర్ తోటి మా బాస్ కి ఆ పనుల బిజీలో మేము కూడా బిజీ అయిపోయినాం. బిజీ అయిపోయి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అయితే నేను రోజు స్వామిని ప్రే చేసేవాను, నాకు ఏదైనా కూడా స్వామి నాకు సమితికి స్వామికి ఖచ్చితంగానే దగ్గరగానే ఉండాలి, మిగతా అన్ని నాకు తర్వాత ఉండేట్టు చూడండి స్వామి, ఎట్లనే చేసి మీరు అదే చేయండి అని నేను డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటా. అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం మా సారు కొంచెం అవుట్డోర్ వర్క్స్ లో బిజీ అయిపోయి నాకు ఈ ఫ్రీ టైం దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు ప్రయాణం అనగా నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయ్యో స్వామి ఇట్లా అయిపోయింది, నేను ఎట్లా రావాలి ప్రాక్టీస్ కి పర్తికి వెళ్ళాలి అని చెప్పి ట్రైన్ ఎక్కే వరకు కూడా నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. ఒక 1/2 అవర్ ముందు లేచి డైరెక్ట్ బ్యాగ్ జరుపుకొని వచ్చేసి ట్రైన్ లో పడుకున్నాను. తెల్లవారు ఇక్కడ దిగేటప్పటికి నాకు మొత్తం అన్ని పోయాయి. పర్తికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాక్టీస్ లో నాకు ఫీవర్ వచ్చింది అనేది నాది నేనే నమ్మలేకపోయినా, అంత హ్యాపీగా
1: చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది. మీరు యాక్చువల్లీ మా అమ్మ కొలీగ్, అది మీకు ఈ యాక్టివిటీస్ డ్రామాలు ఎంత ఆ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కొద్ది అటువైపు అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు. మిమ్మల్ని ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, కంగ్రాచులేషన్స్. అది స్వామి ఆశీర్వాదమే.
2: సరే బ్రదర్.
1: అదే అయితే అదే విధంగా ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే గుర్తుకొస్తుంది మన బ్రదర్ రమేష్ ఉద్యోగం. తన ఉద్యోగంలో ఒక మనం ఊహించినట్టు నిర్ణయం తీసుకున్నాడు ఈ పర్తియాత్ర సందర్భంలో. బ్రదర్ ఒకసారి షేర్ చేసుకుంటావు నీ ఎక్స్పీరియన్స్.
3: హృదయ నివాసి అయిన భగవాన్ సత్సాయి బాబాకి నన్ను అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఓం శ్రీ సాయిరామ్. అంటే పర్తియాత్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 2008 మొట్టమొదటిసారిగా డ్రామా చేశాను. అప్పుడు ఆ డ్రామాలో నాకు ఇంతవరకు స్టేజ్ చాలా ఫీవర్ గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, అసలు 10 మందిలో ఉన్నప్పుడు నిలిచకపోయినామని. అలాంటి వాడిని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్ పైన డ్రామా చేయాలంటే చాలా భయం వేసేది. సో మనకి బ్రదర్ రంగనందరాజు గారు చెప్పినట్టుగా డైలీ పెద్దలో ప్రదర్శన చేసి కొంచెము ఎనర్జెటిక్గా చేశాము. సో అప్పంచలు కొంచెము మాలో పరివర్తన స్టార్ట్ అయింది. ఎలా అంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డ్రామా 2017లో డ్రామా స్టార్ట్ కావడానికి ముందు నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత
1: ఒక వారం రోజుల ముందు జాబ్ వచ్చింది
3: వారం. సో జాబ్ సింగరేణిలో జాబ్ వచ్చిందండి. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కి వచ్చాను. ఎలా అంటే సాటర్డే సండే 2 టైమ్స్ అంటే 2 డేస్ ప్రాక్టీస్ ఉంటే కనుక ఆ రోజు వస్తే నాకు లీవ్, సండే హాలిడే ఉండాలి. బట్ ప్రాక్టీస్ రోజు కంపల్సరీ డ్యూటీ రమ్మని చెప్పి చెప్పారు. సో నైట్ డ్యూటీ చేయడము, డే ప్రాక్టీస్, నైట్ డ్యూటీ చేయడం, డే ప్రాక్టీస్, ఆ విధంగా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత సార్ నాకు ముందే చెప్పాను నాకు ఇట్లా భర్తీ యాత్ర ఉంటుంది, మాకు ఒక 3-4 డేస్ లీవ్ కావాలంటే కనుక సార్ ఇస్తాను చెప్పారు. టైంకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్ కుదరదు, మేము ఇవ్వము, నువ్వు వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చి రావాలి, లేకుంటే పంపించమని చెప్పారు. సో వేరే ఆప్షన్స్ లేక స్వామి పైన కాన్ఫిడెన్స్, జాబ్ ఇచ్చింది స్వామియే, సో నెక్స్ట్ జాబ్ కూడా వద్దని కూడా స్వామి అనుకుని, స్వామి డిసిషన్ అనుకుని జాబ్ కి రిజిగ్నేషన్ చేసి భర్తీ యాత్రకు వచ్చేసాను.
1: చాలా చక్క బ్రదర్, వెరీ ఇన్స్పైరింగ్ బ్రదర్. అసలు జాబ్ స్వామి కోసం ఆ జాబ్ ను వదిలేసి వస్తే తప్పకుండా బ్రదర్ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా స్వామి చూసుకుంటారు. ఆయన ఆశీర్వాదం మీపై తప్పకుండా ప్రవహిస్తుంది. మనం ఒక్కటి స్వామికి ఇస్తే ఆయన మనకు 10 తిరిగి ఇస్తారు, 100 ఇస్తారు తిరిగి. ఇదే విధంగా మన నిన్న మనల్ని తన యాక్షన్ తో తన డైలాగ్ తో అలరించినటువంటి రైతు బ్రదర్ అన్న నువ్వు ఒక డైలాగ్ చెప్పాను ఒక
4: అందరికి సాయిరావన్నా అన్న నమస్తే బాగున్నారా అని. 2008 భర్తీ యాత్ర అప్పుడు సెలక్షన్ జరిగాయండి. తెలంగాణ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. ఆయన తర్వాత అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్. మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దానికి 30 మార్క్స్, 70 మార్క్స్ ఏమో ఫైనల్ ఎగ్జామ్, ఈ రెండు కలిపి 100 మార్క్స్. చిన్న మిరాకిల్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే ఫెయిల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు రాయి ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి, నెక్స్ట్ డే భర్తీకి రావాలి ప్రాక్టీస్ కి. సో అయితే మా లెక్చరర్ అడిగారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్ అయితే అడిగాను, సార్ నాకు ఇట్లా పర్మిషన్ కావాలి సార్, నాకు అక్కడ అవకాశం వచ్చింది సార్ ప్రాక్టీస్ పుట్టపర్తిలో అవకాశం వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది సార్, తెలంగాణ స్క్రిప్ట్ లో వచ్చింది సార్, వాయిస్ కూడా నాది వచ్చింది సార్, అయితే ఏందా 70 మందిని పక్క పెట్టి నేను ఒక్కనిగా పెట్టాను ఆయన ఎగ్జామ్ అని ఇట్లా అనడం జరిగింది. అయితే నువ్వు ఇట్లా అడిగితే నీకు ఎగ్జామ్ ఇప్పుడు పెడతా, నువ్వు రాత్తావా అనను. అయితే లంచ్ టైంలో ఇక నేను బయటకు వచ్చేసాను, ఇట్లా ఇట్లా ఇట్లా అని కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నాను. 3 టైమ్స్ సాయిగాత్రి చేశాను. మాకు సంతలు ఏదైనా మీకు జరగాలనుకుంటే 3 టైమ్స్ కళ్ళు మూసుకుని సాయిగాత్రి చేయండి మనసులో తలుచుకుంటూ, అది మిమ్మల్ని ముందు జరుగుతుంది, మీకు కావాల్సిన పని నెరవేరుతుంది ఖచ్చితంగానే. అప్పుడు ఆ టైంలో ఆ డోర్ పక్కకు వచ్చేసి 3 టైమ్స్ సాయిగాత్రి చేసుకున్నా, లంచ్ కొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఫోన్ కాల్, నా ఫోన్ నంబర్ ఆయనకి ఎట్లా తెలిసిందో లేదు. అడ్మిషన్ నా అడ్మిషన్ ఫామ్ తీసుకుని ఆ నంబర్లకి వినోద్ టేక్ యువర్ పెన్ అండ్ కమ్ టు లైబ్రరీ అనేది. ఇప్పుడే తుక్కుతుకు తిట్టిండు, అప్పుడే ఏంది కథ అని కథ. అక్కడ నేను తిండి లంచ్ కోసం హోటల్కి వెళ్తున్నాను, టక్కటక్ ఉరికొచ్చేసాను. ఉరికొచ్చేసి సార్ ఏమైంది సార్ అంటే, దాయిట్రా లైబ్రరీకి వచ్చేసాను, పెన్ను తీసుకుని బ్యాగ్లకి వెళ్ళి పెన్ను తీసుకోవడం కూడా మర్చిపోయాను. పెన్ అంటే పెన్ను తీసి నా చేతిలో పెట్టేసాను, అక్కడ కూర్చొని తొందరగా కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈ 20 మినిట్స్ గ్యాప్ కూడా లేదండి, ఇలా వచ్చేసి రియలీ గ్రేస్, స్వామి గ్రేస్. ఆ రోజు రాశాను, ఎగ్రోగుండ్గా ట్రైన్ ఎక్కి పుట్టపర్తిలో పడ్డామండి. ఇక దంచిపడేసాం డ్రామాలో. నిన్న కూడా చాలా స్వామి నాకు అవకాశం ఇచ్చారు, నిన్న కూడా చాలా చాలా కామెడీ పంపించాను.
1: మీరు ఎగ్జామ్ అంటే బ్రదర్ నాకు ఇంకోటి మన విద్యాసాగర్ బ్రదర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఆ ప్రాక్టికల్ రాసిచ్చింది, అది బ్రదర్ ఒకసారి షేర్ చేస్తారు అందరితోని.
5: సాయిరాం బ్రదర్, 2011లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. నేను డ్రామా చేయడానికి భర్తీకి వచ్చాను, అయితే అప్పుడు ప్రాక్టికల్ డేట్ ఇవ్వలేదు, డ్రామా సెలెక్షన్ తర్వాత డేట్ ఇచ్చారు. ఇలా నేను నాకు బాధ వేసింది. తర్వాత నేను భర్తీకి వచ్చాను, డ్రామా సెలెక్షన్ జరిగింది, భర్తీకి వచ్చాను, డ్రామా చేశాను. అయితే మనం నేను వెళ్లే రోజే ఎగ్జామ్ ఉంది, నేను రికార్డు రాయలేదు, ఏం రాయలేదు, ఎలా అని చాలా భయపడ్డా, చాలా ఏడ్చిన, స్వామిని ప్రే చేసిన. తర్వాత ఎగ్జామ్ వెళ్ళాను, సరే సార్ని అడిగితే ఎగ్జామ్ అంటే రికార్డు ఉంటేనే ఎగ్జామ్ రాయాలి, లేకుంటే రాయడం లేదని చెప్పారు. లేచేలాని అక్కడ కూర్చొని ప్రే చేసిన, జేబులో స్వామి బొమ్మ ఉంటే తీసుకుని ప్రే చేసిన. తర్వాత కాసేపటికి అక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, చూసేసరికి ఏ రికార్డు చూసినా కానీ నేమ్స్ రాసున్నాయి, స్టాంప్ వేసున్నాయి. ఎలా అని మళ్ళీ ఏడ్చాను. కొద్ది దూరం అక్కడసారి ఇంకో రికార్డు ఉంది, అది ఇట్లా గాలి ఇట్లా లేస్తుంది కింద పడుతుంది, లేస్తుంది కింద పడుతుంది. చూసేసరికి నేమ్ లేదు ఏం లేదు, బాగా రైటింగ్ మంచి రైటింగ్తో బాగా రాసింది. అంటే స్వామి రైటింగ్ అనుకుని నేను ఆ రికార్డ్ తీసుకొని సార్కి ఇచ్చేసాను.
1: అక్కడక్కడ అప్పటికప్పుడు రికార్డ్ ప్రత్యక్షమైంది ఎవరు లేకుండా,
5: అప్పటికి ఆ రూమ్ లో చాలా చూశాను లేకుండే, కానీ కాసేపటికి తర్వాత అక్కడ రికార్డు ఉంది.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
5: తీసుకుని నా నేమ్ రాసిచ్చాను, రైటింగ్ బాగుంది అయ్యా అని సార్ అన్నాడు. అది మళ్ళీ ఓకే, మా చెల్లి సెవెన్ ఇయర్స్ అప్పుడు ఏమంటే మా చెల్లికి ముక్కు పుడిగేసుకోవడం చాలా కోరిక ఉండేది. అయితే కొనిస్తామంటే అప్పుడు డబ్బు లేకుండే, కొనిస్తామంటే రోజు ఏడ్చేది కొని అని. అయితే ఏం చేసినామంటే మేము ఇప్పుడు కొనివ్వలేము, స్వామి అడుగు ఇచ్చేస్తా అని చెప్పి. తర్వాత స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునేటప్పటికి విభూతి తీసుకునేటప్పటికి ఇక్కడ విభూతిలో ముక్కు పుడుకుంది.
1: ఓ
5: విభూతిలో ముక్కు
1: పుడుకు ముక్కు పుడక ప్రత్యక్షం,
5: ప్రే చేశాక ముక్కు పుడుకు వచ్చింది.
1: బ్యూటిఫుల్ బ్రదర్, అసలు నీ ప్రేయర్ లో బలం రికార్డ్స్ ప్రత్యక్షం అయితే ముక్కు పుడుక ప్రత్యక్షం అయితే అదృష్టవంతుంది బ్రదర్. అదే అదే విధంగా ఇప్పుడు మనం చెప్తున్నా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే ఈ డ్రామాలో మనం యజ్ఞయాగం చేసినప్పుడు స్వామి ఆ యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. బ్రదర్ నితీష్, నీ జీవితంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి అందరితో పంచుకుంటావా?
6: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి సోదరి సోదరి మనులకు సాయిరాం. డ్రామా అంటే ఏదో తెలియదు మాకు, అంటే మా పల్లెటూరు, ఆ డ్రామా ఏంటో తెలియదు. కానీ డ్రామాకు ఏమొచ్చిందంటే నాకు పునర్జన్మ వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తెలియదు. లాస్ట్ 2015లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను, భక్తి నీరాజనం. అప్పటి నా భక్తి నీరాజనం డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. ఆ స్వామి
1: ఆ భక్తి నీరాజన డ్రామాలో మీరు బ్రదర్ నితీష్ సెలెక్ట్ అయిన తర్వాత సాయి ఏమైంది అసలు?
0: అప్పుడు భక్తి నీరాజనంలో ఏమైందంటే తను రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి వచ్చేవాడు, కానీ కొంచెం వీక్ ఉండేవాడు ఫిజికల్ గా. సో మాకు చూసి అనిపించేది బ్రదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నాం, అంతే ఏం అనుకోలేదు, అంతే తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం. డ్రామా వచ్చినాం, డ్రామా చేసినాం. ఆ తర్వాత డ్రామా స్వామి ముందు సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిట్ అయింది, స్వామి చూశారు, బ్లెస్ చేశారు అప్పుడు 2015. తర్వాత సడన్ గా నాకు 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది బ్రదర్ నుండి. కాల్ వచ్చి బ్రదర్ నేను హైదరాబాద్ కి వచ్చాను బ్రదర్, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు. ఎందుకు నితీష్ హాస్పిటల్ ఎందుకు? అది నితీష్ మాటలోనే విందాం
6: బ్రదర్. నాకేమైందంటే 2012లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. తర్వాత 2015లో డ్రామా అయిన 5 మంత్ తర్వాత నేను నాకు కాలు నొప్పి వచ్చేది, కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర హాస్పిటల్లో వెళ్ళాను. ఇలా ఎందుకు వస్తుందని వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు, బాబు నీకు వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలి కంపల్సరీ, నువ్వు మంచి డాక్టర్ని పట్టుకో, నేను చెప్పేది నేను చెప్పాను అన్నారు. నాకు ఏం తెలీదు, హార్ట్ అంటే తెలీదు, ఏం తెలీదు. తర్వాత ఇంకా డాక్టర్ అన్నారు నీకు మినిమం వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 6 లక్షలు కావాలన్నారు. నాకు ఏం చేయలేదు తెలియదు, ఇంట్లో కూడా చెప్పలే. తర్వాత కన్వీనర్ సార్కి ఫోన్ చేశాను, కన్వీనర్ సార్ అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి కదా అది నాకు ఫార్వర్డ్ చేయండి అన్నారు. తర్వాత ఆ రిపోర్ట్స్ మన డీపీ గారు వెంకట్రావు సార్కి ఫార్వర్డ్ చేశారు. నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డీపీ గారు మన హెడ్ మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు గారికి మెయిల్ చేశారు. తర్వాత ఆ మెయిల్ని మన పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ మురుపుల్ గారికి మెయిల్ చేశారు. ఆ మెయిల్ చేసిన ఒక డే తర్వాత రామన్న తర్వాత వచ్చేయమన్నారు.
1: సో అట్లా నితీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా హార్ట్ వాల్స్ రిప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నో హీ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ అండ్ అగైన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా. బ్యూటిఫుల్, స్వామి అసలు పునర్జన్మ ప్రసాదించారు. అట్లానే శివ శివ బ్రదర్ కూడా ఒక యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ జరగాల్సింది ఆయనకు. ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చుని ఉంటే ఆ మోటార్ సైకిల్ కి వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా తగిలింది. ఆ తగిలిన మరుక్షణం ఎవరో నెట్టేసినట్టు ఆయన ఎగిరిపడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లారీ ఆ మోటార్ సైకిల్ మీద ఉంది. ఎవరు నెట్టేశారో ఎవరు ఆయనకే తెలుసు, అది స్వామికే తెలుసు. ఈ విధంగా మనం చెప్తుంటే ఈ డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. అదే విధంగా మన బ్రదర్ భక్తియోగి, భక్తియోగి అని నిన్న యాక్ట్ చేశాడు. ఆయన యొక్క తపన ఏంటంటే చిన్నప్పటి నుంచి భజన చేస్తూ వచ్చాడు. ఆయనకి డ్రామా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒకటే ఒక కోరిక, నాకు భక్తి యోగ వస్తే బాగుంటుంది అని. ఎవరు చెప్పారో తెలియదు, ఆ స్ఫురణ ఏ విధంగా నా మనసుకు వచ్చిందో తెలియదు. బ్రదర్ నువ్వు భక్తి యోగ యాక్ట్ చేయంటే ఆయన అదే విధంగా ఆ రోజు డ్రామా లేకపోయినా ఏదో ఒక ఒక విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన భక్తి యోగిగా మిగిలిపోయాడు. ఇది డ్రామాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ మనము డ్రామా అనేది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ యునో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నిర్మింపబడేది ఇన్ని జీవితాలు ఒక విధంగా ఒక గొప్ప జీవితాలుగా నిర్మింపబడుతున్నాయి. డ్రామా జరగడానికి ఈ రచన ఎంత ముఖ్యమో, డ్రామా జరగడానికి ఈ యాక్షన్ ఎంత ముఖ్యమో, మన సత్య ఆర్గనైజేషన్ డ్రామా జరగడానికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం. ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఇది చెప్పాల్సినటువంటి విషయం, ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రామాకి ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల ఈ డ్రామా స్వామిని ఈ విధంగా ఆనందపరుస్తూ వస్తుంది.
7: విన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల అనుభవాలు, భక్తుల అనుభవాలు. మొట్టమొదటిసారిగా పత్తియాత్రకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజల అనుభవాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయించినందుకు స్వామివారికి మా కృతజ్ఞతలు, మా పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఇప్పటితో ముగిస్తూ మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికి మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రామ్ కి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు, ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలో.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాగుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు అప్పుడు.
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి అప్పుడు.
1: కోరినవి లభించకపోయినా, దైవాత్వ కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు. ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు.
1: అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మన ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యాసంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగ వస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే, నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి, అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమి మక్కు ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువు ఉంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లు ఎలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
2: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ
1: నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే, బాగుంది. కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభమేంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
0: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఇది కోరికలకు కూడా సంబంధించిందే. మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవు ఆ కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
1: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడూ చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
1: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరి, వరి అంటారు కదా స్వామి. కరి ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడడం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
1: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి ఓర్పు, సహనం, వీటితో భరించటం. ఓడ్చిన వాళ్లకు ఓడ్చినంత మహదేవా, ఓడ్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకు ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలు పోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
1: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వ వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
0: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కానీ ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
1: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
1: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
3: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
1: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
3: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
1: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానికి ఆ సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చెయ్యి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే. నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు. ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
3: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలుక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
1: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్ లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్ళ అమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేను వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూసావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడ్డమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిందాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత, మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంటు. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
3: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నా అంటారా?
1: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం, ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
4: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం, తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్ళని చూస్తే మాత్సర్యం.
3: అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్ళు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
1: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకారం అమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకందుతుంది. అహంకారం అనే పైపొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థంలోంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
3: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
1: మనసులో ఒకటి తలచడం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తులమారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకొని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ సిద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
2: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
1: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
3: అవును, కానీ ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
4: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
2: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మలితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
1: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్లలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు. పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మను అడిగాను, అమ్మ నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా. నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా, నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు. ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో, ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను. నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ, సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
3: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
2: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
3: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
1: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లలో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడన్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లలో నుండి జాలువారి

0: అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టి మాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టిపట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
1: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే

0: భావించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులార, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శమైన ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైనటువంటి మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపును తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచినది మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక కళంకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగం మారటం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలడు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడా భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడా స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి ఒక తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణ మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే హృదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణ హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినే విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణములేని బలము ఉండి ప్రయోజనమేమిటి? గుణములేని చెలిమి ఉండి ప్రయోజనమేమిటి? గుణములేని కలిమి ఉండి ప్రయోజనమేమిటి? ధనం వస్తుంది పోతుంది. కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశం ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తుంటారు. ఈనాడు దారిలో పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే అక్కడ నేర్పించేది. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణమేమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదటి గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి. నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచినే నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చెడ్డగా మార్చి వస్తున్నాము. చేస్తాము, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి ఉంటే ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనం సొసైటీని గౌరవించాలి. అంటే సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కానీ ఇలాంటి మంచి విషయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని బోధించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్ర గర్వ భంజనోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కడప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇది నాకు, నెరుగు కుంభజాతి కుల వీరులపై మృగరాజు ఓలవే నెరుగుచు చండ ఖండ నికరున్నతి వారు నాటే అల్దిజల్ పలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు, మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
1: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
0: నీవు చిన్నవాడు, ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఎనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కాలేను. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలో ఒక పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు. వారిని ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో, పేరు గౌరవం తెస్తావో, నీకు సరైనటువంటి పుట్టిన దినం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జన్మను కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. పితృమూర్తి అన్నారు, అదే మొట్టమొదట పిల్లలకు పాఠశాల. ఆశీర్వదించడం కూడాను వేదంలో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ. ఇష్టమొట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, పిల్లల మీద చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ. కారణం ఏమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ పిల్లలను ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. భారతదేశం పవిత్రమైన స్థితిగా
1: రూపొందుతున్న
0: భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి, నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్క పట్టిన ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ఒక ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి, మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామాల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానని చెప్తున్నారు, లోక సమస్త సుఖినోభవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు. అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి, ఆనందం ఏమి కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి ఉంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి కదా మనము ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఆనాటి ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకందరికీ నీకు టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని మూడు తూర్లు పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ, అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే, పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో వచ్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరం, అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమెకు కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచి కావాల్సింటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకొక విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటినీరు పెట్టింది. ఏమి స్వామి, 2 రూపాయలు చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా ఆదర్శవంతమైన దాన్ని అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని విధాలుగానో చెప్పించేటప్పటికీ ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు. భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి, హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది, ఏకాత్మ భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు, ఒకరికి అవకాశమే ఉండదు. అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక చోపల దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే. ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు. ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు, దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి మానవత్వం అణగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా చేస్తారు, ఎప్పుడైనా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? నా ఆత్మ హార్ట్ ప్రేమనే. ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థానమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడదక్కర్లేదు. గోపులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నేను నా భర్త చనిపోయినాడు అని చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంటపక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా సంతికి జద్ది నాకు పెరిగిపోతూ ఉంటుంటుంది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ ని తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. కనుకనే ప్రజెంట్ ని మీరు చూసి ఆనందించండి. ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పక కడపటికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కనుకనే ఆ యొక్క లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులు మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞను మీరు శిక్షణించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ, నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునికి చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19th అనేటువంటి ఇంకా జన్మమంతా జన్మలంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏనాటికి మారదు. ఇంకా కొన్ని వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19th ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలనెలా కూడా 19th తేదీ కంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19th తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించి చేసినవి మీరు భావించాలి. ప్రేమముదిత మనసు

ಭಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತ

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా గానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజి కన్నా సంపెంగ లత కన్నా, జున్ను గడ్డ కన్నా వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు ప్రొద్దున లేవడం కానీ, భోజనం చేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్నపిల్లల మనసు, వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టి.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే. అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే, ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా, స్వామి విషయాలు దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే, ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది, మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి అని చెప్పంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా, మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ల ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు. మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది, బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇది అవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు, అది చేసి వాళ్ళకి చెప్తావు, కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక్కడ స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు. ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదని, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లల్లోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాసం స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. మీరు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాల్ని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
2: తప్పకుండా.
3: ఇప్పుడు మన ప్రెజెంట్ సినేరియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్లను కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చేయి అంటారు తల్లిదండ్రులు, ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది, వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
4: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతను గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి
3: స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది, వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని

0: చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్లకి టైం లేక వాళ్లని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళెవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు. మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, 10 సార్లైనా గాని పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా గాని చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు. వినే వరకు చెప్తారు, విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్లకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
1: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనో తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం. కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే, ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
2: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని. కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలు పరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కోపగించుకున్నా, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కోపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా, ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక 1000వంతో 1000వంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
1: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మహమ్మద్ అని ఒక కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరి మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే, చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది. ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమిదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు

0: ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకరిలో మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకరిలో మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గాని లేకపోతే షేరింగ్, మనకి ఉన్నది పంచుకోవడం గాని వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకి అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే, ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజం నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబుక్మని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చెయ్యాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చినా సార్, అది మన హ్యాపీనెస్ తప్పించి అదేదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
0: స్వామి ఏం చెప్పారంటే, పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేను ఇస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పిల్లలు అలాగే ఉంది, అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేస్తే అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటి ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళొస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద ఏకదానిలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళలో పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత కానీ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
0: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది.
1: చెప్పండి.
0: ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికి అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవ్వరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్లి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్లి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అన్నమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే ఎవ్వరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చి వాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమి చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్ఠ అండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళింత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గాని మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్నిళ్ళు ఉంటే పెద్దలు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ శక్తితో గానీ టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకం అవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప ప్రీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
0: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినట్టు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అది ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి నీకెందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక్క స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి. అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఎప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
0: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది అప్పట్లో పుట్టపర్తిలో ఏమీ లేని టైంలో, ఇది మారుమూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటి ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవాట. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడని ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారట ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకు బాగుంటుంది కదా, మగవాళ్ళు అయితే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు ఆడవాళ్ళు అప్పట్లో వెళ్లడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకు ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలో. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టుండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరు అనేవారట అమ్మ మీరెందుకు మోయడము అని, అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చెయ్యొచ్చు ఏం చేయకూడదు, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి అదైతే పడట్లేదండి ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్ని చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది వీళ్ళని జాయిన్ చేసుకోండి వీళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇవ్వండి బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి ఆ తర్వాత పంపించండి ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
0: అవును,
1: ఆవిడ చేయి పట్టుకొని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారు ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
0: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈ రోజు అందరూ గొప్ప వాళ్ళగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
0: అలాగే
2: అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం కాని వాళ్లని తీర్చిదిద్దటం కాని తల్లి బాధ్యత అది, అదైతే మనకందరికి తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే, ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం వారు పొద్దున్నగా వెళ్తారు రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
3: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది, కానీ మనము యాక్చువల్ గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళుంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్లకు లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్ లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు, నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి, ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థలు, కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడూ కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వి షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
0: ఇంత గొప్పగా కూడా చెప్పాడు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
1: సో మనం దానివల్ల అపకారమే తప్ప
0: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు మంచిని పెంచుకుందాం. మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
1: బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా తల్లిదండ్రులు ఏంటంటే, మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు ఎందుకు బాగా చదువుకోవాలి అంటే, బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్, మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాలు కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు. కానీ మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు, ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మన్ని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
3: అలాగే ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి, శీల సంపదతోటి, మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహ ధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులు అని ఆయన చెప్పలేదు విశ్వామిత్రుడు. ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కానీ నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
1: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే, మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజం బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికీ మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి ఒక 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సైరన్.
2: సైరన్.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఒడిశాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకి, తుఫాను గాలులకి, వాటి మూలంగా కులిసే ఎడతెరిపి లేని వర్షాలకి చిరపరిచితులే. కాని ఒక్కొక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చి మత్స్యకారుల మనుగడకే ముప్పు తెచ్చే పరిస్థితులని కూడా కల్పించగలదు. ఆ విధమైన పరిస్థితి గడిచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పడింది. ఎక్కడో థాయిలాండ్లో సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ శక్తిని పుంజుకుని పెను తుఫానుగా మారి ఒడిశాలో గోపాలపురం సముద్ర తీరాన్ని భయంకరమైన గాలులతో తాకింది. దీని మూలంగా అపార ధన జన నష్టం వాటిల్లగలదని అందరూ భయాందోళనలకి గురయ్యారు. కాని ఈ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు బాబావారిని మనసారా భక్తితో కొలుస్తారు. ధనవంతులు కాకపోయినా స్వామివారి అడుగుజాడల్లో నడుస్తూ నగర సంకీర్తన, నారాయణ సేవ మొదలైన కార్యక్రమాలని ఎంతో నిబద్ధతతో చేస్తారు. భగవద్గీతలో భగవంతుడు తెలియజేసినట్టు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులను నేనెప్పుడూ విడిచిపెట్టను అన్నట్టే మన సాయినాథుడు తన ఈ భక్తులను ఏ విధంగా ఈ భయంకరమైన విపత్తు నుండి కాపాడారో వారి మాటల్లోనే విందాం. వినండి, అన్యథా శరణం నాస్తి. ఫైలెండ్ నుంచి ఒరిస్సా భక్తులను కాపాడిన సాయి భగవానుడు రెండో భాగం.

0: ఓం శ్రీ సాయిరాం. ఇవాళ మన రేడియో సాయి స్టూడియోలో గత అక్టోబర్ నెలలోని ఒరిస్సా తీరంలోని ఫైలన్ తుఫానికి ప్రభావితులైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ సమయంలో తుఫాను ఎప్పుడైతే వాడు ఊరిని తాకిందోనూ, ఆ తుఫాను తాకి ఎలాగుండేది, అప్పటి ఆ గ్రామం పరిస్థితి ఏమిటి, సముద్రం ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత స్వామి దయవల్ల ఏ విధంగా అందరూ ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డారో ఇవన్నీ తెలుసుకుందాం. అమ్మా, నీ పేరేంటి?
1: పద్మ.
0: మీదే ఊరు?
1: మాది గోళాబంద.
0: గోళాబంద మార్కండికి ఎంత దూరంలో ఉంటుంది?
1: మార్కండ్ పక్కన.
0: నువ్వు కూడా ఆ తుఫాన్ టైంలో మీ ఊళ్ళోనే ఉండేదానివా?
1: మా ఊర్లోనే ఉన్నాను.
0: ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాన్ చూసావా నువ్వు?
1: చూడలేదు.
0: ఈ తుఫాన్ వచ్చినప్పుడు నీకేంటి అనిపించింది? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మనుషులు?
1: మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అన్నయ్య, మా తమ్ముడు, నేనుంటాం.
0: ఆ రోజు ఏంటైంది పరిస్థితి, ఎలాగో చెప్పు నువ్వు.
1: మేము మా ఇంట్లో చాలా దడిసామండి.
0: మీ ఇల్లు దేంతో కట్టినది?
1: ఒకటి రేకు, ఒకటి చెత్త.
0: చెత్తనాది.
1: నాకు అప్పటికి ఇంకా పిల్లవలేదు. సామాన్లు తెచ్చి మా ఇంట్లో పెట్టినారు. పెట్టిన తర్వాత మామకన్నాను, అమ్మా సామాన్లు పోతిపోయాయి, మనం బాగుంటుము, దగ్గరలో వచ్చేస్తుంది కదా, దగ్గరికి వచ్చేస్తుంది తుఫాను. అప్పుడు మా అమ్మకన్నాను, మనం ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోతాము, ఇంకో మా పక్కన కూరు ఉంది కదా దగ్గరలో, అక్కడ నడుచుకుంటూ వెళ్ళాం సార్.
0: అదే ఊరు?
1: అనికి గొలబంద అని అంటారు.
0: దాన్ని గొడవని అంటారు.
1: రెండు అక్కడికి వెళ్లి మా అమ్మ అన్నది, నీ వెళ్ళమ్మా, అమ్మ నాన్న నేనుంటాను, అన్నయ్య నువ్వు తమ్ముడు అందరు వెళ్ళిపోయాడు అనేసి అన్నారు. అయితే అమ్మ మీకు వదిలేసి నేను ఎలాగెళ్ళిపోతాను, మీలుంటే నేనున్నాను అనేసి అంటే, మా అమ్మ అన్నది మేము పోయినా పర్లేదమ్మా, నీ బాగుండను అన్నది. సరే నీవన్నమాట వెనక్కి నేను కాదనాలి అనేసి మా అన్నయ్య నేను మా తమ్ముడు వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే మా అమ్మ అక్కడ సామాన్లు ఉన్నాయి కదా, సేమ్ సామాన్లు, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్, సారి సామాన్లు ఎన్నో ఉన్నాయి. అన్ని ఉంటుందా? మా అమ్మకి ఒకసారి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే అమ్మ ఎంత గడగాలి వస్తుందా, ఎలాగున్నది ఊర్లో అంటే, మా అమ్మ అన్నది చాలా గట్టిగా వస్తుందమ్మా, మా ఊర్లో ఇంకో స్కూల్ ఉంది, ఆ స్కూల్లో మా అమ్మ నాన్న మా నాన్నమ్మ అందరు ఉన్నారు, ఉంటే ఫోన్ చేస్తున్నారు, మేము బాగున్నామమ్మా, మీరు భయపడకండి, అందరూ మా ఊరోళ్ళు సగం మంది దూరంగా వెళ్ళిపోయారు, సగం మంది మా ఊర్లో ఉన్నారు. తర్వాత గట్టుకొచ్చింది. గట్టుకొస్తే మందిరంలో, మా మందిరం ఉంది కదా, మా మందిరంలో సగం మంది ఉంటారు, అంటే అక్కడ చెట్లు ఉన్నాయి, మా మందిరం చుట్టూ చెట్లు ఉన్నాయి, చెట్లేమో మందిరం పక్కనే పడిపోయి ఉన్నవి, కంబం కూడా ఎరిగిపోయినది, కానీ మందిరం మీద ఏడు పడలేదు. కంబము మందిరం పక్కతో ఉన్నది కానీ మందిరం మీద పడలేదు, పక్కన పడినది. తర్వాత వెళ్ళాము, మా ఊరికి వెళ్ళాము, గాలి తక్కువగా గాని మా ఊరికి వెళ్ళి చూస్తే ఆవిడకి మందిరం ఏమవలేదు, మా ఇల్లు సగము పోయినవి, సగం పోయినవి, సగం బాగున్నవి. రిలీఫ్ వచ్చింది మా ఊరికి, రిలీఫ్ వచ్చింది. సగమోళ్ళకి రేఖలు రాసిచ్చారు, సగమోళ్ళకి ఏవో పోయినావు కదా అవి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత ఫోటోలు తీసినారు కదా మా ఇంటికి, ఫోటోలు తీసుకెళ్లి పెద్దోళ్ళకి చూపించినారు. వీళ్ళూరు ఇంత ఖరాబ్ అయిపోయినది, మరి ఏం చేస్తామా అనుకున్నంటే, మా ఇల్లు అన్ని గడ్డిల్లే, పక్క ఊరు నీటార్లు ఉంటుంది, సగం ఇల్లు నీటార్లు ఉన్నాయి కదా, సముద్రం పక్కన ఉన్నాయి సగం ఇల్లు, అక్కడవన్నీ ఇరిగిపోయినవి, ఏమూ లేదు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఆ గడ్డితోనే కట్టుకున్నారు. మళ్ళీ
0: స్లాబ్ ఇల్లు ఉన్నది,
1: అది ఉన్నది, మా ఇల్లు ఏమవలేదు, రెండిల్లు ఏమవలేదు.
0: మీ రెండిల్లు ఏమలేదు? మరి పెళ్లి సామాన్లు
1: అన్ని ఉన్నాయి, ఏమవలేదు, ఏటైనా ఒక కించి కూడా ఏం అవ్వలేదు, అన్ని బాగున్నావి.
0: నీ పెళ్లి ఎప్పుడైందమ్మా?
1: నా పెళ్లి అయ్యి 2 నెలలు 15 రోజులు అయింది. ఇప్పుడు కొత్తగా పుట్టుపత్రి రావడం
0: బాగుంది. మీ అమ్మ నాన్న, నాన్నమ్మ తాతగారు మీ ఊళ్ళోనే ఉండిపోయారు, మందిరంలోని, తుఫాన్ టైంలోని?
1: మందిరంలోని.
0: వాళ్ళకి అక్కడ ఏం అవ్వలేదు?
1: ఏం అవ్వలేదు. మా ఇళ్ళకి ఏం అవ్వలేదు. కానీ మా తెప్పలో మా బోట్లు బోటుకి అరుక్కుంటూ వెళ్లి బోటుకి తగిలుకొని ఉన్నవి. వాళ్ళ సగం మనసు పోయినవి, బోట్లు సగం మనసు విరిగిపోయినవి. విరిగిపోయిన మా పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చి ఎవరు విరిగిపోయినావో వాళ్ళందరూ ఎంత డబ్బులు అనేసి రాసుకున్నారు. రాసుకుని వెళ్ళాలి. ఇవారు కొంచెం ఇంకా ఏం రాలేదు మా ఊరికి.
0: ఓం శ్రీ సాయిరాం.
2: ఓం శ్రీ సాయిరాం.
0: ఇవాళ మన రేడియో సాయి స్టూడియోలో గత అక్టోబర్ నెలలోని ఒరిస్సా తీరంలోని ఫైలాన్ తుఫానికి ప్రభావితుడైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ సమయంలో తుఫాన్ ఎప్పుడైతే వాడి ఊరిని తాకిందోనూ కొన్ని కారణాల వల్ల ఆ ఊరు వదిలి తను వెళ్లలేకపోయారు. ఆ తుఫాన్ తాకి ఎలాగుండేది, అప్పటి ఆ గ్రామం పరిస్థితి ఏమిటి, సముద్రం ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత స్వామి దయవల్ల ఏ విధంగా అందరూ ప్రాణనష్టం లేకుండా బయటపడ్డారో ఇవన్నీ తెలుసుకుందాం. డొమ్రు గారు, మా రేడియో సాయికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఇంత పెద్ద తుఫాన్ అక్కడికి వస్తున్నది అని మీకు తెలుసును, సర్కార్ వారంతా కూడాను అందరికీ చెప్తున్నారు మీరు ఊరి వదిలి ఓడిపోండి చాలా ప్రమాదం అని. అలాంటి కండిషన్లోనే మీరు ఆ ఊర్లో ఎందుకు ఉండిపోయారు?
2: ఎందుకంటే మేమందరూ రాత్రి జామున అందరూ పిల్లలు ముసలి ఆడపిల్లలు అందరూ బస్సు వచ్చి పెట్టుకుని వెళ్ళిపోయారు. మేమింకా వెళ్ళిపోయాం.
0: ఎక్కడి తీసుకెళ్లారు?
2: ఊరు పక్కూరు 3 కిలోమీటర్ల దూరం ఉంచారు.
0: ఆ ఊరి పేరేమిటి?
2: ఊరి పేరు గుణపరమంది. అక్కడ ఎంతమంది ఉంతులు, బత్తేశ్వరా అని ఉంది మా ఊరు పక్కన, అక్కడ ఎంతమంది ఉంతులు, మా ఊర్లో కొద్ది మంది ఉంతులు. ఎప్పుడు శుక్రవారం తారీఖున అయింది కదా, వెళ్ళిపోయి శనివారం ఆవేళ ఇప్పటితోగా అయిపోవచ్చు. అది ఎంతమంది మేము ఇంకా వెళ్ళి ఉంటుము, కొద్ది తైలలేదు అనుకుని మేము వెళ్ళామంటే ఊరికి వచ్చాము. ఎంతమంది? 5 10 మనుషులు వచ్చాము ఊరికి.
0: ఎక్కడి నుంచి ఊరికి వచ్చారు మీరు?
2: బత్తేశ్వరం ఊరి నుంచి. అంత ఊరికి ఎనకున్నది, సందర్భం ఎలాగున్నది, మన తెప్పలు ఎలాగొన్నావు, మన వల్ల ఎనకున్నావు అనుకుని చూడడానికి మేము ఊరికి వచ్చామన్నమాట. 12 గంటలు ఊరికి వచ్చి అంత చూసినాడికి ఇప్పటిదో అయిపోయింది సముద్రం. సముద్రం బోట్లు గిళ్ళు మొత్తం జాయి చేసుకున్నాము. మళ్ళా ఊరికి వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరి వెళ్ళేప్పటికి మాది పొగరు నది ఒకటి ఉన్నది. ఆ నది పక్కన ఇటు చెట్లు మౌలు దొంకలు ఇవాళ ఉన్నావు కదా, అదేటి అయిందంటే ఇటు నుంచి పడిపోవడం, అటు నుంచి పడిపోవడం, విరిగిపోవడం, వెళ్ళడానికి అవకాశం దొరకలేదు.
0: అంటే మీరు చూస్తూ ఉంటే చెట్లు
2: పడిపోతున్నాం. మేమేమిసామని తెలితే బాబు చచ్చిపోదాంరా, పద ఊరికి వెళ్తామండి, భగవంతుడు ఉంచడానికి ఉంచుతాడు, అడది కారడమయ్యా, బ్యాగ్స్ వేసుకుని ఊరికి వచ్చాం. ఊరికి వచ్చి అంత గ్రూప్లే బ్రహ్మగారి మందిరంలో ఒక 20-30 మంది అయ్యారు అక్కడ ఉంతులు. మన సాయిబాబా మందిరంలో ఒక 10 20 30 మంది ఉంతులు. మామేడ్ అంత చిన్న బిల్డింగ్ అటు ఉంటుంది మా కుటుంబానము. ఆల్కింగ్ పట్టుకుని వెళ్ళాను మా పుత్ర గుంజ అందరికి. అలాంటి బ్యాగ్స్ వేసుకుని వచ్చాము. ఒక దగ్గర కుటుంబం ఆరుగురు ముంతుము. ఆరుగురు ముంత 7 గంటలకి తుఫాను వచ్చింది. తుఫాను రాగానే
0: మీ కుటుంబం ఎంతమంది?
2: మా కుటుంబానికి నేను ఒక్కడు, మా అన్నయ్య ఒక్కడు, మా పుత్ర కుంజులు ఇద్దరు, 4 ముంతుము మా కుటుంబానికి.
0: మీరు మీ ఊరు వదిలేసి పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నారు, బయలుదేరుతుంటే చూసారు రోడ్ అంతా కూడా చెట్లు పడిపోయి ఉన్నాయి అని చెప్పి మీరేం చేశారు?
2: మా ఊరికి వచ్చి బ్యాగ్స్ వేసుకుని ఊరికి వచ్చి 6 6:30 అయితే దిబ్బనికి వెళ్ళేప్పుడు సముద్రము చాలాగా పెద్దగా ఇచ్చుతరము తెర కెరటాలు ఇరిగేస్తున్నాం. ఇరిగిన తర్వాత మీ వెళ్ళిన భయంకరన ఇటెళ్ళింకేయట్లేదు, అటెళ్ళింక ఎటు చూసినా సముద్రమే. ఇటెళ్ళింక చెట్లు పడిపోదాను, ఇటెళ్ళింక చెట్లు, ఇటెళ్ళిన సముద్రం. ఎక్కడికి వెళ్తే మనకు దేవుడికి బాబాగారు తణించుకుని ఏంటంటే మందిర్లు ఎంత మనసు ఇలాగే భోజనాలు గట్రా ఏడు లేవు. బ్రహ్మగారి మందిర్లో, సాయిబాబా మందిర్లో, ఎక్కడ అక్కడే భగవంతుని తణుచుకుని చాలాగా చచ్చిపోయిన పరిస్థితిలోటి ఉంటుందన్నమాట. అవి చూసినప్పటికీ గాలి అట్ని చూస్తే సముద్రం వచ్చింది. ఇలాగ భగవంతుడు తణుచుకుని తణుచుకుని ఉండగా 12 ఇంకా ఉపద్రవకొచ్చి ఆగిపోయింది.
0: రాత్రి
2: 12:01 మళ్ళా అవకాశం ఏడు దొరకలేదు. కోడిశీలు గదగద ఉండి అప్పుడే మళ్ళీ దేవుడికే మొక్కోవాలి, భగవంతురా నువ్వే ఉన్నావు ఏం చేస్తామనుకుని భగవంతుడికే మొక్కుని అలాగా 2-3 అయింది. ఇప్పుడు నీరు చత్తిలైనాక నీ ఎంత నీరు అయిపోతుంది, అంత సముద్రం నీరు వచ్చేస్తుంది దగ్గరికి. మా ఊరికి ఒక 5 మట్టుకు ఉంటుంది బిల్డింగ్ ఉన్నది, మా ఊర్లో బిల్డింగ్ అడిగి వచ్చింది సముద్రం. అలాగా తెల్లారింది, తెల్లారిపోయినాడుకి 5 అయింది, సముద్రం అనగా ఉన్నది, చెట్లు గట్ల మొత్తం అన్ని పడిపోవాను. అప్పుడు తెల్లవారి 7 అందరూ అక్కడ ఉన్నారు కదా, కొద్దిమంది మంది ఉన్నాము, గొడ్డలు పెట్టుకుని చెట్ల నరుక్కొని వెళ్ళి తర్వాత మా ఊరికి శనివారం రాత్రి తెల్ల ఆదివారం బోట్లు గిట్ట బాగున్నావు. మేము అదే
0: ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, మీ బోట్లు ఏంటి, మీ వలలు ఏంటి, మీ ఇళ్ళు ఏంటి?
2: గడ్డిళ్ళు ఎగిరిపోయావు, నష్టమైపోయింది, రేకిళ్ళు కొద్ది నష్టమైపోయావు, చత్తిళ్ళు పెద్దగా నష్టం కాలేదు, బోట్లు అంతే పెద్ద బోట్లు కొద్దిగా ఖరాబ్ అయినావు, పెద్దగా ఖరాబ్ కావు, చిన్న బోట్లు ఖరాబ్ అయిపోయావు. ఇలాగే 100-20% ఖరాబ్ వచ్చింది.
0: ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇళ్లలో నీళ్లు దూరిపోలేదు?
2: నీరు దూరలేదు, గడ్డెగిరిపోయింది నెస్ట్, తర్వాత సరకరేది నల్ల తర్పాలు అప్పుడు ఇచ్చాడు, అది కప్పుకొని వర్షం వచ్చినప్పుడు కొద్ది జాగ్రత్త పడ్డాలేను.
0: ఆ తర్వాత మళ్ళీ ఎన్ని వర్షాలు వచ్చాయి?
2: 10 వచ్చింది వర్షం.
0: ఆ 10 మీకు ఇబ్బంది అయింటుంది వర్షాల వల్ల?
2: ఇబ్బంది కొద్ది ఇబ్బంది వచ్చింది.
0: భోజనానికి వాటికి ఏం చేసేది?
2: భోజనాలు గట్టంతా బోట్ల మనం వెళ్ళడము.
0: ఎక్కడికి?
2: బోట్ల మన పక్క ఊరికి వెళ్ళుకుని బోటు తలుచుకుని బోట్ మన సామాను తెచ్చుకుని ఊరికి రావడము.
0: మీ ఊర్లోనే బయటికి వెళ్లే వాళ్ళంతా కూడా ఎప్పుడు వచ్చారు మళ్ళీ ఊరికి?
2: బయటికి వెళ్ళే ఆదివారం సోమవారం 2 లోపల వచ్చారు.
0: అంటే 2 లోపల వచ్చిన తర్వాత ఊరంతా కూడా శుభ్రం చేసుకున్నారు?
2: శుభ్రం చేసుకున్నారు.
0: బాగుంది. సాయిరా
2: సాయిరా.
0: మనం ఇంతవరకు ఒరిస్సాలోని 2013 అక్టోబర్ నెలలో వచ్చిన ఫైలెన్ తుఫాన్ విషయంలో మాట్లాడుకుంటున్నాము. ఆ తుఫాన్ సమయంలోని ఎంతో మంది వాళ్ల ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా సాయి భక్తుల్ని, తక్కిన వాళ్ళని కూడా ఏదో విధంగా కాపాడి వాళ్లని సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్లి ఎంతో కష్టపడ్డారు. అలాంటి వాళ్లలోని ఇవాళ రేడియో స్థాయి స్టూడియోకి వచ్చిన ఫకీర్, అతను మార్కండి గ్రామస్థుడు. అక్టోబర్ 11, 12, 13 2-3 రోజుల్లోని ఏ విధమైన ఇబ్బందుల్ని ఎదుర్కొని ప్రజలకి కావలసిన సదుపాయాలు కల్పించగలిగారో, తక్కిన ఆర్గనైజేషన్స్ తోటి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ ఉంచుకొని కావలసిన కార్యక్రమాలన్నీ చేయగలిగారు తను చెప్తారు. ముందుగాను తుఫాను వచ్చిన రోజు మీరు ఎక్కడుండి వారు, మీకు తుఫాను వస్తుంది తెలిసిన తర్వాత మీ మొట్టమొదటి రియాక్షన్ ఏమిటి, మీ పిల్లలు కుటుంబం వాళ్ళు ఏమిటనుకున్నారు, ఏ విధంగా మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు?
3: సాయిరామ్, తుఫాను వారం క్రితం తెలిసింది తుఫాను వస్తుందని. 99 నాకు అప్పుడు 10 అయింది, నాకు తెలియదు బాగాని ఆ తుఫాను చూశాను. అంటే ఇంతకుముందు తుఫాను వస్తుందని ఎప్పుడు వస్తుందని ఎవరు తెలియదు, వర్షాలు చూశారు, గాలి చూశారు. కానీ ఈ తుఫానాన్ని వారం ముందనండి తుఫాన్ అని తెలుసుకున్నారు. అయితే ఈలోపు జనాలంతా ఇన్ని తుఫాన్లు ఆలకించగానే ఇంత హెచ్చరిక ఎప్పుడూ చేయలేదే, ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నారు దేనికి. తర్వాత మార్కుండే గ్రామం, ఆ సముద్రమొడ్డే ఉండే ఎన్ని ఊళ్ళైతున్నావు, 500-400 డిస్టెన్స్లో సముద్రంకి ఊరు, ఇటుపక్క చూస్తే నది, మధ్యన ఊర్లున్నాయి. ఆ తుఫాను 9 తేదీన మా అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి ఆ ఊరిని 11 తేదీ రాత్రి మీరు అందరు బయలుదేరి వచ్చి అని చెప్పారు. 11 తేదీ రాత్రి వచ్చి అని చెప్తే వీళ్ళందరం తీసుకుని ఎక్కడ పెడతాం, అంత పెద్ద సైకిల్ అనే ఒక బిల్డింగ్లు ఎక్కడం లేవు. ఈ 5-4 ఏళ్ళు 5,000 జనాలు ఎక్కడ పెడతారు వెళ్ళని, ఎవరికి తీసుకెళ్లలేదు. 12వ తేదీ వచ్చారు మళ్ళీ, ఎలాగని తీసుకెళ్లిపోయినాను. మరి ఈలో అప్పటి నుండి 12వ తేదీ స్టార్ట్ అయింది జనాలు తీసుకెళ్లడము. రాత్రి నుండి రాత్రి రాత్రి 8:30 భోజనాలు కూడా ఎవరు సరిగ్గా చేయట్లేదు. రాత్రి 8 గంటల నుండి ఊర్లో ఉన్న ఆటోస్, టెక్కర్, మహీంద్ర పికప్ ఎన్నున్నాయో ఆ వాళ్ళందరినీ, ఊరు కౌంటీ ఉంది, డీజిల్ ఆ సమయంలో దొరకట్లేదు. మాకున్నే బోట్లకి డీజిల్ తెచ్చుకుంటారు 50 లీటర్లు 100 లీటర్లు. వాళ్ళని అడిగి బోట్లు వెళ్ళేసరికి మేము ఇస్తాం ఊర్లో తీసుకుని, ఎక్కడదైనా ప్రస్తుతాన్ని మాకు సాయం చేయండి, ఈ జనాలందరూ తీసుకెళ్లాలి. వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి ఊర్లో ఉన్న ఆటోలందరూ చెప్పాము, బాబు డీజిల్ అయితే ఇస్తాము, ఆ తర్వాత మీకు ఏదైనా ఖర్చులో ఏదైనా నష్టప్రకారం వచ్చి మేము చూసుకుంటాం, ముందు జనాలను తీసుకెళ్లి షిఫ్ట్ చేసేయండి అన్నారు.
0: మీ ఊళ్ళో ఎన్ని బోట్లు ఉన్నాయి?
3: 46 ఉన్నాయి.
0: ఎంత డీజిల్?
3: డీజిల్ అంటే ఎవరికి తెచ్చుకుని పెట్టుకుంటారు, 30 లీటర్లు 50 లీటర్లు పెట్టుకుంటారు. అంటే బంక్ నుండి తెచ్చుకుని, అంటే మనకి అక్కడ 12 కిలోమీటర్లు డిస్టెంట్ కదా, అందుకని ముందుగానే తెచ్చుకుని పెట్టుకుంటారు. అది ఇలోగాలు తీసుకుని వెళ్తే జనాలు అందరినీ తీసుకుని వెళ్తున్నారు, ఎవరు ఇష్టపడాలి వస్తున్నారు, ఎవరు ఇష్టపడాలి రావట్లేదు. మళ్ళీ ఫోన్ చేశారు, ఒక్కడైనా ఇంట్లో ఉన్నాడు ఊర్లోనైనా సరే ఈ మందిలోనే సరే ఎవరున్నాను కావదన్నారు. ఈలోగా మా ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పొచ్చాను, మీకు వీలైతే ఇంట్లో ఉండండి, నేను ఎవరైనా వెళ్తే వాళ్ళతో కలిసి మీరు వెళ్ళిపోయండి, ఈలోగా నాకు 2 రోజులు మళ్ళీ నాకు పట్టించుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను అని. ఆ రాత్రి 3 గంటలైంది 12వ తేదీ రాత్రి, ఈ జనాలందరూ తీసుకెళ్లి పక్క ఊర్లో తీసుకునే, అక్కడ హై స్కూల్ అని ఉంది మా మండలం ఆఫీస్ దగ్గర, హై స్కూల్లో.
0: ఆ ఊరి పేరేంటి?
3: తోడు. తోడు మా పంచాయతీ ఇందిరకి. ఆ తోడులోన హై స్కూల్ ఉంది, ఈ జనాలందరికీ అక్కడ పెట్టారు. మళ్ళా ఆ పక్క ఊర్లో ఉంది కెల్లపల్లి అనేసి, అక్కడ ఒక హై స్కూల్ ఉంది. ఈ ముసలి వాళ్ళని, డెలివరీ పేషెంట్ని, ప్రెగ్నెంట్ పేషెంట్ని, ఈ ముసలి వాళ్ళు, ఎవరు నర్సనీలు, వీళ్ళందరినీ తీసుకుని ఊతి ఒక 20-30 మంది బయలుదేరి, తాడు కట్టి, బట్ట
0: డోలీ
3: కట్టి, దాంట్లో తమ పడుకోబెట్టి అలా మోసుకొని ఆ బ్రిడ్జ్ మీద తీసుకెళ్లేవారు. నెక్స్ట్ అలా 6 గంటలైంది ఉదయం, వీళ్ళందరినీ తీసుకెళ్లేసరికి
0: రాత్రంతా
3: ఇపే పని తగిలింది ఈ మనుషులను తీసుకెళ్లడం. మిగతా ఎవరైతే ఉండిపోయారో, అప్పుడు ఆ తుఫాను చూశారు కదా, ఎలాగైనా మేము సాయిర మందిర్లో ఉండి మేమందరం జాగ్రత్త పడిపోతాం అనుకున్నారు. కానీ ఇంతకు ముందు అవాస్ చేశారు కదా, ఆయన చాలా భయపడిపోయారు. ఇంకెక్కడ ఉండేది, ఇంకా మన వాళ్ళు అవే అయ్యే ఇది అవద్దు ఇక్కడ, చాలా భయపడ్డారు. కాకపోతే ఇంత కొంత ఒక 150 మంది మన మందిర్లో ఉండిపోయినారు. అంటే మనకి కనిపించకుండా, ఎందరైతే కనిపించినా అందరూ తీసుకెళ్లిపోయాం, ఎవరైతే కనిపించినా లోపు ఉండిపోయారు. అంటే వాళ్ళ నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉన్నారు, ఉన్నారని అందరూ నమ్మకమే. సామ అంటే మార్కెండ్ అంటే సామని చాలా ఇష్టపడతారు. అయినా ఇంతకీ భయపడకుండా ఉండే అంటే సామవేలే. ఎందుకు, ఇది వస్తుందని కొందరికి నమ్మకం ఉంది, రాదని కొందరు నమ్మకం ఉంది, 100% ఉంది కదా ఈ గ్రామాన్ని, ఈ తీర్పు ఎంతని ఎఫెక్ట్ అవుతుందని ఎవరికి నమ్మకం లేదు. అవ్వదు కూడా, వస్తే గాలి వస్తుంది, సౌందర్యం రావాలంటే చాలా కష్టం. దేనికంటారా, ఈ తీర్పు ఎంతలో సాము నిలిచినారు, 400 మీటర్లో మార్కండేశ్వర శివాలయం ఉంది, ఆయన అడ్డుకున్నారు. ఇంతమంది ఉండి ఈ జనాలను అందరూ తీసుకెళ్లిపోతారా? నేను లాస్ట్ ఆలోచించా, ఇంకేం చేస్తాం, ఇంటికి ఇంక వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు కదా, ఎవరితో జాగ్రత్త పడి తీసుకెళ్తారు, వాళ్ళు కొంత తెలిసేను అన్నారు. ఇంతమంది వెళ్తున్నారు, ఊరేదో పరిగెడుతున్నారు, వెళ్తే తీసుకెళ్లిపోతారని. 3 గంటలప్పుడు మన భాస్కర్ గారు ఏదో ఫోన్ చేశారని మన కన్నీనీరు గారు చెప్పారు. చెప్తీలో ఆటోలు చేసుకుని చాయిర మందికి ఒక 400-500 మంది వచ్చేయండి అని ఫోన్ చేస్తే, అప్పటికే ఆటోలు తీసుకుని ఇక్కడ హౌస్ఫుల్ అయిపోయింది, ఇంకా జాగాలని ఉండవు. ఆ పక్కూరు మా పిసర్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి మా ఐబీలోన జామ్ అయిపోయింది. ఆ హాస్టల్, కాలేజ్ అన్ని మొత్తం జామ్ అయిపోయింది, ఎవరికి ఏమి ఉండదు. ఇంకా బరంపరం వస్తా అంటే మన కన్నీనీరు గారు ఎవరెవరు తీసుకుని అంతమంది తీసుకెళ్లారు, దాంట్లో మా ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయినారు నాకు తెలియకుండా. తెల్లవారిపోయింది, ఈ జనాలందరికీ టిఫిన్ గట్రా ఏమి లేవు, రాత్రి ఎవరు భోజనం చేసి ఎవరు భోజనం చేయలేదు. వీళ్ళందరినీ ఇప్పుడు వంట పెట్టాలంటే వీళ్ళందరికి ఎప్పుడు ఇప్పుడు జమ చేయాలి, ఇక్కడ ఇన్ని బియ్యం తేవాలి, ఎంత కాయగూర తేవాలి, ఏం చేస్తాం?
0: అప్పటికి వర్షం ఎలా ఉండేది?
3: వర్షం అప్పుడు స్టార్ట్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయినది, రెయిన్ కోట్లు లేవు, హెల్మెట్స్ లేదు, ఓన్లీ బైక్ పెట్టుకుని సల్లో ఆ కొనిసంద ఉంది ఊరు, ఈ కాయగారు అంతా షాపులన్నీ మూసేశారు. ఈ తీరపెంతలు ఎవరైతే ఉన్నారో, ఈ షిఫ్ట్ అయిన ఉన్నారో, వాళ్ళే కనిపిస్తారు ఆ ఏరియాలోన షాపు లేదు ఏదైనా, మొత్తం ఆపించి బంద్ చేసుకుని అందరు వెళ్ళిపోయినారు. అక్కడ కాయగూర లేకపోతే ఒక ఆయన ఉన్నారు, మేము ఎక్కడైతే హై స్కూల్ ఉందో ఆ పక్క ఇంట్లోనే ఒక కొద్దిగా దూరంలో కాయగూర దుకాణం పెట్టుకున్నారు. ఆయన బొంచ నా పెద్దిల్లు కాబట్టి ఇంట్లో ఉన్నారు. వాడికి వెళ్ళి సాయిరా, ఈనాటప్పుడు ఏదైనా మీ సాయం చేస్తే వీళ్ళందరూ ఆశీర్వాదం మీకు తగులుంటుంది. మీరు ఎప్పుడు ఏ వ్యాపారం చేసి ఏం చేసుకున్నారో మీకు మాకు తెలియదు, దీంట్లో కానీ సాయం చేస్తే మీరు చేసేదంటే దీంట్లో పోతుంది అని వాడికి బతిమలితే బంగాళదుంపలో ఒక బస్తా ఇచ్చారు. ఇంకో హోటల్లోకి వెళ్తే వాడిని అడిగాం, చాలా మనుషులు రాత్రి నిండి ఆకలితో ఉన్నారు, వాళ్ళు చూస్తుంటే మేము ఏం చేయాలో అర్థం కాదు, ఒక గ్యాస్ ఉంటే ఇస్తారా అన్నాం. ఈ గ్యాస్ తీసుకెళ్ళండి, రెండు పొయ్యిలు తీసుకెళ్ళండి, నాకు ఇది అయిపోయినా సరేగా నాకు ఇచ్చేయని చెప్పారు. టూ వీలర్ బైక్ వేసుకుని వచ్చి ఆ గ్యాస్ ఆ పొయ్యిలు తీసుకుని వెళ్ళి అక్కడ హై స్కూల్లో పెట్టి అక్కడ ఒక అరేంజ్మెంట్ చేశాం, ఇంకొక హై స్కూల్లో ఇంకొక గ్యాస్ తీసుకుని అక్కడ అరేంజ్మెంట్ చేశాం, వాళ్ళకి ఒక బంగాళదుంప ఇచ్చాము, భీమ ఒక బస్తా తీసుకొచ్చాము. అంటే మన పంచి మండల ఆఫీసులో ఉన్నాయి కదా, అంటే ఓల్డెన్ పెన్షన్ భీమ్ పంచుతారు, అక్కడికి వెళ్ళి మన మండల ఆఫీసర్కి పిలిచి, సార్ మాకు భీమ్ కావాలి సార్, మా ఇళ్లలో ఎక్కడ ఉన్నాయి, ఇంకేమో మాకు అక్కడికి వెళ్ళవసరం లేదు, వెళ్ళలేకపోతాం మళ్ళీ. అప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది వాన, అలాగైపోయింది, 9 అయిపోయింది, ఈ వంటలు పెట్టినవాడికి అన్న 9 అయిపోయింది. వాడికి బతిమలితే భీమ ఇచ్చారు, వంట పెట్టాము. వంట అయినప్పుడు 12:30 అయిపోయింది. ఇప్పటిలోపు జనాలు ఒకటే గోళ, ఈ ముసలి వాళ్ళు ఈ పక్క ఆకలితో సస్తున్నారు మూతకి, ఆ పక్క డెలివరీ పేషెంట్ చలి, విపరీతంగా ఘోరమైన చలి, తండ, ఎవరు కప్పుకుంటారంటే బట్టలు దొరకట్లేదు. ఏం చేస్తాం స్వామి, ఇంకేముంది, ఏం చేసుకున్నా ఇదంతా మా భాగ్యం, మంచికో చెడికో తెలియట్లేదు. ప్రెగ్నెంట్ పేషెంట్ ఏమో అంబులెన్స్ పిలిచమంటున్నది స్వామిలో, ఎక్కడ తీసుకెళ్తాం అంబులెన్స్? అప్పటికి గాలి ఆరంభం అయిపోయింది, ఇంకెవరు పిలిచాలి? ఎవరికి ఏదైతే ఉన్నదో మనసులోన ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి, మీకు ఉన్న వంటినా ఈ రోజుకి ఒక రోజు గడిగితే తెల్లవారితే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోతారో అని ఆ బాధతో వాళ్ళని చెప్పాం. తీసుకెళ్లారు, అలా కష్టపెట్టి 3 అయిపోయింది భోజనం చేసినప్పటికి. 4 అయినేసరికి అప్పుడు మొదలెట్టేసింది, అప్పుడు చాలా అంటే అప్పుడు గాలి అయిపోయింది, ఇంకేం చేయాలి, ఎవరికేం దోసలా. ఈలోగా 5 దూరం కదా మా ఊరికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి మేము బైక్లో తిరుగుతున్నాము, ఎవరు ఉన్నారా లేదని సాయంత్రం వరకు తిరుగుతున్నాము. గాలి చాలా అప్రీతంగా అయిపోయింది. 6 అయిపోయింది సార్. 6 అప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి సెట్లో, వాళ్ళ ముఖానే ఒక సెట్ ఒకటి పడిపోయింది. ఆ బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ పక్కనే పడిపోయింది. పడేసరికి మళ్ళీ ఇంకేం మనసు తోసదు, ఏం చేయాలని. మనం కన్నీ ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారంటే బరంపర్లో ఉన్నాం, మన భాస్కర సాయిరాం గారు అని పిలిచారు, అందరు వెళ్ళిపోయారు. సరే నేను బయలుదేరి వెళ్తానంటే వీళ్ళు వదిలి, ఈ జనాలు వదిలి వెళ్ళలేకపోతున్నాను. నేను అలాగా ఇంకో గంట వెయిట్ చేశాను వాళ్ళని తీసి. మన సాయిడిపేటలో ఒక పెమ్మిల్ జాని ఒక ఆటో చేసుకుని తీసుకెళ్లారు ఆ బిల్డింగ్ నుండి. తీసుకెళ్లేసరికి సగం 1-2 కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ ఆటోని పల్టించింది, అంటే సగం ఎత్తి సగంలో దించింది. మళ్ళీ అలా చూశారు, స్వామి మా వాళ్ళ ఇంక కాదు, మేము ఇంకా ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి వెళ్ళిపోతామని డైరెక్ట్గా వచ్చాం అక్కడికి. ఏమైంది? మళ్ళీ వెళ్ళలేం బాబు, మేము చచ్చిపోతాం అన్నాను. అయ్యో మీరు అందరూ ఆటోలో బరువుతూ వెళ్తాను, మీరే వెళ్ళలేరే, ఇప్పుడు నేను బరంపరం వెళ్ళగానే వెళ్తాను అనుకుంటున్నాను, నేను ఏం చేయాలి, నేను వెళ్ళాలి, నా ఒంటి మీద బట్టలేదు, ఒక సొక్కాతో ఉన్నాను, బట్టలన్నీ నానిపోయినాయి, ఈ రాత్రికి అక్కడ కూర్చుంటానైనా మూల ఒక గమదు కూడా లేదు, ఏం చేయాలి, నేను వెనగానే బరంపరం వెళ్తాను, ఏమవుతు కానీ అని 6:30 అయిపోయింది. లోక జనాలు అందరూ ఎవరి రూమ్లాలు షిఫ్ట్ అయిపోయారు, కలిసి కలుసుకుని ఉండి వాళ్ళందరూ శుభ్రం చెప్పి, సైరా మా పిల్లలు ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియట్లేదు, నేను రోగి వెళ్తాను అని బయలుదేరి బైక్ తీశాను నేను. అప్పుడు నేను ఒక 2 వెళ్ళినప్పటికీ ఆ రోడ్ అంత సెట్లే, ఈ 2 నా బుర్ర మీదలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళిపోతామని డైరెక్ట్గా వచ్చారు అక్కడికి. ఏమైంది? మళ్ళీ వెళ్ళలేం బాబు, మేము చచ్చిపోతాం అన్నాను. అయ్యో మీరు అందరూ ఆటోలో బరుగుతూ వెళ్తున్నాను, మీరే వెళ్ళలేరే, ఇప్పుడు నేను బరంపరం వెళ్ళగానే వెళ్తాను అనుకుంటున్నాను, నేను ఏం చేయాలి, నేను వెళ్ళాలి,

0: నా బుర్ర మీదలు వస్తున్నాయి. ఆయన ఏమో వెనకెళ్ళాక నాకు నాకు పట్టుకున్నాడు అంత విడిగా. ఈ సలేస్తుంది, ఈ రోడ్లో వెళ్ళే జనాలందరూ ఇంట్లో నుంచి కేకేస్తున్నారు. ఏ బాబు ఎక్కడికి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నేను వెనగానే వెళ్ళాలి సైడ్, బరంపరం వెళ్ళాలి, నా పిల్లలందరూ బరంపరలో ఉన్నారు. అక్కడ సరిగ్గా వెళ్ళేప్పటికి 6:30 అయిపోయింది. బరంపరం వెళ్ళేసరికి అంటే ఎలా వెళ్తున్నానంటే ఆ స్వామి తెలుసు. నిజంగా ఏదైనా అప్పుడు పడితే నేను డెత్ స్పాట్. ఏమి ఇంకేముంది, మొత్తం ఆ సెట్లు నేను నా వెనకనకే పడుకుని వస్తున్నాయి సెట్లు అని. నేను ఈ సెట్లు సెట్లు తగులుకున్న సెట్లు వెనక పక్కే పడిపోతున్నాయి. ఆ గాలిని చూసి పదేసింది ఒక 2 నిమిషాలు బండి ఆపుతున్నాను. బండి అంటే స్లిప్ అవుతుంది, గాలిలో కొట్టుకుపోతుంది. ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా వచ్చినప్పుడు బండి అలా ఆగిపి చూస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు సులువు అవుతుంది, మళ్ళీ బండి తీసుకెళ్తాను. అలాగా అలా బరంపరం వచ్చాను. సాయిరాం గారు కూర్చున్నారు గేటు దగ్గర, బండి లోపల పెట్టి. హర్షం మరి ఇంకా చెప్పవసరం లేదు, చాలా అప్రీతంగా ఉంది. 8 అయింది, నేను భోజనం చేశాను. అందరు భోజనం చేసి చక్కగా ఉన్నారు. ఎవరి మంత్రాలు తగిలియి, ఎవరి భజనలు చేస్తూ ఉన్నారు. నేను బట్టలు మార్చుకుని భోజనం చేసి కొంచెం తర్వాత 9:30 మా ఫోన్లు కట్ అయిపోయి, సిగ్నల్ కట్ అయిపోయింది. ఇంకేం ఉండదు, సాయిరాం గారికి వస్తున్నాయి ఏదేదో ఫోన్లు, ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తున్నారు, ఎవరైనా చెప్తున్నారు ఇప్పుడు ఇంత స్పీడ్ వస్తుంది, ఇలాగ జరుగుతుంది, ఇలాగ అవుతుందని అని చెప్తుంటే ఆయన దగ్గర అంతా ఆలకించుకుని ఏదో ధైర్యంగా వీళ్ళందరినీ మాటలు చెప్పి వాళ్ళకి ఎన్న ఉంది అనుకుంది. సోమన్నారు మీకెందుకు ఇలా భయం, ఇంత పెద్ద ఇక్కడికి వచ్చి మనకు కాసిన మనకేడు భయం, సావాలని అనుకుంటే.
1: మరి తిరుగు ప్రయాణం ఎలా చేశారు మీరు?
0: తెల్లవారింది బిల్డింగ్ లో ఉంటే, ఆ బిల్డింగ్ లో రాత్రి 11:30 సమయంకి ఆ బిల్డింగ్ ఎప్పుడైతే అంటే ఆ గాలి సౌండ్ వస్తుంది కదా, ఈ లేడీస్ జాన్స్ అంతా, సాయిరాం మరి ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, మేము ఏమైనా మాకు ఇక్కడ తీసుకుని మాకు షిఫ్ట్ చేసేయండి, ఇక్కడ ఉండము. అరే బాబు వచ్చే మందిరం కడిగి ఇంకెక్కడికి వెళ్దాం, లేదా మందిరం లోపలికి వెళ్ళిపోతాం పదన్నాన్న. సరే ఇంత పెద్ద గాలిలోనా, అక్కడ ఒక్కనే ఒక 10 ఫుట్లు 10 మీటర్లు దూరంలోనే వెళ్ళవసరం లేదు, వెళ్ళలేకపోతాము. ఈ లోగా ఎవరికి తీసుకెళ్ళిపోయినా చెరువులు పడేస్తుంది, పక్కనే చెరువు ఉంది. లేదు వెనక వెళ్ళిపోతామే అంటే అప్పుడే కేకలు పెట్టారు సార్, ఎవడ ఏర్పాటు తీశారు సార్. ఇంకా ఈలోగా అందరు తీసాం. సరే సామాన్లు అందరు రెడీగా పెట్టుకోండి, ఒక్క నిమిషం గాలి తక్కువగా అంటే మందిరము వద్దకెళ్ళిపోయామనుకో సేఫ్టీగా అయిపోదని. అప్పుడు భాస్కర్ సార్, సార్ వచ్చేయండి వచ్చేయండి, లోపల ఎవరు ఉండకండి, బయట ఉండకండి, వచ్చేయండి అయితే తల్లు బ్యాల్ చేస్తే అలా తిరిగి మందిర లోపలికి వెళ్ళిపోయి మందిరిలో వచ్చుకుంటే ఆ మామూలుగా వర్షం వస్తుంది, అందరం లోపున్నారు. తెల్లవారిపోయింది. తెల్లవారంటే తెల్లవారు 4-3 గంటలకల్లా అయిపోయింది. ఆ లోగా అందరు పడుకున్నారు. ఏమవుతుందో ప్రపంచం ఏమవుతుందో ఇంకెవరు తెలియదు, పడుకున్నారు ఇంకెవరికి తెలియదు. అలా చూసినారు, తుఫాను చూస్తూనే ఉన్నారు. మేము కూడా అలా పడుకుని పడిపోయాము. తెల్లవారిపోయింది 3 గంటలు జామున. ఆ మందిరం కడ ఏ సెట్లు అయితే చూశాను రాత్రి, తెల్లవారు పడుకుని ఇస్తున్నాడు ఆ సెట్లు మళ్ళీ కనిపించలేవు. అంటే బరంపరం ఉన్నగా అయిపోయింది అక్కడ. స్వామి ఇక్కడే ఇంతకున్నదంటే ఊరికి వెళ్ళేసరి ఇంకేం ఉన్నదయ్యో, మా బతుకులంతా ఇంకా పోన్నట్టే. ఈలోగు ఆ తెల్లవారు 6 గంటలకి బైక్ తీసుకుని ఎలాగైనా జనాలు ఎక్కడైతే పెట్టామో అక్కడికి వెళ్ళి ముందు చూసి ఊరిని వెళ్తాం. ఈలోగు మేము వెళ్ళేసరికి బరంపరం దాటినప్పటికీ మళ్ళీ ఇంకెక్కడ తోవలేదు, బైక్ వెళ్ళి తోవలేదు, మొరిసి వెళ్ళి కూడా తోవలేదు. స్తంభాలు అన్ని అంటే రోడ్ జామ్ అయిపోయింది, ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగెళ్ళి 1 కిలోమీటర్ దూరం వెళ్ళినప్పటికి అలా తప్పించుకుని ముగ్గురు ఉన్నాం బైక్ బైక్లు, వాళ్ళు దిగి ఇద్దరు ఆ స్తంభం ఎత్తి కొద్ది పక్కన లేపితే నేను బైక్ తీసుకుని ఆ పక్క వెళ్తే మళ్ళీ ఎక్కుతున్నారు. ఇలాగ 1 కిలోమీటర్ వెళ్ళినప్పటికీ మళ్ళీ ఆ తర్వాత వెళ్ళే అవకాశం లేదు, చాలా పెద్ద ఘోరము. అంటే మళ్ళీ ఇంకేం తీవాలని కాదు, అక్కడ తీయాలంటే 100 మంది కావాలి ఒక్కొక్క స్తంభం అని. మళ్ళీ రిటర్న్ వస్తే కోర్టు ఉంది ఆ రోడ్లో, మన పెద్ద మెడికల్ ఉంది, ఆ మెడికల్లో సైడ్లో ఒక రాస్తా అంటే వెంటనే క్లీన్ చేశారు మన మున్సిపాలిటీ వచ్చి వెంటనే చేస్తారు, ఒక్క తోవ పెట్టారు. అలా తప్పించుకుని వెళ్తాడు మా రోడ్కి ఎప్పుడైతే వెళ్తామో ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో బండి పేచ్ అయిపోయింది, ముగ్గురు ఉన్నాం. ఇదేంట్రా బాబు వాళ్ళు చూడడానికి వెళ్తామని బాధపడుతుంది, ఈ స్వామి అయినప్పుడు బండి పంచి రావడం ఏంటి, ఎలా వెళ్తాము, మా ఊరిది ఇంకో బైక్ ఉంది, మీ ఇద్దరి బైక్ తోసుకొని రాండి, నేను ఆటో తీసుకుని మన మండల ఆఫీస్ కాడ బైక్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాను, మీరు ఈలోగా బైక్ బాగుంటే పర్లేదు అక్కడ పెట్టేసి ఆటో వేసుకుని రండి, నేను ఆ ఇద్దరు సాబి తీసుకుని ఆటో తీసుకుని వెళ్ళిపోయాను అక్కడికి. ఆ బండి వేసుకుని వస్తే వీళ్ళు నడిచి వస్తాను రోడ్లోన, ఈ బండిలు ఎక్కి ముగ్గురు తీసుకుని అక్కడికి వెళ్ళాం. జనాల దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక్క మనిషి ఎవరు లేరు ఆ జనాలు అక్కడ. ఈ తెల్లవారు 4 గంటల జోమున అందరు నడిచేసినారు ఊరిని. అంటే వాళ్ళకేంటి బెంగ, ఎప్పుడు తెల్లవారిపోదు.

0: మా ఇంటికి వెళ్ళి మా ఇళ్ళని చూసుకుంటామని వాళ్ళకి వాళ్ళ తపనతో ఈ రాత్రి అంతా పడుకు. వీళ్ళు చూసినప్పుడు ఇక్కడ అన్ని ఖాళీగా, ఈ హై స్కూల్ ఈ బిల్డింగ్స్, ఒక్క బట్ట కూడా ఒక మనిషి కూడా అక్కడ ఎవరు లేడు, అంత ఖాళీ. అందరు 4 గంటలు రాత్రి జామున నడిచి వెళ్ళిపోయినారు. ఏంటి బాబు ఏమైంది, ఇటు వెళ్ళారా ఏంటా, ఎవరు ఫోన్ చేస్తుందో ఫోన్ పని చేయట్లేదు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత వేగమా, ఈ రాత్రి నడిచారా. చాలా చింత చేస్తాం అంటే ఇంత వేగం చీకట్లు ఎక్కడికి వెళ్ళారు, ఇంకెక్కడికి షిఫ్ట్ అయిపోయారు మనకు తెలియకుండా. సరే చూద్దాం, ఇక్కడ 3 కిలోమీటర్లే కదా వెళ్తాం. ఆపు 1 కిలోమీటర్లు వచ్చినప్పుడు బైక్ పెట్టేశాం. ఇంకేముంది, తిరుపతి వెంకటేశ్వర చూసేలాగా ప్రయాణమే ప్రయాణం. అంత ఎవడ మోటాడు పట్టుకుని నెత్తిన పెట్టుకుని నడకే నడక పర్లేదు స్వామి, మంచి ఇది ఒక అద్భుతమైన కథ చెప్పారు మాకి. ఈలోకి వెళ్ళేవాడికి సరే ఇంకేముంది, బైక్ వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ఎలాగైనా ఈ జనాలందరికీ వంటలు పెట్టుకుని భోజనాలు గట్ర కావాలి, అంటే ఏదైనా బండి రావాలి, పోర్ బిల్స్ రావడానికి అవకాశం లేదు. ఇంకా మొత్తం రోడ్డు అంతే జామ్ అయిపోయింది, ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు అన్నీ ధ్వంసం అయిపోయినాయి, రోడ్డు వెళ్ళే అవకాశం లేదు. ఏం చేయాలి, ఊరికెళ్ళి ఒక 200 మంది వచ్చి కత్తులు గొడ్డళ్ళు తీసుకుని వచ్చి ఒక గంటలోన ఆ 3 కిలోమీటర్ల తోనే క్లియర్ అయిపోయింది. అంటే ఎవరు ఊరినారని చూసుకున్నారు, ఎంత వేగి ఎవరు ఊరినారు చూసుకుంటే వాళ్ళకి ఏదైనా సేఫ్ చేసుకుంటాం. ఆ పక్క ఉండి వాళ్ళు మా ఊరు నుండి మేము ఇక్కడ మా సగం సగం వాటాలు వేస్తారు, 100-200 మనిషి వచ్చి ఆ గంటలో 2 గంటలలోపు తావు క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే జనాలంతా మార్కుండి వెళ్ళిపోయారో అప్పుడు ఒక 2-3 గంటల సమయంలో 4 గంటలకి మళ్ళీ ఊరు దాటి రాడే అవకాశం మళ్ళీ లేదు. ఏముంది, వర్షం ఒకటే గోళ, అంటే సరిగ్గా క్రితం 14 రాజులు అక్కడి నుండి 13వ తేదీ నుండి సరిగ్గా 14 రాజులు వాన,
1: మళ్ళీ వర్షం.
0: ఈ గాలితో వెళ్ళిపోయా, ఈ వర్షం 14 రోజులు వర్షం ఇంక వస్తూనే అంటారు జనాలు, ఇంక చెప్తున్నారే వర్షం ఇంక చాలా రోజులు ఉంది, ఇల్లు చూసి తెలంగాణ ఇంకెక్కడ ఉంటారు బాబు, ఈ వర్షంతో కారి ఈ మట్టి ఈ గోడలు పడిపోతాయి ఎలా ఉంటారని ఇది ఒక చింత. ఏం చేస్తాం స్వామి, ఈ మట్టి ఈ వర్షం నెలకొని ఎంత తడుచుకుని రాత్రి అంటుండి ఇల్లుగా తొందరకే వచ్చేసారు కదా, మరి ఇలా ఉంటారు ఎలాగాని. ఈలోగా తోవంతా పని అయిపోయింది. సరిగ్గా 4 గంటలకి బ్రిడ్జ్ ఉంది మాది, అంటే నదికి ఒక బ్రిడ్జ్ మా ఊరికి అదే అడ్డు, బ్రిడ్జ్ నుండి 20 ఫుట్లు హైట్ అయిపోయింది నీరు. అలా ఎలాగ వెళ్ళాలంటే సామ్ పంపించారు బాబు మీకు టైం అయిపోయింది, మీరు ఆగ మీ బ్రిడ్జ్ దాటి మీ ఊరికి వెళ్ళిపోయండి, మళ్ళీ మీరు వెళ్ళాలంటే మరి వెళ్ళే అవసరం లేదు, 14 రోజుల తర్వాత మీ ఊరికి వెళ్తారు మళ్ళీ. అందుకే ఆ లేవుకుని 4 గంటల నుండి వాళ్ళకి స్వామి పంపించారు, వెళ్ళండి వెళ్ళండి ఆగ మెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ అవ్వలేదు, మీరు ముందు వెళ్ళిపోయి ఈ బ్రిడ్జ్ దాటి మీరు వెళ్ళిపోయండి, మళ్ళీ నష్టం మీకు తోవ ఉండదు ఇక్కడ. సరిగ్గా 4 గంటలకు మేము అందరం ఈ పక్కన్నాం. ఏం చేశాం, మా వెళ్ళే పరిస్థితి ఇంక లేదా బయటికి, మేమేం చేయాలి, ఈ కారిపోయే ఇల్లుకి ఏర్పాట్లు చేయాలి. ఏంటి, ఏదో అంటే మీద వేసుకున్న పరదా, అంటే మళ్ళీ మా బ్లాక్ వెళ్ళి తహసీల్ గారితో మాట్లాడి ఆయన వెంటనే ఫోన్ చేసి ఒక లారీ వచ్చింది, ఆ లారీ వెంటనే మేము తీసుకెళ్ళిపోయాము మా బ్రిడ్జ్ దగ్గరికి. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ ఏమంటున్నారు, ఇంకెక్కడికి వెళ్తున్నాయో బాబు నేను, ఆ నీరు చూస్తే ఉంది, మీరు పరదలు ఎలా తీసుకెళ్తారు అంటే, అప్పుడు మా ఊరి గ్రామస్తులు మన ఊర్లో ఉండే సంఘాలు వీళ్ళందరికీ చెప్పి ఎలాగైనా మీరు ఏం చేస్తారో మీకోసం మేము తెచ్చి అక్కడ పెట్టేశాము, ఇది తీసుకెళ్లే పరిస్థితి ఏదైనా చూడండి బాబు, ఇంకా అంతా వర్షం ఇప్పుడు ఈ రోజు నుండి మళ్ళీ ఇంకా ఆగే పరిస్థితి లేదు అంటే, అప్పటికి ఒక 4 బోట్లు వచ్చాయి సరిగ్గా అక్కడికి వచ్చి, దాంట్లో 200-300 జనాలు వచ్చారు, ఆ పరదలు అన్ని భుజాల్లో తీసుకొని మోసుకొని ఆ బోట్లు వేసారు. అక్కడి నుండి 13వ తేదీ నుండి ఆరంభమైంది బోటుకి, సరిగ్గా 15వ తేదీ 16వ తేదీ అయిపోయింది, అంటే 6 రోజులు ఆ బోట్లు అక్కడే ఉన్నాయి. ఇంకా ఇంకేముంది రిలీఫ్, ఈ బియ్యము ఈ పరదలు ఎప్పుడు తీసుకెళ్లి పంచారు కదా, తీసుకుని వెళ్ళి పరదలు పంచుకుని వాళ్ళు వేసుకుని వచ్చారు, వాళ్ళ పనులు చూసుకున్నారు, ఇక్కడ తెచ్చి సామాను అంతా సిఫ్టీగా వేసుకున్నారు, వీళ్ళు భోజనాలు గడ్డ కావాలి, మళ్ళీ బియ్యం వచ్చాయి, ఈ బియ్యం తీసుకుని వెళ్ళి ఊర్లో పెట్టారు. అక్కడి నుండి ఏమంటే రిలీఫ్ ప్రోగ్రామ్ ఉంది, ఈ బోట్ల మీదే తీసుకుని వారం 15 రోజులు ఈ బోట్లు ప్రయాణం అయిపోయింది. మెడికల్ ఒక డాక్టర్ రావాలంటే రాడే అవకాశం లేదు, ఆ నీరు చూస్తారు పక్కన అడ్డెళ్ళిపోతున్నారు, కాకపోతే ప్రభుత్వం చూసి భయపడి ఆ బోట్లో వాళ్ళు తీసుకుని వెళ్ళి షిఫ్ట్ చేయడము. భువనేశ్వర్ నుండి ఎవరు వచ్చారు ఏదేదో అంటే దానం చేయడానికి పులహార తీసుకునే వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూసి నేర్చుకుని ఎక్కడికి వెళ్తామని ఆల్బెంగ్ అయ్యారు. అందుకే అలా తీసుకుని ఇక్కడ కాసుండే, ఎందుకంటే వీళ్ళు వచ్చి అందరు తిరగెళ్ళిపోతారని ఒక 30-40 మంది ఈ బ్రిడ్జ్ పక్కనే కూర్చున్నారు రాత్రి పొగులున. ఏ సమయం ఎప్పుడు ఏదో చెల్లిపోతుందండి. ఏదో తోవుంటే ఎవరికి అడగకుండా పది ఆ ఊరు గ్రామాన్ని చేరుకుంటామని వాళ్ళు వచ్చేస్తారు డైరెక్ట్ గా. ఇలా నీరుంటారు ఇంకెక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. వచ్చి అక్కడ 30 మంది కాసున్నారు. వచ్చిన సామానుకంతా బోట్లో చిప్పుడు చేసుకుని ఊరిని తీసుకెళ్తున్నారు. 16వ తేదీ అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, బోట్లు వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదంటే ఎలా వెళ్తారు? వీళ్ళకి డీజిల్ కావాలి. ఆ రోజు జనాలందరూ గడిపేసి డీజిల్ అంతా అయిపోయింది. ఇంకెవరు వెళ్ళాలంటే కాదు. ఆ తీర ప్రాంతాలు ఎన్ని ఊళ్ళు అయితే ఉన్నాయో ఈ వచ్చి ఎవరు ఇచ్చే రిలీఫ్ తీసుకోవడము, ఈ వారం రోజులంతా నెల రోజులు ఉన్నారంటే ఎలా బతుకుతారని ఇదొక చింత. వీళ్ళు తినడానికైతే ఇస్తారు కానీ ఈ ఖర్చులు, ఈ మనిషికి వచ్చే జబ్బు ఎవరు బాగా చేస్తారు? ఇంట్లో 10 పైసలు కూడా ఎవరికి లేదు, నెల రోజులైంది, ఎక్కడి నుంచి వస్తారు? ఉద్యోగాలు చేస్తారు ఎవరు? ఎవరికడ తీసుకొస్తారు? అంటే ఇంత పెద్ద తుఫాన్లో మనం ఎలాగో పోలేదు, బతుకున్నాం ఆ భగవంతుడి దయవల్ల. ఈ ఒక్క నెల రోజులు మనం చచ్చిపోతామా? సరే ఇంకొక 10 రోజులు ఓర్చుకోండి, సముద్రం అంతా నెమ్మదిగా అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏదైతే నేను చెప్పలేకపోయాను అంటే మంచి ఒక అద్భుతమైన సముద్రం చూడాలని అనుకున్నాం, అది నిజంగా చూశాము. 12వ తేదీ సాయంత్రం అంటే నా జీవితంలో ఫస్ట్సారి సముద్రం అంటే ఎలా ఉంది. మేము సముద్రంకి వెళ్ళేవారు అప్పుడప్పుడు. అంటే ఇలాగ అవుతుందని సముద్రం ఎప్పుడు కూడా జీవితంలో కూడా అనుభవించలేదు. అలా చెరువులాగా నదిలాగా ఉండి ఎంత పెద్ద కెరటాలు అయితే బయలుదేరేవో అంత వెంటనే ఒక 10 నిమిషాల్లోన ఇంకా జనాలకు దడ అంటే దడ అంటే ఏంటి, సునామి. ఇంకా ఉండే పరీక్ష ఎవరికి ఉన్నదని జీవితంలో అనుకున్నారు. అంటే ఉంటాము అని ఎవరికి లేదు. కాకపోతే ఒక్క నమ్మకం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు స్వామి గుడిసెలోనే బతికారు కదా, అదే గుడిసెలో మను మార్కుండు గ్రామంలో ఇప్పుడు ఇంచుమించి నాకు తెలియకుండా ఈ ఊర్లో సంఘం ఉంది. అప్పటి నుండి స్వామికి నమ్ముకుండా ఎవడ ఇంకా చెడిపోలేదు ఈ ఊర్లోన. అలాంటిది ఇంత పెద్ద తుఫాన్ని ఏదైనా స్వామి ఆదుకోలేరా? చూద్దాం. మార్కుండలో స్వామి అంటే చాలా అంటే పిచ్చు స్వామిని నమ్ముకున్న భక్తులు. వీళ్ళందరినీ ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరిని ఉద్దేశం మేము ఎక్కడికి వెళ్తామని జనాలు అందరికీ ఒక పాట అయిపోయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తే వీళ్ళు అంటే వెళ్తాము, వీళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంటాము. నెలకు ఒక తపన వచ్చింది. సరే సాయిరా
1: చదవా.
2: ఇంతవరకు మీరు ఒరిస్సా భక్తులను సాయి భగవానుడు ఫైరన్ తుఫాన్ బారి నుండి ఏ విధంగా కాపాడారో ఆ భక్తుల ద్వారానే తెలుసుకుని విన్నాం. ఈ డాక్యుమెంటరీ యొక్క ఆఖరి భాగాన్ని రేపు మీరు వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

0: है हाथ वो जो भगवान का पूजन किया करे।
1: अभी आगे और दिए।

యజ్ఞం జ్ఞానమనంతం బ్రహ్మా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా సత్యం బ్రహ్మా జ్ఞానం బ్రహ్మా అనంతం బ్రహ్మా సత్యం జ్ఞానమనంతం.

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ

0: ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ
1: ಸೂರದಾಸ ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ

Thank you.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. చిత్తస్య శుద్ధయే కర్మ. 1983 జనవరి 25 బొంబాయిలో సేవాదళ్ సమావేశంలో ప్రసంగిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు, మనము చేసే కర్మల ద్వారా చిత్తమును నిర్మలము గావించుకొనవలయునని సూచించారు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కావున ఎదుటి వ్యక్తిని దైవంగానే భావించి మన సేవలు నిస్వార్థ భావంతో చలిపి జగత్తంతటికీ సాయి సంస్థలు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆ ప్రసంగాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.
1: తపాంసి తీర్థానాం నా శాస్త్రాణి జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. దివ్యాత్మ స్వరూపులర్, మానవుడు సుఖం నాశించుతున్నాడు. అయితే వాస్తవమైనటువంటి సుఖం ఏమిటో గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. భౌతిక సుఖం, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరి అయిన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. నిజముగా సుఖములు 3 విధములుగా ఉన్నది. 1 తాత్విక సుఖము, 2 రాజసిక సుఖము, 3 తామసిక సుఖము. సాత్విక సుఖం అనేటువంటిది ప్రప్రథమంలో విషమయంగా ఉంటుంటుంది, ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది. సాత్విక సుఖమునకు ప్రారంభంలో కొన్ని విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు కొంతవరకు అడ్డుతూ ఉంటాయి. ఇది క్రమక్రమేణా సాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది. అనగా ప్రారంభంలో కష్టములకు కారణం ఏమిటి అని మనం విచారించుకున్నప్పుడు సాత్విక సాధనలు ఎందు శమదమాది సాధనల చేత మానవుడు కొన్ని శ్రమలకు గురి కావాల్సి వస్తుంది. శ్రమము, దమము, ఉపరతి, తితిక్ష ఇలాంటి సాధనల చేత కొంతవరకు మానవుడు ప్రారంభంలో శ్రమ పడవలసి వస్తుంది. ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది. మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము, కానీ ఒక సైకిల్ కానీ లేక మోటార్ కానీ ఇంకే విధమైనటువంటి వాహనములు కానీ మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది. కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది, కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది. కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది. కనుకొని ప్రారంభంలో వస్తుంది శ్రమము, దమము, ఉపరతి, తితిక్ష కొంతవరకు మానవుడు ప్రారంభంలో శ్రమ పడవలసి వస్తుంది. ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది. నిత్య జీవితంలో

మనం కూడా తినవలసి వస్తుంది. కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది. కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యం నందు ఆనందాన్ని అందించేటువంటిదే సాత్వికమైనటువంటి సాధన. ఇంకా రాజసిక సాధన అనగా విషయములతో సంబంధమైనటువంటిది. ఈ విషయములతో సంబంధించినటువంటి మనస్తత్వము ప్రారంభములో చాలా ఆనందముగాను ఉల్లాసముగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణము, మనము భోజనము కూర్చున్నప్పుడు భోంచినటానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దీన్ని మనం భుజిస్తాము. అయితే అనుభవించే సమయంలో భుజించే సమయంలో ఆనందంగా ఉంది గాని క్రమక్రమేణా అది ఒక విధమైనటువంటి విసుగుగాను ఒక విధమైన కష్టంగాను ఒక విధమైన భారంగాను మారుతూ వస్తుంది. ఏ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము అదే పదార్థము క్రమక్రమేణా విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది. కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది. ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు. ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు. క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది. ఇది సరి అయినటువంటి సాధన కాదు. కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కుంగిపోవటము ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది. కనుక ఈ రాజసికముల కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది. తామసికమనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంత్యమునందు కాని ఆత్మతత్వమనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు గలుపుతూ వస్తుంది. ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది. ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము. అయితే ఈ సాత్విక మార్గమునందు సాత్విక సుఖమునందు రెండు విధమైనటువంటి సంస్కారం ఉంటున్నవి. దోషాపరమైన సంస్కారము అని ఒకటి, రెండవది గుణాధార సంస్కారము. ఈ గుణాధార సంస్కారం అనేటువంటిది ఏమిటంటే ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం. అనగా ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి ప్రేమ అనే జలమును పోసి నమ్మకము అనేటువంటి ఎరువును చల్లి డిసిప్లైన్ అనేటువంటి కంచెను కట్టి ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము. ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది. అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం. రెండవది దోషాపరమైన సంస్కారం. ఇది వేరే శ్రమకు ఏమాత్రము అవకాశం ఉండదు. అద్దము పైన చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది. మన హృదయము అనేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా సుప్రకాశంగా మనకు గోచరిస్తుంది. అనగా మన హృదయములో చేరినటువంటి యొక్క దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునకే దోషాపనయన సంస్కారం అంటారు. మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి. దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామము. కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం కావించటమే కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులుగా ఉంటుంటాయి. దృశ్య కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు

0: పైన ఆధారపడి ఉంటుండాలి. వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము. దక్షకుడు అనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి. అనగా శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు. వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి, ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి, అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు. నిత్య జీవితానికి సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది. కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి, ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు. ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడా దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తూ వచ్చారు. మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి, కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది. ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి. దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకున్నటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు. అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కాని, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కాని రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది. కానీ ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు. కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క స్తమత, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు. కనుక విద్యనే లేకపోతే శిక్షణా శక్తి అనేటువంటిది కానీ, రక్షణా శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకు ఏమాత్రం కూడాను కాలేదు. కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము. అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు, వీరిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు, వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము, ఈ ముగ్గురు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు. మూడు కేవలము మూడు కాళ్ల వంటి ముక్కాల పీట వంటి, దీని లెగ్స్ ఉండినంత మాత్రమున మనం దానిపైన కూర్చోలేము. దీనిపైన ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలు అతికించాలి. మూడు కాళ్లు ఉండినంత మాత్రమున కూర్చుంటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్లపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి. ఇదే ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది. కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి గావించాలి. మావని కురువే చెప్పాడు, నాలుగు రకములైనటువంటి గార్లాండ్లు మనం ఈ మూడు సంవత్సరంలో చక్కగా అభివృద్ధి చేయాలన్నాడు. ఒకటి ఎడ్యుకేషన్, విద్యా విధానము. రెండవది వైద్య విధానము. మూడవది సర్వీస్ విధానము. నాలుగవది ఇండివిజువల్ సాధనాలు. ఇవి నాలుగు నాలుగు హారములు కాదు, నాలుగు నాలుగు వరుసలే, కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్. ఆడవాళ్లు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు. అదే విధంగానే మన హెల్త్, ఎడ్యుకేషన్, ఇండివిజువల్ సాధన, సమాజ సాధన, ఇవన్నీ కూడాను ఒకదాంతో చేరి ఉంటుండాలి. ఇది ఎట్లనగా భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది. మొట్టమొదటిది విషాద యోగము, రెండవది సాంఖ్య యోగము, మూడవది కర్మయోగము. విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు. యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వమే అని. కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్లాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒక్కటే ఉండాలి. ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సాధనలు చేస్తూ యోగ తత్వంలో, ప్రేమ తత్వంలో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి. ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి. మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి. మొదటిది అకర్మ, రెండవది సకర్మ, మూడవది నిష్కామ కర్మ. అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది. ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటిది సకర్మ అంటారు. మూడవది ఏ పని చేసినా భగవత్ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేనొక ఇన్స్ట్రుమెంట్, నేనొక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కాని చెడ్డది కాని తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ. మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము, కానీ కోసేది ఏమిటి? కత్తి. కానీ ఆ కత్తి స్వశక్తితో తాను కోయగలుగుతున్నదా? కాదు. ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం. కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము. ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు. కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడా చేకూరదు. అయితే ఏ కర్మలు చేయకుండా ఉండేదానికంటే సకర్మలు చేయటం మంచిది. మనము సకర్మలు చేయటం కంటే నిష్కామ కర్మలు చేయటం మరింత ఉత్తమమైనటువంటి. అయితే మొట్టమొదట మనము కర్తవ్య కర్మలు మనం ప్రారంభించాలి. ఒక చిన్న ఉదాహరణము. ఒక సన్యాసి పవిత్రమైనటువంటి జమునా నది లోపల స్నానం చేస్తున్నాడు. కానీ యమున ప్రవాహం అనేటువంటిది వర్షాకాలం అవటం చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి. ఒక నురుగు పైన కొంత చెత్త ఉంటుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి, అది కదులుతూ ఉంటుండాలి. పాపం ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక తూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు. కానీ ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకుని రక్షించడం కోసం అని పోయినాడు, తిరిగి కుట్టింది. ఈ విధంగా ఐదు ఆరు పర్యాయంలో దానిని పట్టి గట్టుకు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది. ప్రక్కననే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు. అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దానిని రక్షించడం నా స్వభావము. విషపురిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు. అతను చెడ్డవాడు కదా అని అతని స్వభావం మనం ధిక్కరించడానికి పోకూడదు. అతను చెడ్డవాడు కావచ్చును, నీవు మంచివాడు అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు. అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుండి అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు. నువ్వు మంచివాడని నీవు భావిస్తున్నావు, మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు. మానవుడు కర్తవ్య కర్మ నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు. కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి, ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్ చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము. ఏంటి మన యొక్క ప్రోగ్రెస్? కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా? దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా? విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా? లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా? మనకే అర్థం కావటం లేదు. ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనలో కలిగిన అభివృద్ధి ఏమిటి? ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది. పూర్వము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది. నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వర విశ్వేశ్వర ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు. అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది. ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం. ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము. 10:45 బొంబాయి వచ్చేస్తున్నాం. మన భక్తి భావం కూడాను 3:45 వెళ్లిపోతాం. పూర్వం ఒక్క నెల అంతా కూడాను దైవ చింతన చేయటం వల్ల ఈ దైవ భావం హృదయంలో చాలా నాటుకుని పోయేటువంటి ఈనాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి. కనుకనే ప్రపంచం చిన్నదైపోయింది. మన యొక్క ప్రదేశంలో కొంత ఒక దినం అలజడియమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలి ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి. ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా? ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్. నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి. ఈనాడు మనం చేసేటువంటి పనుల లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి. కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పూనుకొల్పటం లేదు. అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పూనుకోవటం లేదు. నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు. కేవలము శబ్దములకు అర్థములు చెప్పటం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది. కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు. ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుండాలి కానీ గుణమును పెంచటం లేదు. ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుండాలి కానీ మంత్రంగా తయారు కావటం లేదు. కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి 7 అంతస్తుల మేడపైన కూర్చొని కరెంటు పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం. సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి. కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది. కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు. ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా? కాదు కాదు. కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా. హృదయమునకు ఆనందమును చిత్తమునకు సుఖమును మనస్సునకు శాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము. కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపముల్లో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది. ఇది అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది. ఈ స్వప్నావస్థ ఎందుండినటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి. ఇది కారణ దేహమునో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి. ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను, మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను, కారణ దేహంలో ధరించినప్పుడు బుద్ధిగాను, 4 విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి. ఇది ఏమంటారు? దీనికి పేరు హ్యాండ్ కర్చీఫ్ అంటారు. ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉండినటువంటిది ఏమిటి అని విచారిస్తే మనము ప్రత్తే, మరి ఇంకొకరు ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము. కానీ ఈ క్లాత్ లో ఉండేదేమిటి? ఇది ప్రత్తే. అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది. దీనిని భగవద్గీత యందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశంగా రూపొందింప చేస్తున్నానన్నాడు. అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు. దీనినే భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వర్షం నుంచి వచ్చింది. ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? మేఘం నుంచి వచ్చింది. ఈ మేఘములు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము ఒక సముద్రం నుంచి వచ్చినాయి. కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టెకడిపిటి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి. నదీనాం సాగరో గతి. నది ఏమైనా ప్రవహిస్తుంటే దాని దగ్గరికి వెళ్లి, ఏ నది, ఎక్కడికి నీవు వెళుతున్నావు అని ప్రశ్నిస్తే జవాబు కూడా చెప్పదు. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి. తన లక్ష్యం అంటే ఆ స్వస్థానం పైన ఉంటుండాలి. మట్టి, జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి. ఈ మట్టితో ఒక కుండ చేశారు. ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాము, కానీ కొంతకాలం అది పగిలిపోతుంది, తిరిగి ముక్కలు ముక్కలు అయిపోతుంది. కట్టకట్ట ఎక్కడ చేరుతుండాలి? మట్టికే చేరుతుండాలి. మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది. కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికే చేరిపోవాలి. కనుక మనము ఎక్కడికి వెళుదాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్ననే మనం వేసుకోవటం లేదు. దీనిని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి. ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్, దానిపైన అడ్రస్ వేశాము, అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము. కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది. అట్లు కాకుండా మనం జాబు మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది? టూ అడ్రస్ అయినా వెయ్యాలి, లేకపోతే ఫ్రమ్ అడ్రస్ అయినా వెయ్యాలి. టూ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రెండు వేయకపోతే ఎక్కడ చేరుతుంది? వేస్ట్ పేపర్ బాస్కెట్ లో పోయి చేరిపోతుంది. కనుక మనం ఎక్కడ నుంచి వచ్చాము, ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు. ఎక్కడికి పోతాము, టూ అడ్రస్ తెలియటం లేదు. కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము. కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం. కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాము, అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం. ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ఒక చిన్న ఉదాహరణము, ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి. ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి. ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్లిపోతాడు. అయితే ఆ వృక్షం ఉంటుండాలి, ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు. ఈ వృక్షములకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి. ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద, ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు, ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి. దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు. వృక్షం ఇది నా షాడో, నా యొక్క కంఫర్ట్, నా యొక్క ఇది అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. వీడు నా వైఫ్, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి. ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం. కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ. ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి. కనుకనే మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవన చేయాలి. మనకు ప్రక్క లోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి. మనకు ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి. తూర్పు సముద్రము బంగాళాఖాతం, పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము, ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము. దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము, పడమట తత్వం అనేటువంటిది జీవతత్వము, ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం హిందూ తత్వం. దీనిని అసీ తత్తు త్వం అసీ, అసీ అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి. కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కాని వేరు చేసేటువంటిది కాదు. కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి. కనుక సత్యసాయి సంస్థలు అనేటువంటిది విశాలం విశాలం విశాలం, ఇది మన ప్రోగ్రెస్. ఇంతేకాని నేరవుగా ఉండటం కాదు మన ప్రోగ్రెస్, అధికంగా చదవటం కాదు మన ప్రోగ్రెస్, నీటుగా డ్రెస్సులు వేయటం కాదు మన ప్రోగ్రెస్, సుఖంగా కారులో తిరగటం కాదు మన ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ అంటే హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్. మన సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి. సముద్రము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి. ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యారెంటీగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు. అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు. వర్షాకాలంలో గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి, అది పెరగటం లేదు. ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి. ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని పైకి బయటకు నెట్టాలి. ఇంతేకాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది. అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములు కూడా పెట్టుకుంది, కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి. ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములు తనలో పెట్టుకుంటుంది. అదేవిధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి. ఇంతేకాదు, పైన అనేక విధములైనటువంటి అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటారు. బైభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి. కనుక నిజమైన ఆధ్యాత్మికమంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడాను సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కావాలని మన జీవితాన్ని గడుపుతూ రావాలి. ఇండివిజువల్ సాధన అనగా మన ప్రత్యేకించినటువంటి జపములు ధ్యానములు లేక పఠనములు ఏదో ఒకటి కొన్ని చేస్తూ మన యొక్క దివ్యత్వాన్ని కూడా కొంత విచారణ చేస్తూ రావాలి. తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులను ఏ రీతిగా సాధించగలడు? కనుక తాను మంచి పడి ఇతరులను మంచి చేయటానికి పూనుకోవాలి. కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము. ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం. ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలు ఎందుకు మనకు లభించదు. హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి. మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది. ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నీవు అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం. ఇంకా సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిదే జలాకాశము. ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిదే జఠరాకాశ. దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు. కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు. ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిదే మహదాకాశం అన్నారు. కనుక మనము అహం అనేటువంటి యొక్క ఘటాకాశం నుంచి, జలాకాశం నుంచి, దహరాకాశం నుంచి, ఉచిదాకాశం నుంచి మహదాకాశంలో మనం చేరిపోవాలి. ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము. ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్. కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి. అదే సంకల్పములు, సంకల్ప వికల్పాత్మకం మనహ. ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడాను ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం. దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనా శక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి. ఈ దర్శన శక్తులు ఎందుకు? ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మర్జ్ అయిపోతాం. నిజంగా ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనం ఆరో దర్శనం కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి. ఏ పని చేసినా దైవభావంతో మనం చేయాలి. శబరి చక్కని ఆదర్శం. ఈమె ఎట్టి విద్యను చదవలేదు, ఎట్టి వేదమును తెలియదు, ఎట్టి శాస్త్రమును తెలియదు. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని. అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ, ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం. ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండుపైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము. ఈ అరణ్యంలో ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం. అనగా నిరంతరము కూడా రామచింతంలోనే పండు ఏరుతుండాలి, రామచింతంలోనే రోడ్డు క్లీన్ చేస్తుండాలి, రామచింతంలోనే గుండెంతా నయం చేస్తుండాలి, రామచింతంలోనే పొదలంతా పెరిగి వేస్తూ అంతా రామచింతని సర్వం రామమయం అనేటువంటి దీనిగా ఉండటం చేతనే రాములు రావటం శబరిని అనుగ్రహించటం జరిగింది. కనుక మనం చేసేటువంటి యొక్క సర్వకర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవతృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది. దీనిని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాననుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది. అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది. కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి. ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి. ఏదో స్లమ్ ఏరియాలో మనం పనిచేస్తున్నాము, ఈ బీదవాడికి పనిచేస్తున్నాము, ఈ ఐ స్పెషలిస్ట్ అంతా వచ్చేసేసి ఐ క్యాంప్ లో పనిచేస్తున్నాము అని ఈ రకంగా మనం పెట్టుకో. ఎవరికి చేసినా నా దైవానికే చేస్తున్నా, ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం. ఇదే మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది. సత్యసాయి సంస్థల యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి. ఇలాంటి సమయంలో ఎవరేమనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు. నిండా స్థుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పంజరంలో పెట్టి పోషిస్తున్నారా? కాదు, మనం ఈ చిలుకను మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం. ప్యారెట్ చాలా అందంగా ఉంటుంటది, చాలా ప్రీతిగా ఉంటుంది, చాలా మంచిది కూడాను. అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం. మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు. బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా? అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు, కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి. తీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతనే అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ దెబ్బలే తినకపోతే ఆ గుండు సుందరమైన విగ్రహంగా తయారు కాదు. మనకు కూడాను అనేక నిందలు, నిష్ఠూరములు, కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది. కనుక పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని, ఒక బొంబాయి డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును? ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు. ఒక్క బొంబాయి లోపలనే 1000 మంది ఆఫీసర్స్ బోయ్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును? కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో. కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి. కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి మనం. కనుక ఈ బొంబాయి పట్టణం లోపల మొదటి నుంచి కూడాను చాలా గొప్పగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా మీరు నిరూపిస్తున్నారు. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన, ఉత్తమమైన, కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులకు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు 1983 జనవరి 25 బొంబాయిలో సేవాదళ సమావేశంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ ప్రసంగంలో స్వామి ఘటాకాశము, జలాకాశము, జఠరాకాశము, చిదాకాశము, మహదాకాశాన్ని విశదీకరించారు. ప్రతి వ్యక్తి ఘటాకాశ స్థాయి నుండి మహదాకాశ స్థితిని ఏ విధంగా చేరుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేందుకు కృషి చేయాలో వివరించారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: దేహాభిమానమున్నంతవరకు దేహితత్వం ఏమాత్రమూ అర్థం కాదు. పారమార్థిక మార్గానికి దేహాభిమానం నిరంతరం అడ్డుతగులుతుంటుంది. ఏ విధంగానైతే విత్తనంలో వృక్షము రసస్వరూపమై దాగియుందో అదేవిధంగా సకల క్లేశములు దేహాభిమానంలోనే అతి సూక్ష్మంగా దాగియున్నాయి. మానవులు అనుభవించే అశాంతికి, అసంతృప్తికి, కష్టములకు, దుఃఖములకు దేహాభిమానమే మూలకారణం. దేహాన్ని ఒక పనిముట్టుగా భావించి దేహిని లక్ష్యంలో ఉంచుకుని నిత్య జీవితాన్ని గడపాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అది 1949 సంవత్సరం. ఒకనాటి మధ్యాహ్నం స్వామి పాత మందిరంలో తమ గదిలోనికి ప్రవేశించిన తర్వాత సాయంత్రం 7 గంటల దాకా వెలుపలికి రాలేదు. భక్తులు కలవరపడ్డారు. సరిగ్గా 7 గంటలు కాగానే స్వామి బయటకు వచ్చి క్లుప్తంగా భజన ముగించి వెంటనే ముభావంగా తిరిగి తమ గదిలోకి వెళ్ళిపోయారు. అయితే తమ గదిలోకి వెళ్లే ముందర మాత్రం భక్తులతో, ఈరోజు చిత్రావతి వరదలై పారుతుంది అని హెచ్చరిక చేసి మరీ వెళ్లారు. వరదలు వచ్చే సూచనలు ఏమీ లేవు, ఇక్కడ వర్షాలు కూడా పడలేదు. ఒకవేళ చిత్రావతి ఉత్పత్తి స్థానమైన నందికొండల్లో కుండపోతగా వర్షం కురుస్తోందేమో, ఏదైతేనేం, స్వామి మనతో కూడానే ఉన్నారుగా, వారితో పాటే ఉందాం అని నిశ్చయించుకున్నారు భక్తులంతా. ఆ సమయంలో పాత మందిరంలో 10-12 మంది కన్నా ఎక్కువ మంది లేరు. అందరూ భోజనాలు ముగించారు. పడకలు తీసుకుని వెలుపల ఉన్న రేకు షెడ్లోకి వెళ్లారు భక్తులందరూ. కొంతసేపటికి నిశ్చింతగా స్వామి ఉన్నారన్న ధైర్యం కాబోలు అందరూ గాఢనిద్రలోకి ఒరిగిపోయారు. రాత్రి 3 గంటలైంది. బయట వీధిలో హోరుమంటూ చిత్రావతి ప్రవహిస్తోంది. మందిరంలోకి కూడా నీరు ప్రవహించి షెడ్డు దాకా కూడా వచ్చేసి విజృంభించసాగింది. భక్తులందరూ పాత మందిరంలోకి పరుగులు పెట్టేశారు. కొంతసేపటికి నీరు మెల్లమెల్లగా మోకాలిలోతు వరకు వచ్చేసింది. పుట్టపర్తిలో ఒక్క చినుకైనా పడలేదు. కాని చిత్రావతి వరద రూపం దాల్చి విజృంభించింది. బాబా గది తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. శాంతి సాగరమూర్తి అయి గంభీర వదనంతో స్వామి మంచం మీద కూర్చుని ఉన్నారు. వారు ఆసీనులై ఉన్న మంచపు కోళ్లను కూడా ముంచివేయాలని పరవళ్లు తొక్కుతోంది చిత్రావతి. అప్పటి నుండి ఉదయం 10 గంటల వరకు ఎక్కడి వాళ్లక్కడ ఆ నీటిలోనే నిలబడిపోయారు. భక్తులు ఆ చిత్రావతి వరద బీభత్సానికి పడ్డ చిత్రమైన అవస్థ ఏమని వర్ణించగలం. స్వామి మెల్లిగా మంచం దిగారు. ఆ నీటిలో నడుస్తూ మందిరం నుంచి బయలుదేరారు. గుండెలోతు నీటిలో నడిచి వీధి వాకిటి వరకు వెళ్లారు. భయభ్రాంతులతో భక్తులు వెన్నంటి నడిచారు. వీధిలో మనిషిలోతున పారుతోంది చిత్రావతి. స్వామి మాత్రం ఆగకుండా అలాగే నడుస్తున్నారు. అయినా వారికి తెలియదేముంది అని భక్తులు తమలో తాము తర్కించుకుంటున్నారు. నవరాత్రి శుభ సమయంలో స్వామినే ఆ మహాత్రిపుర సుందరిగా భావించి సువాసినులు కుంకుమార్చన చేసిన దానిలో వినియోగమైనది పోగా మిగతాది మూటకట్టి పాత మందిరంలో వేలాడితీసి ఉంది. స్వామి ఆ కుంకుమను తీసుకురమ్మని ఆదేశించారు. అది తీసుకుని రాగానే దానిని 2 దోసుళ్లతోటి పట్టుకుని ఆ నీటి ప్రవాహంలోకి వదిలారు స్వామి. ఏమా వింత, కుంకుమ ప్రవాహంలో కొట్టుకుని పోకుండా ఆ నీటిపైన ఒక చక్కటి కుంకుమ వాటగా అమరింది. వెంటనే స్వామి ముందుకు వడివడిగా నడవడం ప్రారంభించారు. సరాసరి వీధిలోకి వెళ్లారు. అలా వెడుతూనే ఉన్నారు. ఒక్కొక్క అడుగు వీరు ముందుకు వేసిన కొద్దీ ఆ ప్రవాహ వేగం కూడా ఒక అడుగు తగ్గడం ప్రారంభించింది. ఆ నీరు స్వామి గుండెల వరకు వచ్చి ఆగిపోయింది. భక్తులు కూడా స్వామితో పాటే వెళ్లారు. ఇప్పుడు ప్రశాంతి నిలయం కట్టడం మొదలుపెట్టిన స్థలానికి చేరుకున్నారు. అప్పటికి భక్తులందరూ, అమ్మయ్యా గండం తప్పింది అని గట్టిగా ఊపిరి తీసుకున్నారు. అక్కడ పనివాళ్ల దగ్గర నుంచి 2 కడవల్ని తెమ్మన్నారు స్వామి. అవి తెచ్చిన తర్వాత వాటి 2 రెండింటిల్లోనూ తమ చేతుల్ని దూర్చి అటుపైన పైకి తీశారు. ఒక కడవ నుంచి ఘుమఘుమంటూ అన్నం వార్చిన వాసన రావటం మొదలుపెట్టింది. మరొకదాన్నుంచి మంచి ఘాటైన చారు వాసన రావడం మొదలుపెట్టింది. ఇంకా ఒక కడవ నిండా అన్నం, మరొక దాని నిండా రసం. అండపిండ బ్రహ్మాండములన్నింటినీ కాచే ఆ జగద్రక్షకుని అనుగ్రహమున ఆనాడు నిలువునా వరద నీటిలో నానినందువల్ల అక్కడ భక్తులకు కలిగిన శీతలానికి ఔషధమేమో అన్నట్టు భక్తులంతా ఆ చారు అన్నాన్ని కడపారా భుజించారు. కొంతసేపటికి వరద మెల్లిగా తగ్గుముఖం పట్టింది. అందరూ తిరిగి పాత మందిరం చేరుకున్నారు.
పసిపాపడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కోసం ఆ యమునా నది తన ప్రవాహాన్నే అరికట్టుకుంది. యేసుప్రభువు వరద నీటిమీదనే నడిచారు. శ్రీకృష్ణునిగాను యేసుక్రీస్తునిగాను భావించి కొలిచే మన సాయి ప్రభువు వర్షాలు కాని వరదలు కాని పంచభూతాలే కాని ప్రళయాలే కాని ఏవైనప్పటికీ అన్నీ తమ స్వాధీనమేనని ఈ సందర్భంలో ఎంతో అద్భుతంగా చూపించారు.

పాత మందిరం రోజుల్లోని అద్భుత సంఘటనలను వర్ణించి చెప్పే మన బాల పట్టాభిచెట్టికి సంబంధించిన ప్రత్యేక అనుభవం ఇంకొకటుంది. వీరిని సంసార ప్రవాహం నుంచి రక్షించిన అసంఖ్యాకమైన లీలల్లో ఇదొకటి. శ్రీ బాలపట్టాభి అనుభవాలను కొన్నింటిని మనం ఇక్కడ విందాం. శ్రీ బాలపట్టాభి చెట్టు మీద తమ కారుణ్య వృష్టి వరదలే ప్రవహింపచేసిన విషయం పరిశీలించే ముందు స్వామి మరొక ప్రవాహాన్ని అరికట్టి నిరోధించిన సంభవాన్ని ఒక్కసారి గమనిద్దాం. అది 1975 ఆగస్టు 26 నైరుతి దిక్కు నుంచి వీచే తుఫాను గాలిలో వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది. పుట్టపర్తి పరిసరాల్లో ఉన్న చెరువులు నదులు వరదలే ప్రవహించటం మొదలుపెట్టాయి. చిత్రావతి కట్టలు తుంచుకుని పుట్టపర్తి మీద పడింది. కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉన్న ప్రశాంతి నిలయానికి కూడా నీరు ప్రవేశించేసింది. వడివడిగా నీటిమట్టం పెరగసాగింది. పాత మందిరంలో 6 అడుగులకు పైగా నీరు నిలిచిందంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో మనం అర్థం చేసుకోగలం. పాత మందిరంలో బల్లల మీదకెక్కి కూర్చున్న వారి మీదకు కూడా నీరు రావటం ప్రారంభించింది. ప్రశాంతి నిలయంలోని స్టేట్ బ్యాంక్ ముందర వరకు నీరు వచ్చేసింది. గ్రామంలో 100కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ శక్తి, నీటి సరఫరా మొదలైన వసతులన్నీ బాగా దెబ్బతిన్నాయి కూడా. కరెంటు తీగలు తెగిపడిపోయాయి. అయితే ఒక విషయం, నిజంగా ఈ కలియుగంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పాపానికి ఇంతకన్నా పెద్దదండనే విధాయకమైనప్పటికీ బహుశా ఇంతటితో ముగిద్దాన్లే అని ఆ పరమాత్ముడు కరుణించాడేమో. ఉదయం 11 గంటలకు స్వామి మెల్లిగా ఈస్ట్ ప్రశాంతి అనబడే తూర్పు దిక్కున 3 అంతస్తుల మేడపైకి వెళ్లి భావనారహిత ప్రస్ఫుటిత వదనులై ఆ వరద నీటిపై తమ దృష్టిని సారించారు. సామాన్యంగా మన మనస్సులోని భావాలు ముఖంలో ప్రస్ఫుటితమవుతాయంటారు. ఇది సాధారణ మానవత్వపు పోకడ. కాని ఇక్కడ స్వామి ముఖ కవళికల్లో ఎలాంటి భావాలు ప్రదర్శితం కానప్పటికీ వారి హృదయాంతరాళాలలో వరదలై పొంగి పొరలే కారుణ్య రసవాహిని ఆ చిత్రావతి వరద బీభత్స వేగానికి 1000 రెట్లు అధికంగా ఉండటం చేత చివరకు చేసేది లేక ఆ నదీమ తల్లి కారుణ్యసాగరమైన సాయికి జోహార్లు అర్పించేనేమో. స్వామి తమ దక్షిణహస్తాన్ని పైకెత్తి ఒకవైపు ప్రజలకు అభయమిస్తూ మరొకవైపు చిత్రావతి వేగవాహిని తగ్గమని ఆజ్ఞాపించారు. ఆ అభినయంలో వరదనుద్దేశించి ఎడమ తీరము నుంచి దిశ మార్చుకుని కుడిపొక్కకు పారి బుక్కపట్టణపు పొలిమేరల్లోకి పో అని సైగ చేస్తున్నట్టనిపించింది భక్తులకి. ఎంతటి వింత సంభవం! అంత ఉగ్రంతో ప్రవహిస్తూ ఉన్న ఆ నీటివేగం క్రమేపీ తగ్గుముఖం పట్టి తన దిక్కుని మార్చుకుంది. ఊరంతా మునిగిపోవలసినది. ఒక్క చేలు పొలాలు దాటుకుంటూ ఆ వరద ప్రవాహం స్వామి ఆజ్ఞానుసారం తన దిశను మార్చుకుని పోవడం అందరూ ప్రత్యక్షంగా దర్శించగలిగారు. తదుపరి వెనువెంటనే వచ్చిన గోకులాష్టమి నాడు ప్రశాంతి నిలయంలో భక్తుల సమక్షంలో బహిరంగ సభలో పై ఊరి నుంచి వచ్చిన 2 భక్తులతో శ్రీ కస్తూరి గారు స్వామి సమక్షంలోనే ఇది విపులంగా వివరించారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా వర్ణించడం జరిగినప్పుడు స్వామి దాన్ని వెంటనే వారించేస్తారు. కాని ఇప్పుడు మాత్రం కస్తూరి గారు ఈ అద్భుతాన్ని వర్ణిస్తున్నప్పుడు స్వామి అడుగడుగునా తలూపుతూ ఆమోదించటమే కాకుండా తాను ఆనాడు ఏ విధంగా హస్తభంగిమతో ఆ ప్రవాహాన్ని అరికట్టారో అభినయించి కూడా చూపించారు. ఆనాడు స్వామి అభినయించిన వైనం కనులారా చూసి ఆనందించాల్సిందే. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రునికి గర్వభంగం చేసినప్పుడు ఆ గోవిందుని జన్మదినం. ఈనాడు మనము ఎవరి ముందు జరుపుకుంటున్నామో ఆ నవయుగ కృష్ణుని ముందు మరొకసారి దేవేంద్రుడు తన ప్రభావాన్ని కోల్పోయాడు అంటూ వరద బీభత్సాన్ని అణిచివేసిన సాయికృష్ణుని అద్భుత లీలలను శ్రీ కస్తూరి గారు అతి చక్కగా సమయోచితంగా వర్ణించి తమ ప్రసంగాన్ని ముగించారు ఆనాడు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి మరొకమారు స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనన్య భక్తులు, సంగీత విద్వాంసులు అయిన శ్రీ పాండురంగ దీక్షిత్ గారి ఏకైక కుమార్తె శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. స్వామివారి సేవలో తమ జీవితాన్ని పావనం గావించుకున్న శ్రీ రాజారెడ్డి గారి సతీమణి వీరు. భగవాన్ బాబావారి ఆజ్ఞ మేరకు తల్లిదండ్రులతో తన చిన్నతనంలోనే స్వామివారి వద్దకు వచ్చి వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలకు నోచుకున్నారు శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. తమ తల్లిదండ్రులతో సహా స్వామి దివ్య సన్నిధిలో ఎన్నో భజనలు కూర్చి స్వయంగా పాడి సాయి భగవానుణ్ణి సంతోషపెట్టిన అదృష్టవంతులు వీరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులంతా ఎంతో ఆర్తితో పాడుకునే ఎన్నో భజనలు వీరు కూర్చినవే. శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారితోటి పరిచయ కార్యక్రమంలో రెండవ భాగం వినండి.
1: అండ్ దెన్ ఇన్ 1973 ఆగస్ట్ నెలలో మళ్ళా ఇంకొకసారి నాకు కల వచ్చింది. వెరీ స్ట్రేంజ్.
2: ఇది బాంబేలో ఉన్నా?
1: ఇది బాంబేలో. అప్పుడు నేను బాంబేలో ఉన్నా. పొద్దునే అట్లని 4:35 ఆ టైంలోనే వచ్చేది. ఆ స్వప్నం వస్తే ఆ స్వప్నంలో స్వామి వచ్చారు, స్వామివారు వచ్చారు. అండ్ హిందీలో, అప్పుడు నాతో హిందీలో మాట్లాడేది, తుమారా క్యా హోగా, తుమారా క్యా హోగా,

0: వాట్ విల్ హ్యాపన్ టు యూ? నేను ఉండలే, నేను ఏం చెప్పలేదు. దెన్ హీ సెడ్, నేను నీ పెళ్లి చేస్తాను మణికాంచం ముహూర్తం పైన వైట్ ఫీల్డ్ లో, ఏ ఇస్కే సాత్ అని. దాట్ టైమ్ హీ షోడ్ మీ రాజారెడ్డి గారు. హీ వాజ్ సింగింగ్, హీ వాజ్ సింగింగ్ అండ్ హార్మోనియం వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ హీ షోడ్ మీ రాజారెడ్డి కి సాత్ షాదీ కర్తా హై మణికాంచం ముహూర్తం
1: వైట్ ఫీల్డ్
0: మణికాంచం ముహూర్తం పర్ కర్తా హై. నాకు మణికాంచం తెలీదు, నాకు ఏం తెలీదు. పొద్దున్న లేస్తానే ఐ టోల్డ్ దిస్ టు మై మదర్. షీ సెడ్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ బికాస్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్, సో కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అండ్ దెన్ కొన్ని నెలలు పోయినాయి. మధ్యలో స్వామి వారు, హీ ఆస్క్డ్ మై సెల్ఫ్, మై ఫాదర్, మై మదర్ అండ్ మై బ్రదర్ టు కమ్ టు వైట్ ఫీల్డ్ ఆన్ ది 10th ఆఫ్ డిసెంబర్ ది సేమ్ ఇయర్ 1973. 10th కు అక్కడ చేరాల అని ఆజ్ఞ ఇచ్చినారు. అప్పుడు మాకు ఏం తెలీదు, మేము మా కార్ తీసుకుని పోయినారు.
1: అంటే వైట్ ఫీల్డ్ కూడా వెళ్ళటం ఫస్ట్ టైం?
0: నన్ను వైట్ ఫీల్డ్ అప్పుడప్పుడు పోయేది మేము, కానీ ఇట్లా ఎందుకు ఇంత అర్జెంట్ గా ఎందుకు పిలిచినారు అని తెలియదు. వి వెంట్ ఇన్ అవర్ కార్, ఫాదర్ వాజ్ డ్రైవింగ్. అక్కడ పోయినాక ఆన్ ది 10th స్వామి లుక్డ్ అట్ అస్, బట్ నో రియాక్షన్, ఏమి రియాక్షన్ లేదు, లోపల వెళ్ళినారు. దెన్ 11th, ఇట్ వాజ్ మై బర్త్డే 11th డిసెంబర్, సో హీ కాల్డ్ అస్ ఇన్ సైడ్ అండ్ దెన్ హీ సెడ్, హీ టోల్డ్ మీ, తుమ్కో అచ్చా గిఫ్ట్ దేతా హై బర్త్డే కా, ఆజ్ బర్త్డే హై తుమారా, తుమ్కో అచ్చా గిఫ్ట్ దేతా హై బర్త్డే కా, ఆజ్ స్వామి రాజారెడ్డి కి సాత్ తుమారి షాదీ ఫిక్స్ కర్తూ, హీ యూస్ టు సే కర్తూ, హీ నెవర్ యూస్ టు సే కర్తా హూ, కర్తూ. నేను, నాకు ఏం చెప్పింది తెలీదు, కుమానోనా. అప్పుడు మై పేరెంట్స్ వేర్ దేర్, మై బ్రదర్ వాస్ దేర్. దెన్ హీ టోల్డ్ మై ఫాదర్ దిస్ వాజ్ మై వెరీ పాత సంకల్పం, ఏ మేరా స్వామి కా బహుత్ పురానా సంకల్పం తా, ఏ షాదీ హోనా హై, ఏ షాదీ హోనా హై. అండ్ దెన్ హీ టుక్ అస్ ఇన్సైడ్ అండ్ దేర్ వేర్ మా అత్తమ్మ గారు, శ్రీ రాజారెడ్డి గారు, స్వామి వారు అండ్ మై సెల్ఫ్. అండ్ హీ మేడ్ మై పేరెంట్స్ సిట్ అవుట్ సైడ్ అండ్ దెన్ హీ సెడ్, ఇదిగో ఇది నీ కోడలు, మా అత్తమ్మ గారికి చెప్పినారు. ఎట్లా ఉంది, ఎట్లా ఉంది అనేది, దీక్షిత్ గారు కూతురు అని చెప్పినారు. మళ్ళా హీ ఆస్క్డ్ మిస్టర్ రెడ్డి, దిస్ ఇస్ ద వైఫ్ ఐ హావ్ చూజన్ ఫర్ యూ. దెన్ హీ మస్ట్ హావ్ సెడ్ సంథింగ్, ఎస్ ఆర్ సంథింగ్ ఇష్టమా అని అడుగుతా ఉన్నారు. హీ సెడ్ వాట్ ఎవర్ స్వామి సేస్. ద సేమ్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ మీ, ఇష్టమా, ఇష్టమా అని. వాట్ ఎవర్ స్వామి సేస్ చెప్పినాము. దేర్ ఇస్ సెల్ఫ్ యస్ ఫిక్స్డ్ అప్ నిశ్చితార్థం నెక్స్ట్ డే. దెన్ మై అత్తమ్మ సెడ్, స్వామి మన భాష రాదు కదా, ఎట్లా చేసేది, సుఖ దుఃఖాలు ఎట్లా మాట్లాడేది, ఉప్పు కారాలు ఎట్లా మాట్లాడేది స్వామి, నేను జన్మమంతా ఈ ఆమెతో ఉండి ఎట్లా చేసేది. స్వామి అది ఏమి లేదు అన్నారు. నా దగ్గర వచ్చి నా తలపైన చేయి పెట్టి, ఇప్పుడు రష్యన్ కూడా వస్తుంది అని చెప్పినారు. వస్తుందిలే, మన భాష వస్తుంది, తెలుగు వస్తుంది, ఇప్పుడు రష్యన్ కూడా వస్తుంది. దెన్ హీ ట్రాన్స్లేటెడ్ దట్ టు మీ అండ్ సెడ్, మేనే బోలా, తెలుగు ఆయగి రష్యన్ వి ఆయగి అవి. తర్వాత ఆన్ ది 12th ఆఫ్ డిసెంబర్ మా నిశ్చితార్థం జరిగింది అక్కడ. చాలా అద్భుతంగా ఉన్నది, బికాస్ కళలో స్వామి ఏమన్నారు, తుమారి షాదీ కర్తా హై, స్వామి కర్తూ, తుమారి షాదీ కర్తూ రాజారెడ్డికి సార్ మణికాంచం ముహూర్తం పైన. అప్పుడు నెక్స్ట్ డే నిశ్చితార్థం అనౌన్స్ చేసినారే, నాకు ఏమీ అర్థం కాలే. మళ్ళీ వచ్చి స్వామి నా ఫాదర్ తో అన్నారు, ఏ నిశ్చితార్థం హే, లేకిన్ ఏ పెండ్లీ హై, పెండ్లీ, ఏ షాదీ హై, ఇన్ రియాలిటీ దిస్ ఇస్ షాదీ, షాదీ కర్తూ, ఏ వో జో బుటపర్తి మే కరేగా 19th కు, దట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ అండ్ యువర్ రిలేటివ్స్, అందరి కోసం అది, అది కూడా చెప్పినారు. దెన్ అప్పుడు ఏమైంది అంటే, స్వామి చేతుల నుంచి అక్షంత కుంకుమ విభూతి తీసి మా ఇద్దరి పైన, రెడ్డి గారి పైన, నా పైన అట్లా ఇది వేసినారు. అండ్ చాలా మంత్రాలు, చాలా మంత్రాలు చాలా సేపు చెప్పినారు స్వామి. పెళ్లిలో పురోహితాలు అంటారు అట్లా అంత మంత్రాలు చెప్తా ఉన్నారు. ఎంతసేపు దగ్గర దగ్గర 15-20 మినిట్స్ మంత్రాలు చెప్తా ఉన్నారు. తర్వాత హీ ఆస్క్డ్ టు గార్లెండ్ ఈచ్ అదర్, పెద్ద గార్లెండ్స్. హీ ఆస్క్డ్ మై ఫాదర్ టు బ్రింగ్ 3 పెద్ద గార్లెండ్స్. హీ ఆస్క్డ్ టు గార్లెండ్ ఈచ్ అదర్. మేము ఇద్దరు గార్లెండ్ చేసినాము. అక్కడనే అదే పెళ్లి అనుకుంటా, అదే స్వామి పెళ్లి, పెళ్లి చెప్పేది అదే. తర్వాత హీ ఆస్క్డ్ అస్ టు గార్లెండ్ స్వామి హింసెల్ఫ్. దెన్ మేము ఇద్దరు కలిసి ఒక దండ, ఒక గార్లెండ్ స్వామికి వేసినారు. అదింత జరిగింది. మళ్ళా స్వామి ఉండే అక్కడ మంచి కెమెరా ఉంది, తీసుకొని మా ఫోటోస్ తీసేసినారు ఇద్దరు
1: స్వామి.
0: ఏ ఫోటోలు స్వామి లేరు, ఆ ఫోటోలు స్వామి తీసినారు. ఏ ఫోటోలు స్వామివారు ఉన్నారు, అది వేరే మనిషి తీసుకున్నారు. అట్లయింది. తర్వాత ఏమైంది, పెళ్లి చేసినారు. తర్వాత స్వామివారు చెప్పారు భోజనం చేసుకుని కొంతసేపు ఉండండి, రాహుకాలం పోయినాక పోండి బొంబే. అప్పుడు మాకు రాహుకాలం తెలియదు, ఏమి తెలియదు. భోజనం అయినాక మేము బయలుదేరాము. మాకు రాహుకాలం తెలియదు, స్వామి ఆస్క్డ్ టు వెయిట్ డోంట్ స్టార్ట్ ఇన్ రాహుకాలం. కానీ మేము అనుకున్నాము భోజనం అయినాక ఏమి రాహుకాలం అయిపోతుంది. మేము స్టార్ట్ చేసినాము. తర్వాత మేము బెల్గాం కాడ మా కార్ వచ్చినాక అక్కడ చాలా క్రౌడ్ వచ్చింది, ఒకటే మాబ్ అక్కడ. ఆ మాబ్ లో అజిటేషన్ జరిగింది అక్కడ. బెల్గాం అండ్ కొల్హాపూర్ ఇన్ బిట్వీన్ ద బార్డర్ ఇస్ దేర్ కర్ణాటక మహారాష్ట్ర. అప్పుడు దే స్టార్టెడ్ స్టోనింగ్ అట్ కార్ అండ్ కార్ పైన స్టోనింగ్ చేస్తే పెద్ద పెద్ద బొక్కులు అంతా పడినాయి. అండ్ నాకు కూడా కొంచెం ఇక్కడ తగిలింది తల పైన. మళ్ళా దే ఆస్క్ మై ఫాదర్ టు హ్యాండ్ ఓవర్ ద కీస్, బీగాలు ఇచ్చేయండి. ఆ బీగాలు మా ఫాదర్ ఇచ్చినారు మాప్ చేతికి. తర్వాత ఒక ఫ్యాట్ స్టూడెంట్ గా వచ్చి, స్టూడెంట్ గా కనపడినాడు, ఫ్యాట్ పర్సన్ వచ్చి మాబ్ నుంచి ఆ బీగాలు తీసుకుని మా ఫాదర్ చేతికి ఇచ్చినారు. చెప్పినాడు, హీఈస్ లైక్ మై ఫాదర్, షీఈస్ లైక్ మై సిస్టర్, షీఈస్ లైక్ మై మదర్. మై మదర్ గురించి చెప్తున్నారు అండ్ మై బ్రదర్ గురించి చెప్పిన, ఈజ్ మై బ్రదర్, డోంట్ ట్రబుల్ దెమ్, డోంట్ హెరాస్ దెమ్, యూ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ సత్యసాయిబాబా, బికాస్ మై ఫాదర్ టోల్డ్ హిమ్ సత్యసాయిబాబా నుంచి వచ్చిన వస్తా ఉన్నాము, అక్కడ నిశ్చితార్థం జరిగింది, మేము బాంబే పోతా ఉన్నాము. అదంతా ఆ స్టూడెంట్ మాపు చెప్తా ఉన్నారు, డోంట్ టచ్ దెమ్, లెట్ దెమ్ గో అని అన్నారు. బీగాలు ఇచ్చి మళ్ళీ ఆ కార్ అంతా వెరీ, ఇట్ వాజ్ వెరీ ఇన్ బ్యాడ్ కండిషన్. సో మై ఫాదర్ లెఫ్ట్ దట్ కార్ ఇన్ బెల్గాం అండ్ మేము ట్రైన్ లో వచ్చేసినాము బాంబే. బికాస్ అగైన్ ఆన్ 17th స్వామి ఆస్క్డ్ టు కమ్ టు పుట్టపర్తి. మధ్యలో ఏమైంది అదే మర్చిపోయినా, పెండ్లి పత్రిక పైన పేర్లు పెట్టాలి కదా, వాడు పెట్టినారు పేరు శ్రీ రాజారెడ్డి గారు ఫ్రమ్ బూరగమంద చిత్తూరు అని పెట్టినారు. స్వామి కాదు కాదు, రాజారెడ్డి ఆఫ్ ప్రశాంతి నిలయం, ఈ వర్డ్స్ రాయాల, రాజారెడ్డి ఆఫ్ ప్రశాంతి నిలయం. వాళ్ళు మళ్ళీ కరెక్షన్స్ చేసి రాజారెడ్డి ప్రశాంతి గారు.
1: మీకు కళ్ళు ఆ మణికాంచన ముహూర్తం గురించి చెప్పినారు కదా, అది మీకు ఎట్లా తెలిసింది అది ఆ ముహూర్తం అని?
0: ఆ ముహూర్తం అని అప్పుడు స్వామి మంత్రాలు చెప్పినారు. అక్షంత వేస్తే ఇన్ మహారాష్ట్ర దట్ ఈస్ పెయిన్లీ, అక్షంత వేసినారు, కుంకుమ వేసినారు, విభూతి ఇచ్చినారు, ఇంకా ఏమి కావాలమ్మా, పాద నమస్కారం ఇచ్చినారు. మంత్రాలు దగ్గర దగ్గర చెప్పినా నేను 15 మినిట్స్ వాస్ చాంటింగ్ మంత్రాలు. సో అన్ని చూసి అదే అంతా మణికాంచన్ ముహూర్తమే. ఆ ముహూర్తం పైన నా పెళ్లి శ్రీ రాజారెడ్డి గారితో జరిగింది. తర్వాత ఆ స్టూడెంట్ గురించి చెప్తా ఉన్నా, హీ టుక్ ద బిగాలు అండ్ గేవ్ ఇట్ టు అస్. వి లెఫ్ట్ ద కార్ ఇన్ బెల్గాం విత్ సమ్ స్వామి భక్తులు, ట్రైన్ లో బాంబేకు వచ్చేసినాము. బాంబే నుంచి పుట్టపర్తికు 17th December మార్నింగ్ కు వచ్చినాము. వస్తా అని స్వామి పైన రూమ్ లో పిలిచినారు మై ఫాదర్ కు. క్యా దీక్షిత్, రాహు కాలం మే క్యూ స్టార్ట్ కియా, అభి మై స్టూడెంట్ కా రూప్ లేకే ఆయా ఆర్ చాబీ వాపస్ దియా, నే తో క్యా హోతా. అదే స్వామివారు పైన పిలిచి చెప్పినారు, దీక్షిత్ నేను చెప్పినాను రాహు కాలంలో బయలుదేరకూడదు, మీరు ఎందుకు రాహు కాలంలోనే బయలుదేరినారు, పుచ్చుడు ఇప్పుడు ఎంత అనర్థం అయింటుంది, ఈ బెల్గాంలో మీ కార్ అంతా స్మాష్ చేసినారు, మీకు అంతా ఏమైనా చేసింటే, నేను స్టూడెంట్ రూపంలో వచ్చి మీ మాబ్ నుంచి మీ బీగాలు మీ చేతికి ఇచ్చి మీ సంరక్షణ చేసినాను. మీరు ఎప్పుడు స్వామి చెప్పిన మాట వినాలా. అప్పుడు మై ఫాదర్ ఏడ్చి చెప్తున్నాడు, స్వామి మాకు రాహుకాలం ఎప్పుడు ఉంటుంది తెలియదు, అడగాల, అడిగేసి పోవాల కదా. స్వామి ఎట్లా డిస్టర్బ్ చేసేది, కాబట్టి మేము బయలుదేరినాము. మళ్ళీ కూడా అక్కడ పోయి పనులు ఉంటాయి, 17th వాపస్ అవ్వాలి కాబట్టి క్షమించేయండి స్వామి అని ఫాదర్ చెప్పినారు. చూడండి స్వామికి ఎంత దయా అని, అన్ని చిన్న పెద్ద పనిలో చూసుకుంటారు స్వామి, ఆయన దయా, ఆయన లీల. తర్వాత
1: సెవెంటీన్త్
0: వీక్ ఏమిటి పుట్టపర్తి. అప్పుడు స్వామి వారు కళ్యాణ మండపం అంతా రెడీ పెట్టమన్నారు. అక్కడ అంతా డెకరేట్ చేసినారు పీపుల్. స్వామి అప్పుడప్పుడు పోయేది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, ఇది ఇక్కడ పెట్టదండి అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ ఈ మాల ఇక్కడ కాదు అక్కడ పెట్టండి అని అంత డెకరేషన్ లో సూపర్విజన్ అంతా స్వయంగా సూపర్విజన్ పెట్టుకున్నారు. మళ్ళా ఆ రోజు స్వామి పెళ్లి దినం, స్వామి అక్కడ అంతా ఇది చేసినారు, మంగళసూత్రం తీసేసి ఇచ్చినారు. కామావధాని గారు ఉన్నారు, వాడంతా మంత్రాలు వేసేంత. మళ్ళా మై హెయిర్ వాజ్ సో పెద్ద, హ్యూజ్ హెయిర్ ఐ యూస్ టు హ్యావ్, సో అదంతా మెడలో ఇది వేసేది. రెడ్డి గారుకు ఏమి అలవాటు లేదు అసలు. రెడ్డి గారు నన్ను ఫస్ట్ టైం చూసినారు, నేను రెడ్డి గారికి ఫస్ట్ టైం చూసినాము. ఎప్పుడు నిశ్చితార్థం డే, దాని తర్వాత ఇదే సెకండ్ టైం కదా, కాబట్టి స్వామి సెడ్ అది కొంచెం జుట్టు కొంచెం వెత్తి దాంట్లో వేయి రాజా. ఆయనకి ఏమి అర్థం కాలేదు, స్వామి నా జుట్టు అట్లా పెట్టుకున్నాడు, ఇప్పుడు వేయి రాజా ఇప్పుడు వేయి, మళ్ళా మెడల్ వేసినారు. అది ఎంత అయింది, ఆ కాలంలో వీడియో లేదు మా, లేకపోతే అంత రికార్డ్ అయింటుంది అంత. అప్పుడు కూడా స్వామి పెళ్లి అయినాక అక్కడ ఒక మస్జిద్ మాదిరి ఉనింది ఉంది కదా, ఇప్పుడు
1: శివాలయం దాటి
0: అక్కడ పోయి నమస్కారాలు చేసుకుని రండి అని చెప్పినారు. స్వామికి నమస్కారం చేసినాక అక్కడ శివాలయం అక్కడ పోయి నమస్కారం చేసి మళ్ళా స్వామి సేడ్ యూ కమ్ టు ప్రశాంత నిలయం అండ్ హ్యావ్ ప్రదక్షిణ. దెన్ వీ బోత్ హ్యాడ్ ప్రదక్షిణ టు ప్రశాంత నిలయం అండ్ దెన్ హీ టుక్ అస్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ అండ్ అగైన్ హీ ఫోటోలు తీసేసినారు స్వామి. అప్పుడు చాలా నగలు చీరలు ఇచ్చి, ఇదిగో ఇది నీ అత్తమ్మ కాదు, ఇది నేను ఇస్తా ఉన్నా, ఇది నేను స్వామి ఇస్తా ఉన్నా, స్వామి ఇస్తా ఉన్నారు అని నగలు ఇచ్చినారు, చీరలు ఇచ్చినారు. ఇదిగో ఇది నీ అత్తమ్మ ఇచ్చింది, ఇది నేను ఇస్తా ఉన్నా అని మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నారు. మళ్ళా తర్వాత ఇది ఎంత 19th జరిగింది, 19th పెళ్లి జరిగింది, ప్రాబబ్లీ నెక్స్ట్ డే గురువారం స్వామి అట్లా గురువారమే బహుశా ఉంటుంది, అంత జ్ఞాపకం లేదు. ఆఫ్టర్ భజన్ స్వామి కేమ్ టు ద రూమ్స్ వేర్ వీవర్ గివెన్, మాకు అక్కడ అక్కడ వెస్ట్ ప్రశాంత నిలయంలో ఉండేదానికి రూమ్స్ ఇచ్చినారు. అప్పుడు పెళ్లి కాకముందు ఈస్ట్ ప్రశాంతిలో EB1 రెడ్డి గారికి స్వామి ఆ రూమ్ ఇచ్చి ఇనాగరేషన్ చేసినారు, మాకు అక్కడ పెట్టినారు వెస్ట్ ప్రశాంత నిలయంలో. అక్కడ స్వామి వచ్చి ఒక రూమ్ ఓపెన్ ఉంది, అక్కడ పరుపులు చుట్టూ పెట్టినారు, దానిపైన స్వామి కూర్చున్నారు. ఇదరావు బయట అని నన్ను అన్నారు,
1: పిలిచారు మిమ్మల్ని
0: పిలిచినారు. రూమ్ వాజ్ ఓపెన్, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ అక్కడి నుంచి ఇక్కడ పోతా ఉన్నారు. వాళ్ళకు ఒక్క వర్డ్ వినపడలే, స్వామి నాతో ఏం మాట్లాడినారు ఒక్క వర్డ్ వినపడలే. పూర్తిగా ఒక గంట స్వామి నాతో మాట్లాడినారు. నా అహోభాగ్యం, ఎంత ఫార్చునేట్ నేను స్వామి. అక్కడ పాదాలు కాడ కూర్చోపెట్టమన్నారు, కూర్చో ఇక్కడ కూర్చో. మళ్ళా స్వామి హిందీలో అన్నారు, అదంతా ఉపదేశాలు చేసినారు. నేను తెలుగులో చెప్తా, కణవముని శకుంతలకు ఇంటికి పోయేటప్పుడు ఎన్నో ఉపదేశాలు చేసినారు ఆ కాలంలో అభిజ్ఞాన శకుంతలంలో. అది ఎట్లా ఎంత ఉపదేశాలు ఇచ్చినారు, అట్లా ఉపదేశాలు స్వామి నాకు ఇచ్చినారు. ఈ మనిషి ఇట్లా ఉన్నాడు, ఆ మనిషి అట్లా ఉన్నాడు, వాళ్ళకు ఇట్లా ఇట్లా అలవాటు ఉంది, ఇది ఇట్లా ఉంది, ఎవరితో ఎట్లా ఉండాలా, ఇది అంత అత్తమ్మతో బాగా ప్రేమంగా ఉండి, అత్తమ్మ సేవ చేసి, మీ భర్త సేవ చేసి ఆనందంగా ఉండు. మళ్ళా ఉండే అగ్గేనాగే మళ్ళా మళ్ళా చెప్పేది, చూడుమా రోజు రాత్రి పనుకునేటప్పుడు గుర్తు పెట్టుకో, నేను నాకు ఈ రెడ్డి ఇంట్లో ఎవరిచ్చినారు, ఈ ఇంట్లో నాకు ఎవరిచ్చినారు, స్వామి ఇచ్చినారు కదా, స్వామి పేరుకు స్వామి పేరు చెడిపోటుగా ఏమి చేయదు, నా పేరు ఉజ్వలంగా చేసేది చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు, ఇది మాత్రం ఒక గుర్తు పెట్టుకో, ఇట్లా బిహేవ్ చేయని చెప్పినారు. హిందీలో అంతా హిందీలో చెప్పినారు. మళ్ళీ ఆశీర్వాదాలు ఇచ్చి ఇది చేసినారు. మదర్లీలో ఇంత ఎవరు చేస్తారు మా, ఎవరు ఇస్తారు ఇట్లా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్. స్వామి చేసిన ప్రేమకు నేను చెప్పలేదు, లిమిట్ ఏం లేదు.
1: మరి ఆ రోజు మీరు పాద పూజ చేసిన,
0: ఆ రోజు పెళ్లి ముందు స్వామి రూమ్ లో వచ్చినారు, అప్పుడు పాద పూజ చేసిన. నేను నా మనసులో చాలా ఉండింది, స్వామికి ఒకసారి పాద పూజ చేస్తానా, పసుపు కుంకుమ వేసి పాద పూజ చేసినాం. మళ్ళీ మా మదర్ కూడా చేసింది, ఇద్దరు చేసినాం పాద పూజ పెళ్లి, జస్ట్ బిఫోర్ పెళ్లి.
1: మరి ఆ తర్వాత మీకు స్వామి బృందావనలో,
0: తర్వాత స్వామి మాకు బృందావనంలో వైట్ ఫీల్డ్ లో ఫ్యాక్టరీ హౌస్ లో ఉండమన్నారు. కొన్ని నెలలు మేము అక్కడ ఉన్నాము. అక్కడ స్వామి మా ఇంటికి వచ్చినారు. వస్తే వస్తానే బోలాబండ రిపాడమన్నారు. సాయిరామ్ ఇట్లా లేవల్ నాకు ఇంత వచ్చిందా, బోలాబండారి పాడడానికి ఆ లేవల్ రావాల కదా, కాని స్వామి ఆజ్ఞ కాబట్టి నేను పాడినా బోలాబండారి. తర్వాత నేను కొన్ని పెయింటింగ్స్ చేసిన, మళ్ళా నేను నా పోయమ్స్ బుక్ కొనింది, బుక్ అంటే నోట్బుక్ ఉనింది, అప్పుడు పబ్లిష్ చేయలేదు, కానీ అది స్వామి చేతికి ఇస్తే చాలా సంతోషంగా ఉన్నారు. ఇదిగో అన్ని కళలు ఉన్నాయి చూడు పాపాలు, చూడండి చూడండి అని అందరితో చెప్తా ఉన్నారు. సకల కళా ప్రియ జయ పరతీశ్వర, జయ సాయి శంకర, నటన నటేశ్వర. స్వామి డిస్క్రిప్షన్ మా ఫాదర్ చేసినారు,
1: చెప్పండి
0: ఒక భజన్ లో.
1: జయ

0: ಸಾಯಿ ಶಂಕರ ನಟನ ನಟೇಶ್ವರ అంటే సాయి మీరు నటన నటేశ్వర్ అన్నారు. సకల కళాప్రియ మీరు సకల కళా ఇది అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ప్రణవాకార యువర్ హెయిర్ ఇస్ లైక్
1: ప్రణవాకారం.
0: మరి నిత్య పరిధారిత నిత్య పరిధారిత మీన్స్ యు ఆల్వేజ్ వేర్ కాషాయ అంబరం. నిత్య పరిధారిత కేసర అంబర అంటే కాషాయ అంబరం. అని బ్యూటిఫుల్ స్వామి టు లైక్ దిస్ భజన.
1: నాన్నగారు
0: కంపోజ్ చేసినారు. నాన్నగారు వర్డింగ్స్ కూడా అండ్ ట్యూన్స్ కూడా. ఇంకా నాన్నగారిది హరి ఆనందమై స్వామికు భలే ఇష్టం. కిత్నా అచ్చా భజన్ బనాయా దీక్షిత్. హరి ఆనందమై, హరి కా సత్య స్వరూప ఆనందమయ హై స్వామి అనేది. తర్వాత మా దగ్గర ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్పకు పంపినారు.
1: మీరు వైట్ ఫీల్డ్ లో?
0: మేము వైట్ ఫీల్డ్ లో ఉండేటప్పుడు స్వామి పంపినారు. అప్పుడు హీ వాజ్ మై గాడ్, కరియప్ప వాజ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. సో నేను కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన, నాకు అంతగా తెలియదు. నేను, సార్ మీకు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇచ్చేది? ఇమీడియట్లీ ఆఫ్టర్ మై వాక్. అప్పుడు ఎక్సర్సైజ్ చేసేది లే, వాక్ తీసుకుని వచ్చి. హీ వాజ్ ఓవర్ 85 అనుకుంటా. అప్పుడు వాక్ తీసుకుంటానే నాకు ఇడ్లీ కావాలా, బ్రేక్ఫాస్ట్ కావాలా. మళ్ళా నేను మా వంట, మై గాడ్, మేము ఏం సర్కస్ చేసేది అప్పుడు. త్వర త్వరగా త్వర త్వరలోని వాళ్ళు తట్టలో ఇళ్ళు పడాలా, దోషలు పడాలి, లేకపోతే వెరీ స్ట్రిక్ట్ పర్సన్. కానీ ఇట్లా 3 డేస్ హీ వాజ్ విత్ అస్ అండ్ స్వామి రాతో ఎట్లా నేను చూసుకున్నాను. మళ్ళా ఊరికి పోయినాక జనరల్ కరియప్ప మన స్వామికి లెటర్స్ రాచినారు. లెటర్ లో రెడ్డి భర్త భార్య భలే బాగా చూసుకున్నారు నన్ను, చాలా మంచివాడు అని ప్రేస్ చేస్తా ఉన్నారు. మళ్ళా మాకు ఒక గిఫ్ట్ కూడా పంపినారు. ఆ లెటర్ కాపీ స్వామి మాకు పంపినారు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం దర్శనానికి పోతే బాగా చూసుకున్నారే గరియప్పని అని చెప్పినారు. అది ఒక జరిగింది. తర్వాత 1975 నాకు డాక్టర్స్ చెప్పినారు, యువర్ థ్రియేటనింగ్ అబార్షన్ కేస్. సో వెరీ డేంజరస్ సిచ్యుయేషన్, వీ హావ్ గివెన్ చాలా కష్టం. అప్పుడు మేము వైట్ ఫీల్డ్ లో ఉన్నాము. అప్పుడు స్వామి దగ్గర పోతే స్వామి ఏం కాదులే, నేనున్నా కదా స్వామి ఉన్నారు, ఏం భయపడొద్దుమా, ఎక్కడ ఉంది ఆమె అట్లా అడిగినారు. అప్పుడు నాతో తెలుగులో మాట్లాడేది కదా స్వామి. మా కార్ దగ్గర స్వామి వచ్చేది. కార్ లో నేను కూర్చుంటే, ఆ తీసేయి, ఆ డోర్ తీసేయి అని చెప్పేది. మళ్ళీ డోర్ తీస్తే నేను అట్లా ఇంకొని పాత నమస్కారం తీసుకోవాలి కదా, ఉంగొద్దుమా ఉంగొద్దు అని చెప్పి స్వామి కాడు పైకి ఎత్తి పాత నమస్కారం చేసుకో అని అనేది. ఇట్లా దయాసాగర్ స్వామి 9 నెలలు నాకు నమస్కారాలు ఇచ్చి, 9 నెలలు నాకు విభూతి ఇచ్చి ఆ గర్భం సేవ చేసినారు. టుడే మై సన్ ఇస్ డాక్టర్ వివేకానంద రెడ్డి. హీఈస్ సేవ్డ్ బై స్వామి. స్వామిస్ గిఫ్ట్ టు మీ, హీ హాస్ సేవ్డ్ మై సన్. స్వామి సంకల్పంతోనే పుట్టినాడు వివేకానంద.
1: తనకి స్వామి పేరు పెట్టారండి?
0: స్వామి పేరు పెట్టారు వివేకానంద అని. అంటే మై హస్బెండ్ స్వామి దగ్గర వచ్చే ముందు ప్రభు రామకృష్ణ పరమహంస్ అండ్ వివేకానంద స్వామి వాళ్ళు భక్తులు కాబట్టి వివేకానందే పేరు పెట్టినారు. హిజ్ ఐడియల్ వాజ్ వివేకానంద, సో వివేకానంద పేరు పెట్టారు.
1: మరి స్వామి 1975 లో బాంబేకి వచ్చారు.
0: 1975 బాంబేకి వచ్చారు స్వామి. అప్పుడు షిరిడి కె సాయిబాబా హిందీ ఫిల్మ్ మనోజ్ కుమార్ తో, శ్రీ మనోజ్ కుమార్ తో మై ఫాదర్ శ్రీ పాండురంగ దీక్షిత్ గారు చేసినారు. మ్యూజిక్ అంతా ఇచ్చినారు. భోలా భండారి, దీపావళి, మనాయి సుహాని, ఆల్ దీస్ సాంగ్స్. అండ్ స్వామి కూడా చాలా ఇష్టపడినారు ఫిల్మ్ చూసి. స్వామికి ఫిల్మ్ చూపినాము,
1: చూపించారు.
0: చూపితే
1: ఎక్కడ చూపించారు స్వామికి?
0: ఐ థింక్ బహుశా బాంబేలో చూపినారు, ఆర్ ప్రశాంత్ ఐ డోంట్ నో, బట్ బహుశా బాంబేలో చూపినారు. అప్పుడు స్వామి చెప్పినారు, దీక్షిత్ పెహలే సాయి అవతార్ కా యాంగర్ నహీ దిఖాయా, క్రోధ్ నహీ దిఖాయా అని చెప్పారు.
1: షిరిడి బాబా కోపం,
0: షిరిడి బాబా కోపం చూపలేదే అని స్వామి చెప్పినారు. అండ్ బట్ హీ లైక్డ్ ఆన్ ద హోల్ హీ లైక్డ్ ద ఫిల్మ్ వెరీ మచ్.
1: అప్పుడు షిరిడి బాబా గురించి స్వామి గురించి ఏమైనా చెప్పినారా స్వామి?
0: స్వామి చెప్పేది ఒక దినం, స్వామికి పూరణ్ పోళి అంటే మనం పోళ్ళు అంటాము, ఆ పోళ్ళు తీసుకుని పోతే కొంచెంగా తింటాను, కానీ ఈ అవతారంకు పోళ్ళు ఇష్టం లేదు, ఈ అవతారంలో కారం ఇష్టం అని చెప్పినారు. పెళ్లి అవతారకు పోళి ఇష్టం అని చెప్పినారు. షిరిడి అవతారకు పోళి ఇష్టం అని చెప్పినారు. తర్వాత అన్ని అట్లా అట్లా అన్ని స్మాల్ స్మాల్ థింగ్స్ బట్ చెప్పేది. ఒక దిన చెప్పినారు, స్వామి తాంబూలం ఖాతా హై ఉస్మే టొబాకో నహీ రహతా హై, స్వామి కభీ భీ టొబాకో నహీ ఖాతా హై, స్వామి తాంబూలం ఖాతా హై ఉస్మే కార్డమమ్ ఉస్మే చున్నం థోడా థోడా డాల్తా హై టొబాకో నహీ ఖాతా హై అని చెప్పినారు. అది కూడా చెప్పినారు. స్వామి యూజ్ టు మెటరలైజ్ సెవెరల్ థింగ్స్ మా వస్తూ ఉంటే మెటరలైజ్ చేసేది మేము చూసినాము. స్వీట్స్ ముదులుకొని, ఉంగరాలు ముదులుకొని, శివలింగం కానీ ఏ మీరు చెప్పండి స్వామి అంతా ఇచ్చేది. అంటే చెప్పని అక్కర్లే, స్వామి దయాతో ఇచ్చేది అదే. కానీ అప్పుడు బాంబేలో మా బంధువులు సురేష్ అని మా పెదనాన్న కొడుకు అండ్ పిన్నమ్మ, మా పిన్నమ్మ కుముదిని, వాడిద్దరికి లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ వచ్చింది మా. అప్పుడు స్వామి దయాతో విభూతి ఇచ్చి ఇద్దరికి బాగా చేసినారు. షీ లివ్డ్ అప్ టు 88 ఇయర్స్ మా పిన్నమ్మ, అండ్ మై కజిన్ సురేష్ హీఈస్ నౌ 70, సో హీ కంప్లీట్లీ క్యూర్డ్ దెమ్. అట్లా చేసినారు మా ముందరు అన్ని. ఇదంతా జరిగింది, డాక్టర్స్ హ్యాడ్ గివెన్ అప్ హోప్స్ బట్ స్వామి బాగా చేశారు. ఎక్కడెక్కడ డాక్టర్స్ వల్ల కాదు, అక్కడక్కడ స్వామి నిలబడతారు, నేను ఉన్నా కదా అని. మళ్ళా చూడండి, స్వామి అండ్ డివోటీస్ వాళ్ళు రిలేషన్స్ దే ఆర్ ఆల్వేస్ డైరెక్ట్, మధ్యలో మీడియేటర్ అక్కర్లేదు. స్వామి ముందు అవతారంకు కూడా, ఈ అవతారంకు కూడా మధ్యలో ఇది మీడియేటర్ అక్కర్లేదు, నో మీడియేటర్ ఇన్ బిట్వీన్. ఏది ఉంటే డైరెక్ట్ గా చెప్తారు స్వామి. షిరిడి సాయి సచ్చరిత అంటే శ్రీ దాభోల్కర్ గారు రాసినారు, దాంట్లో చాప్టర్ నంబర్ 41 లో స్వామి క్లియర్ గా రాసినారు, చెప్పినారు క్లియర్ గా, నాకు మధ్యస్థ ఎవరు వద్దు, నేనే డైరెక్ట్ గా నా భక్తులతో మాట్లాడతాను, సో నాకు ఎప్పుడు అక్కర్లేదు మధ్యస్థ, మీడియేటర్ అక్కర్లేదు. అది ఒకటి నేను చెప్పాలి. మళ్ళీ ఫస్ట్ అవతారం గురించి స్వామి వారికి చాలా ప్రేమ, అండ్ బేసికలీ విఆర్ షిరిడి సాయి బాబా స్టాంచ్ డివోటీస్ అండ్ మన స్వామి ఇస్ ఆల్సో షిరిడి సాయి అవతార్ పునరావతారం, కాబట్టి స్వామి అదే అంత గుర్తు పెట్టుకుని ఆరతిలు కూడా పాడేమనేది. షిరిడి సాయి ఆరతి ఆరతి సాయిబాబా పాడమనేది మా మదర్కు, ఐసా ఏ బా అదే పాడు చెప్పేది. తర్వాత నేను అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా ఈ 2-3 అవి 7 ఇయర్స్ ముందు స్వామి సమాధి తీసుకునే ముందు కూడా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పేది, సద్గురునాథ్ సాయినాథ్ మహారాజ్ కి జయ్, బికాస్ వి ఆల్వేస్ సే దాట్. అది చెప్తా ఉంటే ఏమి అని అడిగేది, మళ్ళా రిపీట్ చేయాలి నేను, కాబట్టి సద్గురునాథ్ సాయినాథ్ మహారాజ్ కి జయ్, సంతోషం సంతోషం. పబ్లిక్ లో ఉంటే కూడా అడిగేది, ఇంటర్వ్యూ రూమ్ లో కూడా అడిగేది, ఎక్కడెక్కడ అడిగేది, ఏమి మళ్ళా చెప్పు, అదే అదే అంత.
1: కన్ఫర్మేషన్
0: కన్ఫర్మేషన్ చాలా చాలా ఇష్టం. తర్వాత
2: ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులు శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారి పరిచయ కార్యక్రమంలో రెండవ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగం రేపు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: నీ వెంట రాదు. ఒక ధనవంతుడు మరణానంతరం విష్ణుదూతలతో విష్ణులోకానికి పయనిస్తున్నాడు. ఉన్నట్లుండి అతడు విష్ణుదూతలతో, అయ్యలారా, నన్ను ఒక్కసారి మా ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని అర్థించాడు. వారు దయతో సమ్మతించారు. ఆ ధనికుడు తన ఇంటి ప్రాంతానికి వెళ్లి నలుదిక్కులా చూశాడు. తన స్వగృహ ప్రాంగణాన్ని చూశాడు. పెదవి విరిచి నిట్టూరుస్తూ, దేవతలారా, ఇక పోదాం రండి అన్నాడు. వారు, ఏమిటయ్యా, వచ్చేటప్పుడు ఆనందంగా ఉన్నావు, ఇప్పుడంత నిరాశ నిస్పృహలతో ఉన్నావు అని అడిగారు. ఆ ధనికుడు, దూతలారా, నేను జీవించినంతకాలం నా భార్యాబిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా బంధువర్గానికి ఎంతో ప్రేమతో సేవలు చేశాను, సహాయం అందించాను, వారికి కావలసినంత ధనాన్నిచ్చాను, వారి కోరికలన్నీ తీర్చాను. వారిలో ఏ ఒక్కరైనా నా వెంట వస్తున్నారేమోనని చూడాలనిపించి మిమ్మల్ని వెనక్కు తీసుకుని రమ్మన్నాను. కనీసం నన్ను గురించి నాలుగు మంచి మాటలు పలుకుతారేమోనని ఆశించాను. కాని వారెవ్వరూ నా సంగతి అనుకోవటం లేదు. ఎవరి ఇంట్లో వారు, ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్నారు. ఇన్ని దినాలు నేను వీరికి చేసిన సేవ అంతా వృధా అయింది కదా. ఆ కాలాన్ని, ధనాన్ని భగవంతుని సేవకు ఉపయోగించినట్లయితే ఆ పుణ్యం నన్ను అంటిపెట్టుకుని ఉండేది కదా అని విచారిస్తున్నాను అన్నాడు. పూచిక పుల్లైనా పోయేటప్పుడు వెంటరాదు. జీవించినంతకాలం మమకారాలను పెంచుకొనకుండా సంసారంలో ఉంటూనే తటస్థ భావం వహించాలి. తామరాకుపై నీటి బొట్టు వలె జీవితం గడపాలి. అర్థమైంది కదూ?

0: లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లఘువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లఘువులు
0: లఘువులు
1: గురువులు
0: గురువులు లఘువులు
1: గురువులు
0: లఘువులు
1: గురువులు
0: లఘువులు

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో తిరుపతి రేడియో సాయి బృందంచే అందించబడిన రోగికి తగ్గ చికిత్స అను బాలవికాస్ పిల్లల నాటికను మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వచనామృతం ఆధారంగా బాలవికాస్ నాటిక రోగికి తగ్గ చికిత్స. పాత్రలు: పడవ సరంగు, ప్రయాణికులు గంగాప్రసాద్, బ్రహ్మానంద, నరేంద్ర, రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస శిష్యుల్లో ప్రతిదినం ఎవరో ఒకరు దక్షిణేశ్వర్ నుంచి కలకత్తాకు పడవలో ప్రయాణం చేస్తూ ఆశ్రమానికి కావలసిన సరుకులు తెచ్చేవారు. ఒకరోజు బ్రహ్మానంద అనే శిష్యుని వంతు వచ్చింది.
1: టికెట్ వద్దనా? ఎక్కండి, డబ్బులు చేతిలో పట్టుకెక్కండి. ఇదిగో వద్దనా, త్వరగా. ముగ్గురా?
2: అవును.
1: ఒకటిన్నారనా? ఇదిగో ఈ సన్నాస్ బాబు, పడవ చివరి కాడ కూసండి.
2: సరే సరే.
1: ఇదిగో అర్ధనా.
3: ఇక ఎంతసేపు సరంగో?
1: ఒరే చందు,
2: అన్నా
1: తాడిప్పేసి గడందుకో.
2: అన్నా
1: ఇకెవరు లేరు, గిడే.
2: అట్టాగే అన్నా.
1: పోనీ.
3: ఏంటి సరంగో, ఈ సన్యాసి బాబులు అర్ధన్నా ఇస్తారా లేకపోతే ఊరికేనా?
1: నా కాడ మోమాట లేవు. సన్యాసి అయినా సరే, బైరాగైనా సరే, ముక్కు పిండి అర్ధన పుచ్చుకుంటా. డబ్బు లేదంటే మెడబెట్టి గెంటేయడమే.
4: చూడు, మనుషులు సోనాకి దొక్కలాగున్నారు. ఓ పని లేదు, ఓ సంపాదన లేదు, పెళ్లి పెటాకులు లేవు.
1: అదే బాబు ఆశ్చర్యం. మరి ఆ రామకృష్ణుడు ఏం మందు పెడతాడో, ఏం మంత్రం వేస్తాడో, ఆ మఠంలో ఎంతసేపు ఆటలు పాటలు భజనలు, మధ్య మధ్య దేవుపు ఉంటుందంట. ఎటో ఈ కుర్ర సన్నసుల రామకృష్ణుడికి తాళం వేస్తూ తైతకలాడటం, తినడం, పడుకోవడం.
5: గురుదేవా, ఏమిటి మాకి పరీక్ష? ఈ అజ్ఞానులకు సమాధానం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? మమ్మల్ని ఏమన్నా సహిస్తాం. సహనం మీరు చెప్పిన బోధే కాని మిమ్మల్ని ఇలా అవహేళన చేస్తున్నారే, ఎలా సహించను?
4: ఈ మఠం ఇలాగే నడిచిందంటే ఈ రామకృష్ణుడు ఎంతమంది కుర్రాలను ఇలాగే సన్యాసులు చేసి పాడు చేస్తాడు?
5: సుయానా మా మేనమా కొడుకు ఈ స్కూల్ ఫైనల్ చదువుకుంటున్నాడు. ఆడి పేరు సోమనా చటర్జీ. మంచి కుటుంబం, అల్లోళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మంచి నౌకరీలు ఉన్నారు. మరెవరో స్నేహితుడితో ఈ సోమనాథ్ 2 సార్లు మఠానికి వెళ్ళాడంట. అంతే, ఇంకా చదువు నౌకరి వద్దు సంపాదొద్దు అంటూ 2 రోజులు ఇడా ఉండిపోయాడు. ఆడమ్మా బాబు ఒకటే గోల.
4: మరేమైంది?
5: ఏమవుద్ది? ఆడి అన్నొచ్చి రామకృష్ణుల్ని శిష్యుల్ని చడామడా తిట్టి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోయాడు.
3: ఇలా మన ఊర్లో ఈ రామకృష్ణుడు ఎంతమంది చెడగొడతాడో.
5: శుద్ధ అబద్ధం. ఆ సోమనాథ్ చటర్జీతో మా గురుదేవులు, నాయనా నువ్వింకా చిన్నవాడివి, నీ చదువు సంధ్యలు బాధ్యతలు పూర్తి చేసుకుని నీ తల్లిదండ్రులు అనుమతితో ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇంటికి వెళ్లి మీ తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం నడుచుకో, సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను రప్పించుకుంటాను అని చెప్పి పంపేశారు.
0: దక్షిణేశ్వర్లో రామకృష్ణ పరమహంస వివేకానంద మొదలైన కొద్దిమంది శిష్యులతో ఆధ్యాత్మిక గోష్ఠి జరుపుతున్నాడు.
6: ముక్తి కోరిన వ్యక్తి ప్రకృతి శక్తులను నిశితంగా పరిశీలించాలి, ఆలోచించాలి, గ్రహించాలి. మనుషులు, జంతువులు, సమస్త ప్రాణికోటి, అంతేకాదు పర్వతాలు, నదులు, సూర్యచంద్రాదులు కాలానుసారం సృష్టి స్థితిలయలకు లోబడి ఉంటాయి. జగత్తులో ఏదీ శాశ్వతం కాదు, సర్వం మిథ్య. వాటి పరస్పరానుబంధం కూడా అస్థిరం, అశాశ్వతం. ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వ్యక్తి మానసిక వైరాగ్యంతో కోరికల నుండి విముక్తుడవుతాడు. ఆ స్థితిలో ఈ జగత్తుకు ఆధారభూతుడైన పరమాత్మ వైపు మనస్సు మళ్లించి ఏకాగ్రతతో ఆరాధించటమే మోక్షానికి మార్గం. ఏమంటావు నరేన్?
7: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్న గీత బోధనను అనుసరించి గురుదేవులు చెప్పినట్లు ఆ మనస్సుని అదుపులో పెట్టుకోవాలి.
6: అదిగో బ్రహ్మానంద వచ్చాడు. ఏమి బ్రహ్మానంద, కించిత్ ఆనందం కూడా నీ మొహంలో కనిపించడం లేదు, ఏం జరిగింది?
5: గురుదేవా, ఇంక నేను సరుకులు తేవడానికి కలకత్తా వెళ్ళను, ఈ అవమానం భరించలేను.
6: ఏమిటా అవమానం? నిన్నెవరైనా హేళన చేశారా, తిట్టారా కొట్టారా?
5: నన్ను తిట్టినా కొట్టినా బాధపడను. పడవలో ఆ సరుంగు, ఆ ప్రయాణికులు గురుదేవుల గురించి చేసిన అసభ్య ప్రలాపన దుర్భరం, దుస్సహం.
6: మరి నువ్వు వాళ్లను మందలించలేదా?
5: సన్యాసి వయ్యుండి అంత మాత్రానికే క్షమను కోల్పోయి పరదూషణకు పూనుకున్నావా అని గురుదేవులు నన్ను మందలిస్తారేమోనని తలదించుకొని మౌనంగా కూర్చున్నాను.
6: గురుదూషణ వింటూ తలదించుకుని మౌనంగా కూర్చున్నావా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. లోక వ్యవహారాల్లో ఆత్మాభిమానంతో ప్రవర్తించాలి.
5: క్షమించండి గురుదేవా.
6: సరి సరి, ఇంకలే.

0: బాబు జాగ్రత్త, ఆ తాడు పట్టుకొని ఎక్కండి. అర్ధన్న ఇవ్వండి. ఇదిగో చిల్లర. బాబు సామాన్ని పడవ మధ్యలో పెట్టండి. ఎక్కండి. ఇదిగో సన్యాసి బాబు, పడవకు ఆ చివర కూర్చోండి.
1: నాకెక్కడ అనుకూలంగా ఉంటే అక్కడే కూర్చుంటాను, చివర కూర్చోవడం ఎందుకు?
0: నమస్కారం గంగాబాబు. 10 రూపాయలకు చిల్లర లేదు, తమరెళ్ళి కూర్చోండి. ఈసారి వచ్చినప్పుడు ఇద్దరు గాని. అరే చందు, ఇకెవరు లేరు, పడవ తాడిప్పేయ్. గడేయ్. అందుకో సన్యాసి బాబు, మీ పేరేటో నాకు తెలుదు.
1: నరేంద్రనాథ్.
0: రామకృష్ణ మొట్టమొదలు ఎవరొచ్చినా ఆ మూలే కూర్చుంటారు. ఆ మాట అంటే మీకేంటి అంత గుర్రొచ్చింది?
1: ఎవరెక్కడ కూర్చోవాలో అందరికీ చెబుతున్నావా?
0: అందరి సంగతికి ఏంటలేండి, మీ ఊళ్ళే అక్కడ కూర్చుంటారు. ఎంచేతనంటే మీ గురువు అంటే అందరికి నమ్మకం ఉండదు కదా, ఏదో ఎట్టకారం మాట అంటారు, మీ ఊళ్ళు బాధపడతారు.
1: నేనేమి బాధపడుతూ కూర్చోను, దవడపళ్ళు లూడగొడతాను.
2: అబ్బా వీడంత మగాడా? గంగా ప్రసాద్ జీ ఊరుకోండి, అతను నరేంద్రనాథ్ అని రామకృష్ణుని ముఖ్య శిష్యుడు, బిఏ పాస్ అయ్యాడు.
3: ఏం చేస్తాడేంటి, ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఆ రామకృష్ణుడో గురువు, వీడో శిష్యుడు.
4: నోర్మాయ్
5: బాబు, కనీసం మీరైనా ఊరుకోండి, ఆ గంగా ప్రసాద్ చాలా పేరున్న వ్యాపారస్తుడు.
3: ఏమిట్రా కూస్తున్నావు, నోరు ముయ్యాలా? ఇలారా నోరు మూస్తాను, అందరికీ తెలుసు మీ గురువు ఎంత మంది యువకులను సోమరిపోతో సన్యాసులు చేసి మఠం నడుపుతున్నాడో.
1: వాళ్ళు సోమరిపోతులో నిస్వార్థ త్యాగ జీవులు, నీకేం తెలుసురా, చదువు సంస్కారం లేని చవట.
3: అందరికీ తెలుసు మీ రామకృష్ణుడు ఎంతటి గొప్ప గురువు.
4: రాస్కెల్, ఏమిట్రా పేలుతున్నావు? ఏది ఇప్పుడు పేలు?
0: ఏయ్ సన్యాసి బాబు, ఆయన ఎవరనుకున్నావు?
4: ఏ సరంగో ఆగు, ఒక్క అడుగు ముందుకేసావా, నిన్ను ఆ గాడిదని కలిపి గంగలో గెంటేస్తాను.
5: నరేంద్ర బాబు, ఆ గంగా ప్రసాద్ పీక బిగుసిపో చచ్చిపోగలడు, క్షమించి వదిలేయండి.
4: బతికిపోయా, మా గురుదేవుని గురించి మళ్ళీ ఇలా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి పేలాపని పేలావో, గంగలో తేలతా ఒక్కబడ్డారు.
3: వీడు సన్యాసి కాడు, రాక్షసుడు.
2: ఊరుకోండి, ఆయన కనపడితే మళ్ళీ వస్తాడు.
3: ఎంత ప్రమాదం తప్పింది, ఆయనకు బోలెడు డబ్బు పలుకుబడి ఉన్నాయి.
4: ఏడుసాడు, ఇలాంటి వాళ్ళు కోటి మంది అయినా మా గురువు గారి కాలి గోటికి సరిపోరు. చూడు సరంగు, ఈనాటి నుంచి మా గురుదేవుల గురించి గాని మాలాంటి శిష్యుల గురించి గాని ఎవ్వరైనా
0: తెలిసింది కదా, ఇక నోరు మెదపనివ్వనండి. ఒరే చందు, గట్టు మీద దిగి తాడు కట్టే. బాబు నెమ్మదిగా దిగండి, ఈ తాడు అట్టుకు దిగండి.
6: వివేకానందుడు దక్షిణేశ్వర్ వెళ్లి రామకృష్ణుని దర్శించాడు. అది వివేకానందుడికి మరుపురాని అనుభవం.
7: నరేన్ వచ్చావా? ఏమిటా రౌద్రాకారం, మొహం కందగడ్డలా ఎర్రబడింది, ఏం జరిగింది?
4: గురుదేవ్, పడవలో ఒకడు మిమ్మల్ని గురించి అసభ్యంగా కారుకూతలు కూశాడు, దాంతో వాడు మెడపట్టుకుని గంగలోకి తోసినంత పని చేశాను. ఆ దెబ్బతో వాడికి, పడవ సరుంగుకి, ప్రయాణికులకి కూడా బుద్ధొచ్చింది.
7: కాషాయ గుడ్డలు కట్టుకుని ఇలాంటి దౌర్జన్యాన్ని కొడిగట్టినందుకు సిగ్గుపడవలసింది పోయి ఏదో ఘనకార్యం చేసినట్టు చెబుతావా?
4: క్షమించండి గురుదేవ్, మీకు కోపం కలిగించాను. అయితే నాదో చిన్న సందేహం.
7: ఏమిటది?
4: గురునిందని విని ఊరుకున్నందుకు నిన్న బ్రహ్మానందాన్ని మందలించారు, గురునిందని భరించలేక తిరగబడినందుకు ఈరోజు నన్ను మందలించారు.
7: నరేన్ చూడు, పిల్లల ఆరోగ్యాన్ని బట్టి తల్లి ఆహారం ఔషధం ఇస్తుంది. అవునా, బ్రహ్మానంద చాలా సాధు స్వభావుడు, అతనికి కాస్త పౌరుషం అవసరం. నీకు ఉద్రేకం ఆవేశం ఎక్కువ, నీకు శాంతం అవసరం. అంచేతే రోగికి తగ్గ చికిత్స చేశాను. ఏమంటావు?
4: అవును, నిజమే గురుదేవా.
7: లే, పద, భోజనం చేద్దాం.
4: మందలించారు
7: నరేన్. చూడు, పిల్లల ఆరోగ్యాన్ని బట్టి తల్లి ఆహారం ఔషధం ఇస్తుంది. అవునా బ్రహ్మానంద చాలా స్వాదస్వ

ఈ కథ చెబుతూ భగవాన్ బాబావారు, సాధు జనులను చూసి అవివేకులు హేళన చేయడం అప్పుడు ఇప్పుడు పరిపాటే, అది ఏనుగును చూసి కుక్కలు మొరగడం వంటిది అంటూ ఈ సందేశాన్ని పద్యరూపంలో అందించారు.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో తిరుపతి బాలవికాస్ పిల్లలచే రూపొందించబడిన రోగికి తగ్గ చికిత్స అనునాటికను విన్నారు. సాయిరాం.

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయగు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: సారిగా శ్రీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా పర్తియాత్ర సందర్భంగా ప్రశాంతలయం విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల భక్తుల అనుభవాలను రేడియో సాయి ప్రశాంతలయం స్టూడియోస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. గత 2 రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ పదకొండవ పర్తియాత్రకై 2,300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుబూలల నుండి ప్రశాంతలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్తియాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు,
1: పర్తియాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్తియాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్తియాత్ర చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు, అవేంటో కొంచెం మీరు చెప్తారా?
3: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవడం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలును నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పర్తియాత్ర ప్రారంభమవుతుందంటే ఈరోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3,300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులతో అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను అక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పర్తియాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామే స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం మొదటి పర్తియాత్ర 2007లో ఏడు నుంచి ప్రారంభమైంది.
2: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ది నాది అవినాభావ సంబంధము ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
3: అవును రంగనాథ్.
2: ఆ అన్యోన్య అనురాగాన్ని ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, దాన్ని ఏ చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు వందల మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక రెండు సంఘటనలు మీరు.
3: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభామండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం, కానీ మీకు 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైనే మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2000 మంది పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1000 మందిని ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం, కానీ ఆలోచన మాకు మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1000 మందిని. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్లీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు లేదండి సాధ్యం కాదు, అది మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1000 మంది యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత స్వామి మరి ఏం చేశారో ఏ మహిమ చేశారో ఏ మాయ చేశారో తెలియదు, గాని అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 బోగీలు వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
2: అంటే అది 23-24 బోగీల ట్రైన్
3: 23-24 బోగీల ట్రైన్ డబుల్ ఇంజిన్ పెట్టి వాళ్లు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
2: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం
3: తప్పకుండా అడవిలోనున్న ఆకాశం గుట్టలోనున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువుడెప్పుడు.
2: మరి ఈ పర్త్యాత చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహం లాగా భక్తులు పొద్దున మనం చూస్తున్న ప్రవాహం లాగా వస్తున్నారు, ప్రవాహం ఇది 2300 మంది భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలరు?
3: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006లో స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అనే ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు అంటే 2006లో నేను డిసెంబర్ 5వ తారీఖు నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలని ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది ముఖ్యంగా 900 మంది ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి మీరు ఇప్పుడు అడిగిన ఇది మేము ఒక యజ్ఞంలాగా మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి గ్రామాల్లోకి ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం. స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలుపెట్టిన పత్యాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమీ లేకుండా కూడా 2400 పైచులకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ. ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పర్తయాత్రలో పాల్గొంటున్నారండి.
2: జనరల్ గా పర్తయాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
3: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చెల్లం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
2: అప్పటి నుంచి ఏర్పాట్లు, యజ్ఞాలు, యజ్ఞంలాగమ సాయి,
3: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు, సత్సంగాలు, భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలి అని ఆ రకంగా. దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని 20 రోజులు గాని 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా, అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని, స్వామిని ధ్యానం చేసుకుని, చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
2: ఈ పర్తయాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో, మనస్సుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
3: అవునండి.
2: అదే విధంగా ఈ పర్తయాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి. అవి ఏంటి అంకుల్? అవి వివరిస్తారు.
3: పర్తయాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత, ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత వాళ్లక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండుగలాగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన, భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
2: ఇంకా పంటలు,
3: ఇదివరకు మాకు పర్తయాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పర్తయాత్ర, మొదటి పర్తయాత్ర, రెండో పర్తయాత్ర, మూడో పర్తయాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు, భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను. అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతము ఇక్కడ ఈ ప్రాంతం పంటలు పండదు, మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామి నామంతో మేము వస్తాం, స్వామి నామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈరోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి, పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడు. ఆయన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈరోజు మొన్న అంటే గత ఏడాది ఆయన ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లోకి వెళ్లలేని దుస్థితి సార్ నాది, అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈరోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈరోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు, పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈరోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామి పూర్తి మాకు రక్షణ, స్వామి మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారాయన.
2: ఇంటింటిలో గడప గడపలో స్వామినామం ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
3: తప్పకుండా అండి, చేస్తుంది.
2: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
3: తప్పకుండా వివరిస్తాను. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు 2007 పర్తయాత్రకు రాకముందు 2006 మా దగ్గర కొన్ని సంస్థలు, కొన్ని సమితులు ఉండేవి. అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు, ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం అనే చేయాలి, నేను కూడా నలుగురికి ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్ళకి మేము చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి, మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడ మాకు స్వామి ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు దినదిన ప్రవర్ధమానమే. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలు ఉన్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 సార్లు వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనార్ జోన్లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చున్నారు. ఆ భక్తులు కూడా వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గు పోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ధి చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్ నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి వారిప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు అసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం సంస్థ ఏ రకంగా కాగజనార్ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది, అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
2: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
4: సాయిరామ్, జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్,
2: భారతదేశంలో 11వ పెద్ద జిల్లాగా పరిగణింపబడుతుంది.
4: అయితే ఈ కాగజ్నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు మన పర్తియాత్ర, జిల్లాధ్యక్షుడు వారు చెప్పినట్టు పర్తియాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు, అప్పటికే కాగజ్ నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్ నగర్లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ మొగడు దగ్గడ అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం ఆ కార్యక్రమంలో. అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సరే ఫోటో కోసం ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నేను. ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను, అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో, అప్పుడు అనుకున్నాం ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహణ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్న. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి. అంటే పాడతాను సార్ అని, సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడీ వినలేదు, సో ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాట వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంటే ముందే ప్రవేశించి మన ద్వారా ఈ కార్యక్రమాలను చేయిస్తున్నారని. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్. తర్వాత అట్లా అట్లా గ్రామ సేవల ద్వారా ఈ పర్త్యాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దివ్యానుగ్రహం వలన ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు అక్కడ. అది కూడా భజనలు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజనగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతమంది సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఊరేగింపు, శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది, తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది, ఆ కంటైనర్ ఏ దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయిరాం కొంచెం కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారు ఎందుకంటే పాప మాకు ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్ ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు ఉదయం మనకు మామూలుగా నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పురం నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాక్ ఓపెన్ చూసేసరి తీసేసరికి ఆ కంటైనర్లో మళ్ళీ ఫుల్ గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు అక్కడ. ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది పర్త్యాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకు ఉన్నటువంటి జన్మజన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పర్త్యాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ అనే ఒక మండలం, ఆ దహేగామ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 34 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు అసలు, వర్షకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్, అక్కడికి వెళ్ళలేమన్నాడు. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం, వాళ్ళు పర్త్యాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటారు అక్కడ. అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం, ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప 7 ఇయర్స్ పాప ఈ మన భజనకి అటెండ్ అవుతూ ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది, వాళ్ళు ఎవరికి ఏం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగుపడ్డది పలాన ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా పెద్దలన్నీ వాళ్ళు అడిగారు అన్నట్టు, మరి పిడుగుపడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే, ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే మా 7 ఏళ్ల పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగుపడ్డే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు.
2: చాలా బాగా చెప్పారండి, భగవంతుడి నామస్మరణ పిడుగుపాటు నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజ గురుచరణం అనే స్వామి అవతారోద్యమాన్ని స్టార్ట్ చేశారు, అదేవిధంగా కాగజ్ మన ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతారోద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింట్లో మారుమోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2,400 మంది భక్తుల్లో దాదాపు 1,500 మంది ఈ కాకినాడ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే కాకినాడ పక్క ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987లో సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెల్ల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారు.
5: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నెన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నెన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా 2-3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి ఒక చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే, వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతుండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటూ వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాలు వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఎలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
2: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
5: గంటకు అంటే ఒక 1 అవర్కు 1,000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి, ఒక గంటకు 1,000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఎలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1,000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా, 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య వైద్య సేవలు ఒక మండలాన్ని యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరమున్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఆ జిల్లా అధ్యక్షులు గారిచే, స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
1: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
6: ప్రేమ స్వరూపుల మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
7: వ్రతములకు పూజాదుల యొక్క కర్తవ్యం కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని యందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తి భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తియే మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలైనటువంటి మీరు సార్థకమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
2: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్ల ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చి ఉన్నారు.
8: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ పేషెంట్స్ కు మాత్రం, అక్కడ ఉండే పేషెంట్స్ కు మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది. మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారికి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా

0: లేదు. మా దగ్గర వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్స్ ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్య అన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని మా డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టు కు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన వాలంటీర్స్ వెళ్లి, సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవాదళ వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు సాయం
1: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
0: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటి వరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 7 లక్షల మంది భోజనం చేసింటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
1: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాషిందర్రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్రరెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైన పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాత నరసంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపవాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతూ ఉంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మనం కూడా మన కళ్ళల్లో కూడా ఆనంద భాష్ప రాలుతూ ఉంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది. అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది, అయ్యా మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము తిన్నాము, మరి ఇవాళ నుంచి మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా అయిపోయాయి, ఉపవాసం ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారిని ఈ వివరణ అంతా చెప్పినప్పుడు వారు సపోర్ట్గా ఉండి చక్కగా ఆదిలాబాద్ రిమ్స్లో మనం చేస్తున్నాం, అదేవిధంగా మంచిర్యాలలో కూడా మీరు మొదలు పెట్టండి, అందరం కూడా సపోర్ట్గా ఉండి నడిపిద్దాం అనడం చేత ధైర్యం చేసి ఆగస్టు ఈ నెల 2016 ఆగస్టు 14వ తారీఖున మనం అక్కడ నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికిగాను గవర్నమెంట్ నుంచి మనం ఒక క్వార్టర్ అడగడం చేత వారు వాడకుండా పక్కకున్నటువంటి క్వార్టర్ మనకి ఇచ్చారు. దాన్ని మనం స్వామిమానం చెప్పుకొని స్వామినామం చెప్పుకొని చక్కగా దాన్ని మనకు అనువుగా రిపేర్ చేసుకుని దాని కిచెన్ స్టోరు హాల్ అంతా కూడా చక్కగా చేసుకుని అదొక సత్యసాయి మందిరంలాగా తయారు చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం స్వయంగా మన సేవాదళ సభ్యుల చేతనే రోజు కూరగాయలు కటింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వంట చేయడం కానివ్వండి, చక్కగా మన సభ్యుల చేత నిర్వహించబడుతూ ఉన్నది. అది మన కుటుంబ సభ్యుల చేతనే నిర్వహించబడుతుంది. అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించిన ఈ సంస్థ ద్వారా, సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇదే విధంగా ఎల్లవేళలా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది విద్యా విభాగంలో. ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకొని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 జూలై 14 నుంచి 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిర్యాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 సేవాదళ సభ్యులతో ఈ 12 పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
1: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుందండి.
2: ప్రవహిస్తుంటుంది. ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరాలు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేత అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతనే మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు, మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం త్రిబుల్ ఎస్ వీఐపీ అంటే సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దపూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గోడ పక్కన కప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటేషన్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంచెం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవ సమితికి పక్కనేటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వారికి ఎవరీ లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని. ఆ గంటలోనే
1: బంధువులు సత్యసాయి సమితి అన్నట్టు
2: వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులం అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే 8 సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏం సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు చేస్తున్నారు కదా సత్యసాయి సేవ సమితి వారు, ఊరు వాళ్ళు మనమే ఉండి చేయకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేయవేసి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డు అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసిన కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు, అతను గుడ్డివాడు కదా వండుకోలేడు, మీరు ఇంత చేయితో ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసిన ఇవ్వండి మేము మనం వండి పెడతామని చెప్పి పక్క వారి ముందుకు వచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
1: ఎంతో చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు, చాలా చక్కగా వివరించారన్న. ఇప్పుడు మంచిర్యాల తర్వాత మరొక ముఖ్య పట్టణంగా పరిగణపడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమ్సేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాలను మనకు వివరిస్తారు.
3: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. నా పేరు భీమ్సేన్, నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో మూడు విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామము, మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ మూడు విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము స్వామి భజన కార్యక్రమం జరిగిపోయింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో, ఒక పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుటుంబిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది, ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరామ్ మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగిందంట. అప్పుడు మేము వెళ్లి చూసాము, లేదమ్మా ఏం పర్వాలేదు, ఒక రూమ్ నా గానీ స్వామి భజన చేసుకోవచ్చును. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చెప్పి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవా కార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుని అక్కడ ఉన్నప్పుడు గిరిజన పిల్లలు మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా స్వామి అవతారాధన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రమేందంటే స్వయంగా మన జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే, అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలు ముగిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రాం జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకోటి మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరేకల్ జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి, ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్స్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ చేశారు, కృష్ణా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ గా వచ్చి, ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాను. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడు, అదేంటండి అసలు మీ పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాంటే, లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడింది. సనాతన సారథి కాబట్టి ఆమె నాశ ఏంటంటే, సనాతన సారథి మీకు ఎట్లా అంటే, లేదండి నేను పుట్టపల్లి సత్యసాయి సూపర్ స్పెషాలిటీలో పనిచేశాను, అక్కడి నుంచి రిలీవ్ అయ్యే సందర్భంలో స్వామి చెప్పాడట, నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్ ఉన్న పర్లేదు, నా పేషెంట్స్ వస్తుంది, ఆమెను ట్రీట్మెంట్ చేయని. అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి, సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే, సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసినండి. ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి, మన కార్యక్రమంలో చాలా బాగా పరిచిపోతుందండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
1: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు. స్వామి హృదయంలో హృదయం పై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం. భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో ఒకటి బాసర. సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు, లెక్కలేనటువంటి కళాకృతులు, లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు. వివిధ రకాలుగా, వివిధ భాషల్లో, వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం, ఒక సెక్ట్ మిత్రులయ్యగారులని మనం చెబుతూ ఉంటాం. వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికొచ్చారు. ఆ మిత్రులయ్య గారిలో ఇప్పుడు రాములు గారు, శ్రీ రాములు గారు మనకు ఆ భగవంతుని నామస్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరామ్ అండి.
0: జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.

0: తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
1: అందరికీ సాయిరామండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ పర్తియాత్రలో నన్ను ఒక భక్తుడు పర్తియాత్రకు తీసుకురావడం జరిగింది. పర్తియాత్రకు వచ్చిన వెంటనే మళ్లీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు పర్తియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకి ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మ ఏంటి మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ, నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ, అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను. తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తనన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు అడిగిన స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవి ఇవ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదల్ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదల్ని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలిలో కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే, అలాగే మంచిర్యాలలో కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని చిన్న పిల్లలకు గాని సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా SSVIP గ్రామంలో సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని, మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా గాని అన్ని విధాల ఆర్థికంగా గాని దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు, ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము

0: శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది, సాయి ప్రోటీన్ పౌడర్ ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్ళకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ని కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం, ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపీ విలేజ్ లో ఒక పేద మహిళకి, పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అదుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్టు శిక్షణ శిబిరం వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆఫ్ చేసి వాళ్లకు ఆర్థిక స్తోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు, పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి 6 గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ, స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారంటే మీరు, అంటే మీరు చెబుతుంటే సేవ మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత, 40, 50, 60, 70, ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, టీలు, టిఫిన్లు, ఇది ఓపికగా ప్రతిదీ టైంకి హాస్టల్లో ఈ ఈ సేవలన్నీ చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెబుతూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో, శక్తిలో, యుక్తిలో, రక్తిలో, అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను, ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణమని చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దు అనుకున్నా. సత్యసాయి అంటేనే నాకు నేను ఒక మానవుడే కదా అని ఒక నా దృష్టిలో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతిలాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్లడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను, ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించారు. కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను. ఏంటి నువ్వు గోడచాటున ఉండి చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలన్నమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా నన్ను ఇంతగా నన్ను ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నాకు ఆ కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా ఆ నా కంటి ధారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్ళావు కదా, అదే నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావు ఏంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను అప్పుడే, స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకి భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగిందనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
1: అప్పటి
2: వరకు నాకు సంతానం లేదు. అయితే స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను నేను, ఏడుస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు, అంటే సాక్షాత్ భగవంతుడు నా కలలోకి వచ్చాడనేసి ఆనందంతో ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు. పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు, స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడి బాబానే పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతో అప్పుడు ఆహా అనేసి ఇంకా, అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారు అనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు. అంతవరకు ఆయనకి భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి. ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళకు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు, ఎగతాళి చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదే విధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు. పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో చెప్పడానికి లేదు, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అంటే అది స్వామి కానుక కాబట్టి అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా నేను భజన్స్కి వెళ్లేదాన్ని. భజన్స్కి వెళ్లేటప్పుడు అంటే అప్పుడు క్రీస్తు శేషులైన అంకుల్ వెంకట్రావు అంకుల్, ఆయన బాలవికాస్ గురువు అనమాట, ఆయన నాకు చెప్పారు, అమ్మా మణి నువ్వు తప్పకుండా బాలవికాస్ చెప్పాలరా, నీ దగ్గర చాలా కళలున్నాయి, నువ్వు ఇవి నీ వరకే పరిమితం కావద్దు, నువ్వు చెప్పాలమ్మా అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను బాలవికాస్ చెప్పలేను అంకుల్ నేను ఎంతగా, ఎందుకంటే నేను మొత్తం కాన్సన్ట్రేట్ పాపం మీదే పెడతాను, నేను ఇవన్నీ నేను చెప్పలేను అంటే, లేదమ్మా నువ్వు ఇంటి వరకే కాదు నువ్వు బాలవికాస్ చెప్పాలి, స్వామి చెప్తారు కదా ఇంటి వరకే కాదు, సేవ మార్గం అంటే ఒకటి బాలవికాస్, పిల్లల్ని నువ్వు ఇంకా మీ పాప కాకుండా అంటే ఇంకా తన పిల్లలే కాకుండా ఇతర పిల్లలు కూడా తన పిల్లలు అనుకున్నప్పుడే నువ్వు ఒక మంచి మానవత్వం అని చెప్తే సరే అంకుల్ అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను బాల వికాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలు బాల వికాస్ కి రావడం వల్ల ఇంకా వాళ్ళు ఎంత అంటే గురూజీ గురూజీ అనేసి నేను వాళ్ళలో అంటే నాకు మందిరంలో నేను ఒక వెనక అంటే చాలా వెనక ఉండేదాన్ని, అంటే భజనలో పార్టిసిపేట్ చేసేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది బాల వికాస్ తోని మా మందిర్లో 15 ఏళ్ల నుంచి మాకు స్వామితో సంబంధము, 20 ఏళ్లతో మాకు స్వామితో సంబంధము అని చెప్తూ ఉండేవాళ్ళు. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవంతుడితో ఇంత ఐక్యమై ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను స్వామితో ఇంత తొందరగా దగ్గర అవుతాను అనుకోలేదు. అంటే బాల వికాస్ వల్ల నేనేమయ్యానంటే స్వామికి అతి త్వరలోనే నేను స్వామి దగ్గరలో కూర్చొని ఆయన భజ ఆయన మాటలు వింటూ అంత దగ్గర అంటే నేను బాల వికాస్ వల్ల పొందిన లాభాలు అదనమాట. స్వామితో చక్కగా మాటలు విన్నాను, స్వామి ప్రసాదం ఇచ్చి తినమని కూడా నాకు చెప్పారనమాట. అది నాకు ఇది నాకు అనిపించింది, ఈ జన్మకి ఇది చాలు స్వామి. అంటే ఇది బాల వికాస్ వల్ల నేను ఇది
1: బాల వికాస్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేరే గ్రామాలకు ప్రయాణం చేసేవారు.
2: ఇదే విధంగా ఇంకా నేను ఇక్కడికే ఆగిపోకుండా నేనేం చేశానంటే సింగరేణి స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ స్కూళ్లు కూడా నేను వెళ్లి బాల వికాస్ చెప్తూ ఉంటాను. అక్కడ పిల్లలు కూడా చూశారంటే గురూజీ ఇంకా పిల్లలు అంత వేల మంది పిల్లలు వాళ్ళ టీచర్స్ కూడా అంత పిల్లలు అంత గౌరవించారట. నేను కనపడితే మాత్రం సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అంటారు. అదంటే స్వామి యొక్క అనుగ్రహం అనుకుంటా నాకు. ప్రతి ఒక్కరు సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అని ఒక ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే మాకు ఇప్పుడు సీసీసీ నుంచి ఒక 50 కిలోమీటర్లోని 15 కిలోమీటర్లు బెజ్జాల గంగిపెల్లి ఇంకా జైపూర్ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్ళి బాల వికాస్ చెప్తాను. అంటే చాలా కష్టం, రోడ్స్ కూడా ఉండవు, అయినా కూడా నేను నిర్ణయించుకున్నాను నేను బాల వికాస్ చెప్పాలి. ఎందుకంటే స్వామి నా శ్వాసలు స్వామి నిండి ఉండాలనేసి ఒక దీంతో నేను ప్రతిసారి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే నన్ను తీసుకుని వెళ్తారు. ఆ రాత్రి ఎంతైనా 10 అయినా కానీ 11 అయినా కానీ వాళ్ళకి బాల వికాస్ చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది.
1: బాల వికాస్ ఒక 15-20 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంటే మరి ఆ బాల వికాస్ యొక్క అనుభూతిని పొంది ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు మీతో ఏం పంచుకుంటారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు?
2: ఇది ఒకటి చెప్పాలి ఏంటంటే దుబ్బపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మేము దత్తత తీసుకున్నాం అనమాట. దత్తత సీసీసీ సమితి దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పేరెంట్స్ పొలాలకి వెళ్లిపోయేవాళ్ళు. చక్కగా వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని అంటే టైంకి ఫుడ్ కూడా పెట్టే స్థితిలో లేరనమాట. అయితే మేమేం చేసాము, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుంటే మా డిస్టిక్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి బాల వికాస్ గురువు తను ఉండేవారు అప్పుడు. ఇప్పుడు తను నన్ను ఏ కార్యక్రమాలను మళ్ళీ మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఇలాంటి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి మేము ఆటోలు బస్సులు అలా ఎంత కష్టమైనా సరే వెళ్లి మేము ఆ గ్రామాలకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ గ్రామాల్లో ఎలా ఉండేవాళ్ళంటే ఆ పిల్లలకి అసలు ఏమీ తెలియని పరిస్థితి. వాళ్ళకి చక్కగా వాళ్ళకి స్నానాలు చేపించడము, బ్రష్ చేపించడము అన్ని మేమే నేర్పించి దగ్గరుండి వాళ్ళకి అన్ని కిట్ ఇలా బ్రష్ చేసుకోండి, డాక్టర్స్ తో సహా ఇలా తీసుకెళ్ళినామంటే డెంటిస్ట్ అన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలమ్మా మీరు అది ఎందుకు చెప్పాము. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి మార్గంలో ఉన్నారు, చక్కని జాబ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము మర్చిపోయాం 3 ఇయర్స్ మనకి అది దత్తత అనమాట. అది ఇక మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా నెంబర్ తీసుకుని మొన్న ఒక 1 ఇయర్ క్రితం కాల్ చేశారు మాకు. చేసి చెప్పారు, గురుజీ మీరు చేయబట్టి మేము ఒక మంచి మార్గంలో ఉన్నాము. ఇప్పుడు నా పెళ్లి మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ అమ్మాయికి మేము ఏం చేశామంటే మేము చాలా ఆనందపడిపోయాం. సీసీసీ సమితిలో నుంచి ఒక దుబ్బపల్లి పిల్లలు ఇంత మంచి మార్గంలో వచ్చి మనల్ని ఫోన్ చేస్తున్నారని మన సమితికి చెప్పడం జరిగింది. సమితి అందరం కలిసి ఆ అమ్మాయికి చక్కగా పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ ఇంట్లో వంట సామాన్లన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళ పెళ్లికి కూడా తీసుకుని వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది ఒకటే కాదు చాలా కార్యక్రమాలు పిల్లలందరూ ఎదురయ్యి మేము ఇలాంటి మంచి మార్గంలో ఉన్నాము బాల వికాస్ వల్ల అని చెప్తూ ఉంటారు. అవి
1: మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి వినడం కూడా. ఇప్పటి వరకు మనము బాల వికాస్ గురువు గారి అనుభవాలను విన్నాము. ఇప్పుడు అదే బాల వికాస్ విద్యార్థుల యొక్క హావభావాలు నిన్న మనం కార్యక్రమంలో చూసాము. వారి యొక్క భావాలేంటి, వారి యొక్క అనుభవాలేంటి, అదొకసారి విందాం.
3: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్రకు వచ్చిన బాలవికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. మనతో ఇప్పుడు మాట్లాడడానికి అజయ్ వచ్చాడు. అజయ్తో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం అజయ్.
4: సాయిరాం అక్క.
3: మరి నీ గురించి మా శ్రోతలకు చెప్తావా?
4: చెప్తా అక్క, తప్పకుండా.
3: ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చావు?
4: నేను మంచిర్యాల. ఇప్పుడు కొత్త డిస్టిక్ అయింది కదా, అక్కడ నుంచి వచ్చాను.
3: మరి మీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్తారా?
4: మా తల్లి పేరు నర్మద, తండ్రి పేరు గోపి. మా నాన్నగారు లైబ్రరీలో వర్క్ చేస్తారు, మా అమ్మగారు హౌస్.
3: మరి నువ్వు స్వామి గురించి నీకు ఎలాగా ఎప్పుడు తెలిసిందో చెప్తావా?
4: అంటే అక్క, ముందు నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు బాలవికాస్ అంటేనే తెలియదు, స్వామి అంటేనే కూడా తెలియదు. కానీ తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్కే ఉండేది. ఆ అక్కే నన్ను ఒకసారి రాజయ్, నీకు ఇట్లా డ్రామా క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆ సూట్ అవుతావు అనుకుంటా, అందుకే ఒకసారి రా అనుంది. సరే, నాకు చిన్నప్పుడు చిన్నతనం కదా, ఇక డ్రామాకి అట్రాక్ట్ అయిపోయి టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయా. అమ్మ కూడా సరే అంది, చేస్తావారా అంది, ధైర్యం ఉందారా అంది. సరే అమ్మ చేస్తా అన్న, వెళ్ళా చేసా, అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక బాలవికాస్ స్వామి అని అనేటి తెలవడం వచ్చింది. అప్పుడే మెల్లమెల్ల తెలుగుకి వచ్చా. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది, డ్రామా చేసా అయిపోయింది. తర్వాత ఒక వీక్ ఎగ్జైటింగ్ తోటి వెళ్ళా, సెకండ్ వీక్ తగ్గిపోయింది, థర్డ్ వీక్ తగ్గిపోయింది, తర్వాత మొత్తానికే తగ్గిపోయింది. అసలు వెళ్ళాలనిపించేదే కాదు.
3: అంటే ముందు డ్రామా అని చాలా ఎంతుజియాస్మ్గా
4: వెళ్ళాను, తర్వాత వెళ్ళాలనిపించేది కాదు. తర్వాత అసలు అప్పుడప్పుడు నమ్మకం వచ్చేది కూడా కాదు, ఏంటి ఏంటిది ఇది అని అనిపించేది. తర్వాత స్వామి లీలలు, స్వామి బోధనల ద్వారా నాకు
3: మళ్ళా నీకు మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది, మళ్ళా ఎంకరేజింగ్ గా నేను ఏది తీసుకొచ్చింది బాలవికాస్ కి?
4: అంటే మా గురువులు చెప్పిన విషయాలు నాకు అసలు నన్నే ముందటికి తట్టాయి. ముందరి చెప్పాలంటే
3: నీకు మరి బాలవికాస్ చెప్పి ఏ విషయాలు చాలా ఇష్టం?
4: స్వామి చెప్పిన బోధనలు అంటే నాకు చాలా అట్రాక్టివ్ అనిపోయింది, చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎక్కడైనా ఏదైనా స్పీచ్ అవుతుందంటే నాకు వెళ్ళాలనిపించేది, అప్పుడప్పుడు వింటా ఉంటాను. స్పీచ్ చాలా తక్కువ, కానీ భజనలకు చాలా వెళ్ళేవాడిని. భజనలకు తప్పకుండా వెళ్తాను, భజనలకు వెళ్ళటం, అలాగే స్వామి ఎక్కడైనా భజన పాటలు అంటే చాలా ఇష్టం, వెళ్ళేవాడిని. లవాల్ సల్వాల్ అనేది చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్లోగన్.
3: అవునా? అంటే ఎందుకు నీకు ఇష్టం?
4: లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే స్వామి అసలు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు. ఆ పదంలో చాలా మా గురువుగారు చెప్పాక నాకు చాలా ఆనందం వేసింది. చిన్న 2 ముక్కల్లో అన్ని స్లోగన్స్ వచ్చేసాయి. లవ్ ఆల్ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంకా వేరే స్లోగన్స్ లో చూసినా గానీ తిరిగి వచ్చేది ఇక్కడికే కదా, అలా నాకు చాలా ఆనందం వేసింది.
3: చాలా బాగున్నది. మరి నువ్వు బాలవికాస్ కి రాకముందు ఎలా ఉండేవాడి? బాలవికాస్ కి వచ్చి ఇవన్నీ వింటున్నావు, నచ్చుతున్నాయి, కానీ నీలో మార్పు వచ్చిందా?
4: వచ్చింది. ఫస్ట్ అసలు అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని, వినేవాడిని కాదు, మంచి మాటలు కూడా వచ్చేటి కాదు, అన్ని తప్పుడు మాటలు వచ్చేటి. తర్వాత నేను బాలవికాస్ కు వెళ్ళటం మొదలు పెట్టాను. మా గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను అవన్నీ విన్నాను, పాటించాను. నేను 4th క్లాస్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను 9th. అప్పటికిప్పటి చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి.
3: మరి నీలో వచ్చిన తేడాలు 1-2 మా శ్రోతలతో పంచుకుంటా?
4: తప్పకుండా. ముందు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే అబద్ధాలు చెప్పేవాడిని, అందరి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు వినేవాడిని కాదు, ఏంది అని అనిపించేది. అసలు ఎవరు చెప్పినా మాటలు వినేవాడిని కాదు, నా థింకింగ్ నాయే, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడికి వెళ్ళటం వల్ల, ఇక్కడ వినేది అక్కడ వినటం వల్ల, అంటే ఇక్కడ గురువు గారు చెప్తారు, ఎలా చెప్తారో వింటాను, పాటిస్తాను. అట్లాగే మా ఇంట్లో పెద్దలు చెప్పేటి వింటాను, పాటిస్తాను, అలా కొంచెం మంచి దారిలోకి వెళ్తున్నాను.
3: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్ర కోసం వచ్చిన వారిలో బాలవికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వైష్ణవి వచ్చింది. సాయిరాం వైష్ణవి.
5: సాయిరాం.
3: నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు ఆదిలాబాద్ జిల్లాలో?
5: మంచిర్యాల్.
3: మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్తావా?
5: మా మదర్ పేరు సునీత, తను హౌస్ వైఫ్. మా ఫాదర్ పేరు కామేశ్వరరావు, హెచ్ఎం.
3: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు భర్తీ యాత్రలోని పార్టిసిపేట్ చేసావు కదా?
5: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
3: ఓకే, భర్తీ యాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశావు. మరి నీకు అక్కడ స్వామి ముందు కులవంత హాల్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
5: డాన్స్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
3: నువ్వు ఇదే మొదటిసారా పుట్టపర్తి రావడం?
5: ఫస్ట్ టైం.
3: మరి నీకు ఎలా అనిపించింది?
5: పుట్టపర్తి వచ్చే ముందు ఏముంటది అని అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ అది వద్దు అనుకున్నాను. ఆంటీ ఫోన్ చేసి, బాలవికాస్ ఆంటీ ఫోన్ చేసి వైష్ణవిని పంపించండి అని అడిగింది. ఏంటో సడన్ గా నేను వస్తాను అని చెప్పేశాను. చెప్పేసరికి పేరెంట్స్ కూడా ఓకే అని పంపించారు. ఏముంటదిలే అని అనుకుని ఏదో ఒకటి అని అనుకుని వచ్చాను. వచ్చినాక పీస్ఫుల్ ప్లెజెంట్ గా ఫీల్ అయ్యాను.
3: నీకు చాలా నచ్చిందా పుట్టపర్తి ప్రశాంతి నిలయం? ఇంకా మరి నువ్వు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
5: రిహార్సల్ చేస్తున్నప్పుడు స్వామివారి సన్నిధి క్లోజ్ అయి ఉంది. పైన స్వామివారి ఫోటో ఉంటే చూశాను. చూస్తుంటే నాకు రిహార్సల్ ముందు నైట్ రోజు అది గోస్ట్ సంథింగ్ డ్రీమ్ అది ఇది వస్తుంది అని నాకు అట్లా డ్రీమ్ వచ్చింది. అది పడుకున్నాక సైరామ్ సైరామ్ అనుకుంటే పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే నైట్ రిహార్సల్కి వచ్చినప్పుడు పర్దా క్లోజ్ ఉంది కాబట్టి పైన ఉన్న స్వామి ఫోటో చూసి స్వామి కాపాడు అని అలా ప్రే చేసుకున్నాను. హృదయంలోనే ప్రే చేసుకుంటుంటే స్వామి వచ్చి నాతో నవ్వుతున్నట్టు నా పక్కనే కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ పడుకున్నాను. ఏదైనా హెడ్ఏక్ అన్నా ఏదైనా పెయిన్ ఏదైనా వచ్చినా గానీ సాయిరామ్ అనుకుంటూ ఉంటే తగ్గిపోతుంది.
3: అవునా, చాలా బాగుంది. మరి నువ్వు బాల వికాస్ స్టూడెంట్ కదా, మరి ఎలాగ నువ్వు బాల వికాస్కి వచ్చావు? నీకు స్వామి గురించి ఎలాగ మొట్టమొదటి తెలుసో చెప్తావా?
5: యాక్చువల్లీ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్, అయితే మాకు బాల వికాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్ కాబట్టి పక్కింటి ఆంటీ చెప్పింది బాల వికాస్ కి పంపేయండి వైష్ణవిని అని చెప్పింది. సో మా మదర్ పంపించింది. ఏంటిది సండే కూడా ఇదేంటి అని కొంచెం ఫీల్ అయ్యాను. ఏముంటది అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వేదము అన్ని నీతి కథలు నేర్పిస్తున్నారు.
3: మరి నీకు నచ్చిందా బాల వికాస్? మరి నీకు బాల వికాస్ క్లాస్ లో బాగా నచ్చింది ఏంటి?
5: బాల వికాస్ క్లాస్ లో స్వామి బర్త్డే కి డాన్స్ చేస్తుంటే నేర్చుకోవడం, ఇంకా నీతి కథలు చెప్తుంటే వినడం. విని ఇంటికి వచ్చినాక మా పక్కింటి పిల్లలకన్నా మదర్ కన్నా చెప్తా.
3: అవునా, ఇంకా నువ్వు మరి బాల వికాస్ కి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
5: బాల వికాస్ కి వెళ్లే ముందు మమ్మీ ఎక్కువ తిట్టేది, అల్లరి ఎందుకు చేస్తున్నావు అని తిట్టేది. అక్కడికి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చి తిట్టుడు తగ్గింది, నా అల్లరి కూడా కొంచెం తగ్గింది. హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నా.
3: చాలా సంతోషం వైష్ణవి, ఇలా వచ్చి నీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
5: సాయిరామ్.
6: మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు వింటూ వచ్చాం. అదే వరుస క్రమంలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి మరొక ముఖ్య పట్టణం లక్షర్పేట. ఈ లక్షర్పేట పట్టణంలో జరిగేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను వివరించడానికి మనతో ఇప్పుడు రవీందర్ గారు ఉన్నారు.
7: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవీందర్. నేను 2005 సంస్థకు పరిచయమై 2009 నుండి కన్వీనర్గా కొనసాగుతున్నాను. కన్వీనర్గా అందరి సహకారంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము, మా కుటుంబ సభ్యులము, సంస్థలో పాల్గొనేటటువంటి అందరి కుటుంబాలలో ఎన్నో స్వామి మిరాకిల్స్ ద్వారా చక్కటి అనుభూతులు, ఆనందాన్ని పొందుతూ మరి చిన్న చిన్న సేవలతో పాటు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సేవలపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రధానమైన సేవల విషయానికి వచ్చేస్తే మరి లక్షట్పేట మేజర్ గ్రామ పంచాయతీ, మరి ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటిక అనేది సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు పాపం తక్కువ మంది బంధువులు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, ఆ మృతదేహాన్ని మోయడానికి కూడా అవసరమైనటువంటి సభ్యులు లేక మంది లేక ఎన్నో బాధలు పడుచుండేవారు. మరి ఒక కొన్ని కొన్ని సమయాలలో ప్రైవేటు వాహనాలను ఎక్కువ అద్దెకు చెల్లించేసి నిరుపేద కుటుంబాలు కూడా ఎంతో బాధలకు లోనయ్యేవి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సభ్యులమందరం కూడా కోఆర్డినేటర్ సహకారంతో అందరంతో చర్చించుకుని మన సమితి ఆధ్వర్యంలో ఒక మహాప్రస్థానము అనే పేరుతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి గత ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 400,000 రూపాయలతో వాహనాన్ని కొనుగోలు చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ గ్రామ పంచాయత్ లక్షట్పేట దండపల్లి 2 మండలాల పరిధిలో ఈ వాహనాన్ని ఎంతో మంది సుమారుగా ఇప్పటి వరకు 11 నెలల కాలంలో 50 మంది మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ గాని ఎవరైనా కూడా ఈ వాహనాన్ని ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిర్వహించేటటువంటి ఈ ప్రధాన సేవను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభినందనలు మంచి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మరి లక్షట్పేటలో కానివ్వండి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా వృద్ధులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు 2 రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్లతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా లక్షట్పేటలో సబ్ జైలు మాకు అందుబాటులో ఉండడం అనేది స్వామి ఇచ్చినటువంటి ఒక వరంలాగా భావించాం. సుమారుగా 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా 1 గంట భజన మరియు సత్సంగ కార్యక్రమాలని ఆ సబ్ జైల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ గంట కాలంలో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టుకుని 15-20 నిమిషాలు నామస్మరణ చేసేసి మరి వారికి సత్సంగం ద్వారా ఎన్నో మంచి విషయాలు ఆ జైలర్ గారు అందించినటువంటి సూచన మేరకు కొన్ని అంశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క అంశం పైన చక్కటి ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించేయడము, మరి వాళ్ళెంతో భక్తి శ్రద్దలతో కూర్చొని మేము చెప్పే మాటలు వినడము, విన్న తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు అనేది మేము గమనించడం జరిగింది. మరి ఈ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని ప్రధాన గ్రామాల లోపల మా కలిసి, సార్ మీరు ప్రతి వారం కూడా మా భజనకు మా జైలుకు వచ్చేవారు, భజన చేసేవారు, సత్సంగం ద్వారా మంచి విషయాలు చెప్పేవారు, సార్ మీరు విన్నటువంటి మాటల ద్వారా మా కుటుంబాలలో మేము మార్పు తెచ్చుకున్నాం, మా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాం, మేము ఈ జీవనోపాధిగా ఈ ఫలానా వృత్తిని కొబ్బరి బొండాలు అమ్మడం, పూల మాలలు అమ్మడము, ఇలాంటి వృత్తుల్లో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని మా ద్వారా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మరి స్వామి చెప్తూ ఉంటారు మానవ సేవయే, మాధవ సేవ, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే ప్రధానమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రేమతో ఎవరికైతే ఎక్కడ ఏ సేవ అవసరమో ఆ సేవ చేయాలని చెప్పేసి ఇది అది అని కాకుండా అన్నింటినీ నిర్వహించుకోవడానికి లక్షట్పేట సమితి ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మనం నిర్వహిస్తున్నాం. ఒకరోజు మరి లక్షట్పేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తలమల, మన్యగూడెం అనే గిరిజన గ్రామాలలో గ్రామసేవ నిర్వహించుకున్నాం. గ్రామసేవ నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ ఇండ్లు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళు ఆ ఏ రోజుకు ఆ రోజే ఆలోచించుకునే వాళ్ళు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా అసలే ఆలోచించుకోలేదు. పిల్లలందరూ కూడా బట్టలు లేకుండా బయట తిరగడము, మురికిగా పట్టుకపోవడము, గోళ్లు పెంచుకోవడము, మరి జుట్టు పెంచుకోవడము అవన్నీ చూడడం జరిగింది. మరి ఎలాగైనా సమితి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను దత్తతగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లలు మార్పులు తీసుకురావాలని ఒక సత్సంకల్పము. ఎందుకంటే మేము ప్రతి నగర సంకీర్తన గురువారం నాడు ఉదయమే ఏమేం చెయ్యాలని చెప్పేసి అందరం కలిసి చర్చించుకుంటాం. ఒకరోజు ఒక గురువారం నాడు చర్చించుకుని మరి ఎట్లయినా పర్వాలేదు స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆ 30 మంది పిల్లలను దత్తత తీసుకుని 3 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా మరి సమితి తరపున కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాళ్లకు పండ్లు ఫలాలు ప్రోటీన్ ఫీడ్ పల్లీలు నువ్వుల ఉండలు మరి మహిళా సేవదలు చేసినటువంటి ప్రోటీన్ ఫుడ్ స్వయంగా తయారు చేసుకుని వారి వద్దకు వెళ్లి వారికి అందరికీ అందించేసి 1.5 గంటల సేపు వారితో గడిపే వాళ్ళము. వారికి తెలుగు స్పష్టంగా మాట్లాడము రాయగలిగేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా మరి ఎక్కడ అవసరమైతే విద్యాభిషేక సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు వారికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు పూర్తి చేసి తర్వాత కూడా చదువును ఆపేయకుండా ఉండడానికి మరి ITDA ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్టల్లో వారిని చేర్పించే వాళ్ళము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది స్వామి యొక్క ఆశీస్సులు చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో లక్షట్పేటలో ఉన్నటువంటి 14 హైస్కూల్స్ నుండి మరి దీననారాయణ విద్యార్థులు తల్లిదండ్రులైనటువంటి పిల్లలను ఎంపిక చేసుకుని మరి లక్షట్పేట ప్రధాన పట్టణంలో ఒక మన MPDO సమావేశపు హాల్లో 100 మంది విద్యార్థులకు అక్షర కలశాల పేరుతో మరి పుస్తకాలు పెన్సిళ్లు స్కెచ్ పెన్నులు అన్ని కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 10 సంవత్సరాల నుండి ఈ అక్షర కలశాలని మేము సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా సమితి
1: చెప్పారండి రవీందర్ గారు మీరంటే మీ ఆ వినూత్నమైనటువంటి సేవా విధానము ఆ సేవా కార్యక్రమాలు వింటుంటే చాలా స్ఫూర్తిగా ఉంది. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒక టీం కావాలి. అలాంటి టీంలో యూత్ మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ సేవలు సఫలీకృతం అవుతాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యూత్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యూత్ కోఆర్డినేటర్ గారు దేవేందర్ రెడ్డి గారు యూత్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి దాంట్లో తన అనుభవాలేంటి అని మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
8: ఓం శ్రీ సాయిరాం. ఆదిలాబాద్ జిల్లా యువత ఆధ్వర్యంలో వివిధ సమితులలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిచే నిర్ణయించబడిన వివిధ సేవా కార్యక్రమాలు ఆయా సమితుల సామర్థ్యం అనుసరించి విరివిగా జరుగుతున్నవి. అందులో కొన్ని మనము ఆల్రెడీ మంచిర్యాల లక్షట్పేట కన్వీనర్స్ నుండి కొన్ని తెలుసుకున్నాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ 3-4 సేవలు ఇప్పుడు చెప్పుకున్నాము. అందులో మొదటిది గ్రామీణ యువ వికాస్. ఇందులో గ్రామీణులకు గ్రామాభ్యుదయం పేరిట విద్య వైద్యం మరియు ఉపాధి సేవలు శ్రీ సత్యసాయి రూరల్ కమ్యూనిటీ సెంటర్ అనే పేరుతో కంప్యూటర్ మరియు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమము నిన్నెల మండల కేంద్రంగా వివిధ గ్రామాలు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 30 మంది కంప్యూటర్ శిక్షణ తీసుకుని 20 మంది వివిధ ఆఫీసులలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణలో కొంత లబ్ధి పొంది వారి వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వీరు ఈ శిక్షణలో వివిధ విలువలు కూడా నేర్చుకుని జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కొంత నేర్చుకుని మిగిలిన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది పుట్టపర్తి యాత్రల్లో కూడా పాల్గొన్నారు. ఇక 2వది రూరల్ మరియు అర్బన్ స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్. ఇందులో పాలిటెక్నిక్ మరియు TTC ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారు 800 మందికి శిక్షణ ఇస్తే అందులో 500 మందికి పైగా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఫ్రీ కోచింగ్ లో పాల్గొని మా కాలేజీలో నా స్టూడెంట్ గా ఉండి ఈరోజు సింగరేణి క్యాలరీస్ కంపెనీలో ఓర్మెన్ గా చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. 3వది 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ కి అన్లాకింగ్ సక్సెస్ అనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరము సుమారు 8,000 మందికి సక్సెస్ కెరీర్ గైడెన్స్ హ్యూమన్ వాల్యూస్ లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ వారు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వస్తుంటారు. అందులో రీసెంట్ గా ఒక కాలేజీలో ఒక మోటివేషన్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 250 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా ప్రాథమిక పాఠశాల పిల్లలకి విద్యాజ్యోతి అనే సేవా కార్యక్రమం పేరిట కొన్ని స్కూల్స్ ను ఎంపిక చేసి వారికి వివిధ సేవా కార్యక్రమాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్ తో పాటు గంగిపల్లి అనే గ్రామంలో ప్రతిరోజు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి పేరెంట్స్ కూలీ పనులకు పొద్దున్నే వెళ్తుంటారు, ఉదయం పిల్లలకి భోజన సౌకర్యం ఉండదు, కాబట్టి ఈ ప్రోగ్రాము తలపెట్టడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణకు మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ఫండింగ్ గాని రిసోర్స్ గాని ఉండదు, కానీ స్వామి మీద భారంతో నిస్వార్థంగా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇందులో మేము నేర్చుకున్నవేంటంటే ముఖ్యంగా ఒకటి కంపాషన్, అంటే అన్కండిషనల్ లవ్. రెండవది సర్వీస్. సర్వీస్ విత్ కంపాషన్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ఎనీ గోల్ ఆఫ్ ది ప్లాన్డ్ యాక్టివిటీ. జై సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, ఒకసారి మా సీనియర్ చెప్పినటువంటి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ మాట్లాడేటువంటి ఒక భక్తుడు సాయికుళ్ళని హల్లో వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి కూడా దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు, అది తెలంగాణ భాష, ఆయనది రైతును కాదు కానీ గ్రామీణుడు. స్వామి దర్శనానికి వస్తూ స్వామి నడుస్తూ ఆ జెంట్స్ వైపు నుంచి మూల తిరుగుతున్నప్పుడు సేవదల్ వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఈ తెలంగాణ గ్రామీణుడు లేచి స్వామిని గట్టిగా అరుస్తూ అన్నా బాగున్నావా అని ఆయన గట్టిగా అరిచారు. స్వామి అందరూ అయ్యో ఇట్లా అన్నాడు ఏంటి అనే ఆ కొద్ది సెకండ్లలో స్వామి ఏమంటారు, స్వామి ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆ కొద్ది సెకండ్లలో స్వామి వెనక్కు తిరిగి, స్వామి రాయలసీమ భాష మన అందరికీ తెలిసిందే, స్వామి తెలుగు మన అందరం వినే ఉంటాం, కానీ స్వామి ఆ ఒక్క సెకండ్ అతన్ని చూసి నవ్వి బాగున్ననే అన్నా కూచో అని స్వామి అన్నారు. అదే యాస, అదే భాషలో మీరు చెబుతుంటే ఆ హృదయవాసి ఈ సేవ స్ఫూర్తి ప్రతి యువకుల్లో ఆ విధంగా స్పందిస్తూనే వస్తుంది. ఆ యొక్క స్వామి ఆ విధంగా ఆ తెలంగాణ భాషను మెచ్చుకున్నట్టు ఆ యొక్క లిబర్టీ తీసుకుని ఇప్పుడు మన రాములు తాతగారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం. తాతగారు, మీరు ఇంతకు ముందు చాలా సూపర్ గా పాడారు, ఇంకొక పాట మీరు వాడండి.

0: స్వామి చెబుతూ ఉంటారు, చకోరము చంద్రకాంతిని కోరుతుంది, శరీరం ఆహారాన్ని కోరుతుంది, కానీ స్వామి మాత్రం సాయి భక్తుల ప్రేమను కోరుతుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారానే స్వామి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉంటారు. స్వామి చెప్పినట్టు లవ్ ఇస్ హిస్ ఫామ్, ప్రేమనే ఆయన స్వరూపం. ఆ ప్రేమను భక్తులో నుంచుకొని ఆ ప్రేమను వారికి తిరిగి వివిధ విధాలుగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఎన్నో సంఘటనలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఆ భక్తుల యొక్క కొన్ని అనుభవాలను మనం ఇప్పుడు విందాం. ఇప్పుడు మనతో అలాంటి కొన్ని అనుభవాలను పంచుకోవడానికి శంకరయ్య గారు పారిపల్లి గ్రామం ఆదిలాబాద్ నుంచి వచ్చున్నారు.
1: ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. స్వామి నన్ను ఒక మూర్ఖుణ్ణి ఒక మునిగా మార్చినట్టుగా తీసుకున్నాడు. 1995 సంవత్సరం స్వామి ప్రథమ దర్శనానికి పుట్టపర్తి వచ్చిన అప్పుడు నేను ఏప్రిల్ నెల సేవలో ఉన్నా. ఆ సేవలో ఉన్నప్పుడు స్వామి నాకు ఎంతో ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నేను ఒక స్వామి పాట కావాలని కోరుకున్నా. స్వామి ఆ పాటనిచ్చి దాంతో నాటుగా నాతో నిన్న సేవలు కూడా చేయించుకుంటాడు. ఆ పాట కొంచెం

0: సాయిరామ్ ఇప్పుడు మీరిన్నారు మా సోదరుడు వారిన పాట. అది ఆ మా ఆధ్యాత్మిక ధోరణి. ఆ ధోరణి లోపల ఉన్నటువంటి నన్ను స్వామి నన్ను ఉద్ధరించి నాతో ఇంకో 10 మంది సేవలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతో నాకు స్వామి కొన్ని అనుభవాలు ఇచ్చిండు. దీని తర్వాత స్వామి దయతోని ఒక బృందం తయారు చేసుకున్నాం. అది హరికథ కాలక్షేపం అంటారు దాన్ని. హరిదాసు తబలిస్టు ఉంటారు, ముగ్గురం ఉంటాం. ఇట్లా ముగ్గురం కలిసి కొన్ని గ్రామాలు సంచరించను. ఒకే 2 సార్లు 3 సార్లు పోయిన ప్రతి గ్రామం కూడా ఈ రోజు భజన మండలి అయి ఉన్నది. ఆ భజన మండలి నుంచి సేవలకు వస్తాను, స్వామిని బాగా నమ్ముకుంటాను, స్వామి అనుగ్రహాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాంట్లో స్వామి నన్ను ఒక బాధ వచ్చినప్పుడు, నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి 2002లో నా భార్యకు ఎంతో తొందరగా ఇక్కడనే ఏప్రిల్ మాసం లోపల ఇద్దరు వచ్చినాం. మా ఇద్దరికి ఇక్కడ సేవలు ఇచ్చుకుంటూ స్వామి 3 రోజులకు ఆమె బాధంతా తీసేసిండు.
1: భార్యకు బాగలేదంటే అది జబ్బు,
0: క్యాన్సర్ బీమ్ అని డాక్టర్ నిర్ణయించిండు. ఆశలు వదులుకున్నాం, కానీ స్వామి సేవలనే ఉందాం పా అని వచ్చినాం. ఆ క్యాన్సర్ బీమారిని ఏ విధంగా దాన్ని తొలగించానో తొలగించిండు స్వామి.
1: స్వామి క్యాన్సిల్ చేశాను, క్యాన్సిల్
0: చేసిండు. ఈనాటికి కూడా అంటే 2002 నుంచి ఈనాడు 2017 వరకు ఆ బీమార్ లేదు ఆమెకు. అదేవిధంగా మా భార్య ఒకసారి ఒక పామును తొక్కింది. ఆ పాము ఏం చేస్తుందో అని మేము చాలా భయపడ్డాం. అది రాత్రి వచ్చింది స్వామి మా మనసం కాడికి ఆ పాము వచ్చింది. కానీ స్వామి ఏ విధంగా కాపాడిండో మమ్మల్ని ఆ విధంగా కాపాడిండు. అది మా ఇంట్లో జరిగిన పెద్ద మిరాకిల్. దాన్ని చూసి మా ఊరు ఎంతో చెలించిపోయిండు. మీ స్వామే మిమ్మల్ని రక్షించిండు, మీకు స్వామి తప్ప నామం తప్ప సేవ తప్ప ఏది అవసరం లేదు అని మా కుటుంబం గాని మా గ్రామ ప్రజలు గాని చాలా సంతోషపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెట్టింపు భజనలు జరుగుతున్నాయి. మా గ్రామం లోపల చిన్న ఊరు, 1600 మంది ఉంటారు. అటువంటి ఊర్లో 4 భజన మండలి నడుస్తాయి. గురువారం 2 నడుస్తాయి, డైలీ భజనలు 2 జాగాలు నడుస్తాయి. మందిరం కూడా కట్టుకునేంత శక్తి లేకుండా ఇళ్లనే నడుపుతారు. ఎప్పుడు స్వామి ఏది మనం సంకల్పించి కోరి కోరక ముందే స్వామి మాకు అన్ని తీర్చుకుంటూ మంచి పంటలు ఇచ్చిండు. ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చిండు. ఎంతో మందికి మనకు దగ్గర పల్లెలు 10 పల్లెల గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ప్రతి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి ఆనంద పెట్టి స్వామి దాంట్లో ఇంకో ఎక్కువ తీసుకుంటాడు, స్వామి సేవలు చేయించుకుంటాడు. జనవరిలో కానీ ఏప్రిల్ కానీ మా బ్యాచ్ ఎప్పుడు 20 మందికి తక్కువ రారు. సంతోషంగా స్వామి సేవలు చేసుకుంటూ మాకు స్వామి బాగా కాపాడుతాండి, ఎంతో ఆనందపడతాను. అటువంటి స్వామి సేవలు, ఆ స్వామి దయ ఈ విధంగా మా దత్తని చేయించుకుంటాను గనక మాది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్ని జన్మల పుణ్యం అని మేము భావించుకొని స్వామికి ఎప్పుడు కృతజ్ఞతలమయ్యే ఉంటాం. ఇటువంటి దాంట్లో మాకు ఆర్థిక సహాయాలు కూడా అందించే మంచి మంచి పెద్దలు, ఇది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, దీని తక్కువ ఖర్చు నేను ఉన్నా చెప్పేటోళ్ళు కూడా పెద్దలు మనకు ఎప్పుడు సహకారంగానే ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేస్తాను పేదలకు. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఒక జంటకు ప్రతి సంవత్సరం ఒకరికి పెళ్లి. ప్రతిరోజు ఒక అనాథకు భోజనం పెడతాను.
1: ఈ 90వ సంవత్సరం స్వామి జన్మదిన వేడుకల్లో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది, అందరూ అంటూ ఉంటారు.
0: స్వామి దయతోటి 80వ సంవత్సరం 80 గంటల భజన చేసినాం. అది మంచిగా జరిగింది. 85 బర్త్డే సందర్భంగా 85 గంటల భజన, 90 గంటల భజనకు 90వ బర్త్డేకు. ఫస్ట్ 80 గంటల భజనకు మేము గిన్ని పాలు అవసరం, ఇంతమంది మనకు రోజు డైలీ భజనకు ఉంటారు రాత్రి అని లెక్కేసుకున్నాం. ఆ లెక్కేసుకున్న పాలు మేము కొనలేదు, తక్కువల కొని కొంటే ఆ పాలకుండలు ఒడుసులు లేదు. అవి ఎప్పుడు చూసినా నిండుగానే కనిపించడు, అక్షయం. అయితే అది పాలకుండ కాదురా, పరమాత్మని కుండలని మేము సంతోషపడ్డాం. వచ్చిన పిల్లలు కానీ తెచ్చిన గొల్లోలు కానీ అందరూ కూడా ఏందా పాలు ఒడతలేవు అని అన్నారు. బాగా సంతోషించినాం. తర్వాత 90వ దానికైతే ఇంకా పెద్ద మిరాకిల్. 90వ భజన 2015లో నడిచింది కదా, అందుకొరకు 14లో మనకు ఒక కళ వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నట్టు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు, ఆ సేవాదాలతో స్వామి చెప్తాడు శంకరయ్య లోపలి రమ్మను అని. నేను ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి ఇట్లా దండం పెట్టుకుంటూ పోతానా, పోతా అంటే చెప్తాండు స్వామి ఏమి ఎట్లున్నది పరిస్థితి అని. అంటే స్వామి మీరు లేరని అంత డల్ అయిపోయింది, మీరు ఉన్నట్టుగా మాకు ఒకసారి వస్తేనే ఏమైనా డెవలప్ అని నేను అడిగిన. ఇంతే 2 మాటలు. అటు తర్వాత స్వామి కుర్చీ మీద చేతులేసి ఇప్పుడు రావన్నా అని ఇట్లా అన్నాడు. కాదు స్వామి, 2015 మరో 90 గంటల భజన కదా అని నేను దండం పెట్టిన. మంచిది అన్నాడు. 2014 నవంబర్ మనకు గ్లోబల్ భజన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, దానికి స్వామి మా ఇంటికి వచ్చిండు. మారు రూపం అంటే షిరిడి సాయి రూపంలో వచ్చిండు. ఒక కట్టె పట్టుకున్నాడు, తలకు రుమాల్ పాగ జుట్టుకున్నాడు, తర్వాత మంచి తెల్లటి డ్రెస్సు కోటు, వేసుకొని ఉన్నాడు, వచ్చిండు బయట గద్దె మీద కూర్చున్నాడు. మూడే పాటలు జరిగినాయి. మూడో పాటకు లోపల భజన చేస్తాను.
1: అప్పుడు మీరు ఉన్నారా?
0: నేను ఇక్కడ ఉన్నా, పుట్టపర్తి
1: పుట్టపర్తి సేవలు ఉన్నారు.
0: నా భార్య, మా కన్వీనర్ పోషం, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితో. స్వామి మీరు ఎట్ట వచ్చిండు అంటే, నేను ఆంధ్రసాయ అన్నాడట. ఆంధ్రసాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడుతానో అన్నారట. అంటే ఏదో స్వామి వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసిండు అనుకున్నట్టే. తర్వాత స్వామి కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టుగా సైగ చేసిండట. ఆ సైగకు ఆ రోజు శనివారం కనుక మా వాళ్ళు నేను లేను కనుక వంట వండలేదు. ఏదో చిన్న పలారం మన ఇంట్లో ఉండేది, నాలుగు ఒకటిసారి తెచ్చి ఇట్లా
1: పట్టుకున్నా.
0: నాలుగు సకినాలు ఒక మడుగు కూడా, అయితే ఇట్లా పట్టిందట ఈ చేత. ఈ చేతలో పెట్టి స్వామి ఒకటిసారి నోట్ల పెట్టిండట. అరే మనిషి ఒకసారి నోట్ల పెట్టాడు కదా అని వీళ్ళు ఆశ్చర్యపోయిండట. అయితే వీళ్ళకి ఆ భజన పిచ్చి ఉన్నది కనుక వాళ్ళు లోపలికి పోయిండు. ఆ పోషాలు ఈ గ్లాస్ తో నీళ్లు ఇచ్చిండు. నీళ్లు ఇస్తే ఈ గ్లాస్ స్వామి ఇట్లా పెట్టలేదట, ఇట్లా పెట్టిండట
1: అరచేతిలో పెట్టుకుని
0: ఇదే విధంగా తాగి మరో లేవ్ అని ఇచ్చిండట. ఆ పోషాలు ఇక్కడ గ్లాస్ పెట్టి ఇక స్వామి నేను ఇక్కడనే పంట అన్నాడట. అంటే ఇక్కడ పండద్దు, భజన అల్లరి ఉంటుంది, పిల్లలు అది ఇది, నువ్వు అక్కడ స్కూల్ కాడ పోయి పండుకో అని అన్నాడట. హైట్ అని కోప్పడి లేచి స్వామి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి మా పిల్లలందరూ ఊరంతా తిరిగి ఏ ఊర్ల పక్క ఊర్లలో అడిగినా గానీ అటువంటి మనిషి రాలేదు రాత్రి అని చెప్పిండట. స్వామి ఇప్పుడు ఈ రోజులలో కొంతమంది లేడు అది ఇది అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా కుటుంబం మా ఊర్లో మాత్రం ఆ మాటకు ఒక్క పైసమందం కూడా అవకాశం లేదు. స్వామి ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకెప్పుడు పిలిస్తే అప్పుడు పోయంటాడు అనే భావంతోనే ఈ సంవత్సరం ఒక బస్సు తీసుకురావాలని మా జిల్లా మీటింగ్ లో కూడా నేను 50 మంది అని ఒకటే లెక్క చెప్పిన, కానీ ఇవాళ వచ్చింది 100 మంది. 50 మంది బస్కే వచ్చిండు.
1: చాలా సంతోషం.
0: పెద్దలు చిన్నపిల్లలతో కుటుంబాలు రావాలంటే మేము బస్సు పెట్టాలి.
1: మార్బుల పారిపల్లి గ్రామంలో ఇంత స్వామి యొక్క వైభవం. మరి అదే విధంగా ఆదిలాబాద్ లో అతిపెద్ద పట్టణంగా భావింపబడేటం, ఆదిలాబాద్ పట్టణంలో కూడా స్వామి మహిమ, స్వామి యొక్క ఆ ప్రేమ ఏ విధంగా ప్రస్ఫుటమైందో, ఒకరి ఇంట్లో ఏ విధంగా ప్రస్ఫుటమైందో వీణా గారు ఇప్పుడు మనకు చెబుతారు.
2: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. 6 మంత్స్ బ్యాక్ ఆగస్ట్ 5th నాన్న బాత్రూంకి లేచి అలా బయటకు వెళ్లి కింద పడిపోయారు. పడిపోయేసరికి 3 AM అవుతుంది. అప్పుడు మేమిద్దరం పడుకొని ఉన్నాం. అక్క మ్యారేజే వెళ్లిపోయింది.
1: మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2: ముగ్గురం ఉంటాం మేము. అక్క మ్యారేజ్ చెప్పి వెళ్ళిపోయింది. మేము ప్రస్తుతం 3 ఉన్నాం.
1: అమ్మ, నాన్న,
2: నేను.
1: మీరు?
2: నాన్న బాత్రూంకి లేచి 3 o'clock పడిపోయారు. సరే అని పడిపోతే లేవర్ అవ్వట్లేదు, మేము పడుకొని ఉన్నాం. మళ్ళీ లోపలికి వచ్చి అలాగా ఏదోలాగా లోపలికి వచ్చేసారు. వచ్చి మమ్మల్ని లేపారు. నాకు లేవర్ అవ్వట్లేదు, నడవ రావట్లేదు అస్సలు. అంటే మాకేం అర్థం అవ్వలేదు, ఏమైంది మరి నాన్నకి బాగుండే కదా అని. సరే అని 3 AM కదా, ఎవరు ఉండరు ఇప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రారు కాబట్టి మార్నింగ్ 8 వరకు వెయిట్ చేసి ఆదిలాబాద్ డిస్టిక్ కన్వీనర్ విలాస్ గారిని ఫోన్ చేశాం. కొంచెం దగ్గర ఫ్యామిలీకి కాబట్టి, ఆయన రిమ్స్ లో జాబ్ చేస్తారు ఆదిలాబాద్ హాస్పిటల్లో. ఫోన్ చేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. రాగానే చూశారు, లేవమంటే నాన్న నిల్చోవట్లేదు. ఏమైంది మరి అంటే, సరే ఏదైందో హాస్పిటల్ అయితే తెలుస్తుందని అక్కడ ఉన్న రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అన్ని చెక్ చేశారు, స్కాన్ తీశారు, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ ఇక్కడ కాళ్ళల్లో ఏమైందనేది ఎవరు చెప్పలేకపోయారు. సరే 3 డేస్ అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ అన్నారు, ఒక టెస్ట్ చేస్తున్నారు కండక్ట్ సిస్టమ్, అది చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. సరే అని అది చెక్ చేసేసరికి జీబీఎస్ అని ఒక డిసీజ్ ఉంటుంది, లాక్స్ లో ఒకరికి వస్తుంది అది. అది ఎవరికైనా రావచ్చు. సడన్ గా న్యూరో ప్రాబ్లం అటాక్ అయ్యి కింది నుంచి నరాలలో ఒక టైప్ ఆఫ్ పారాలసిస్ అటాక్, అది అటాక్ అయిందమ్మా. ఇక పెరుగుతుంది కాబట్టి, పెరుగుతుంది కానీ ఇది తగ్గదు, ఇక బెడ్కి అర్పితం మీ నాన్న అని చెప్పారు మా కన్వీనర్ తో. మా కన్వీనర్ ఇక అమ్మాయి ఒక్కతే కదా, పెద్ద అమ్మాయి లేదని వాళ్ళని చెప్పలేదు, ఏం అవ్వలేదు నాన్నకి అని చెప్పి ఆదిలాబాద్ తీసుకొచ్చారు. ఆ టెస్ట్ అయ్యాక తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు డాక్టర్, ఇలా చెప్పారు నాన్నకి ఇక బెడ్ రీడే, అది పెరుగుతుంది కానీ తగ్గదు అనేసరికి ఒకేసారి స్వామిని ప్రార్థించాం. ఏంటి స్వామి, మీకైతే అంతా తెలుసు, మరి ఇదైతే తగ్గని జీబీఎస్ అని డాక్టర్ చెప్పారు, మరి దీనికి మీరే మాకని రోజు భజన్ పాడుతూ హైదరాబాద్ నుంచి రాగానే 91 భజన్ స్టార్ట్ అయ్యాయి. అవగానే రోజు ఈవినింగ్ భజన్కి వెళ్ళటం, విభూతి తేవటం, నాన్నకి వాటర్లు ఇచ్చి కాళ్ళకి రాయటం, భజన్ పాడుతూ సేవ చేయటం, నేను అమ్మ. అలా చేసేసరికి 3 మంత్స్ బెడ్ పైన ఉన్నారు. ఒక 10 డేస్ అయ్యాక ఒకరు చెప్పారు, డాక్టర్ నాగ్పూర్లో ఒక డాక్టర్, మంచి డాక్టర్ ఉన్నారు, వెళ్ళండి అమ్మ న్యూరో అంటే అక్కడికి వెళ్తే ఆయన MRI తీయమన్నారు. ఫస్ట్ తీయగానే ఇది జీబీఎస్ లాంటిది ఫామ్ అవుతుంది, మీకేంటంటే జస్ట్ అది మొత్తం వెళ్ళిపోతుంది కానీ మీ నాన్నకి నీస్ వరకు ఆగింది, ఒక 5 డేస్ చూద్దామని ఉంచారు అక్కడ. నీ దగ్గర ఆగిపోయింది అయితే నాన్న ఏం చేస్తారు, ఫోటో జేబులో పెట్టుకుంటారు స్వామిది. అయితే డాక్టర్ అది చూసారు, చూసి 2 డేస్ లో కొంచెం కదిలికి వచ్చింది పాదంది. అయితే ఆయన హిందీలో అన్నారు, తుమారా సత్యసాయి కామ్ కర్రా పాండేజీ అని, అంటే మీ స్వామి పనిచేస్తున్నారు, అసలు ఈ జీబీఎస్ అనేది అటాక్ అయితే అది తగ్గనే తగ్గదు, అటువంటిది పనిచేస్తుంది బాగా అని చెప్పారు. చెప్పేసరికి ఒక 5 డేస్ చూసి పంపిస్తాను అని అనేసరికి 5 డేస్ లో రికవర్ అయ్యారు కొంచెం. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్టోబర్ లో నవరాత్రులు ఉంటాయి కదా ఇక్కడ, మా ఊరు నుండి ఒకరు సేవకి వెళ్లారు. సేవకి వెళ్తే ఒక లెటర్ రాద్దాం స్వామికి అని లెటర్ రాశాను. స్వామి మరి మీరే మాకు, మరి డాక్టర్ అయితే ఇలా అన్నారు అని లెటర్ రాసి, ఇక ఇంకేం చెప్పలే మీకు అంతా తెలుసు కాబట్టి ఒక పాట రాశాను, దయకు ప్రేమకు అని.
1: ఇది ఒకసారి పాడతారండి.

0: అని రాసి పంపించాం. నెక్స్ట్ డేనే ప్రశాంత్ టీమ్ లో స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఓంకారం అవగానే గణపతి అని ఇదే పాట పాడారు. లెటర్ ఇలా అంది అందగానే అప్పుడు అర్థమైంది, స్వామి మీరు మా లెటర్ ని రిసీవ్ చేసుకుని ఇది పాట వినిపించారని. అది అయ్యేసరికి ఇక కొంచెం రీకవర్ అవుతూ వచ్చారు. మళ్ళీ జనవరిలో స్పోర్ట్స్ కి మళ్ళీ ఒక లీటర్ పంపించే మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ అయింది. కూర్చునేవారు కాదు నాన్న, నేనే తినిపించేదాన్ని నాన్నకి. అట్లా తను లేచి కూర్చున్నారు. ఇప్పుడు వాకర్ పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అప్పుడు ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చిందని విలాసన్న గారు ఆ రిపోర్ట్స్ పంపిస్తే వెంకటంకులు కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇది మన హాస్పిటల్ ఏమైనా చూపిద్దామంటే. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ సూపర్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ దీనికి ప్రస్తుతం చేయట్లేదని చెప్పారు. ఆ సాయంత్రం చాలా బాధతో మా సీనియర్ అక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం బ్రదర్, ఆయనతో మాట్లాడుతూ అయ్యో బ్రదర్ అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయలేకపోతున్నావు అంటే ఆయన కూడా బాధపడి ఏంగా స్వామి చూసుకుంటారులే బ్రదర్ అని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి కల్లో మా కల్లో వచ్చి అక్కడ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ మేము పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చి ఏ అని చెప్పి ఆ రిపోర్ట్ ని తీసుకుంటే చూసుకుంటూ వెళ్లిపోయారు. నేను మరుసటి రోజు సుబ్రహ్మణ్యం బ్రదర్కి ఇట్లా బ్రదర్ ఇట్లా అనిపించింది, ఇట్లా కళ వచ్చింది బ్రదర్ ఇది అంటే ఆయన చెప్పారు, నౌ యూ డోంట్ వరీ, ఇప్పుడేం వరీ కావాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ స్వామి చేతుల్లో ఉంది, స్వామి చూసుకుంటారు, జస్ట్ చెప్పే ఇప్పుడు స్వామి చూసుకుంటారు, డోంట్ వరీ అని చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు మీరు చెబుతుంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు దట్ రిపోర్ట్ ఇస్ విత్ స్వామి. తప్పకుండా అంకుల్ గారికి ఆయురారోగ్యాలు స్వామి ప్రసాదిస్తారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చక్కగా పాడినందుకు స్వామి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మరి శ్రోతల కోసం మీరు మరొక భజన వినిపిస్తే చాలా బాగుంటుంది.
0: దయా కరుణానిధాన్ సాయి.

స్వామిని దర్శించవలెనన్నా పుట్టపర్తికే ఏగనక్కర్లేదు. మనము అడవియందున్నా, ఆకాశముననున్నా, గుట్టమీదనున్నా, నట్టేటనున్నా, పట్టణముననున్నా, పల్లెనున్నా సాయీ అని హృదయాన ఒక్కసారి పలికితే ఓయీ అని అంటూ పరుగులిడు కరుణామూర్తి సాయి. రండు ప్రార్థించదము, మనలను ఆ ప్రభువు తప్పక అనుగ్రహించదు.

0: శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: 2007లో పుట్టపర్తిలో ఆదిలాబాద్ పర్తియాత సందర్భంగా చేసినటువంటి నాటకం చూసి స్వామి ప్రత్యేకంగా మైక్ తెప్పించుకుని, ఇలాంటి కార్యక్రమం పుట్టపర్తిలో ఇప్పటి వరకు నేను చూడలేదు అని అందరికీ చెప్పారు. ఆ స్ఫూర్తితో అదే ప్రేమను, అదే దయను సంవత్సరాల పాటు వివిధ రకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో స్వామి ముందు ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలుపంచుకున్నటువంటి సాయి యువకులు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మొదట నిన్న నారదుని వేషం వేసినటువంటి సాయినాథ్ బ్రదర్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి?
2: సైరామ్ బ్రదర్, రేడియో సాయి లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నందుకు స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ, నిన్న డ్రామా వేసింది ఇప్పుడు అనిపిస్తుంది డ్రామా వేసింది మేము కాదు, వేయించింది మొత్తం స్వామి. అయితే దీనికన్నా ఈ డ్రామాకి ఈ డ్రామా గురించి చెప్తున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ నాకు ఐ వాంట్ టు షేర్. ఒకటి ఏంటంటే, డ్రామాకి ముందు రోజు మేము ఫుల్ డే ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసినా కూడా నైట్ ఫైనల్ ప్రాక్టీస్ కుల్వంత్ హాల్ అయినప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి డ్రామాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చూసినప్పుడు తెలిసిపోతుంది డ్రామా బెస్ట్ బెస్ట్ బెస్ట్ వస్తుందా రాట్లా అని. సేమ్ ఫీలింగ్ ఉన్నది, డ్రామా బెస్ట్ రావట్లేదు బెస్ట్ రావట్లేదు, సంథింగ్ ల్యాకింగ్ సంథింగ్ ల్యాకింగ్ అని. అయితే చాలా భయమైంది, రాత్రి కులంతలో ప్రాక్టీస్ చేసాము ద బెస్ట్ రాలేదు. ఆ నైట్ రూమ్కి

0: నేను స్వామికి ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఆ నైట్ స్వామి డ్రీమ్ లో వచ్చి స్వామి నా ముందుకు వచ్చి నిల్చున్నారు. నిల్చుకొచ్చి ఇట్లా చూసి, ఏమి సమాచారం అన్నారు. అంటే నేనైతే స్వామి ఆదిలాబాద్ డ్రామా, స్వామి ఆదిలాబాద్ పర్తియాత్ర అన్న. అంటే అప్పుడు స్వామి రెండు చేతులు లేపి స్వామి గారు, అంతా బాగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది అని స్వామి రోబ్ లేపి పాద నమస్కారం తీసుకో అని అన్నా. అంటే నేను నా రెండు చేతులు స్వామి పాదాల మీద పెట్టి పాద నమస్కారం తీసుకుంటే స్వామి నా నెత్తి మీద తల మీద చేయిబెట్టి అంతా బాగా జరుగుతుంది అన్నారు. అది నేను లేచి తర్వాత డ్రీమ్ స్లోగా ఫేడ్ అవుట్ అయింది. లేచి మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లో పోతూ నడుస్తూ నడుస్తూ నాకు గుర్తొచ్చింది, అరే స్వామి డ్రీమ్ లో చెప్పారు కదా, స్వామి డ్రామా బాగా జరుగుతుంది, పర్తియాత్ర బాగా జరుగుతుంది చెప్పారు కానీ నేను వచ్చి అందరితో చెప్పాను. కానీ నిన్న డ్రామా అయిన తర్వాత ఆ స్వామి సన్నిధిలో మేము నిల్చున్నప్పుడు ఆ స్వామి దగ్గర మేము ఫీల్ అయిన హ్యాపీనెస్, అప్పుడు ఇట్ గివ్ మీ స్ట్రెంగ్త్, ఇది చేసింది మేము కాదు, ఇది చేసింది స్వామి, కేవలం స్వామి, కేవలం స్వామి, ఇంకేమీ లేదు అని. చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంకోటి, ఆదిలాబాద్ పర్తియాత్రలో 11 సంవత్సరాలు నిర్విరామంగా పర్తియాత్ర చేస్తున్నట్టే 11 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఒక డ్రామా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డ్రామా జరుగుతున్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు, ఈ 11 సంవత్సరాల డ్రామా ప్రతి డ్రామాలో నేను యాక్ట్ చేశాను. సో దీంట్లో కొన్ని విషయాలు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్వామి ఆమ్ని ప్రజెన్స్ రియలైజ్ అయ్యాం మేము. ఎందుకు అంటే మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2010 డ్రామాలో ప్రాక్టీస్ చేశాము మంచిర్యాల్లో. పర్తీకి వచ్చి స్వామి ముందు బ్లెస్సింగ్స్కి వెళ్ళినప్పుడు స్వామి చూసి ఇట్లా చూసి ఫస్ట్ అన్నమాట, బాగా ప్రాక్టీస్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు, అన్నీ చూశాను, బాగా జరుగుతుంది ఫిజికల్ గా 2010లో స్వామి చెప్పిన మాట ఇది. మళ్ళీ 2009లో స్వామి ముందుకు డ్రామా అయిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిన స్వామి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మా అందరిని చూసి ఇట్లా అందరినీ డ్రామా యాక్టర్స్ ని చూసి స్వామి చూసి ఇట్లా, ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక యాగం. ఈ రెండు వర్డ్స్ ని స్వామి డ్రామా రాసిన బ్రదర్ రంగనాథ రాజుని అండ్ ఒక వైపు బ్రదర్ ని ఇంకొక వైపు నన్ను నా కో యాక్టర్ ని ఇద్దరిని మా ముగ్గురు చేతులు ఇట్లా పట్టుకున్నారు స్వామి. 3 times చెప్పారు ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞము, ఒక యాగము అని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే డ్రామా చేస్తుంది మేం కాదు. అది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం, డ్రామాకి అవైలబిలిటీ మాత్రమే మా డ్యూటీ, మిగతా అదంతా ట్రైన్ కి ఇంజన్స్ కి కోచెస్ తగిలిచ్చినట్టు మేము వెళ్ళి ఆ ఇంజన్ కి అటాచ్ అయ్యాం స్వామికి. ఆ ట్రైనింగ్ స్వామి ఇంజన్ స్వామి లాగా ఇంజన్
1: తీసుకెళ్ళింది. స్వామి ప్రసాదిస్తారు, ఓన్లీ అవైలబిలిటీ మాత్రం మన చేతిలో ఉంటుంది అంతే.
0: అది ఇది డ్రామాతోని ఇది ఒకటి తెలుసుకున్నాం. ఇంకొకటి 2007లో ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లా స్వామి ముందు డ్రామా చేసినాం. చేసినప్పుడు ఆ డ్రామా ఎలా చేయాలో మాకు తెలియదు, ఏదో సమితిలో చిన్న చిన్న డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోని మేము ఒక 8 మంది యూత్ కలిసి డ్రామా చేస్తున్నప్పుడు మాకు మేము పెట్టుకున్నది ఒకటే, మనకు యాక్షన్ స్కిల్స్ రావు, మనకు వాయిసెస్ అంత గొప్పవి కాదు, మన డ్రామా స్కిల్స్ లేవు, కానీ మనకు ఉన్నది ఒకటి ఒక్క ప్లస్ పాయింట్ ఈ స్వామి, స్వామిని ప్లీజ్ చేద్దాం మనమని మేము డ్రామా ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు సమితి చుట్టూ 108 మా ఎవర్ రెస్పెక్ట్ సమితిలో దాని చుట్టూ సమితి చుట్టూ 108 ప్రయక్షణాలు చేశాం, ఎవ్రీ డే 108 ప్రయక్షణాలు చేశాం. అయితే ఆ డ్రామా చిన్న డ్రామా, మేబీ ఇప్పటి స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న డ్రామా అది. అట్లా ప్రాక్టీస్ చేసి పర్తీకి వచ్చాం. పర్తీకి వచ్చిన తర్వాత మా డ్రామా స్కెడ్యూల్ ఎక్కడ మాకు క్లియర్ గా లేదు, మేమేమో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా మాకు భయం వేసింది, స్వామి ఏం మాట్లాడట్లేదు, మా పెద్దవాళ్ళు మాకు మీ డ్రామా పలానా టైం అని చెప్పట్లేదు ఏంటి అనుకుని ప్రాక్టీస్ చేస్తాం, మేము ఇది కాదు మళ్ళీ స్వామినే పడదామని గణేష్ పర్తిలో ఉన్న గణేష్ చెట్టు 108 ప్రయక్షణాలు చేసి దర్శన్ ముందట 108 ప్రయక్షణాలు చేసి దర్శన్కి వచ్చి దర్శన్లో కూర్చున్నాము. ఆ కూర్చుంటే స్వామి దర్శన్ కారులో వచ్చారు. ఆ మినిట్ స్వామి మా డిస్టిక్ ప్రెసిడెంట్ పిలిచి ఫస్ట్ అడిగిన మాట అంకుల్ని, డ్రామా ఉందా?
1: చాలా సంతోషం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అందులో స్వామి ఏ విధంగా వెనుకుండి ఈ డ్రామా నడిపిస్తున్నాను అన్నది, స్వామి అన్నట్టు ఇది డ్రామా, ఒక యజ్ఞం, ఒక యాగం. మరి ఇది డ్రామా, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డ్రామా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. మనం డ్రామా అనుకుంటాం కానీ ఆ స్టేజ్ మీదకి ఎక్కడము అది చివరి అంశం అది, కానీ ఈ డ్రామా ప్రిపరేషన్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ యూత్ టీంలోనే ఎంతో ఉద్యోగ బాధ్యతలో నిర్వహిస్తున్నటువంటి హనుమంత్ రెడ్డి అన్న నిన్న యముని వేషం వేశారు, ఆయన కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బాస్ నుంచి, తర్వాత ఆయనకుండే ఉద్యోగ డిమాండ్స్ ఏ విధంగా తట్టుకుంటూ వచ్చారు.
2: ఓం శ్రీ సాయిరాం. ఈ మధ్యలోనే మా జిల్లాని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. ఆ డివైడింగ్ తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వర్క్ పెరిగింది. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, డైలీ కలెక్టర్ తోటి మా బాస్ కి ఆ పనుల బిజీలో మేము కూడా బిజీ అయిపోయినాం. బిజీ అయిపోయి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అయితే నేను రోజు స్వామిని ప్రే చేసేవాను, నాకు ఏదైనా కూడా స్వామి నాకు సంతికి స్వామికి ఖచ్చితంగానే దగ్గరగానే ఉండాలి, మిగతా అన్ని నాకు తర్వాత ఉండేట్టు చూడండి స్వామి, ఎట్లనే చేసి మీరు అదే చేయండి అని నేను డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటా. అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం కొంచెం మా సారు కొంచెం అవుట్డోర్ వర్క్స్ లో బిజీ అయిపోయి నాకు ఈ ఫ్రీ టైం దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు ప్రయాణం అనగా నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయ్యో స్వామి ఇట్లా అయిపోయింది, నేను ఎట్లా రావాలి ప్రాక్టీస్ కి, పర్తికి వెళ్ళాలి అని చెప్పి ట్రైన్ ఎక్కే వరకు కూడా నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి డైరెక్ట్ బ్యాగ్ జరుపుకొని వచ్చేసి ట్రైన్ లో పడుకున్నాను. తెల్లవారు ఇక్కడ దిగేటప్పటికి నాకు మొత్తం అన్ని పోయాయి. పర్తికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాక్టీస్ లో నాకు ఫీవర్ వచ్చింది అనేది నాది నేనే నమ్మలేకపోయినా. అంత హ్యాపీగా
1: నాకు గుర్తుకొస్తుంది, మీరు మా యాక్చువల్లీ మా అమ్మ కొలీగ్, అది మీకు ఈ యాక్టివిటీస్ డ్రామాలు ఎంత ఆ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది అటువైపు అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు మిమ్మల్ని. ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, కంగ్రాచులేషన్స్. అది స్వామి ఆశీర్వాదమే.
2: సరే బ్రదర్.
1: అదే అయితే అదే విధంగా ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే గుర్తుకొస్తుంది మన బ్రదర్ రమేష్ ఉద్యోగం, తన ఉద్యోగంలో ఒక మనం ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఈ పర్తియాత్ర సందర్భంలో. బ్రదర్ ఒకసారి షేర్ చేసుకుంటావు నీ ఎక్స్పీరియన్స్.
3: హృదయ నివాసి అయిన భగవాన్ సత్సాయి బాబాకి నన్ను అర్పించుకుంటూ రేడియో సాయి స్టోర్ అందరికీ ఓం శ్రీ సాయిరాం. అంటే పర్తియాత్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 2008 మొట్టమొదటిసారిగా డ్రామా చేశాను. అప్పుడు ఆ డ్రామాలో నాకు ఇంతవరకు స్టేజ్ చాలా ఫీవర్ గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, అసలు 10 మందిలో ఉన్నప్పుడు నిలిచకపోయినామని. అలాంటి వాడిని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్ పైన డ్రామా చేయాలంటే చాలా భయం వేసేది. సో మనకి బ్రదర్ రంగనందరాజు గారు చెప్పినట్టుగా డైలీ పెద్దలో ప్రదర్శన చేసి కొంచెము ఎనర్జెటిక్గా చేశాము. సో అప్పటి కొంచెము మాలో పరివర్తన స్టార్ట్ అయింది. ఎలా అంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డ్రామా 2017లో డ్రామా స్టార్ట్ కావడానికి ముందు నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత
1: ఒక వారం రోజుల ముందు జాబ్ వచ్చింది
3: వారం. సో జాబ్ సింగరేణిలో జాబ్ వచ్చిందండి. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కి వచ్చాను. ఎలా అంటే సాటర్డే సండే 2 టైమ్స్ అంటే 2 డేస్ ప్రాక్టీస్ ఉంటే కనుక ఆ రోజు అసలు నాకు లీవ్, సండే హాలిడే ఉండాలి. బట్ ప్రాక్టీస్ రోజు కంపల్సరీ డ్యూటీ రమ్మని చెప్పి చెప్పారు. సో నైట్ డ్యూటీ చేయడము, డే ప్రాక్టీస్, నైట్ డ్యూటీ చేయడం, డే ప్రాక్టీస్, ఆ విధంగా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత సార్ నాకు ముందే చెప్పాను నాకు ఇట్లా భర్తీయాత్ర ఉంటుంది, మాకు ఒక 3-4 డేస్ లీవ్ కావాలంటే కనుక సార్ ఇస్తాను చెప్పారు. టైంకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్ కుదరదు, మేము ఇవ్వము, నువ్వు వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చి రావాలి లేకుంటే పంపించమని చెప్పారు. సో వేరే ఆప్షన్స్ లేక స్వామి పైన కాన్ఫిడెన్స్, జాబ్ ఇచ్చింది స్వామియే, సో నెక్స్ట్ జాబ్ కూడా వద్దని కూడా స్వామి అనుకుని, స్వామి డిసిషన్ అనుకుని జాబ్ కి రిజిగ్నేషన్ చేసి భర్తీయాత్రకు వచ్చేసాను.
1: చాలా చక్క బ్రదర్, వెరీ ఇన్స్పైరింగ్ బ్రదర్. అసలు జాబ్ స్వామి కోసం ఆ జాబ్ ను వదిలేసి వస్తే తప్పకుండా బ్రదర్ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా స్వామి చూసుకుంటారు. ఆయన ఆశీర్వాదం మీపై తప్పకుండా ప్రవహిస్తుంది. మనం ఒక్కటి స్వామికి ఇస్తే ఆయన మనకు 10 తిరిగి ఇస్తారు, 100 ఇస్తారు తిరిగి. ఇదే విధంగా మన నిన్న మనల్ని తన యాక్షన్ తో తన డైలాగ్ తో అలరించినటువంటి రైతు బ్రదర్ అన్నాను ఒక డైలాగ్ చెప్పాను ఒక
4: అందరికి సాయిరావన్నా అన్న నమస్తే బాగున్నారా అని. 2008 పర్తియాత్ర అప్పుడు సెలక్షన్ జరిగాయండి, తెలంగాణ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. ఆయన తర్వాత అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్, మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది, దానికి 30 మార్క్స్, 70 మార్క్స్ ఏమో ఫైనల్ ఎగ్జామ్, ఈ రెండు కలిపి 100 మార్క్స్. చిన్న మిరాకిల్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే ఫెయిల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు రాయి ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి, నెక్స్ట్ డే పర్తికి రావాలి ప్రాక్టీస్ కి. సో అయితే మా లెక్చరర్ అడిగారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్ అయితే అడిగాను, సార్ నాకు ఇట్లా పర్మిషన్ కావాలి సార్, నాకు అక్కడ అవకాశం వచ్చింది సార్ ప్రాక్టీస్ పుట్టపర్తిలో అవకాశం వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది సార్, తెలంగాణ స్క్రిప్ట్ లో వచ్చింది సార్, వాయిస్ కూడా నాది వచ్చింది సార్ అయితే ఏందా 70 మందిని పక్క పెట్టి నేను ఒక్కనిగా పెట్టాను ఆయన ఎగ్జామ్ అని ఇట్లా అనడం జరిగింది. అయితే నువ్వు ఇట్లా అడిగితే నీకు ఎగ్జామ్ ఇప్పుడు పెడతా నువ్వు రాత్తావా అనను. అయితే లంచ్ టైంలో ఇక నేను బయటకు వచ్చేసాను ఇట్లా ఇట్లా ఇట్లా అనుకుంటే ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను. 3 టైమ్స్ సాయిగాయత్రి చేశాను. మాకు సంతలు ఏదైనా మీకు జరగాలనుకుంటే 3 టైమ్స్ కళ్ళు మూసుకుని సాయిగాయత్రి చేయండి మనసులో తలుచుకుంటూ, అది మిమ్మల్ని ముందు జరుగుతుంది, మీకు కావాల్సిన పని నెరవేరుతుంది ఖచ్చితంగానే. అప్పుడు ఆ టైంలో ఆ డోర్ పక్కకు వచ్చేసి 3 టైమ్స్ సాయిగాయత్రి చేసుకున్నా. లంచ్ కొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఫోన్ కాల్, నా ఫోన్ నంబర్ ఆయనకి ఎట్లా తెలిసిందో లేదు. అడ్మిషన్ నా అడ్మిషన్ ఫామ్ తీసుకొని ఆ నంబర్లకి వినోద్ టేక్ యువర్ పెన్ అండ్ కమ్ టు లైబ్రరీ అనేది. ఇప్పుడే తుక్కుతుకు తిట్టిండు అప్పుడే ఏంది కథ అని కథ. అక్కడ నేను తిండి లంచ్ కోసం హోటల్కి వెళ్తున్నాను, టక్కటక్ ఉరుకొచ్చేసాను. ఉరుకొచ్చేసి సార్ ఏమైంది సార్ అంటే దాయిట్రా లైబ్రరీకి వచ్చేసాను. పెన్ను తీసుకుని బ్యాగ్లోకి వెళ్ళి పెన్ను తీసుకోవడం కూడా మర్చిపోయాను. పెన్ అంటే పెన్ను తీసి నా చేతిలో పెట్టేసాను. అక్కడ కూర్చొని తొందరగా కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈ 20 మినిట్స్ గ్యాప్ కూడా లేదండి ఇలా వచ్చేసి. రియలీ గ్రేస్ స్వామి గ్రేస్. ఆ రోజు రాశాను ఎగ్రోగుండ్కి ట్రైన్ ఎక్కి పుట్టపర్తిలో పడ్డామండి. ఇక దంచి పడేసాం డ్రామాలో. నిన్న కూడా చాలా స్వామి నాకు అవకాశం ఇచ్చారు. నిన్న కూడా చాలా చాలా కామెడీ పంపించాను.
1: మీరు ఎగ్జామ్ అంటే మీ అంటే ఎగ్జామ్ అంటే బ్రదర్ నాకు ఇంకోటి మన విద్యాసాగర్ బ్రదర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఆ ప్రాక్టికల్ రాసిచ్చింది. అది బ్రదర్ ఒకసారి షేర్ చేస్తారు అందరితోని.
5: సాయిరామ్ బ్రదర్, 2011లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. నేను డ్రామా చేయడానికి పర్తికి వచ్చాను. అయితే అప్పుడు ప్రాక్టికల్ డేట్ ఇవ్వలేదు. డ్రామా సెలెక్షన్ తర్వాత డేట్ ఇచ్చారు. ఇలా అని నాకు బాధ వేసింది. తర్వాత నేను పర్తికి వచ్చాను, డ్రామా సెలెక్షన్ జరిగింది, పర్తికి వచ్చాను డ్రామా చేశాను. అయితే మనం నేను వెళ్లే రోజే ఎగ్జామ్ ఉంది. నేను రికార్డు రాయలేదు, ఏం రాయలేదు. ఎలా అని చాలా భయపడ్డా, చాలా ఏడ్చిన, స్వామిని ప్రే చేసిన. తర్వాత ఎగ్జామ్ వెళ్ళాను. సరే సార్ని అడిగితే ఎగ్జామ్ అంటే రికార్డు ఉంటేనే ఎగ్జామ్ రాయాలి, లేకుంటే రాయడం లేదని చెప్పారు. ఇలా చేయాలని అక్కడ కూర్చొని ప్రే చేసిన. జేబులో స్వామి బొమ్మ ఉంటే తీసుకొని ప్రే చేసిన. తర్వాత కాసేపటికి అక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. చూసేసరికి ఏ రికార్డు చూసినా కానీ నేమ్స్ రాసున్నాయి, స్టాంప్ వేసున్నాయి. ఎలా అని మళ్ళీ ఏడ్చాను. కొద్ది దూరం అక్కడసారి ఇంకో రికార్డు ఉంది, అది ఇట్లా గాలి ఇట్లా లేస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది కింద పడుతుంది. చూసేసరికి నేమ్ లేదు, ఏం లేదు. బాగా రైటింగ్, మంచి రైటింగ్తో బాగా రాసింది. అంటే స్వామి రైటింగ్ అనుకుని నేను ఆ రికార్డ్ తీసుకొని సార్కి ఇచ్చేసాను.
1: అక్కడ అప్పటికప్పుడు రికార్డు ప్రత్యక్షమైంది.
5: అప్పటికి ఆ రూమ్ లో చాలా చూశాను లేకుండే, కానీ కాసేపటికి తర్వాత అక్కడ రికార్డు ఉంది.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
5: తీసుకొని నా నేమ్ రాసిచ్చాను. రైటింగ్ బాగుంది అయ్యా అని సార్ అన్నాడు. అది మళ్ళీ ఓకే. మా చెల్లి 7 ఇయర్స్ అప్పుడు ఏమంటే మా చెల్లికి ముక్కు పుడిగేసుకోవడం చాలా కోరిక ఉండేది. అయితే కొనిస్తామంటే అప్పుడు డబ్బు లేకుండే, కొనిస్తామంటే రోజు ఏడ్చేది కొని అని. అయితే ఏం చేసామంటే మేము ఇప్పుడు కొనివ్వలేము, స్వామి అడుగు ఇచ్చేస్తా అని చెప్పి. తర్వాత స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునేటప్పటికి విభూతి తీసుకునేటప్పటికి ఇక్కడ విభూతిలో ముక్కు పుడుకుంది. విభూతిలో
1: ముక్కు పుడుకుంది,
5: ప్రే చేశాక ముక్కు పుడుకు వచ్చింది.
1: బ్యూటిఫుల్ బ్రదర్. అసలు నీ ప్రేయర్ లో బలం రికార్డ్స్ ప్రత్యక్షం అయితే ముక్కు పుడుకలు ప్రత్యక్షం అయితే అదృష్టవంతుంది బ్రదర్. అదే విధంగా ఇప్పుడు మనం చెప్తున్నా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే ఈ డ్రామాలో మనం యజ్ఞయాగం చేసినప్పుడు స్వామి ఆ యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. బ్రదర్ నితీష్, నీ జీవితంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి అందరితో పంచుకుంటావా?
6: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి సోదరి సోదరి మనులకు సాయిరామ్. డ్రామా అంటే ఏదో తెలియదు మాకు, అంటే మా పల్లెటూరు. ఆ డ్రామా ఏంటో తెలియదు, కానీ డ్రామాకు ఏమొచ్చిందంటే నాకు పునర్జన్మ వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తెలియదు. లాస్ట్ 2015లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను, భక్తి నీరాజనం. అప్పటి నా భక్తి నీరాజనం డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. ఆ స్వామి
1: ఆ భక్తి నీరాజన డ్రామాలో మీరు బ్రదర్ నితీష్ సెలెక్ట్ అయిన తర్వాత సాయి ఏమైంది అసలు?
0: అప్పుడు భక్తి నీరాజనంలో ఏమైందంటే తను రెగ్యులర్ గా ప్రాక్టీస్కి వచ్చేవాడు, కానీ కొంచెం వీక్ ఉండేవాడు ఫిజికల్ గా. సో మాకు చూసి అనిపించేది బ్రదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నాం, అంతేం అనుకోలేదు, అంతే తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం. డ్రామా వచ్చినాం, డ్రామా చేసినాం, ఆ తర్వాత డ్రామా స్వామి ముందు సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిట్ అయింది, స్వామి చూశారు, బ్లెస్ చేశారు అప్పుడు 2015. తర్వాత సడన్ గా నాకు 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది బ్రదర్ నుండి. కాల్ వచ్చి, బ్రదర్ నేను హైదరాబాద్ కి వచ్చాను బ్రదర్, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు.
1: ఎందుకు నితీష్ హాస్పిటల్ ఎందుకు?
0: అది నితీష్ మాటలోనే విందాం.
7: బ్రదర్ నాకేమైందంటే 2012 లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. తర్వాత 2015 లో డ్రామా అయిన 5 మంత్ తర్వాత నేను నాకు కాలు నొప్పి వచ్చేది, కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర హాస్పిటల్లో వెళ్ళాను. ఇలా ఎందుకు వస్తుందని వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు, బాబు నీకు వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలి కంపల్సరీ, నువ్వు మంచి డాక్టర్ని పట్టుకో, నేను చెప్పేది నేను చెప్పాను అన్నారు. నాకు ఏం తెలీదు, హార్ట్ అంటే తెలీదు, ఏం తెలీదు. తర్వాత ఇంకా డాక్టర్ అన్నారు నీకు మినిమం వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 6 లక్షలు కావాలన్నారు. నాకు ఏం తెలియదు, ఇంట్లో కూడా చెప్పాలి. తర్వాత కన్వీనర్ సార్కి ఫోన్ చేశాను, కన్వీనర్ సార్ అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి కదా అది నాకు ఫార్వర్డ్ చేయండి అన్నారు. తర్వాత ఆ రిపోర్ట్స్ మన డిపి గారు వెంకట్రావు సార్కి ఫార్వర్డ్ చేశారు. నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డిపి గారు మన హెడ్ మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు గారికి మెయిల్ చేశారు. తర్వాత ఆ మెయిల్ని మన పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ మురుపుల్ గారికి మెయిల్ చేశారు. ఆ మెయిల్ చేసిన ఒక డే తర్వాత రామన్న తర్వాత వచ్చేయమన్నారు.
0: సో అట్లా నితీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా హార్ట్ వాల్స్ రిప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నో హీ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ అండ్ అగైన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా.
1: బ్యూటిఫుల్ స్వామి అసలు పునర్జన్మ ప్రసాదించారు. అట్లానే శివ బ్రదర్ కూడా ఒక యాక్సిడెంట్ జరగాల్సింది ఆయనకు. ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చుని ఉంటే ఆ మోటార్ సైకిల్ కి వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా తగిలింది. ఆ తగిలిన మరుక్షణం ఎవరో నెట్టేసినట్టు ఆయన ఎగిరిపడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లారీ ఆ మోటార్ సైకిల్ మీద ఉంది. ఎవరు నెట్టేశారో ఎవరు ఆయనకే తెలుసు, అది స్వామికే తెలుసు. ఈ విధంగా మనం చెప్తుంటే ఈ డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. అదే విధంగా మన బ్రదర్ భక్తియోగి అని నిన్న యాక్ట్ చేశాడు. ఆయన యొక్క తపన ఏంటంటే చిన్నప్పటి నుంచి భజన చేస్తూ వచ్చాడు. ఆయనకి డ్రామా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒకటే ఒక కోరిక, నాకు భక్తి యోగ వస్తే బాగుంటుంది అని. ఎవరు చెప్పారో తెలియదు, ఆ స్ఫురణ ఏ విధంగా నా మనసుకు వచ్చిందో తెలియదు. బ్రదర్ నువ్వు భక్తి యోగ యాక్ట్ చేయంటే ఆయన అదే విధంగా ఆ రోజు డ్రామా లేకపోయినా ఏదో ఒక విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన భక్తి యోగిగా మిగిలిపోయాడు. ఇది డ్రామాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ మనం డ్రామా అనేది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ యునో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అదొక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నిర్మింపబడేది ఇన్ని జీవితాలు ఒక విధంగా ఒక గొప్ప జీవితాలుగా నిర్మింపబడుతున్నాయి. డ్రామా జరగడానికి ఈ రచన ఎంత ముఖ్యమో, డ్రామా జరగడానికి ఈ యాక్షన్ ఎంత ముఖ్యమో, మన సత్య ఆర్గనైజేషన్ డ్రామా జరగడానికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం. ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఇది చెప్పాల్సినటువంటి విషయం, ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రామాకి ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల ఈ డ్రామా స్వామిని ఈ విధంగా ఆనందపరుస్తూ వస్తుంది.
8: విన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల అనుభవాలు, భక్తుల అనుభవాలు. మొట్టమొదటిసారిగా పత్తియాత్రకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజల అనుభవాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయించినందుకు స్వామివారికి మా కృతజ్ఞతలు, మా పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఇప్పటితో ముగిస్తూ మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికి మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రాంకి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలో.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బావుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖ సాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు. అప్పుడు
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి. అప్పుడు
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చిపడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు. ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు.
1: అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మనం ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యాసంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగ వస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే, నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని, చెంగు చెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి, అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమి మక్కు ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువు ఉంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
2: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ
1: నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే, బాగుంది. కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభమేంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
4: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఇది కోరికలకు కూడా సంబంధించిందే. మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవు ఆ కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
1: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడూ చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
1: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరీ, వరి అంటారు కదా స్వామి. కరీ ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడడం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
1: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి, ఓర్పు, సహనం. వీటితో భరించటం. ఓడ్చిన వాళ్లకు ఓడ్చినంత మహదేవా, ఓడ్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి, స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకు ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలుపోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
4: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వా వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
1: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగాలేదు, అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
4: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
4: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
3: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
4: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
3: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
4: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానికి ఆ సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చెయ్యి నెప్పితో లాగడం మొదలు పెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే, నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు, ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
3: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలుక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
4: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్ళ అమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూసావా అక్క, మన ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంటు. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
3: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నారంటారా?
4: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం, ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు.
1: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం, తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్ళని చూస్తే మాత్సర్యం.
3: అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్ళు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
4: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకు అందుతుంది. అహంకారం అనే పైపొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకు అందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థం నుంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
3: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
4: మనసులో ఒకటి తలచడం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తుల మారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తుల మారి నక్కవైతే యుక్తుల మారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకొని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ శుద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్ట నష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
2: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
4: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు, అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కాని ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని, అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ, ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ, తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం, అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక,
1: ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
3: అవును, కాని ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
5: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
2: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మలితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
1: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్ళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు. పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మను అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా. నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా, నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు. ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పమ్మని అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో

0: ఉంది. మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను. నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
1: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
2: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
1: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
0: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లలో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టి మాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టి పట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
3: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లాచే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తక్ష్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులార, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శమంతట ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపును తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక గణకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కాని చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైన సమాజము అభివృద్ధికి తగినటువంటి ఒక చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగంగా మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతం గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రము చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుండే. వారి స్వార్థము, వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి ఒక తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే హృదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి. అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు, బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినే విధేయతనే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదట పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణములేని బలము ఉండి ప్రయోజనమేమిటి? గుణములేని చెలిమి ఉండి ప్రయోజనమేమి? గుణములేని కలిమి ఉండి ప్రయోజనమేమిటి? ధనం వస్తుంది పోతుంది. కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశం ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తుంటారు. ఈనాడు దారిలోకి పోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే పిల్లలకు నేర్పించేది. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని భార్య చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణమేమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు. రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి. నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచినే నేను పోషించుకున్నాను. ఒక మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చెడ్డగా మార్చివస్తున్నాము, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి యొక్క మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. సొసైటీలో పుట్టాం, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కలాంటి ఇలాంటి మంచి విద్యాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని పోషించేటువంటి వారు దాని కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కలప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇది నాకు, కుంభజాతి కుల వీరులపై పృగరాజు ఓలవే నెరుగుచు చండ ఖండ నికర ఉన్నతి వారం నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: చిన్నవాడు ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటి. ఈ కీర్తిని నిలబెట్టు. ఎనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలో ఒక పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు. వారిని ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, ఈనాడు నీ కీర్తిని సాధిస్తావో, పేరు గౌరవం తెస్తావో, నీకు సరైనటువంటి పుట్టిన దినం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఈనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే, పితృమూర్తి అన్నారు. అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల ఆశీర్వదించడం కూడాను వేదంలో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ, ఇష్టమోట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, పిల్లమైన చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ పిల్లలను తగిన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి. ఇప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది. భరభవనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఎంత అయినాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కబట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ఒక ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామాల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు లోక సమస్త సుఖినోభవంతు అని, కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు. అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి ఆనందం ఏమి కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటుంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి ఉంటే కదా మనం ఈ యొక్క ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినము పిల్లలకి అందరికీ టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని 3 పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ, అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరం అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమె కూడా ఇష్టం లేదు, స్వామి మీరు పంచి కావాల్సింటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా, రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. రెండణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటిన్యూ పెట్టింది. ఈయన స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని ధ్యానాలు చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు, భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు, ఇప్పటికి అవకాశమే ఉండదు. వన్ అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తరలకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి ఉద్యమమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు, ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఇప్పుడేమనుకున్నప్పటికీ పర్వాలేదు, లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి మానవత్వం అణగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా చేస్తారు, ఎప్పుడైనా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమనే ఇంకోటి పోయి చేరడానికి అక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైనటువంటి పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. లోకులో కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నీ నా భర్త చనిపోయినాడు అని చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంటపక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా శక్తికి జద్ది నాకు పెరిగిపోతూ ఉంటుంటాది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును, తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ ని తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఓన్లీ ప్రెజెంట్. కనుకనే ప్రెజెంట్ ని మీరు చూసి ఆనందించండి, ప్రెజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి ఎక్కడప్పటికీ గాడ్ బాయ్గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కానీ ఆ యొక్క లవ్ అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులు మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంక ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. కాబట్టి ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలన కూడా 19వ తేదీకి అంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి. Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕರ ಮಹಾ ಪರಮ ಶಾಂತಿ ಸುಖ ನಿಧಾನ ದಿವ್ಯ ರಾಮ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తులకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్న, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్నజాజికన్నా సంపంగలతకన్నా, జున్నుగడ్డకన్నా వెన్నకన్నా, నెమలి కన్నుకన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేటుగా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ, భోంచేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థం అవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి ఆలోచించ వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్న పిల్లల మనసు, వాళ్ళతో వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టితో.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మా మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా స్వామి విషయ దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అందుకే స్వామి ముఖ్యంగా బాలవికా స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి అని చెప్పంటే బాలవికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాలవికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాలవికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాలవికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాలవికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ల ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాలవికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాలవికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు, మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాలవికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇదవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదండి, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లలోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాలవికాస్ అని స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు, చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది. ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ, తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ,

0: దానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాలని మనం వారి మాటల్లో ఇప్పుడు విందాం.
1: తప్పకుండా.
2: ఇప్పుడు మన ప్రెజెంట్ సినారియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్ళని కూర్చోపెట్టి వీళ్ళతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చేయి అంటారు తల్లిదండ్రులు. ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా, అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో, టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో, టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
3: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతని గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు, భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం లేక వాళ్ళని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళెవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు, మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి, పిల్లలు ఇలా ఉన్నారు ఎంత చెప్పినా వీళ్ళు వినరు ఇలాగే ఉంటారు అని. డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, 10 సార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు, వినే వరకు చెప్తారు. విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది, ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
0: ఇప్పుడు పేషెంట్స్

0: నుంచి విన్నాం కదా, ఈ పేషెన్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనో తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం. కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే, ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని. కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలు మారలేదు, అమలు పరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కోపగించుకోవాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కోపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక వెయ్యవంతో రక్షవంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
0: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ అని ఒక కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరిని మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది. ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమిదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే, ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గానీ మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజం నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబుక్మని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది, నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు, ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చేయాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఒరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చిన సార్, అది మన హ్యాపీనెస్ తప్పించి అదేదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
0: స్వామి ఏం చెప్పారంటే, పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేనిస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే, పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం,
1: అవును
0: ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
1: అతి గారాభం వల్ల,
0: అతి గారాభం అంటే పిల్లలు అలాగే ఉంది, అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది, ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే, ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి? ఇప్పుడు చూడండి, చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళొస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను, ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం. మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద దానిలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే, దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు, అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు, స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గాని వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
0: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికి అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్ళి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అన్నమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే, ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చివాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమీ చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టలండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గానీ, నేను వేసుకున్న ఇల్లు గానీ, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గానీ మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు హుందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలా అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోళ్ళకి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకమవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆ ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
0: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినప్పుడు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్న దాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అది ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకోని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి నీకెందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాకా స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఇప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
0: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది అప్పట్లో పుట్టపర్తుల్లో ఏమీ లేని టైంలో, ఇది మామూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటి ఆవిడ, ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవాట. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడని ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారట ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారంకి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా, మగవాళ్ళైతే ఎలాగో బయటకు వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలో అని. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది ఒక కొండ మీద ఉన్నట్టుండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరు అనేవారట అమ్మ మీరెందుకు మోయడము అని, అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు నేనేం చెయ్యొచ్చు ఏం చేయకూ, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నదే ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి అదైతే పడట్లేదండి ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్నీ చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది వీళ్ళని జాయిన్ చేసుకోండి వీళ్ళకి అంతా ట్రీట్మెంట్ ఇవ్వండి బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి ఆ తర్వాత పంపించండి ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
0: అవును,
1: ఆవిడ చేయి పట్టుకొని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారు ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
0: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడెలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
2: అలాగే అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం గాని వాళ్లని తీర్చిదిద్దటం గాని తల్లి బాధ్యత, అదైతే మనకందరికి తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా, బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ, వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే. ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం, వారు పొద్దున్ననంగా వెళ్తారు, రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
3: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనము యాక్చువల్ గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్లకు లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం. మన వాసనా బలాలు ఎంత గొప్పవి, ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు, నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి, ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ, సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేని వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు. వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
0: ఎంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికే వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
1: సో మనం దానివల్ల అపకారమే తప్ప
0: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
1: అవును, బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా తల్లిదండ్రులు ఏంటంటే, మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు, ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్. మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాలు కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు. కానీ మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు, ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
0: అలాగే
3: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహు తాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి, శీల సంపదతోటి, మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి, గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు, మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహ ధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని అని చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కాని నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
1: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజాన్ని బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికి మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి ఒక 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఒడిశాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకి, తుఫాను గాలులకి, వాటి మూలంగా కులిసే ఎడతెరపిలేని వర్షాలకి చిరపరిచితులే. కాని ఒక్కొక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చి మత్స్యకారుల మనుగడకే ముప్పు తెచ్చే పరిస్థితులని కూడా కల్పించగలదు. ఆ విధమైన పరిస్థితి గడిచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పడింది. ఎక్కడో థాయిలాండ్లో సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ శక్తిని పుంజుకుని పెను తుఫానుగా మారి ఒడిశాలో గోపాలపురం సముద్ర తీరాన్ని భయంకరమైన గాలులతో తాకింది. దీని మూలంగా అపార ధన జన నష్టం వాటిల్లగలదని అందరూ భయాందోళనలకి గురయ్యారు. కాని ఈ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు బాబావారిని మనసారా భక్తితో కొలుస్తారు. ధనవంతులు కాకపోయినా స్వామివారి అడుగుజాడల్లో నడుస్తూ నగర సంకీర్తన, నారాయణ సేవ మొదలైన కార్యక్రమాలని ఎంతో నిబద్ధతతో చేస్తారు. భగవద్గీతలో భగవంతుడు తెలియజేసినట్టు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులను నేనెప్పుడూ విడిచిపెట్టను అన్నట్టే మన సాయినాథుడు తన ఈ భక్తులను ఏ విధంగా ఈ భయంకరమైన విపత్తు నుండి కాపాడారో వారి మాటల్లోనే విందాం. వినండి, అన్యథాశరణం నాస్తి, ఫైలెండ్ నుంచి ఒరిస్సా భక్తులను కాపాడిన సాయి భగవానుడు, రెండో భాగం.

0: ఓం శ్రీ సాయిరాం. ఇవాళ మన రేడియో సాయి స్టూడియోలో గత అక్టోబర్ నెలలోని ఒరిస్సా తీరంలోని ఫైలన్ తుఫానికి ప్రభావితులైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ సమయంలో తుఫాను ఎప్పుడైతే వాడి ఊరిని తాకిందోనూ, ఆ తుఫాన్ తాకి ఎలాగుండేది, అప్పటి ఆ గ్రామం పరిస్థితి ఏమిటి, సముద్రం ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత స్వామి దయవల్ల ఏ విధంగా అందరూ ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డారో ఇవన్నీ తెలుసుకుందాం. అమ్మా, నీ పేరేంటి?
1: పద్మ.
0: మీదే ఊరు?
1: మాది గోళాబంద.
0: గోళాబంద మార్కండికి ఎంత దూరంలో ఉంటుంది?
1: మార్కండ్ పక్కన.
0: నువ్వు కూడా ఆ తుఫాన్ టైంలో మీ ఊళ్ళోనే ఉండేదానివా?
1: మా ఊర్లోనే ఉన్నాను.
0: ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాన్ చూసావా నువ్వు?
1: చూడలేదు.
0: ఈ తుఫాన్ వచ్చినప్పుడు నీకేంటి అనిపించింది? మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు మనుషులు?
1: మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అన్నయ్య, మా తమ్ముడు, నేనుంటాను.
0: ఆ రోజు ఏంటైంది పరిస్థితి, ఎలాగో చెప్పు నువ్వు.
1: మేము మా ఇంట్లో చాలా దడిసామండి.
0: మీ ఇల్లు దేంతో కట్టినది?
1: ఒకటి రేకు, ఒకటి చెత్త.
0: చెత్తనాది.
1: నాకు అప్పటికింకా పెళ్లి అవ్వలేదు. సామాన్లు తెచ్చి మా ఇంట్లో పెట్టినారు. పెట్టిన తర్వాత మా అమ్మకన్నాను, అమ్మా సామాన్లు పోయాయి, మనం బాగుంటాము, దగ్గరలో వచ్చేస్తుంది కదా, దగ్గరికి వచ్చేస్తుంది తుఫాను. అప్పుడు మా అమ్మకన్నాను, మనం ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోతాము, ఇంకో మా పక్కన కూరుంది కదా దగ్గరలో, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాం సార్.
0: అదే ఊరు?
1: అనికి గొలబంద్ అని అంటారు.
0: దాన్ని గొడవని అంటారు.
1: రెండు అక్కడికి వెళ్లి మా అమ్మ అన్నది, నీ వెళ్ళమ్మా, అమ్మ నాన్న నేను ఉంటాను, అన్నయ్య నువ్వు తమ్ముడు అందరు వెళ్ళిపోయాడు అనేసి అన్నారు. అయితే అమ్మ మీకు వదిలేసి నేను ఎలాగెళ్ళిపోతాను, మీలుంటే నేనున్నాను అనేసి అంటే, మా అమ్మ అన్నది మేము పోయినా పర్లేదమ్మా, నీ బాగుండను అన్నది. సరే నీవన్న మాట వెనక్కి నేను కాదనాలి అనేసి మా అన్నయ్య నేను మా తమ్ముడు వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే మా అమ్మ, అక్కడ సామాన్లు ఉన్నాయి కదా, సేమ్ సామాన్లు, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్, సారీ సామాన్లు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉంటుందా, మా అమ్మకి ఒకసారి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే అమ్మ ఎంత గడగాలి వస్తుందా, ఎలాగున్నది ఊర్లో అంతే. మా అమ్మ అన్నది చాలా గట్టిగా వస్తుందమ్మా, మా ఊర్లో ఇంకో స్కూల్ ఉంది, ఆ స్కూల్లో మా అమ్మ నాన్న మా నాన్నమ్మ అందరు ఉన్నారు, ఉంటే ఫోన్ చేస్తున్నారు, మేము బాగున్నామమ్మా, మీరు భయపడకండి, అందరూ మా ఊరోళ్ళు సగం మంది దూరంగా వెళ్ళిపోయారు, సగం మంది మా ఊర్లో ఉన్నారు. తర్వాత గట్టుకొచ్చింది, గట్టుకొస్తే మందిరంలో, మా మందిరం ఉంది కదా, మా మందిరంలో సగం మంది ఉంటారు, అంటే అక్కడ చెట్లు ఉన్నాయి, మా మందిరం చుట్టూ చెట్లు ఉన్నాయి, చెట్లేమో మందిరం పక్కనే పడిపోయి ఉన్నవి, కంబం కూడా ఎరిగిపోయినది, కాని మందిరం మీద ఏడ్ పడలేదు. కంబము మందిరం పక్కతో ఉన్నది కాని మందిరం మీద పడలేదు, పక్కన పడినది. తర్వాత వెళ్ళాము, మా ఊరికి వెళ్ళాము, గాలి తక్కువగా గానీ మా ఊరికి వెళ్ళి చూస్తే ఆవిడకి మందిరం ఏమవలేదు, మా ఇల్లు సగం పోయినవి, సగం బాగున్నవి. రిలీఫ్ వచ్చింది మా ఊరికి, రిలీఫ్ వచ్చింది. సగమోళ్ళకి రేఖలు రాసిచ్చారు, సగమోళ్ళకి ఏవో పోయినావు కదా అవి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత ఫోటోలు తీసినారు కదా మా ఇంటికి, ఫోటోలు తీసుకెళ్లి పెద్దోళ్ళకి చూపించినారు. వీళ్ళ ఊరు ఇంత ఖరాబ్ అయిపోయినది, మరి ఏం చేస్తామా అనుకోనంటే, మా ఇల్లు అన్ని గడ్డిల్లే, పక్క ఊరు నీటర్లు ఉంటుంది, సగం ఇల్లు నీటర్లు ఉన్నాయి కదా, సముద్రం పక్కన ఉన్నాయి సగం ఇల్లు, అక్కడ అన్ని ఇరిగిపోయినవి, ఏమూ లేదు, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఆ గడ్డితోనే కట్టుకున్నారు. మళ్ళీ
0: స్లాబ్ ఇల్లు ఉన్నది,
1: అది ఉన్నది, మా ఇల్లు ఏమి అవ్వలేదు, రెండిల్లు ఏమవలేదు.
0: మీ రెండిల్లు ఏమలేదు, మరి పెళ్లి సామాన్లు
1: అన్ని ఉన్నాయి, ఏమవలేదు, ఏటైనా కించు కూడా ఏం అవ్వలేదు, అన్ని బాగున్నావి.
0: నీ పెళ్లి ఎప్పుడు అయిందమ్మా?
1: నా పెళ్లి అయ్యి 2 నెలలు 15 రోజులు అయింది. ఇప్పుడు కొత్తగా పుట్టుపర్తి రావడం
0: బాగుంది. మీ అమ్మ నాన్న, నాన్నమ్మ తాతగారు మీ ఊళ్ళోనే ఉండిపోయారు, మందిరంలోనే, తుఫాన్ టైంలోనే?
1: మందిరంలోనే.
0: వాళ్ళకి అక్కడ ఏం అవ్వలేదు?
1: ఏం అవ్వలేదు. మా ఇళ్ళకి ఏం అవ్వలేదు. కానీ మా తెప్పలు, మా బోట్లు బోటుకి అరుక్కుంటూ వెళ్లి బోటుకి తగిలుకొని ఉన్నవి. వల్ల సగం మనసు పోయినవి, బోట్లు సగం మనసు విరిగిపోయినవి. విరిగిపోయిన మా పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చి ఎవరు విరిగిపోయినావో వాళ్ళందరూ ఎంత డబ్బులు అనేసి రాసుకున్నారు. రాసుకుని వెళ్ళాలి. ఇవ్వరు కొంచెం ఇంకా ఏం రాలేదు మా ఊరికి.
0: ఓం శ్రీ సాయిరాం.
2: ఓం శ్రీ సాయిరాం.
0: ఇవాళ మన రేడియో సాయి స్టూడియోలో గత అక్టోబర్ నెలలోని ఒరిస్సా తీరంలోని ఫైలన్ తుఫానికి ప్రభావితుడైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ సమయంలో తుఫాను ఎప్పుడైతే వాడు ఊరిని తాకిందోనూ కొన్ని కారణాల వల్ల ఆ ఊరు వదిలి తను వెళ్లలేకపోయారు. ఆ తుఫాను తాకి ఎలాగుండేది, అప్పటి ఆ గ్రామం పరిస్థితి ఏమిటి, సముద్రం ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత స్వామి దయవల్ల ఏ విధంగా అందరూ ప్రాణనష్టం లేకుండా బయటపడ్డారో ఇవన్నీ తెలుసుకుందాం. డొమ్రు గారు, మా రేడియో సాయికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఇంత పెద్ద తుఫాన్ అక్కడికి వస్తున్నది అని మీకు తెలుసును, సర్కార్ వారంతా కూడాను అందరికీ చెప్తున్నారు మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి చాలా ప్రమాదం అని. అలాంటి కండిషన్లోనే మీరు ఆ ఊర్లో ఎందుకు ఉండిపోయారు?
2: ఎందుకంటే మేమందరూ రాత్రి జామున అందరూ పిల్లలు, ముసలి ఆడపిల్లలు అందరూ బస్సుపై వచ్చి పెట్టుకుని వెళ్ళిపోయారు. మేమంక వెళ్ళిపోయాం.
0: ఎక్కడికి తీసుకెళ్లారు?
2: ఊరి పక్క ఊరు 3 కిలోమీటర్ల దూరం ఉంచారు.
0: ఆ ఊరి పేరేమిటి?
2: ఊరి పేరు గుణపరం అంది. అక్కడ ఎంతమంది ఉంతులు, బత్తేశ్వరా అని గుణ ఉంది మా ఊరి పక్కన. అక్కడ ఎంతమంది ఉంతులు, మా ఊర్లో కొద్ది మంది ఉంతులు. ఎప్పుడు శుక్రవారం తారీఖున అయింది కదా వెళ్ళిపోయి, శనివారం ఆవేళ ఇప్పుడుతోగా అయిపోవచ్చు. అది ఎంతమంది అని మేమింక వెళ్ళి ఉంటాము. కొద్ది కొద్ది తగిలేదు అనుకుని మేమేసామంటే ఊరికి వచ్చాము. ఎంతమంది? 5 10 మనుషులు వచ్చాము ఊరికి.
0: ఎక్కడి నుంచి ఊరికి వచ్చారు మీరు?
2: బత్తేశ్వర ఊరి నుంచి. అంటే ఊరికి ఎనకున్నది, సందర్మ ఎలాగున్నది, మన తెప్పలు ఎలాగొన్నావు, మన వల్ల ఎనకున్నావు అనుకుని చూడడానికి మేము ఊరికి వచ్చామన్నమాట. 12 గంటలకు ఊరికి వచ్చి అంత చూసినాడికి ఇప్పటిదాకా అయిపోయింది సముద్రం. సముద్రం బోట్లు గిళ్ళు మొత్తం జాయ్ చేసుకున్నాము. మళ్ళా ఊరికి వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరి వెళ్ళేప్పటికి మాది పొగరు ఒకటి, నది ఒకటి ఉన్నది. ఆ నది పక్కన ఇటు చెట్లు, మౌల దొంకలు ఇవాళ ఉన్నావు కదా, అదే టైం అంతే. ఇటు నుంచి పడిపోవడం, అటు నుంచి పడిపోవడం, విరిగిపోవడం, వెళ్ళడానికి అవకాశం దొరకలేదు.
0: అంటే మీరు చూస్తూ ఉంటే చెట్లు
2: పడిపోతున్నాం. మేమేమి సమని తెలితే బాబు చచ్చిపోదాంరా, పద ఊరికి వెళ్తామండి, భగవంతుడు ఉంచడానికి ఉంచుతాడు, అడది కాడమయ్యా. బ్యాగ్స్ వేసుకుని ఊరికి వచ్చాం. ఊరికి వచ్చి అంత గ్రూప్లే బ్రహ్మగారి మందిర్లో 20-30 మంది అయ్యారు అక్కడ ఉంతులు. మన సాయిబాబా మందిర్లో 10-20-30 మంది ఉంతులు. మామేడంతా చిన్న బిల్డింగ్ అటు ఉంటుంది మా కుటుంబానము. ఆల్కింగ్ పట్టుకుని వెళ్ళి వెళ్ళాను మా పుత్ర గుంజా అందరికి. అలాంటి బ్యాగ్స్ వేసుకుని వచ్చాము. ఒకదారు కుటుంబం 6 ముందు 6 ముందు 7 గంటలకి తుఫాను వచ్చింది. తుఫాను రాగానే
0: మీ కుటుంబం ఎంతమంది?
2: మా కుటుంబానికి నేను ఒక్కడు, మా అన్నయ్య ఒక్కడు, మా పుత్ర కుందరు ఇద్దరు, 4 ముందు మా కుటుంబానికి.
0: మీరు మీ ఊరు వదిలేసి పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నారు, బయలుదేరుతుంటే చూసారు రోడ్డు అంతా కూడా చెట్లు పడిపోయి ఉన్నాయి అని చెప్పి మీరు ఏం చేశారు?
2: మా ఊరికి వచ్చి బ్యాగ్స్ వేసుకుని ఊరికి వచ్చి 6 6:30 అయితే దిబ్బనకి వెళ్ళినప్పుడు సముద్రము చాలాగా పెద్దగా ఇచ్చుతరము తెర కెరటాలు ఇరిగేస్తున్నాం. ఇరిగిన తర్వాత మీ వెళ్ళిన భయంకరనా, ఇటెళ్ళింక ఏట్లేదు, అటెళ్ళింక ఎటు చూసిన సముద్రమే. ఇటెళ్ళింక చెట్లు పడిపోదాం, ఇటెళ్ళింగ్ చెట్లు, ఇటెళ్ళిన సముద్రం. ఎక్కడికి వెళ్తే మనకు దేవుడికి బావగడ తణించుకుని ఏంటి సమయంతే మందిర్లు ఎంత మనసు, ఇలాగే భోజనాలు గట్ర వేయట్లేదు. బ్రహ్మగర మందిర్లో, సాయిబాబా మందిర్లో ఎక్కడో అక్కడే భగవంతుని తడుచుకొని చేయాలగా చచ్చిపోయిన పరిస్థితిలోటి ఉంటుందన్నమాట. అవి చూసినప్పటికి గాలి అట్ని చూస్తే సముద్రం వచ్చింది. ఎలాగ భగవంతుడు తణుచుకుని తణుచుకుని ఉండగా 12 ఇంకా ఉపద్రవనకు వచ్చి ఆగిపోయింది.
0: రాత్రి
2: 12:00 మళ్ళా అవకాశం ఏడు దొరకలేదు. కోడిశీలు గజగజ ఉండి అప్పుడు ఏడాది మళ్ళీ దేవుడికే మొక్కోవాలి, భగవంతురా నువ్వే ఉన్నావు ఏం చేస్తాం అనుకుని భగవంతుడికే మొక్కుని అలాగా 2-3 అయింది. ఇప్పుడు నీరు చత్తిలు అయినాక నీ ఎంత నీరు అయిపోతుంది, అంత సముద్రం నీరు వచ్చేస్తుంది దగ్గర దగ్గరికి. మా ఊరికి 5 బార్లు ముట్టుకొని ఉంచుదు బిల్డింగ్ ఉన్నది మా ఊర్లో, బిల్డింగ్ కడిగి వచ్చింది సముద్రం. అలాగా తెల్లారింది, తెల్లారిపోయినాడికి 5 అయింది, సముద్రం అనగా ఉన్నది, చెట్లు గట్ల మొత్తం అన్ని పడిపోను. అప్పుడు తెల్లవారి 7 అందరు అక్కడ ఉన్నారు కదా, కొద్దిమంది మంది ఉన్నాము, గొడ్డలు పెట్టుకుని చెట్లు నరుక్కుని వెళ్ళి తర్వాత మా ఊరికి శనివారం రాత్రి తెల్ల ఆదివారం బోట్లు గిట్ట బాగున్నావు. మేము అదే
0: ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, మీ బోట్లు ఏంటి, మీ వలలు ఏంటి, మీ ఇళ్ళు ఏంటి?
2: గడ్డిళ్ళు ఎగిరిపోయావు, నష్టమైపోయింది, రేకిలు కొద్దిగా నష్టమైపోయావు, చత్తిలు పెద్దగా నష్టం కాలేదు, బోట్లు అంతే పెద్ద బోట్లు కొద్దిగా ఖరాబ్ అయినావు, పెద్దగా ఖరాబ్ కావు, చిన్న బోట్లు ఖరాబ్ అయిపోయావు. ఇలాగే 100-20% ఖరాబ్ వచ్చింది.
0: ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇళ్లలో నీళ్లు దూరిపోలేదు,
2: నీరు దూరలేదు, గడ్డి నెస్ట్ తర్వాత సరకరేది నల్ల తర్పాలు ఒకటి ఇచ్చాడు, అది కప్పుకొని వర్షం వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడ్డాను.
0: ఆ తర్వాత మళ్ళీ ఎన్ని వర్షాలు వచ్చాయి?
2: 10 వచ్చింది వర్షం.
0: ఆ 10 మీకు ఇబ్బంది అయింటుంది వర్షాల వల్ల?
2: ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది వచ్చింది.
0: భోజనానికి వాటికి ఏం చేసేది?
2: భోజనాలు గట్టంతా బోట్ల మనీ వెళ్ళడము.
0: ఎక్కడికి?
2: బోట్ల మనీ పక్క ఊరికి వెళ్ళుకుని బోటు తలుచుకుని బోటు మన సామాన్లు తెచ్చుకుని ఊరికి రావడము.
0: మీ ఊర్లోనే బయటకు వెళ్లే వాళ్ళంతా కూడా ఎప్పుడు వచ్చారు మళ్ళీ ఊరికి?
2: బయటకు వెళ్ళి ఆదివారం సోమవారం 2 లోపల వచ్చారు.
0: అంటే 2 ఓపెన్ చేద్దాం, ఊరంతా కూడా శుభ్రం చేసుకున్నారు?
2: శుభ్రం చేసుకున్నారు.
0: బాగుంది. సాయిరా
2: సాయిరా.
0: మనం ఇంతవరకు ఒరిస్సాలోని 2013 అక్టోబర్ వచ్చిన ఫైలెన్ తుఫాన్ విషయంలో మాట్లాడుకుంటున్నాము. ఆ తుఫాన్ సమయంలోని ఎంతో మంది వాళ్ల ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా సాయి భక్తుల్ని, తక్కిన వాళ్ళని కూడా ఏదో విధంగా కాపాడి వాళ్లని సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్లి ఎంతో కష్టపడ్డారు. అలాంటి వాళ్లలోని ఇవాళ రేడియో సాయి స్టూడియోకి వచ్చిన ఫకీర్, అతను మార్కండి గ్రామస్థుడు. అక్టోబర్ 11, 12, 13 2-3 రోజుల్లోని ఏ విధమైన ఇబ్బందుల్ని ఎదుర్కొని ప్రజలకి కావలసిన సదుపాయాలు కల్పించగలిగారో, తక్కిన ఆర్గనైజేషన్స్ తోటి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ ఉంచుకొని కావలసిన కార్యక్రమాలన్నీ చేయగలిగారో తను చెప్తారు. ముందుగాను తుఫాన్ వచ్చిన రోజు మీరు ఎక్కడుండేవారు, మీకు తుఫాన్ వస్తుందని తెలిసిన తర్వాత మీ మొట్టమొదటి రియాక్షన్ ఏమిటి, మీ పిల్లలు కుటుంబం వాళ్ళు ఏమిటనుకున్నారు, ఏ విధంగా మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు?
3: సాయిరామ్, తుఫాను వారం క్రితం తెలిసింది తుఫాన్ వస్తుందని. 1999 నాకు అప్పుడు 10 అయింది, నాకు తెలియదు బాగాని ఆ తుఫాన్ చూశాను. అంటే ఇంతకుముందు తుఫాన్ వస్తుందని ఎప్పుడు వస్తుందని ఎవరు తెలియదు, వర్షాలు చూశారు, గాలి చూశారు. కానీ ఈ తుఫాన్ అన్ని వారం ముందనండి తుఫాన్ అని తెలుసుకున్నారు. అయితే ఈలోపు జనాలంతా ఇన్ని తుఫాన్లు ఆలకించగానే ఇంత హెచ్చరిక ఎప్పుడూ చేయలేదే, ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నారు దేనికి. తర్వాత మార్కుండే గ్రామం, ఆ సముద్రం అంటే ఉన్నాయో ఎన్ని ఊరులైతున్నావు, 500-400 మీటర్ డిస్టెన్స్లో సముద్రంకి ఊరు, ఇటుపక్క చూస్తే నది, మధ్యన ఊర్లున్నాయి. ఆ తుఫాను 9వ తేదీన మా అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి ఆ ఊరిని 11వ తేదీ రాత్రి మీరు అందరూ బయలుదేరి వచ్చి అని చెప్పారు. 11వ తేదీ రాత్రి వచ్చి అని చెప్తే వీళ్ళందరం తీసుకుని ఎక్కడ పెడతాం, అంత పెద్ద సైకిల్ అనే ఒక బిల్డింగ్లు ఎక్కడం లేవు. ఈ 5-4 ఏళ్ళు 5,000 జనరు ఎక్కడ నుంచి పెడతారని ఎవరికి తీసుకెళ్ళలేదు. 12వ తేదీ వచ్చారు మళ్ళీ, ఎలాగని తీసుకెళ్ళిపోయినాను. మరి ఈలో అప్పటి నుండి 12వ తేదీ స్టార్ట్ అయింది జనాలు తీసుకెళ్లడం. రాత్రి నుండి రాత్రి రాత్రి 8:30 భోజనాలు కూడా ఎవరు సరిగ్గా చేయట్లేదు. రాత్రి 8 గంటల నుండి ఊర్లో ఉన్న ఆటోస్, టెక్కర్, మహీంద్ర పికప్ ఎన్నున్నాయో ఆ వాళ్ళందరినీ, ఊరు కౌంటీ ఉంది, డీజిల్ ఆ సమయంలో దొరకట్లేదు, మాకున్నే బోట్లకి డీజిల్ తెచ్చుకుంటారు 50 లీటర్లు 100 లీటర్లు వాళ్ళని అడిగి బోట్లు వెళ్ళేసరికి మేము ఇస్తాం ఊర్లో తీసుకుని, ఎక్కడదైనా ప్రస్తుతానికి మాకు సాయం చేయండి, ఈ జనాలందరూ తీసుకెళ్లాలి. వాళ్ళ దగ్గర నేను తీసుకుని వచ్చి ఊర్లో ఉన్న ఆటోలు అందరూ చెప్పాము, బాబు డీజిల్ అయితే ఇస్తాము, ఆ తర్వాత మీకు ఏదైనా ఖర్చులో ఏదైనా నష్టప్రకారం వచ్చి మేము చూసుకుంటాం, ముందు జనాలను తీసుకెళ్లి షిఫ్ట్ చేసేయండి అన్నారు.
0: మీ ఊళ్ళో ఎన్ని బోట్లు ఉన్నాయి?
3: 46 ఉన్నాయి.
0: ఎంత డీజిల్ అడిగారు?
3: డీజిల్ అంటే ఎవరికి తెచ్చుకుని పెట్టుకుంటారు, 30 లీటర్లు 50 లీటర్లు పెట్టుకుంటారు. అంటే బంకు నుండి తెచ్చుకుని, అంటే మనకి అక్కడ 12 కిలోమీటర్లు డిస్టెంట్ కదా, అందుకని ముందుగానే తెచ్చుకుని పెట్టుకుంటారు. అది ఇలోగాలు తీసుకుని వెళ్తే జనాలు అందరినీ తీసుకుని వెళ్తున్నారు, ఎవరు ఇష్టపడాలి వస్తున్నారు, ఎవరు ఇష్టపడాలి రావట్లేదు. మళ్ళీ ఫోన్ చేశారు, ఒక్కడైనా ఇంట్లో ఉన్నాను ఊర్లోనైనా సరే మందిలోనే సరే ఎవరున్నాను కావదన్నారు. ఈలోగు మా ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పొచ్చాను, మీకు వీలైతే ఇంట్లో ఉండండి, నేను ఎవరైనా వెళ్తే వాళ్ళతో కలిసి మీరు వెళ్ళిపోయండి, ఈలోగా నాకు 2 రోజులు మళ్ళీ నాకు పట్టించుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను అని. ఆ రాత్రి 3 గంటలైంది 12వ తేదీ రాత్రి ఈ జనాలందరూ తీసుకెళ్లి పక్క ఊర్లో తీసుకుని, అక్కడ హై స్కూల్ అని ఉంది మా మండలం ఆఫీస్ దగ్గర హై స్కూల్లో.
0: ఆ ఊరి పేరేంటి?
3: తోడు. తోడు మా పంచాయతీ ఇందిరాకి. ఆ తోడులోన హై స్కూల్ ఉంది, ఈ జనాలందరికీ అక్కడ పెట్టారు. మళ్ళా ఆ పక్క ఊర్లో ఉంది కెల్లపల్లి అనేసి, అక్కడ ఒక హై స్కూల్ ఉంది. ఈ ముసలి వాళ్ళని, డెలివరీ పేషెంట్ని, ప్రెగ్నెంట్ పేషెంట్ని, ఈ ముసలి వాళ్ళు, ఎవరు నర్సనీలు, వీళ్ళందరిని తీసుకుని ఊతి ఒక 20-30 మంది బయలుదేరి తాడు కట్టి, బట్ట
0: డోలి
3: డోలి కట్టి దాంట్లో తమ పడుకోబెట్టి అలా మోసుకొని ఆ బ్రిడ్జ్ మీద తీసుకెళ్లేవారు. నెక్స్ట్ అలా 6 గంటలైంది ఉదయం వీళ్ళందరిని తీసుకెళ్లేసరికి,
0: రాత్రంతా
3: ఇప్పే పని తగిలింది ఈ మనుషుల్ని తీసుకెళ్లడం. మిగతా ఎవరైతే ఉండిపోయారో అప్పుడు ఆ తుఫాను చూశారు కదా, ఎలాగైనా మేము 1000 మందిలో ఉండి మేమందరం జాగ్రత్త పడిపోతాం అనుకున్నారు. కానీ ఇంతకు ముందు అవాస్ చేశారు కదా, ఆయన చాలా భయపడిపోయారు. ఇంకెక్కడ ఉండేది ఇంకా మన వల్ల అవే అయ్యే ఇది అవద్దు ఇక్కడ, చాలా భయపడ్డారు. కాకపోతే ఇంత కొంత ఒక 150 మంది మన మందిర్లో ఉండిపోయినారు. అంటే మనకి కనిపించకుండా ఎందరైతే కనిపించారు అందరూ తీసుకెళ్లిపోయాం, ఎవరైతే కనిపించారో లోపు ఉండిపోయారు. అంటే వాళ్ళ నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉన్నారు అన్నారని, అందరూ నమ్మకమే సామంటే మార్కెండ్ అంటే సామని చాలా ఇష్టపడతారు. అయినా ఇంతకీ భయపడకుండా ఉండే అంటే సామవేలే. ఎందుకు ఇది వస్తుందని కొందరికి నమ్మకం ఉంది, రాదని కొందరు నమ్మకం ఉంది. 100% ఉంది కదా ఈ గ్రామాన్ని, ఈ తీర్పు ఎంతని ఎఫెక్ట్ అవుతుందని ఎవరికి నమ్మకం లేదు. అవ్వదు కూడా, వస్తే గాలి వస్తుంది, సముద్రం రావాలంటే చాలా కష్టం. దేనికంటారా, ఈ తీరపెంతలో సాము నిలిచినారు, 400 మీటర్లో మార్కండేశ్వర శివాలయం ఉంది, ఆయన అడ్డుకున్నారు. ఇంతమంది ఉండి ఈ జనాలను అందరూ తీసుకెళ్లిపోతారా? నేను లాస్ట్ ఆలోచించాను, ఇంకేం చేస్తాం, ఇంటికి ఇంక వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు కదా, ఎవరితో జాగ్రత్త పడి తీసుకెళ్తారా వాళ్ళు కొంచెం తెలిసేను అన్నారు. ఇంతమంది వెళ్తున్నారు ఊరేదో పరిగెడుతున్నారు, వాళ్ళతో తీసుకెళ్లిపోతారని 3 గంటలప్పుడు మన భాస్కర్ గారు ఏదో ఫోన్ చేశారని మన కన్నీనీరు గారు చెప్పారు. చెప్తీలో ఒక ఆటోలు చేసుకుని 1000 మందికి ఒక 400-500 మంది వచ్చేయండి అని ఫోన్ చేస్తే, అప్పటికే ఆటోలు తీసుకుని ఇక్కడ హౌస్ఫుల్ అయిపోయింది, ఇంకా జాగాలు ఏమి ఉండవు. ఆ పక్కూరు మా ఫిషర్ డిపార్ట్మెంట్ మొత్తం మొత్తం వచ్చి మా ఐబీలోన జామ్ అయిపోయింది. ఆ హాస్టల్, కాలేజ్ అన్ని మొత్తం జామ్ అయిపోయింది, ఎవరికి ఏమి ఉండదు. ఇంకా బరంపరం వస్తా అంటే మన కన్నీనీరు గారు ఎవరెవరు తీసుకుని అంతమంది తీసుకెళ్లారు, దాంట్లో మా ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయినారు నాకు తెలియకుండా. తెల్లవారిపోయింది. ఈ జనాలందరికీ టిఫిన్ గట్ర ఏమి లేవు, రాత్రి ఎవరు భోజనం చేసి ఎవరు భోజనం చేయలేదు. వీళ్ళందరినీ ఇప్పుడు వంట పెట్టాలంటే వీళ్ళందరికీ ఎప్పుడు ఇప్పుడు జంసేయాలి, ఇక్కడ ఎన్ని బియ్యం తేవాలి, ఎంత కాయగూర తేవాలి, ఏం చేస్తాం?
0: అప్పటికి వర్షం ఎలా ఉండేది?
3: వర్షము అప్పుడు స్టార్ట్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయినది, రెయిన్ కోట్లు లేవు, హెల్మెట్స్ లేదు, వన్లీ బైక్ పెట్టుకుని సల్లో ఆ కొనిసంది ఉంది ఊరు, ఈ కాయగారు అంతా షాపులన్నీ మూసేశారు. ఈ తీరపెందలు ఎవరైతే ఉన్నారో, ఈ షిఫ్ట్ అయిన ఉన్నారో, వాళ్ళే కనిపిస్తారు ఆ ఏరియాలోన షాపు లేదు ఏదైనా మొత్తం ఆపించి బంద్ చేసుకుని అందరు వెళ్ళిపోయినారు. అక్కడ కాయగూర లేకపోతే ఒక ఆయన ఉన్నారు, మేము ఎక్కడైతే హై స్కూల్ ఉందో ఆ పక్క ఇంట్లోన ఒక కొద్ది దూరంలో కాయగూర దుకాణం పెట్టుకున్నారు. ఆయన బొంచేసి నా పెద్దిల్లు కాబట్టి ఇంట్లో ఉన్నారు. వాడికి వెళ్ళి సాయిరా ఈనాటప్పుడు ఏదైనా మీ సాయం చేస్తే వీళ్ళందరూ ఆశీర్వాదం మీకు తగులుంటుంది, మీరు ఎప్పుడు ఏ వ్యాపారం చేసి ఏం చేసుకున్నారో మీకు మాకు తెలియదు, దీంట్లో కానీ సాయం చేస్తే మీరు చేసేదంటే దీంట్లో పోతుంది అని వాడికి బతిమలితే బంగాళదుంపలో ఒక బస్తా ఇచ్చారు. ఇంకో హోటల్లోకి వెళ్తే వాడిని అడిగాం, చాలా మనుషు రాత్రి నిండి ఆకలితో ఉన్నారు, వాళ్ళు చూస్తుంటే మేము ఏం చేయాలో అర్థం కాదు, ఒక గ్యాస్ ఉంటే ఇస్తారా అన్నాం. ఈ గ్యాస్ తీసుకెళ్ళండి, రెండు పొయ్యిలు తీసుకెళ్ళండి, నాకు ఇది అయిపోయినా సరేగా నాకు ఇచ్చేయని చెప్పారు. ట్యూబ్లెట్ బైక్ వేసుకుని వచ్చి ఆ గ్యాస్ ఆ పొయ్యిలు తీసుకుని వెళ్ళి అక్కడ హై స్కూల్లో పెట్టి అక్కడ ఒక అరేంజ్మెంట్ చేశాం. ఇంకొక హై స్కూల్లో ఇంకొక గ్యాస్ తీసుకుని అక్కడ అరేంజ్మెంట్ చేశాం. వాళ్ళకి ఒక బంగాళదుంప ఇచ్చాము, భీమ ఒక బస్తా తీసుకొచ్చాము. అంటే మన ప్రతి మండల ఆఫీసులో ఉన్నాయి కదా, అంటే ఓల్డెన్ పెన్షన్ భీమ్ పంచుతారు, అక్కడికి వెళ్ళి మన మండల ఆఫీసర్కి పిలిచి, సార్ మాకు భీమ్ కావాలి సార్, మా ఇళ్లలో ఎక్కడ ఉన్నాయి, ఇంకేం మేము అక్కడికి వెళ్ళవసరం లేదు, వెళ్ళలేకపోతాం మళ్ళీని. అప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది వాన, అలాగైపోయింది, 9 అయిపోయింది. ఈ వంటలు పెట్టిన వాడికి అన్నీ 9 అయిపోయింది. వాడికి బతిమలితే భీమ ఇచ్చారు, వంట పెట్టాము. వంట అయినప్పుడు 12:30 ఒంటి గంట అయిపోయింది. ఇప్పటిలోపు జనాలు ఒకటే గోల, ఈ ముసలి వాళ్ళ పక్క ఆకలితో వస్తున్నారు మూతకి, ఆ పక్క డెలివరీ పేషెంట్ చలి, విపరీతంగా ఘోరమైన చలి, తండ ఎవరు కప్పుకుంటారంటే బట్టలు దొరకట్లేదు. ఏం చేస్తాం స్వామి, ఇంకేముంది, ఏం చేసుకున్నా ఇదంతా మా భాగ్యం, మంచిగో చెడుకో తెలియట్లేదు. ప్రెగ్నెంట్ పేషెంట్ ఏమో అంబులెన్స్ పిలిచమంటున్నారు స్వామిలో, ఎక్కడ తీసుకెళ్తాం అంబులెన్స్? అప్పటికీ గాలి ఆరంభం అయిపోయింది, ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది వాన, అలాగైపోయింది, 9 అయిపోయింది. ఈ వంటలు పెట్టిన వాడికి అన్న 9 అయిపోయింది. వాడి బతిమలితే భీమిచ్చారు, వంట పెట్టాము. వంట అయినప్పుడు 12

0: ఎక్కడ తీసుకెళ్తాం అంబులెన్స్? అప్పటికి గాలి ఆరంభమైపోయింది. ఇంకెవరు పిలిచాలి? ఎవరికి ఏదైతే ఉన్నదో మనసులోన ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. మీకు ఉన్ని వంటినా ఈ రోజుకి ఒక రోజు గడిగితే తెల్లవారితే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోతారో అని ఆ బాధతో వాళ్ళని చెప్పాం. తీసుకెళ్లారు. అలా కష్టపెట్టి 3 గంటలు అయిపోయింది భోజనం చేసినప్పటికీ. 4 గంటలు అయినసరికి అప్పుడు మొదలెట్టేసింది. అప్పుడు చాలా అంటే అప్పుడు గాలి అయిపోయింది. ఇంకేం చేయాలి, ఎవరికేం దోషలా. ఈలోగా 5 కిలోమీటర్ల దూరం కదా మా ఊరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మేము బైక్లో తిరుగుతున్నాము, ఎవరు ఉన్నారా లేదని సాయంత్రం వరకు తిరుగుతున్నాము. గాలి చాలా అప్రీతంగా అయిపోయింది. 6 గంటలు అయిపోయింది సార్. 6 గంటలకి అప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి సెట్లో వాళ్ళ ముఖాన్ని ఒక సెట్ ఒకటి పడిపోయింది. ఆ బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ పక్కనే పడిపోయింది. పడేసరికి మళ్ళీ ఇంకేమో మనసు తోస్తా ఏం చేయాలని మన కన్నీరు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారంటే బరంపర్లో ఉన్నాం. మన భాస్కర్ సాయిరాం గారు అని పిలిచారు, అందరు వెళ్ళిపోయారు. సరే నేను బయలుదేరి వెళ్తానంటే వీళ్ళు వదిలి ఈ జనాలు వదిలి వెళ్ళలేకపోతున్నాను. నేను అలాగా ఇంకో గంట వెయిట్ చేశాను వాళ్ళని తీసి. మన సాయిడ్బేట్లో ఒక పెమిల్ జాని ఒక ఆటో వేసుకుని తీసుకెళ్లారు ఆ బిల్డింగ్ నుండి. తీసుకెళ్లేసరికి సగం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ ఆటోని పల్టించింది. అంటే సగం ఎత్తి సగంలో దించింది. మళ్ళీ అలా చూశారు, స్వామి మా వాళ్ళ ఇంక కాదు, మేము ఇంకా ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి వెళ్ళిపోతామని డైరెక్ట్గా వచ్చేసారు ఇక్కడికి. ఏమైంది? మళ్ళీ వెళ్ళలేం బాబు, మేము చచ్చిపోతాం అన్నాను. అయ్యో మీరు అందరూ ఆటోలో బరువుతూ వెళ్తున్నాను, మీరే వెళ్ళలేరే. ఇప్పుడు నేను బరంపరం ఎలాగని వెళ్తాను అనుకుంటున్నాను. నేను ఏం చేయాలి? నేను వెళ్ళాలి. నా ఒంటి మీద బట్టలు లేదు, ఒక సొక్కాతో ఉన్నాను, బట్టలన్నీ నానిపోయినాయి. ఈ రాత్రికి అక్కడ కూర్చుంటానన్నా మూల ఒక గమది కూడా లేదు. ఏం చేయాలి? నేను ఎనగానే బరంపరం వెళ్తాను, ఏమవుతా కానీ అని 6:30 అయిపోయింది. లోక జనాలు అందరూ ఎవరి రూమ్లాలు షిఫ్ట్ అయిపోయారు. కలిసి కలుసుకుని ఉండి వాళ్ళందరూ శుభ్రం చెప్పి, సైరా మా పిల్లలు ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియట్లేదు, నేను ఈరోజు వెళ్తాను అని బయలుదేరి బైక్ తీశాను నేను. అప్పుడు నేను ఒక 2 కిలోమీటర్లు వెళ్ళినప్పటికి ఆ రోడ్ అంత సెట్లే, ఈ 2 సెట్లు నా బుర్ర మీదలు వస్తున్నాయి. ఆయనేమో నా వెనకెళ్ళాక నాకు పట్టుకున్నాడంత విడిగా, ఈ సలేస్తుంది ఈ రోడ్లో వెళ్ళే జనాలు అందరూ ఇంట్లో నుంచి కేకేస్తున్నారు, ఏ బాబు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నేను ఎనగానే వెళ్ళాలి సరే, బరంపరం వెళ్ళాలి, నా పిల్లలందరూ బరంపరంలో ఉన్నారు అని. అక్కడ సరిగ్గా వెళ్ళేప్పటికి 6:30 అయిపోయింది బరంపరం వెళ్ళేసరికి. వెళ్ళేసరికి అంటే ఎలా వెళ్తున్నానంటే ఆ స్వామి తెలుసు నిజంగా ఏదైనా అప్పుడు పడితే నేను డెత్ స్పాట్. ఇంకేముంది, మొత్తం ఆ సెట్లు నేను నా వెనకనకే పడుకుని వస్తున్నాయి సెట్లు అని. నేను ఈ సెట్లు తగిలిపోయిన సెట్లు వెనక పక్కే పడిపోతున్నాయి. ఆ గాలిని చూసి 1 నిమిషాలు బండి ఆపుతున్నాను. బండి అంటే స్లిప్ అవుతుంది, గాలిలో కొట్టుకుపోతుంది. ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా వచ్చినప్పుడు బండి అలా ఆగిపి చూస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు సులువు అవుతుంది, మళ్ళీ బండి తీసుకెళ్తున్నాను. అలా బరంపరం వచ్చాను. సాయిరాం గారు కూర్చున్నారు గేటు దగ్గర, బండి లోపల పెట్టి హర్షం. మరి ఇంకా చెప్పవసరం లేదు, చాలా అప్రీతంగా ఉంది. 8 అయింది, నేను భోజనం చేశాను. అందరూ భోజనం చేసి చక్కగా ఉన్నారు. ఎవరి మంత్రాలు తగిలియి, ఎవరి భజనలు చేస్తూ ఉన్నారు. నేను బట్టలు మార్చుకుని భోజనం చేసి కొంచెం తర్వాత 9:30 మా ఫోన్లు కట్ అయిపోయి, సిగ్నల్ కట్ అయిపోయింది. ఇంకేం ఉండదు, సాయిరాం గారికి వస్తున్నాయి ఏదేదో ఫోన్లు, ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తున్నారు, ఎవరైనా చెప్తున్నారు ఇప్పుడు ఇంత స్పీడ్ వస్తుంది, ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అని అని చెప్తుంటే ఆయన దగ్గర అంతా ఆలకించుకుని ఏదో ధైర్యంగా వీళ్ళందరూ మాటలు చెప్పి వాళ్ళకి ఎన్న ఉంది అనుకుంది సోమన్నారు, మీకెందుకు ఇలా భయం, ఇంత పెద్ద ఇక్కడికి వచ్చి మనకు కాసిన మనకేడు భయం, సావాలనే అనుకుంటే.
1: మరి తిరుగు ప్రయాణం ఎలా చేశారు మీరు?
0: తెల్లవారింది బిల్డింగ్ లో ఉంటే ఆ బిల్డింగ్ లో రాత్రి 11:30 సమయంకి ఆ బిల్డింగ్ ఎప్పుడైతే అంటే ఆ గాలి సౌండ్ వస్తుంది కదా, ఈ లేడీస్ జాన్స్ అంతా, సాయిరాం మరి ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, మేము ఏమైనా మాకు ఇక్కడ తీసుకుని మాకు షిఫ్ట్ చేసేయండి, ఇక్కడ ఉండము. అరే బాబు వచ్చే మందిరం కడిగి ఇంకెక్కడికి వెళ్దాం, లేదా మందిరం లోపలికి వెళ్ళిపోతాం పదన్నాను. సరే ఎంత పెద్ద గాల్లోనా, అక్కడ ఒక్కనే ఒక 10 మీటర్ల దూరంలోనే వెళ్ళవసరం లేదు, వెళ్ళలేకపోతాము. ఈ లోకి ఎవరికి తీసుకెళ్ళిపోయినా చెరువులు పడేస్తుంది, పక్కనే చెరువు ఉంది, లేదు వెళ్ళగెళ్ళిపోతామే అంటే అప్పుడే కేకలు పెట్టారు సార్, ఆవిడ ఏర్పాటు తీశారు సార్. ఇంకా ఈ లోగా అందరు తీసాం. సరే సామాన్లు అందరు రెడీగా పెట్టుకోండి, 1 నిమిషం గాలి తక్కువగా అంటే మందిరం వద్దగెళ్ళిపోయామనుకో సేఫ్టీ అయిపోదని. అప్పుడు భాస్కర్ సార్ సార్ వచ్చేయండి వచ్చేయండి, లోపల ఎవరు ఉండకండి, బయట ఉండకండి వచ్చేయండి ఏదండి, తల్లు బయలు చేస్తే అలా తిరిగి మందిర లోపలికి వెళ్ళిపోయి మందిరం వచ్చుకుంటే ఆ మామూలుగా వర్షం వస్తుంది.

0: అందరు ఎలాకున్నారో తెల్లవారిపోయింది. తెల్లవారంటే తెల్లవారు 4-3 గంటలకల్లా అయిపోయింది. అలాగే అందరు పడిపోయినారు. ఏమవుతుందో ప్రపంచం ఏమవుతుందో ఇంకెవరు తెలియదు. పడుకున్నారు ఇంకెవరికి తెలియదు. అలా చూస్తున్నారు, తుఫాను చూస్తూనే ఉన్నారు. మేము కూడా అలా పడుకుని పడిపోయాము. తెల్లవారిపోయింది 3 గంటల జామును. ఆ మందిరం కాడ ఏ సెట్లు అయితే చూశాను రాత్రి, తెల్లవారు పడుకుని ఇస్తున్నాడు ఆ సెట్లు మళ్ళీ కనిపించలేవు. అంటే బరంపర మొన్న ఉన్నగా అయిపోయింది అక్కడ. స్వామి ఇక్కడే ఇంతకున్నదంటే ఊరికెళ్ళేసరి ఇంకేమున్నదయ్యో, మా బతుకులంతా ఇంకా పోన్నట్టే. ఈలోగు ఆ తెల్లవారు 6 గంటలకి బైక్ తీసుకుని ఎలాగైనా జనాలు ఎక్కడైతే పెట్టామో అక్కడికి వెళ్ళి ముందు చూసి ఊరిని వెళ్తాం. ఈలోగు మేము వెళ్ళేసరికి బరంపరం దాటినప్పటికీ మళ్ళీ ఇంకెక్కడ తోవలేదు. బైక్ వెళ్ళి తోవలేదు, మొరుసెళ్ళి కూడా తోవలేదు. స్తంభాలు అన్ని అంటే రోడ్డు జామ్ అయిపోయింది. ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగెళ్ళి 1 కిలోమీటర్ దూరం వెళ్ళినప్పటికీ అలా తప్పించుకుని ముగ్గురు ఉన్నాం బ్లాక్ బైక్లు. వాళ్ళు దిగి ఇద్దరు ఆ స్తంభం ఎత్తి కొద్ది పక్కన లేపితే నేను బైక్ తీసుకుని ఆ పక్క వెళ్తే మళ్ళీ ఎక్కుతున్నారు. అలాగ 1 కిలోమీటర్ వెళ్ళినప్పటికీ మళ్ళీ ఆ తర్వాత వెళ్లే అవకాశం లేదు. చాలా పెద్ద ఘోరము. అంటే మళ్ళీ ఇంకేం తీవాలని కాదు, అక్కడ తీవాలంటే 100 మంది కావాలి ఒక్కొక్క స్తంభం అని. మళ్ళీ రిటర్న్ వస్తే కోర్టు ఉంది. ఆ రోడ్లో మన పెద్ద మెడికల్ ఉంది. ఆ మెడికల్లో సైడ్లో ఒక రాస్తా అంటే వెంటనే క్లీన్ చేశారు. మన మున్సిపాలిటీ వచ్చి వెంటనే చేస్తారు. ఒక్క తోవ పెట్టారు. అలా తప్పించుకుని వెళ్తాడు. మా రోడ్డుకి ఎప్పుడైతే వెళ్తామో 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లో బండి పేచ్ అయిపోయింది. ముగ్గురు ఉన్నాం. ఇదేంటి రాబో వాళ్ళు చూడడానికి వెళ్తామని బాధపడుతుంది. ఈ స్వామి అయినప్పుడు బండి పంచి రావడం ఏంటి, ఎలా వెళ్తాము? మా ఊరిది ఇంకో బైక్ ఉంది, మీ ఇద్దరి బైక్ తోసుకొని రాండి. నేను ఆటో తీసుకుని మన మండల ఆఫీస్ కూడా బైక్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను. మీరు ఈలోగా బైక్ బాగుంటే పర్లేదు, దాకా పెట్టేసి ఆటో వేసుకుని రండి. నేను ఆ దగ్గర షాపు తీసుకుని ఆటో తీసుకుని వెళ్ళిపోయాను అక్కడికి. ఆ బండి వేసుకుని వస్తే వీళ్ళు నడిచొస్తాను ఆ రోడ్లో. ఈ బండిలు ఎక్కి వెళ్ళి ముగ్గురు తీసుకుని అక్కడికి వెళ్ళాం. జనాల దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక్క మనిషి ఎవరు లేరు ఆ జనాలు అక్కడ. ఈ తెల్లవారు 4 గంటల జోమును అందరు నడిచేస్తున్నారు ఊరిని. అంటే వాళ్ళకేంటి బెంగ, ఎప్పుడు తెల్లవారిపోదు, ఎప్పుడు మా ఇంటికి వెళ్ళి మా ఇళ్ళని చూసుకుంటామని వాళ్ళకి వాళ్ళ తపనతో ఈ రాత్రి అంతా పడుకు. వీళ్ళు చూసినప్పుడు ఇక్కడ అన్ని ఖాళీగా ఈ హై స్కూళ్ళు, ఈ బిల్డింగ్స్, ఒక్క బట్ట కోదా, ఒక మనిషి కూడా అక్కడ ఎవరు లేడు, అంత ఖాళీ. అందరు 4 గంటలు రాత్రి జామును నడిచి వెళ్ళిపోయినారు. అరే బాబు ఏమైంది, ఇటు వెళ్ళారా ఏంటా, ఎవరు ఫోన్ చేస్తుందో ఫోన్ పని చేయట్లేదు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత వేగమా, ఈ రాత్రి నడిచేసారా? చాలా చింతిస్తాం. అంటే ఇంత వేగం చీకట్లు ఎక్కడికి వెళ్ళారు, ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోయారు మనకు తెలియకుండానే. సరే చూద్దాం, ఇక్కడ 3 కిలోమీటర్లే కదా వెళ్తాం. ఆపు 1 కిలోమీటర్లు వచ్చినప్పుడు బైక్ పెట్టేశాం. ఇంకేముంది, తిరుపతి వెంకటేశ్వర చూసేలాగా ప్రయాణమే ప్రయాణం. అంత ఎవడ మోటార్ పట్టుకుని ఎత్తున పెట్టుకుని నడకే నడక పర్లేదు స్వామి, మంచి ఇది ఒక అద్భుతమైన కథ చెప్పారు మాకి. ఈలోగా వెళ్ళేవాడికి సరే ఇంకేముంది, బైక్ వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ఎలాగైనా ఈ జనాలందరికీ వంటలు పెట్టుకుని భోజనాలు గట్రా కావాలి, అంటే ఏదైనా బండి రావాలి, పోరు పిలిచి రావడానికి అవకాశం లేదు. ఇంకా మొత్తం రోడ్డు అంతే జామ్ అయిపోయింది. నిన్న ఇంత ఎంత పెద్ద సెట్లు ఉన్నాయో ఆ సెట్లు అన్నీ ధ్వంసం అయిపోయినాయి. రోడ్డు వెళ్ళే అవకాశం లేదు. ఏం చేయాలి, ఊరికెళ్ళి 200 మంది వచ్చి కత్తులు గొడ్డళ్ళు తీసుకుని వచ్చి 1 గంటలోన ఆ 3 కిలోమీటర్ల తోనే క్లియర్ అయిపోయింది. అంటే ఎవరు ఊరినారని చూసుకున్నారు. ఎంత వేగి ఎవరు ఊరినారు చూసుకుంటే వాళ్ళకి ఏదైనా సేఫ్ చేసుకుంటాం. ఆ పక్క ఉండి వాళ్ళు మా ఊరి నుండి మేము ఇక్కడ మా సగం సగం వాటాలు వేస్తారు. 100-200 మనిషి వచ్చి ఆ 1-2 గంటలలోపు తావు క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే జనాలు అంతా మార్కుండి వెళ్ళిపోయారో అప్పుడు 2-3 గంటల సమయంలో 4 గంటలకి మళ్ళీ ఊరు దాటి రాడే అవకాశం మళ్ళీ లేదు. ఏముంది, వర్షము ఒకటే గోళ. అంటే సరిగ్గా క్రితం 14 రాజులు అక్కడి నుండి 13వ తేదీ నుండి సరిగ్గా 14 రాజులు వాన,
1: మళ్ళీ వర్షం.
0: ఈ గాలితో వెళ్ళిపోయా ఈ వర్షం 14 రోజులు వర్షం ఇంక వస్తూనే అంటారు జనాలు. ఇంక చెప్తున్నారు వర్షం ఇంక చాలా రోజులు ఉంది, ఇల్లు చూసి తెలంగాణ ఇంకెక్కడ ఉంటారు రాబో, ఈ వర్షంతో కారి ఈ మట్టి ఈ గోడలు పడిపోతాయి ఎలా ఉంటారని ఇది ఒక చింత. ఏం చేస్తాం స్వామి, ఈ మట్టి ఈ వర్షం నెలకుండా ఎంత తడుచుకుని రాత్రి అంటూ ఈ ఇల్లుగా తొందరకే వచ్చేసారు కదా, మరి ఇల్లు ఉంటారు ఎలాగాని. ఈలోగు తోవంతా పని అయిపోయింది. సరిగ్గా 4 గంటలకి బ్రిడ్జ్ ఉంది మాది, అంటే నది నదికి ఒక బ్రిడ్జ్, మా ఊరికి అదే అడ్డు. బ్రిడ్జ్ నుండి 20 ఫుట్లు హైట్ అయిపోయింది నీరు. అలా ఎలాగ వెళ్ళాలంటే, సామ్ పంపించారు బాబు మీకు టైం అయిపోయింది, మీరు ఏక మీ బ్రిడ్జ్ దాటి మీ ఊరికి వెళ్ళిపోయండి, మళ్ళీ మీరు వెళ్ళాలంటే మరి వెళ్ళే అవసరం లేదు, 14 రోజుల తర్వాత మీ ఊరికి వెళ్తారు మళ్ళీ. అందుకే ఆ లేవుకుని 4 గంటల ఇండాలకి స్వామి పంపించారు, వెళ్ళండి వెళ్ళండి, ఏక మిల్లండి, మీరు ఇల్లేడు అక్కడ అవ్వలేదు, మీరు ముందు వెళ్ళిపోయి ఈ బ్రిడ్జ్ దాన్ని మీరు వెళ్ళిపోయింది, మళ్ళీ నష్టం మీకు తో ఉండదు ఇక్కడ. సరిగ్గా 4 గంటలకు మేమందరం ఈ పక్కన్నాం. ఏం చేశాం, మా వెళ్ళే పరిస్థితి లేదా బయటికి, మేమేం చేయాలి, ఈ కారు పోయే ఇల్లుకి ఏర్పాట్లు చేయాలి. ఏంటి, ఏదో అంటే మీద వేసుకున్న పరదా అంటే మళ్ళీ మా బ్లాక్ వెళ్ళి పాసిల్ గారితో మాట్లాడి ఆయన వెంటనే ఫోన్ చేసి ఒక లారీ వచ్చింది, ఆ లారీ వెంటనే మేము తీసుకెళ్ళిపోయాము మా బ్రిడ్జ్ దగ్గరికి. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ ఏమంటున్నారు, ఇంకెక్కడికి వెళ్తున్నాయా బాబు నేను, ఆ నీరు చూస్తేనే ఉంది, మీరు పరదలు ఎలా తీసుకెళ్తారంటే, అప్పుడు మా ఊరి గ్రామస్తులు మన ఊర్లో ఉండే సంఘాలు వీళ్ళందరికీ చెప్పి, ఎలాగైనా మీరు ఏం చేస్తారో మీకోసం మేము తెచ్చి అక్కడ పెట్టేశాము, ఇది తీసుకెళ్లే పరిస్థితి ఏదైనా చూడండి బాబు, ఇంకా అంతా వర్షం ఇప్పుడు ఈ రోజు నుండి మళ్ళీ ఇంకా ఆగే పరిస్థితి లేదు అంటే, అప్పటికి ఒక 4 బోట్లు వచ్చాయి సరిగ్గా అక్కడికి వచ్చి, దాంట్లో 200-300 జనాలు వచ్చారు, ఆ పరదలు అన్ని భుజాల్లో తీసుకొని మోసుకొని ఆ బోట్లు వేసారు. అక్కడి నుండి 13వ తేదీ నుండి ఆరంభమైంది బోటుకి, సరిగ్గా 15వ తేదీ 16వ తేదీ అయిపోయింది, అంటే 6 రోజులు ఆ బోట్లు అక్కడే ఉన్నాయి. ఇంకా ఇంకేముంది రిలీఫ్, ఈ బియ్యము ఈ పరదలు ఎప్పుడు తీసుకెళ్లి పంచారు కదా, తీసుకుని వెళ్ళి బరదలు పంచుకుని వాళ్ళు వేసుకుని వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు, ఇక్కడ తెచ్చి సామాను అంతా సిఫ్టీగా వేసుకున్నారు, వీళ్ళు భోజనాలు గడ్డలు కావాలి, మళ్ళీ బియ్యం వచ్చాయి, ఈ బియ్యం తీసుకుని వెళ్ళి ఊర్లో పెట్టారు. అక్కడి నుండి ఏమంటే రిలీఫ్ ప్రోగ్రామ్ ఉంది, ఈ బోట్ల మీదే తీసుకుని వారం 15 రోజులు ఈ బోట్లు ప్రయాణం అయిపోయింది. మెడికల్లో ఒక డాక్టర్ రావాలంటే రాడే అవకాశం లేదు, ఆ నీరు చూస్తారు ఆ పక్కన అడ్డెళ్ళిపోతున్నారు, కాకపోతే ప్రభుత్వం చూసి భయపడి ఆ బోట్లో వాళ్ళు తీసుకుని వెళ్ళి షిఫ్ట్ చేయడము. బోనస్ పర్ నుండి ఎవరు వచ్చారు ఏదేదో అంటే దానం చేయడానికి పులహార తీసుకునే వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసి నీరు చూసారు ఇంక ఎక్కడికి వెళ్తామని ఆల్బ్యాంగ్ అయ్యారు. అందుకే అలా తీసుకొని ఇక్కడ కాసు ఉండే, ఎందుకంటే వీళ్ళు వచ్చి అందరు తిరగెళ్ళిపోతారని ఒక 30-40 మంది ఈ బ్రిడ్జ్ పక్కనే కూర్చున్నారు రాత్రి పొగులున, ఏ సమయం ఎప్పుడు ఏదో చెల్లిపోతుందండి, ఏదో తోవుంటే ఎవరికి అడగకుండా పని ఆ ఊరు గ్రామాన్ని చేరుకుంటామని వాళ్ళు వచ్చేస్తారు డైరెక్ట్గా. ఇలా నీరుంటారు ఇంకెక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. వచ్చి అక్కడ 30 మంది కాసున్నారు, వచ్చిన సామానుకంతా బోట్లో షిఫ్ట్ చేసుకుని ఊరిని తీసుకెళ్తున్నారు. 16వ తేదీ అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, బోట్లు వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదంటే ఎలా వెళ్తారు, వీళ్ళకి డీజిల్ కావాలి, ఆ రోజు జనాలందరూ గడిపేసి డీజిల్ అంతా అయిపోయింది, ఇంకెవరు వెళ్ళాలంటే కాదు. ఆ తీర ప్రాంతాలు ఎన్ని ఊళ్ళు అయితే ఉన్నాయో ఈ వచ్చి ఎవరు ఇచ్చే రిలీఫ్ తీసుకోవడము, ఈ 4 రోజులంతా 4 రోజులు ఉన్నారంటే ఎలా బతుకుతారని ఇదొక చింత. వీళ్ళు తినడానికైతే ఇస్తారు కానీ ఈ ఖర్చులు ఈ మనిషికి వచ్చే జబ్బు ఎవరు బాగా చేస్తారు, ఇంట్లో 10 పైసలు కూడా ఎవరికి లేదు, 4 రోజులైంది, ఎక్కడి నుంచి వస్తారు, ఉద్యోగాలు చేస్తారు ఎవరు, ఎవరికడ తీసుకొస్తారు అంటే, ఇంత పెద్ద తుఫాన్లో మనం ఎనగో పోలేదు, బతుకున్నామా భగవంతుడి దయవల్ల, ఈ ఒక 4 రోజులు మనం చచ్చిపోతామా, సరే ఇంకొక 10 రోజులు ఓర్చుకోండి, సముద్రం అంతా నెమ్మదిగా అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏదైతే చెప్పలేకపోయాను అంటే మంచి ఒక అద్భుతమైన సముద్రం చూడాలని అనుకున్నాం, అది నిజంగా చూశాం. 12వ తేదీ సాయంత్రం అంటే నా జీవితంలో ఫస్ట్సారి సముద్రం అంటే ఎలా ఉంది, మేము సముద్రంకి వెళ్ళేవారు అప్పుడప్పుడు, అంటే ఇలాగ అవుతుందని సముద్రం ఎప్పుడు కూడా జీవితంలో కూడా అనుభవించలేదు. అలా చెరువులాగా నదిలాగా ఉండి ఎంత పెద్ద కెరటాలు అయితే బయలుదేరేవో అంత వెంటనే ఒక 10 నిమిషాల్లోన ఇంకా జనాలకు దడ అంటే, దడ అంటే ఏంటి, సునామీ, ఇంకా ఉండే పరీక్ష ఎవరికి ఉన్నదని జీవితంలో అనుకున్నారు, అంటే ఉంటాము అని ఎవరికి లేదు. కాకపోతే ఒక్క నమ్మకం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు స్వామి గుడిసెలోనే బతికారు కదా, అదే గుడిసెలో మను మార్కుండు గ్రామంలో ఇప్పుడు ఇంచుమించి నాకు తెలియకుండా ఈ ఊర్లో సంఘం ఉంది, అప్పటి నుండి స్వామికి నమ్ముకుండి ఎవడ ఇంకా చెడిపోలేదు ఈ ఊర్లోన. అలాంటిది ఇంత పెద్ద తుఫాన్ని ఏదైనా స్వామి ఆదుకోలేరా, చూద్దాం. మార్కుండలో స్వామి అంటే చాలా అంటే పిచ్చు స్వామిని నమ్ముకునే భక్తులు. వీళ్ళందరినీ, ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరిని ఉద్దేశం మేము ఎక్కడికి వెళ్తామని జనాలందరికీ ఒక పాట అయిపోయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తే వీళ్ళు అంటే వెళ్తాము, వీళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంటాము, నెలకు ఒక తపన వచ్చింది. సరే సాయిరా
1: చదవ.
2: ఇంతవరకు మీరు ఒరిస్సా భక్తులను సాయి భగవానుడు ఫైర్ అండ్ తుఫాన్ బారి నుండి ఏ విధంగా కాపాడారో ఆ భక్తుల ద్వారానే తెలుసుకుని విన్నాం. ఈ డాక్యుమెంటరీ యొక్క ఆఖరి భాగాన్ని రేపు మీరు వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ذهبت ولي من